శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ 30వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. కవులను క్రాంతదర్శులు అంటారు. వారి ఆలోచనలు మనకన్నా చాలా భిన్నంగా ఉంటాయి. సత్కవులు సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రకరకాల విషయాలు తమ తమ కవిత్వ పోకడలతో కావ్యాలుగా అందిస్తారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా అందరూ కవులు కవితలు అల్లుతూ ఉన్నా, పది కాలాల పాటు నిలిచే కావ్యాలు అందించిన వారే నిజమైన కవులు. అందుకే అంటారు, జయంతితే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః అని. విశ్వశ్రేయస్సు గూర్చి వ్రాసే కవిత్వాల్లో అక్కడక్కడ అంటే సందర్భోచితంగా కొన్ని అమూల్యమైన వాక్యాలు మనకి ఇస్తారు. అందున కాళిదాస మహాకవి వంటి వారు ఎన్నో సార్వకాలీనక సత్యాలు చెప్పారు. మహాకవి కాళిదాసు రచించిన కుమార సంభవం అనే కావ్యంలో ఈనాటి మంచి వాక్యం అదేనండి, శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అనే గొప్ప సందేశం ఇమిడి ఉంది. కొద్దిగా సందర్భం కూడా వివరిస్తా. ఒకనొక సమయంలోట హిమవంతుని కుమార్తె పార్వతీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందాలని ఆయనను మెప్పించడానికి ఘోరమైన తపస్సు ప్రారంభించింది. అది ఎలా ఉందంటే, నిద్రాహారాలు మానింది, ఆకులు అలములు కూడా తినడం లేదు, చుట్టూరా అగ్నికుండాలు, మధ్యలో తను కూర్చుంది, పైన భగభగమండే సూర్యుడు అంటే పంచాగ్నుల మధ్యలో నిలబడి శరీరాన్ని కృషింపజేస్తోంది. హరహర మహాదేవా అని తపస్సు చేస్తోంది. సుకుమారి పర్వతరాజు కుమార్తె ఆ పార్వతి ఇలా తపస్సు చేస్తుంటే అందరి మనస్సు చివుక్కుమంది. చివరకు పరమశివుడు దిగివచ్చి చలించిపోయి పార్వతీదేవి దగ్గరకు బ్రహ్మచారి రూపం ధరించి వచ్చాడు. పార్వతీదేవి దగ్గర, ఎవరు ఈ పార్వతీదేవి అని చెలికెత్తలతో, ఎందుకు ఎవరికోసం ఈ తపస్సు చేస్తోంది, అసలు ఈమెకు ఏమి తక్కువట, అందమా ఐశ్వర్యమా అధికారమా అన్నీ ఉన్నాయి కదా, మరి ఎవరినైనా ప్రేమించిందా, ప్రేమ విఫలమైందా, అసలు ఇంత సుకుమార శరీరంతో తపస్సు చేయడం అవసరమా, అతను ఆ ప్రేమించినవాడు తపస్సుకే వశమవుతాడా, అయితే నిన్ను చూస్తే నాకు జాలి అవుతోంది, సృష్టిలో నిన్ను మించిన అందం లేదు, మరి ఇంకా ఎవరంటా అందగాడు, నేను నా పూర్వాశ్రమంలో చాలా తపస్సు చేశా,

0: ఆ తపస్సులో నీకు సగభాగం ధారపోస్తా. నువ్వు ఈ భయంకర శారీరక హింసతో కూడిన తపస్సు ఆపివేయి అంటూ, శరీరం భగవంతుడు మనకిచ్చిన ఒక బహుమానం. ఈ శరీరం ద్వారా విద్యలు సాధించాలి, ప్రయోజకుడుగా మారాలి, సత్సంతానం పొందాలి, అనేక అద్భుతాలు సాధించడానికి శరీరమే మొదటి సాధనం. అలాంటి శరీరాన్ని ఇలా పాడు చేసుకోవచ్చా? తప్పు గదా. ఆరోగ్యవంతమైన శరీరం దేనిని సాధించదో చెప్పండి. అన్నిటికంటే బాగా చూసుకోవాల్సింది శరీరాన్ని. మనం ఆరోగ్యంగా ఉంటే కదా మరొకరికి సహాయపడతాం. నా మాట విను, శరీరంలో లావణ్యం పోతే తిరిగి రాదు. నీ అందమైన శరీరంతో ఆ తిక్కశంకరుని, శ్మశానవాసుని, జటాధారిని, సర్పభూషణుని ప్రేమించడం, ఆరాధించడం నీకు తగదు తగదు. తపస్సు అనే పేరుతో ఉపవాసాలు చేసి చేసి కృషించడం సరికాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పార్వతీదేవి దగ్గర చెప్పాడు. అది శివనింద. ఆమె అంగీకరించలేదు. సాక్షాత్తు శివుడే శరీరానికి ప్రాధాన్యత అని చెప్పినా ఆమె వినలేదు. శివుడు కరుణించాడు, చేపట్టాడు. ఇదొక చమత్కార కథ. ఏదేమైనా ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పాఠశాలలో ఆరోగ్య సూత్రాలు బోధించాలి. శరీర సౌష్ఠవం లేనివారు ఏ పనికి పనికిరారు. మంచి ఆరోగ్యం పొందాలి, చక్కగా తినాలి. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని గురజాడవారి యొక్క సూక్తిని ఒక్కసారి మనం స్మరించాలి. నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి యోగాభ్యాసాల్ని సాధన చేసి మంచి జీవితాన్ని, ఆరోగ్యాన్ని పొందాలి, పొందుదాం.
1: మీరింతవరకు సూక్తి చదువు విన్నారు. సమర్పణ డాక్టర్ ఎంటి ఆళ్వార్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై విసి ప్రమోద్.

0: విజయవాడ కేంద్రం సమయం 6:05 కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై విసి ప్రమోద్.

మీరింతవరకు భద్రాచల రామసుప్రభాతం విన్నారు. భక్తిరంజని కార్యక్రమంలో తర్వాత భద్రాచల రామదాసు కీర్తనను వింటారు.

మీరింతవరకు భద్రాచల రామదాసు కీర్తనలు విన్నారు. భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

చింతచిగురు పంట సాగు గురించి తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలకు ప్రత్యేక స్థానం ఉంది. మనం ఎన్నో రకాలైన ఆకుకూరలను మన ఆహారంలో తీసుకుంటున్నప్పటికీ సాంప్రదాయ పంటల్లో వినియోగించే కొన్ని ఆకుకూరల వినియోగం కాలక్రమేణా కొంత తగ్గుతూ వస్తోంది. దానిలో చింతచిగురు ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. పల్లెటూర్లు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెరళ్ళు, తోటల్లో చింతచెట్లు ఎక్కువగా ఉండేవి. కాలగమనంలో వీటి సంఖ్య తగ్గడంతో పాటు చింతచిగురు సేకరించేవారు కూడా తగ్గిపోతున్నారు. అందువల్ల వీటి వినియోగం పల్లెటూరులో చాలా తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ పట్టణాల్లో చూస్తే గనక ప్రజలు దీని మీద ఆసక్తి చూపించడం వల్ల దీని ధర అధికంగా ఉంటోంది. ఈ చింతచిగురుతో ఎన్నో రుచికరమైన కూరలు, వంటకాలు తయారు చేసుకోవచ్చు. దీనిలో పోషక విలువలు అధికంగా ఉన్నాయి. దానివల్ల చిన్న వయస్సు, పెద్ద వయసుల వారందరికీ కూడా బలవర్ధకమైన ఆహారం.

విధంగా ఇది చెప్పుకోవచ్చు. ఈ చింత చిగురును సాగు చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా అలాగే కేరళ ముఖ్యమైనవిగా చెప్పుకుంటాము. భారతదేశంలో చింత సాగు విస్తీర్ణం సుమారు 59,000 హెక్టార్లు. ఉత్పాదకత హెక్టారుకు 3.2 టన్నులుగా చెప్పుకోవచ్చు. ఈ చింత ఉష్ణమండలపు పంట. నిస్సారమైన భూముల్లో, తక్కువ వర్షపాతం గల మెట్ట ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. ఇది బహుళ ప్రయోజనకారిణి. చింతపండు, చింతగింజలు, లేత ఆకులు, బెరడు, వేర్లు పలు విధాలుగా మనిషి అవసరాలకు ఉపయోగపడతాయి. ఇటీవల కాలంలో చింతగింజలకు కూడా గిరాకీ పెరుగుతూ ఉంది. పొట్టు తీసిన చింతగింజల పౌడర్ను పశువుల దాణాగాను, కాఫీ పొడిలోనూ, రంగుల తయారీకి, వస్త్ర పరిశ్రమల్లోనూ, అలాగే మోకాళ్ల నొప్పులు తగ్గించే మందుల్లోనూ కూడా ఉపయోగిస్తున్నారు. చింత చిగురు సాగు కోసం ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అంటే, అన్ని రకాల నేలల్లోనూ ఈ చింత పెరిగినప్పటికీ కూడా లోతైన ఒండ్రు లేదా ఎర్ర గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. చింత కొంతవరకు చౌడు, ఉప్పు నేలలను తట్టుకుంటుంది. ఉరజన సూచిక 5.5 నుండి 6.8 ఉన్న నేలల్లో చింత బాగా పెరుగుతుంది. వేడి పొడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. దీని సాగుకు 750 నుండి 1900 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరమవుతుంది. అయితే వర్షపాతం 500 నుండి 700 మిల్లీమీటర్లు గల మెట్ట ప్రాంతాల్లో కూడా ఇది బాగా పెరుగుతుంది. 33 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా ఇది బాగానే పెరుగుతుంది. బాగా పెరిగిన పెద్ద వయస్సు గల చెట్లు 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. కాని మంచును, నీటి ముంపును తట్టుకోలేవు. వీటిలో చాలా రకాలున్నాయని చెప్పుకోవచ్చు. వాటిలో పీకేఎం 1, ప్రతిష్టాన్, ఉరిగం, డిఎస్ 1, డిఎస్ 2, యోగేశ్వర్ ఇలా మొదలైన చాలా రకాలు ఉన్నాయి. చింతలో తీపి మరియు ఎరుపు కండగల రకాలు కూడా ఉన్నాయి. తెట్టు అమానిక అనే రకాన్ని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు కొత్తగా విడుదల చేశారు. దీని విత్తనాలను జనవరి ఫిబ్రవరి నెలల్లో సేకరించుకుని 1 సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. కిలో బరువుకు 900 నుండి 1500 గింజలుంటాయి. విత్తనాలను చల్లని నీటిలో 24 గంటలు నానబెట్టి 5-9 వెడల్పు పొడవున సంచుల్లో నాటాలి. వారం రోజుల్లో విత్తనాలు మొలకెత్తాయి. ఫిబ్రవరిలో విత్తినట్లయితే జులై నెలకు మొక్కలు నాటడానికి సిద్దమవుతాయి. విత్తనం ద్వారా వచ్చే మొలకలు కాపు రావటానికి 10 నుండి 14 సంవత్సరాలు పడుతుంది. దీనికి అంట్లు నాటడం మంచిది. అంటు మొక్కలు 4 నుండి 7 సంవత్సరాల్లో కాపుకొస్తాయి. కొమ్మ అంట్లు అలాగే సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు. దీనిని నాటడానికి జూన్, జులై మాసాలు అనుకూలంగా చెప్పుకోవచ్చు. నీరున్న చోట్ల సెప్టెంబర్ వరకు కూడా నాటుకోవచ్చు. ఎకరానికి 40 నుండి 60 మొక్కలు వరకు నాటుకోవచ్చు. ఎకరాకి 40 మొక్కలు అయితే కనుక ఎటు చూసినా 10 మీటర్ల చొప్పున నాటుకోవాలి. అలాగే 60 మొక్కలు నాటుకున్నట్లయితే ఎటు చూసినా 8 మీటర్ల చొప్పున నాటుకోవచ్చు. రోడ్ల పక్కన అయితే కనుక 10 మీటర్ల నుండి 12 మీటర్లు ఉండేట్టు చూసుకోవాలి. ఎండలో నాటుకోవాలి. 1 సంవత్సరం వయస్సు కలిగిన మొక్కలను రోడ్ల వెంట వర్షాకాలం మొదట్లో నాటుకోవాలి. దీనికి నీటి యాజమాన్యం విషయం చూసినట్లయితే, నీరు ఉన్న ప్రదేశాల్లో మొదట వేసవికాలంలో మొక్కలకు 3 వారాలకొకసారి నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది. మొక్కలు నాటిన మొదటి 2-3 సంవత్సరాలు నీటి వసతి తప్పకుండా కల్పించుకోవాలి. ఎరువుల యాజమాన్యం విషయం చూసుకున్నట్లయితే, ఎరువుల యాజమాన్యంపై నిర్దిష్టమైన సిఫార్సులు ఏమీ లేకపోయినప్పటికీ, చింతను పెంచే నేలలు వాతావరణాన్ని బట్టి 1 సంవత్సరం వయస్సు మొక్కకి 10 కిలోల పశువుల ఎరువు, దానితోపాటు 100 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులు వేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ ఎరువుల మోతాదును పెంచుతూ మొక్కలకు వేసుకోవాలి. 10 సంవత్సరముల వయస్సు మొక్కకు 50 కిలోల పశువుల ఎరువు, దాంతోపాటు 1 కిలో నత్రజని, 500 గ్రాముల భాస్వరం, 1 కిలో పొటాషినిచ్చే ఎరువులు వేసుకోవాలి. నీటి వసతి ఉన్నట్లయితే అదనంగా 500 గ్రాముల నత్రజనిని సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో వేసుకోవాలి. అలాగే మొక్కలు పెట్టే ముందు నేలను లోతుగా దున్నుకోవాలి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో లోతుగా దుక్కి దున్నినట్లయితే కలుపు నివారణేగాక వర్షపు నీరు భూమిలో నిలువ ఉండి మొక్కలు ఏపుగా పెరగటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మొదటి సంవత్సరంలో మొక్కలకు మంచి ఆకారం వచ్చేందుకు కత్తిరింపులు చేసుకోవాలి. వేరు, మూలం, కొమ్మల నుండి వచ్చే నీటి పిలకలను, మొక్కలపై ఉండే ఎండు పుల్లలు, వ్యాధి సోకిన కొమ్మలను కత్తిరించుకోవాలి. అలాగే దీనిలో అంతర పంటలుగా మొదటి 4-5 సంవత్సరాల వరకు వ్యవసాయ పంటలు లాభసాటిగా పెంచుకోవచ్చు. చెట్లు బాగా పెరిగాక పశుగ్రాస పైర్లను కూడా పెంచుకోవచ్చు. ఈ పంటకు పూత ఏప్రిల్ నెల నుండి ప్రారంభమై జులై నెల వరకు వస్తుంది. పరపరాగ సంపర్కం వల్ల పిండి కడుతుంది.

నుండి కాయ పండే వరకు పట్టుకాలం 8-10 నెలలు ఉంటుంది. అలాగే దీని సస్యరక్షణ విషయాలను మనం చూసుకున్నట్లయితే, ముందుగా తెగుళ్లు. ఈ చింత చెట్లను ఆశించే ముఖ్యమైన తెగుళ్లు ఆకుమచ్చ తెగులు, మసి తెగులు, అలాగే బూడిద తెగులు అని చెప్పుకోవచ్చు. వీటిని నివారించడానికి గాను నీటిలో కరిగే గంధకం 2 గ్రాములు లేదా కెప్టాన్ 2 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున ఏదో ఒక మందుని కలుపుకుని చెట్టంతా బాగా తడిసేటట్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే పురుగుల విషయం చూసినట్లయితే, రంపపు పొట్టు పురుగు, ఆకు తినే గొంగళి పురుగులు, పొలుసు పురుగులు, పిండి పురుగులు, తెల్లదోమ, అలాగే లక్క పురుగు అని కూడా అంటారు. తర్వాత తామర పురుగులు, కాయ తొలుచు పురుగు, ఈ విధమైన పురుగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. రంపపు పొట్టు పురుగు గురించి మనం చూసినట్లయితే, వీటి నివారణకు కార్బరిల్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకు తినే గొంగళ పురుగులు నివారించడానికైతే కనుక క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత పొలుసు పురుగులు, దీనినే పిండి పురుగులు, తెల్లదోమ, లక్క పురుగులు అని కూడా అంటారు. వీటి నివారణకు కార్బోసల్ఫాన్ 0.5% లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తామర పురుగులు, దీన్నే పేనుబంక అని కూడా అంటారు. ఈ పురుగులు లేత ఆకులు పూతపై ఆశించి రసాన్ని పీల్చడం జరుగుతుంది. వీటి నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లేదా ఫెన్థియోన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాయతొలుచు పురుగు గురించి చూసినట్లయితే, వీటిని గమనించిన వెంటనే కార్బరిల్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 7 నుండి 8 సంవత్సరాల చెట్టు నుండి 30-40 కిలోల కాపు మనకి దిగుబడి ఇస్తుంది. 15 సంవత్సరాల నుండి ఒక చెట్టుకి 80-90 కిలోలు ఇస్తుంది. 20 సంవత్సరాల పైబడిన చెట్లు 200 కిలోలు పైగా కూడా దిగుబడిని ఇస్తాయి. ఒక్కొక్క చెట్టు 2 సంవత్సరాలకు ఒకసారి చొప్పున 80 సంవత్సరాలు కాస్తుంది. వీటిని ఏ విధంగా నిల్వ చేసుకోవాలంటే, పండిన చింతకాయలను చెట్టు నుండి కోసిన తర్వాత బాగా ఎండపెట్టి దాని తర్వాత కాయ పైభాగాన ఉన్న ఎండిన గట్టి పొరను తీసివేసి పండును నిల్వ ఉంచుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో చింతపండు 1 సంవత్సర కాలం నిల్వ ఉంటుంది. చింతపండును శీతల గిడ్డంగుల్లో 4 నుండి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర ఉంచుకోవాలి. తేమ నిల్వ ఉంచి నాణ్యత దెబ్బతినకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేటట్టు చూసుకోవాలి. అలాగే చింతపండు నుండి గింజలు వేరు చేసి మార్కెటింగ్ చేస్తారు. చింతపండును ఉప్పుతో కలిపి చిన్న చిన్న ఉండలు చేసి కూడా మార్కెటింగ్ చేస్తారు. చింతపండును మన దేశం నుండి యూరప్, అమెరికా దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతూ ఉంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్టపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13

0: మంది విద్యార్థులకు రాష్టపతి బంగారు పథకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈరోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకుని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈరోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్దిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్దం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించినా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్టంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గతేడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్టంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు. డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తీసుకురావడానికి సంజీవని పథకం ఇదోతికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్టాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్టం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు.

0: ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్టంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో 300 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36 లక్షల టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్దికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. May 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం June 1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమయ్యింది. ఈరోజు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాబోయే 7 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: धनम् उत्प्रेरयितुं च निधौ 30,000 कोटि रूप्यकाणां अतिरिक्त निवेश प्रतिबद्धतानुमोदिता। केन्द्रीय कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान अद्य आरभ्य पूर्वोत्तरस्य द्विदिवसीय यात्रायां भविष्यति। श्री चौहान असम राज्यस्य गुवाहाटी नगरे उच्चस्तरीय समीक्षा सभायाः आयोजनं करिष्यति। सभायां असम राज्यस्य समीपस्थेषु क्षेत्रेषु सस्येषु ग्रामेषु महत्वपूर्ण जलसंरचनायां च जलप्लावस्य प्रभावस्य समीक्षा भविष्यति। वर्तमान सहायोद्धार कार्याणां प्रगतेः समीक्षापि भवितुं शक्नोति। असम राज्यस्य समीक्षायाः अनन्तरं श्री चौहानः श्वः अरुणाचल प्रदेशस्य जलप्लावित क्षेत्राणां निरीक्षणं विधास्यति। सः जलप्लावितानां ग्रामाणां कृषिक्षेत्राणां सहायोद्धार शिबिराणां च स्थित्याः मूल्यांकनं कर्तुं वायुमार्गेण भूमार्गेण च सर्वेक्षणं करिष्यति। जुलाई मासस्य तृतीय दिनांकादारभ्यमानस्य 57 दिवसात्मिकायाः वार्षिक अमरनाथ यात्रायाः प्राक् सुरक्षा संस्थाः पंजाबतः जम्मू कश्मीर पर्यन्तं तीर्थयात्रा मार्गे सज्जतां तीव्रीकृतवन्तः। मोक ड्रिल इति आचरन्ति, निरीक्षण प्रणालीं सक्रियं कुर्वन्ति। सहस्रशः तीर्थयात्रिणां सुरक्षित गमनागमनं सुनिश्चेतुं अन्ता संस्था समन्वयं सुदृढं कुर्वन्ति च। इति वार्ताः।
1: आकाशवाणी विजयवाड़ केंद्रम प्रसार विशेषालु। ईरोजु प्रसारमय्या कार्यक्रमाल विवरालु। ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయ రేఖలు. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ శ్రీమతి కేవీ సుమలత. తర్వాత వయస్సుల వారీగా గుండె సంబంధ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి గారితో పరిచయం వింటారు. తర్వాత రాయప్రోలు సుబ్బారావు వర్ధంతి సందర్భంగా భావకవిత్వం రాయప్రోలు ఈ అంశం గురించి శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కేఎన్వి బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ ఇనుకొండ సుబ్రహ్మణ్యం ప్రత్యేక డోలు. 9:30 నమస్తే అమరావతి. 10:00 నషాముక్తు భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రావోయీ అతిథి. 10:30 బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి వర్ధంతి సందర్భంగా సత్యహరిచంద్ర నాటకం, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి పద్యాలు ఈ అంశం గురించి శ్రీ దివికుమార్ గారి ప్రసంగం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 వన్డే ఆర్జే కార్యక్రమంలో ఎం ప్రశాంత్రాజ్, పి దినేష్ గారులతో పరిచయం వింటారు. 12:10 లాహిరి లహరిలో, 12:40 జీవన లహరి ఈ కార్యక్రమంలో పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు, జ్ఞాపకాలు. దేవాదాయ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ సుసర్ల శ్రీనివాసరావు గారితో పరిచయం వింటారు. 11:10 చిత్రగీతాలు. 11:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో మహిళల్లో ఎనీమియా కారణాలు, నివారణ, చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతం. ఇంకా ఎముకలు దృఢత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయం. 4:30 పదవ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థి కావ్యశ్రీ. 4:45 లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ వేదం ప్రసాద్ గారి డోలువాద్యం వింటారు, మిశ్ర చాపుతాళం. 5:00 చిత్రగీతాలు. 5:30 యువజనుల కార్యక్రమం యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమాలు బాలవిహార్. దిగ్గిరాల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 6:50

వ్యవసాయ సూచనలు 7:15 పంటసిమల కార్యక్రమంలో తొలకరి అపరాల సాగు, మేలైన రకాలు ఈ అంశం గురించి డాక్టర్ ఎంవి రమణ గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. ఇంకా నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో కృతజ్ఞత కథానికి వింటారు, రచన శ్రీమతి ఎం స్వప్నప్రియ. 8:15 చిత్రగీతాలు, 9:30 చిత్ర జగత్. రాత్రి 10:00 హరికథా గానం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఈరోజు సాయంత్రం 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్లో 2028 జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూంచలేదని, కానీ అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్దమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స

0: చికిత్స కోసం ప్రాథమిక ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country. And incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈ రోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. మార్చి 31, 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గారరహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్దం చేసినట్టు తెలిపారు.
2: इस राज्य को मिलेगी बल्कि पूरी दिल्ली को सस्टेनेबल, अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028 జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా

0: ఒలింపిక్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 57వ శ్లోకం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా వివేకబుద్ధితో సర్వకర్మాణి, నువ్వు చేసే లౌకిక శాస్త్రీయ కర్మల యొక్క ఫలితాలన్నింటినీ మయి పరమాత్మనైన నాయందు సన్యస్య సమర్పించి, మత్పరః నేనే ఏకైక గమ్యంగా గలవాడవై, బుద్ధియోగం అనగా జ్ఞానరూపమైన ఏకాగ్రతను ఉపాశ్రిత్య ఆశ్రయించి, సతతం అవిచ్ఛిన్నంగా ఎల్లప్పుడూ, మచ్చిత్తః

0: ందే నిలుపుకున్న బుద్ధి గలవాడవు భవ కమ్ము.
1: చేతస సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ.
0: ఓ అర్జున, నువ్వు చేసే లౌకిక వైదిక కర్మలన్నిటి ఫలితాలను పరమేశ్వరుడినైన నాకే సమర్పించు. పరమాత్మనే నీ జీవితానికి ఏకైక లక్ష్యంగా పెట్టుకో. సమ్యక్ దర్శన రూపమైన ఏకాగ్రతను ఆశ్రయించు. నువ్వు నీ కర్మలను చేసే సమయాల్లోనూ మిగిలిన సమయాల్లోనూ కూడా పరమాత్మ మీదే బుద్ధిని అవిచ్ఛిన్నంగా నిలబెట్టి ఉంచు. వాసుదేవుడనైన నేనే పరమాత్మనని గ్రహించి ఈ విధంగా నన్ను శరణు వేడు. ఈ శ్లోకంలో కీలకమైన పదం బుద్ధియోగం. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. భక్తిపూర్వకంగా నాకు శరణాగతి చేసేవారికి నన్ను అందించగల బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. బుద్ధి అంటే జ్ఞానమని, జ్ఞానమంటే సమ్యక్ దర్శనమని, భక్తులకు ఏ రకమైన సమ్యక్ దర్శనం ఉంటే వారు పరమాత్మను సూటిగా అందుకోగలుగుతారో అలాంటి సమ్యక్ దర్శనం మీద ఏకాగ్రత పేరే బుద్ధియోగమని చెప్పుకున్నాం. ఆ అర్థంలోనే భగవానుడు ఆ పదాన్ని ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు, బుద్ధియోగం అని. అర్జునుడి వంటి యోగసిద్ధుడికే ఇది అంతిమోపదేశమై ఉంటే భగవద్గీత విద్యార్థులు మిగిలినవారు తమ స్థాయి ఏమిటా అని విచారణ చేసుకుని దానికి తగిన సాధనాక్రమంలోకి ప్రవేశించాలనేదే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకానికి మనం అన్వయించుకోవలసిన సామూహిక సందేశం.
1: చేతస సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ.
2: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: శ్రీను చాలా బుద్ధిమంతుడు. కానీ చదవడం అంటే అతడికి ఎందుకో తెలియని ఒక రకమైన భయం. పాఠాలు చదవడం, హోంవర్క్ పూర్తి చేయడం అతడికి కొండంత కష్టంగా అనిపించేది. ఎంత చదివినా ఏమీ గుర్తుండకపోవడంతో తరచూ బాధకు లోనయ్యేవాడు. ఒకరోజు శ్రీను దిగులుగా తన తాతయ్య దగ్గరకు వెళ్ళాడు. "తాతయ్య, నాకు చదవంటేనే భయమేస్తోంది. ఎంత కష్టపడి చదివినా ఒక్క అక్షరం కూడా గుర్తుండటం లేదు" అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అన్నాడు. తాతయ్య నవ్వుతూ శ్రీను భుజంపై చేయి వేశాడు. "శ్రీను, చదువు అనేది గుర్తుంచుకోవాల్సింది కాదు, అర్థం చేసుకోవాల్సింది. నీకు ఆ రహస్యం చెప్పనా?" అని అడిగారు. శ్రీను ఆశగా చూస్తూ తల ఊపాడు. "చూడు శ్రీను, చదువు అనేది ఒక మొక్కలాంటిది. ఒక మొక్క పెరగాలంటే ముందుగా నేలను సిద్ధం చేయాలి, విత్తనం నాటాలి, క్రమం తప్పకుండా నీరు పోస్తూ ఎరువు వేయాలి, అలాగే సూర్యరశ్మి కూడా ఉండాలి. ఇన్ని చేస్తే కాని ఆ మొక్క పచ్చగా ఎదగదు. చదువు కూడా అంతే" అని వివరించారు. "మరి నేనేం చెయ్యాలి తాతయ్య?" అని అడిగాడు శ్రీను. "మనం కేవలం కళ్ళతో పుస్తకాన్ని చూస్తూ చదివితే అది 10% మాత్రమే గుర్తుంటుంది. ఎవరైనా చెబుతుంటే, చెవులతో వింటే అది 20% వరకు మెదడుకు ఎక్కుతుంది. అదే కళ్ళు చెవులు రెండింటినీ ఉపయోగిస్తూ, అంటే టీచర్ చెప్పేది వింటూ పుస్తకంలో చదివితే 30% వరకు గుర్తుంటుంది" వివరించారు తాతయ్య. "అంతేనా తాతయ్య?" అని అడిగాడు శ్రీను ఆశ్చర్యపోతూ. "కాదు శ్రీను, ఇంకా ఉంది. నువ్వు చదివిన విషయాన్ని నీ సొంత మాటల్లో వేరొకరికి చెప్పగలిగితే అప్పుడు నీకు 50% వరకు అవగాహన వస్తుంది. అదే విషయాన్ని నీ స్నేహితులతో చర్చించినా, నీకున్న సందేహాలను అడిగి తెలుసుకున్నా అది 70% వరకు నీ మెదడులో నిలిచిపోతుంది." శ్రీను కళ్ళల్లో మెరుపు చూసి తాతయ్య ఇంకాస్త వివరంగా చెప్పారు. "ఇక అసలైన రహస్యం ఏమిటంటే, నువ్వు నేర్చుకున్న విషయాన్ని బొమ్మల రూపంలోనో లేదా చిన్న ప్రాజెక్టులలాగానో చేస్తే అది 80% వరకు గుర్తుంటుంది. వీటన్నింటికంటే శక్తివంతమైన మార్గం మరొకటుంది. నువ్వు నేర్చుకున్న పాఠాన్ని ఒక బోర్డు మీద రాసి నీ స్నేహితులకు లేదా నీ చెల్లికి టీచర్లా నేర్పించు. అప్పుడు నీకు ఆ విషయం 95% ఎప్పటికీ గుర్తుండిపోతుంది." తాతయ్య మాటలు విన్నాక శ్రీనులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ రోజు నుంచి అతను కేవలం పుస్తకాన్ని చూస్తూ కూర్చోవడం మానేశాడు. చదివిన దాన్ని స్నేహితులతో చర్చించడం, ఇంట్లో చెల్లికి పాఠాలు చెప్పడం, చిన్న చిన్న ప్రయోగాలు చేయటం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే చదువంటే ఉన్న భయం పోయి ఆసక్తి పెరిగింది. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తున్న శ్రీనును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. "ఏమిటి శ్రీను, నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది?" అని అడిగారు. అప్పుడు శ్రీను నవ్వుతూ, "నేను ఇప్పుడు కేవలం చదవడం లేదు, విషయాన్ని నేర్చుకుంటున్నాను" అని గర్వంగా సమాధానం ఇచ్చాడు. కథలోని నీతి: చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలి. అయిష్టంగా కష్టంగా చదివితే ఎప్పటికీ విద్య రాదు.
1: కార్యక్రమం తర్వాత వయస్సుల వారీగా గుండె సంబంధ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ పిఎస్ శ్రీనివాస చౌదరి గారితో పరిచయం వింటారు.
2: ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవాళ్లు మొదలుకొని మరీ ముఖ్యంగా యుక్త వయస్కుల్లో సైతం హార్ట్అటాక్లు ఎక్కువగా వింటున్నాం. గతంలో వయసు మీరినటువంటి వాళ్ళకి లేదా బీపీ షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకి ఈ హార్ట్అటాక్లు అనేటువంటి రావడం మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు అదేంటో గాని ఈ మధ్య యుక్త వయస్కుల్లో కూడా హార్ట్అటాక్ రిస్కులు కాస్త ఎక్కువగా వింటున్నాం మనం. దీనికి అసలు కారణాలేంటి, నివారణ చర్యలు, అలాగే అసలు ఏ ఏ వయసులో వారికి ఏ ఏ రకాలుగా హార్ట్అటాక్లు అనేటువంటివి వస్తాయి, నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా, ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, అలాగే వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చికిత్సా విధానాలు, ఇప్పుడేమైనా ఆధునిక విధానాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా, ఈ వివరాలన్నీ కూలంకషంగా వివరించడానికి మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు. వీళ్ళని మనం ఇంగ్లీష్లో కార్డియాలజిస్ట్ లేదా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అని ఇలా పిలుస్తుంటాము. వారు డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. అయ్యా నమస్కారం. డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు, అసలు సర్వసాధారణంగా హార్ట్ అటాక్లు అనేటువంటివి ఎందుకు వస్తాయి, ఏ వయసు వాళ్ళకి రిస్క్ ఎక్కువ, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
3: గుండె సంబంధించి హార్ట్ అటాక్ అనేది వయసు రీత్యా వచ్చే సమస్య. వయసు పెరిగిన తర్వాత సాధారణంగా మగవారిలో అయితే 65 సంవత్సరాలు దాటిన తర్వాత, స్త్రీలలో అయితే 75 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ వయసు దాటాక గుండె జబ్బులు రావడం ఎక్కువ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మన దేశంలో, భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గమనించింది ఏంటంటే గుండె జబ్బులు ప్రపంచానికన్నా 10 సంవత్సరాల ముందే ఇక్కడ వస్తున్నాయి అనేది గమనించారు. అంటే 10 సంవత్సరాల ముందు, ప్రపంచానికన్నా ముందు మన భారతదేశ వాసులు గుండె జబ్బుకు గురవుతున్నారు. ఎక్కువ మంది ప్రపంచంలో మరణించడానికి కారణాల్లో ఎతికితే 1 కారణం మొదటి నుంచి కూడా గుండె జబ్బులేగానే ఉంటున్నాయి. ఒకప్పుడు ప్రాచీన కాలంలో రకరకాల ఇన్ఫెక్షన్ల వల్ల చనిపోతూ ఉండేవారు. అయితే మోడర్న్ సివిలైజేషన్, అధునాతన జీవన శైలి, తర్వాత మారుతున్న ఆహారపు అలవాట్లు, నియమాలు, అలాగే మారుతున్న అధునాతన జీవన శైలిలో తగ్గిపోతున్న శారీరక శ్రమ, ఈ కారణాల వల్ల గుండె జబ్బు అనేది ప్రముఖ స్థానం మరణాలలో ఉంది. ఆ ప్రముఖ స్థానంలో ఉండటం వలన ప్రాణాపాయ పరిస్థితి నుంచి ఏ రోగులని కాపాడాల్సిన బాధ్యత కార్డియాలజిస్టుల మీద ఉంటుంది, కాబట్టి కార్డియాలజీకి అంత ప్రాముఖ్యత ఉంది.
2: డాక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు గుండె జబ్బు, గుండెకు సంబంధించి అనగానే హార్ట్ అటాక్, ఇది ఒక్కటే బహుళ ప్రాచుర్యం, అందరికి తెలిసిన పదం, అందరికి తెలిసిన జబ్బు కూడా గుండెకు సంబంధించి కాకుండా, మీరు వైద్య నిపుణులు అమ్మో చాలా ఉన్నాయి గుండెకు జబ్బులు అనేటువంటిది, ఎన్ని రకాలుగా ఉన్నాయి అసలు గుండెకు సంబంధించినటువంటి జబ్బులు?
3: గుండెకి సంబంధించిన జబ్బుల్లో ముఖ్యంగా జీవన శైలి వల్ల వచ్చే హార్ట్ అటాక్ అనేది ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మొదటి గంట లేదా 2 గంటలు లేదా 3 గంటలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గుండెకి వైద్యం చేయించుకుంటే హార్ట్ అటాక్ వల్ల ప్రాణాపాయం సంభవించే ప్రమాదాన్ని మనం తగ్గించగలుగుతాం. చాలామంది ఈ ఛాతీలో బరువు అనిపించినప్పుడు ఎక్కువసేపు, అంటే 1 నిమిషమో 2 నిమిషాలు కాకుండా 5 నిమిషాలో 10 నిమిషాలో 1/2 గంట లేదా 1/2 గంట గంట ఉన్నప్పుడు కూడా ఛాతీ అంతా బిగదీసినప్పటికీ, చెమటలు పడుతున్నప్పటికీ, వాంతి వచ్చే లక్షణాలు కనిపించినప్పటికీ, ఆయాసం వచ్చిన లక్షణాలు కనిపించినప్పటికీ, కళ్ళు తిరగటం వంటి లక్షణాలు కనిపించినప్పటికీ, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లక్షణాలన్నీ ఛాతీ నొప్పితో పాటుగా గనక ఈ లక్షణాలు వస్తే అది వేరే సమస్యలు. అంటే గ్యాస్ వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటారు చాలామంది. ఆ గ్యాస్ వల్ల వచ్చిన దానివల్ల, అట్లాంటి వాటి వల్ల కాకుండా గుండె జబ్బు వల్ల వచ్చిందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ లక్షణాలు కనిపించినప్పుడు. అలాగే ఛాతీ నొప్పి ఎడమ చేతిలోకి లాగటం వలన అప్పుడు గుండె జబ్బు అని అనుకుంటూ ఉంటారు. అన్నిసార్లు ఎడమ చేతిలోకే లాగాలని ఏమి లేదు. ఒక్కొక్కసారి కుడి చేతిలోకి లాగొచ్చు నొప్పి, లేదా వీపీ భాగంలోకి వెళ్ళొచ్చు, 2 భుజాల మధ్య భాగంలో రావచ్చు, గొంతు భాగంలో రావచ్చు. ఒక్కోసారి ఏంటంటే గొంతు భాగంలో గొంతు ఎవరో వేరే మనిషి పట్టి మన గొంతు నులిమేస్తున్నంత నొప్పి వస్తుంది. అది గుండె జబ్బు తీవ్రంగా, అంటే లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, మెయిన్ రక్తనాళాలలో బ్లాక్లు ఉన్నప్పుడు ఛాతీలో కాకుండా మెడ భాగంలో కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా గుండె జబ్బు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి సమస్యతో పాటు చెమటలు పట్టడం కానీ, ఏదైనా ఇదివరకు ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు కొత్తగా లక్షణాలు కనిపిస్తే, ఈవెన్ గ్యాస్ సమస్య, అంటే గాల్ బ్లాడర్ సమస్య లేకపోతే పెప్టిక్ అల్సర్ సమస్య ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఏది గ్యాస్ లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది. ఆ లక్షణాలకు తోడు ఈ కొత్త లక్షణాలు కనుక వస్తే గనక అది ఎప్పుడు వచ్చే గ్యాస్ సమస్య కాదు, ఇది కొంచెం విభిన్నంగా ఉంది కాబట్టి దీన్ని మనం కార్డియాలజిస్ట్కో లేదా జనరల్ మెడిసిన్ డాక్టర్కో చూపించుకొని తొందరగా మనం వైద్యం పొందితే మన ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు అనేది అర్థం చేసుకోవాలి.
2: డాక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు, సరే ఇప్పుడు వయసు మీరినటువంటి వారికి వస్తుంది అనడంలో పెద్ద ఆశ్చర్యపోమండి. బీపీ, షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్లకు హార్ట్ అటాక్లు వస్తాయి అనేది కూడా పెద్దగా ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో దాటిపోయాం. కానీ డాక్టర్ గారు, 25 ఏళ్ళు 35 ఏళ్ళ ఈ మధ్య వయస్కుల్లో, యుక్త వయస్కులు అనొచ్చు మనం వీళ్ళు, వీళ్ళకి హార్ట్ అటాక్లు వింటున్నాం డాక్టర్ గారు. ఏంటండి మరి అంత చిన్న వయసులో రావడం ఏంటి, ఎందుకు మనం దీన్ని ఆపలేమా?
3: తక్కువ వయసులో గుండె జబ్బులు రావడానికి కారణాలు కొన్నిసార్లు జన్యుపరంగా ఉంటాయి. జన్యుపరంగా అనేవి వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి, తాతల నుంచి, లేదా మేనత్తలు మేనమామల నుంచి, లేదా బాబాయిలు పిన్నెల నుంచి సంక్రమించినవి కావచ్చు వంశపారంపర్యంగా. లేదా జన్యు పరివర్తన అనేది ఎప్పుడైనా జరగవచ్చు, మ్యుటేషన్ అనేది ఏ మనిషిలో అయినా జరగవచ్చు. అది అట్లా రిస్క్ పెరగటం ఒకటి. రెండోది, ప్రజలందరి జీన్స్ ఒకటి కాదు, ప్రజలందరి శరీర తత్వాలు ఒకటి కాదు, ఆహారపు అలవాట్లు ఒకటి కాదు, వాళ్ళు పడే మానసిక ఒత్తిడి ఒకటి కాదు, వాళ్ళు చేసే శారీరక శ్రమ ఒకటి కాదు, ఇట్లా విభిన్నమైనవి ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి కొన్నిసార్లు సోడియము, పొటాషియము, ఎలక్ట్రోలైట్స్, కామన్ ఎలక్ట్రోలైట్స్ మన శరీరంలో ఉంటాయి, అది రెగ్యులేట్ చేయడానికి కిడ్నీస్ మెయిన్గా ప్రధాన పాత్ర పోషిస్తాయి. దాంతోపాటు మిగతా హార్మోన్స్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తాయి. వీటిల్లో కొన్ని రకాలైన ఛానలోపతి

0: అంటాం వీటిని. దీనివల్ల కార్డియాక్ ఎరిథిమియాస్, గుండె ఒక క్రమబద్ధంగా కాకుండా క్రమం తప్పి అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవటం, అంటే సామాన్యంగా మన గుండె 60 నుంచి 100 సార్లు నిమిషానికి కొట్టుకుంటూ ఉంటుంది. అది ఆ 100 దాటి 120 లేదా 130 140 150 దాటిన కాడి నుంచి, 150 సామాన్యంగా మనకు రాదు నిమిషానికి, 150 దాటి ఒక్కోసారి 300 సార్లకు నిమిషానికి కొట్టుకోవడం కూడా జరుగుతుంది. దాన్ని వెంట్రికులర్ టాకీకార్డియా అంటాం. ఇట్లా ఎరిథిమియాస్ వల్ల, అంటే గుండె మితిమీరిన వేగంతో కొట్టుకోవడం వల్ల కూడా గుండె సడన్గా ఆగిపోవడం వంటి సమస్యలు సంభవించవచ్చు. ఇది ఒక్కొక్కసారి ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి వ్యాయామం చేసిన వెంటనే చనిపోవటం కానీ, క్రీడల్లో ఏదైనా బాగా కాంపిటేటివ్ అంటే ఎక్కువ పోటీతత్వం ఉన్న క్రీడల్లో, ఫుట్బాల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఇట్లాంటి గేమ్స్లో కొంతమంది సడన్గా చనిపోవడం జరుగుతుంది. వీళ్ళకి వాళ్ళకి స్వతహాగా ఉన్న గుండె పరిస్థితులు, అంటే గుండె కండరం ఉబ్బటం కానీ, అథ్లెట్స్లో కొంచెం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాళ్ళలో హార్ట్ మజిల్ అనేది ఎన్లార్జ్ అవ్వటం జరుగుతుంది. సామాన్యం అది, కొంచెం ఎన్లార్జ్మెంట్ ఉండటం సామాన్యమే. కానీ ఇంకా కొన్ని జెనెటిక్ కారణాల వల్ల హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం, అంటే గుండె కండరం బై బర్త్ చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటుంది, మామూలు స్థాయిని మించి పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే జబ్బే, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే గుండె కండరం బాగా బలంగా కొట్టుకుంటుంది. ఎంత బలంగా కొట్టుకుంటుందంటే, అసలు గుండెని ఇప్పుడు రక్తం గుండె శరీర భాగాల్లోంచి రక్తం లోపలికి వస్తేనే అది మళ్ళీ బయటికి పంపించే అవకాశం ఉంటుంది. ఈ బలంగా కొట్టుకునే విధానంలో అసలు రక్తం లోపలికి వచ్చే రక్తం తగ్గిపోయి మళ్ళీ దాని నుంచి ఈ గుండె అవుట్ గేటు మూసేసింది అనుకోండి, అంటే ఇప్పుడు ఉదాహరణకి అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఇది ఏదైనా ఒక హాల్లో, సినిమా హాల్లోనో ఇంకో చోట ఏదో చిన్న గందరగోళం ఏర్పడింది, అందరూ ఒకేసారి బయటకు వెళ్దామని ట్రై చేస్తారు, స్టాంపీడ్ ఏం జరుగుతుందో మనకు అందరికి తెలుసు. అట్లాగే ఈ గుండె కండరం బాగా బలంగా కొట్టుకున్నప్పుడు ఒకసారి రక్త ప్రసారం తగ్గుతుంది, అది బ్రెయిన్కి తగ్గుతుంది, మళ్ళీ తిరిగి గుండెకి తగ్గుతుంది. ఎందుకంటే గుండెకి రక్త ప్రసారం చేసేది కూడా మళ్ళీ రక్తనాళాలు గుండె నుంచి బయటకు వచ్చాక మళ్ళీ దానికి సప్లై అవుతుంది. లోపల నుంచి గుండె రక్తాన్ని మనం గుండె వాడుకోదు, రక్తనాళాల్లోంచి వెళ్ళిన రక్తాన్నే వాడుకుంటుంది. ఇట్లాంటి సమస్యల వల్ల అన్ని వీటిలన్నింటికన్నా ముఖ్యంగా కూడా ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏంటంటే తక్కువ వయసులో, యుక్త వయసులో ఈ పొగాకు సమస్య, బీడీ కానీ సిగరెట్ కానీ లేదా పొగాకు నమలటం కానీ, ఇట్లాంటి ఏ అన్ని కారణాలు కూడా, ఇంకా మాదక ద్రవ్యాల వల్ల కానీ, ఇట్లన్నిటి వల్ల కూడా గుండె జబ్బులు అనేవి బాగా పెరుగుతున్నాయి. కేవలం ఎక్సర్సైజ్ చేయటం వలన వీటి వల్ల వచ్చే దుష్ప్రభావాలని మనం తగ్గించలేం. ఈ పొగాకు వాడకం వల్ల గుండె, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, తర్వాత అలాగే క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది, శరీరం వివిధ భాగాల్లో క్యాన్సర్లు రావచ్చు, పక్షవాతం వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడే చెప్పారు హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని, లేదనుకుంటే డైలేటెడ్ కార్డియోమయోపతి విత్ సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్ అనే ఒక కాంప్లికేటెడ్ అండ్ క్లిష్టతరమైన, కష్టతరమైనటువంటి గుండె జబ్బులకు సంబంధించి కానివ్వండి, ఇవి ముందు గుర్తించలేమా అండి? లక్షణాలు ఏమి, వార్నింగ్ సిగ్నల్స్ ఉండవా?
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి, సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ డైలేటెడ్ కార్డియోమయోపతికి చాలాసార్లు కారణాలు ఏముంటాయంటే వైరల్ ఫీవర్స్, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కరోనా కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షనే ఒకప్పుడు. అట్లా రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్లో హార్ట్ మజిల్ వీక్ అయ్యే అవకాశాలు, పంపింగ్ కెపాసిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం, అంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ తన మీద తనే శరీర భాగాలని పోల్చుకోలేక ఒక్కోసారి దాడి చేస్తుంది. మన శరీరంలో తయారైన యాంటీబాడీస్ మన శరీరం మీద దాడి చేస్తాయి. అది మనం అప్పుడప్పుడు కొన్ని అవాంఛిత సంఘటనలు వింటూ ఉంటాం, ఎవరైతే మన రక్షించాల్సిన వాళ్ళో వాళ్లే మనని ఇచ్చేయటం. అట్లాగా శరీర భాగంలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల భాగాలు ఏమైనా దెబ్బతినవచ్చు, అవి జాయింట్స్ అవ్వచ్చు. కొంతమంది కీళ్ళవాతం ఉన్న వాళ్ళకు కూడా గుండె పంపింగ్ తగ్గే అవకాశం ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ అంటాం, సిస్టమేటిక్ ల్యూపస్ ఎరిథెమాటోసిస్ అని, ఇట్లా దానిలో ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రుమటాలజీ అనేది చాలా పెద్ద స్పెషాలిటీగా ఉంది. రుమటాలజీ పేషెంట్లు, తర్వాత తక్కువ వయసులో షుగర్ వచ్చిన వాళ్ళు, తక్కువ వయసులో బీపీ వచ్చిన వాళ్ళు, సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు, తర్వాత ఫ్యామిలీలో ఎక్కువ మంది సడన్గా చనిపోయిన లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళు

0: వంశపారంపర్యంగా గుండె జబ్బులు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ హాస్పిటల్కి వచ్చి అంతా బాగున్నప్పుడు చేయించుకోవడం ద్వారా ఈ యొక్క ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ అనేది ఉంది చూసారా, షుగరు బీపీ మీద ఉన్న అవగాహన ప్రజల్లో కొలెస్ట్రాల్ మీద లేదు. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఒక భాగమే, అది కొంతవరకు అవసరమే, ఎందుకంటే కొన్ని హార్మోన్స్ వాటి పనితీరుకి అవి అవసరం. కానీ షుగర్ ఉన్న వాళ్ళల్లో బీపీ ఉన్న వాళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక స్థాయి మించి ఉండకూడదు. మామూలు సాధారణ వ్యక్తులు కొలెస్ట్రాల్ మాకు బాగానే ఉంది అని అనుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే నేను ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కొలెస్ట్రాల్ స్థాయిలు ఇంకా తక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, చాలాసార్లు బైపాస్ చేయించుకున్న వాళ్ళు కానీ, స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు కానీ, లేదా హార్ట్ అటాక్ గురైన వాళ్ళు కానీ, పక్షవాతానికి గురైన వాళ్ళు కానీ, మళ్ళీ మళ్ళీ ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే కొలెస్ట్రాల్ స్థాయి, ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయి,
1: చెడు కొలెస్ట్రాల్
0: అంటాం, 50, 60, 55, 40 ఈ రేంజ్లోనే ఉండాలి. అందరూ అనుకున్నట్టు 100 కొలెస్ట్రాల్ ఉంటే అది నార్మల్ అవ్వదు వాళ్ళకి. మామూలు వ్యక్తులతో వీళ్ళు పోల్చుకోకూడదు. కొలెస్ట్రాల్ మందులు వాడాము, కొలెస్ట్రాల్ తగ్గింది స్థాయి, మందులు ఆపేస్తే మళ్ళీ మామూలు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మళ్ళీ ఆ రిస్క్ మొదలవుతుంది. గుండెకి సంబంధించిన వైద్యం అంటే మొదట్లో బైపాస్ అయినప్పుడు స్టెంట్ వేసిన వెంటనేనో లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనేనో మొదటి 1 నెల మందులు ఎక్కువ ఉంటాయి, 2 నెలలు మందులు ఎక్కువ ఉంటాయి, 3 నెలలు మందులు ఎక్కువ ఉంటాయి, 6 నెలల వరకు మందులు ఎక్కువ ఉంటాయి, 1 సంవత్సరం వరకు కొంచెం మందులు ఎక్కువ. సమయం గడిచిన కొంది వాళ్ళ గుండె జబ్బు కొంచెం అంటే సమస్య అదుపులోకి వచ్చాక మందులు తగ్గించవచ్చు. మొదటి 1 సంవత్సరం మాత్రం, ముఖ్యంగా మొదటి 6 నెలలు, ఇంకా ముఖ్యంగా 3 నెలలు, ఇంకా ముఖ్యంగా మొదటి నెల, ఇంకా ముఖ్యంగా మొదటి 2 వారాలు మందులు కొంచెం ఎక్కువ మందులు అయినా సరే వాడాల్సిన అవసరము చాలా ఉంది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వయస్సుల వారీగా గుండె సంబంధ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత రాయప్రోలు సుబ్బారావు వర్ధంతి సందర్భంగా భావకవిత్వం, రాయప్రోలు ఈ అంశం గురించి శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు.
3: ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనియించినాడ వీ స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులన్ ప్రేమించినావో నిను మోచ ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురులు సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెలుగు బాలగీతములు, పాడరా నీ వీరభావ భారతములు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఈ దేశభక్తి గీతం వినగానే ప్రతి మదిలో మెదిలే కవి పేరు రాయప్రోలు సుబ్బారావు గారు. స్వాతంత్ర పోరాటంలో స్ఫూర్తినిచ్చే ఎన్నో దేశభక్తి గీతాలు వచ్చినా రాయప్రోలు వారి దేశభక్తి గీతం స్వాతంత్ర పోరాటానికి దీప్తిగా నిలిచింది. తెలుగు వారందరూ ఏకకంఠమై పలికిన గీతం ఇది. ప్రతి తెలుగువాడి నరనరాల్లో దేశభక్తి పరవళ్లు తొక్కించిన గీతం ఇది. శృతిపక్వం, గతితత్వం లేక నిత్యం అరచినా ఏమి ప్రయోజనం? చైత్రంలో కూసిన కోయిల గానం ఒక్కటి చాలదా? అదే రాయప్రోలు వారి కలం శక్తి, కవితా భావనా శక్తి. నవ్య కవితా పితామహుడిగా పేరు పొందిన రాయప్రోలు సుబ్బారావు గారు తెలుగులో భావకవిత్వానికి ఆద్యుడు. ఆయన ఊహలు ఆధునికం, ఆయన దారి సంప్రదాయం, ఆయన నడక కొత్తదనం. రాయప్రోలు వారు పరిపక్వమతులు, పాశ్చాత్య సాహిత్య విశారదులు, నవ్య కవితోపాసకులు, ప్రకృతి ఆరాధకులు. వీరి భావనలు గంభీరం, మధురాతి మధురం, ద్రాక్ష కదలీఫల పాకం. 1892 మార్చి 13వ తేదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా గార్లపాడు గ్రామంలో వెంకటప్ప అవదాని ఆదిమ్మ దంపతులకు జన్మించారు. వీరిది సనాతనమైన వైదిక బ్రాహ్మణ కుటుంబం. మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద సంస్కృతాభ్యాసం మొదలుపెట్టి పిసుపాటి చిదంబర శాస్త్రి గారి వద్ద పాండిత్యాన్ని సంపాదించారు. వీరి వద్దనే భవభూతి ఉత్తర రామచరితం, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాగుని శిశుపాల వధ చదువుకున్నారు. భవభూతి అన్న, కాళిదాసు అన్న, భాషా వ్యాకరణకర్త శ్రీహర్షుడన్న ఇష్టమని రాయప్రోలువారే చెప్పుకున్నారు. మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గొప్ప అవధాని. వారి అవధానానికి ఆకర్షితులై తన ఆసు కవిత్వంతో మేనమామతో కలిసి జంట అవధానాలు చేయటం ప్రారంభించారు. వీరి పిన్నిగారి ఊరు విదుళ్లపల్లి. బాపట్ల, స్టూవర్టపురం మధ్య ఇసుక దిబ్బల మీద ఉండేది. ప్రయాణ సౌకర్యాలు లేవు, కాలినడకే శరణ్యం. ఆ ఊరంతా వేద పండితులే. పిన్నిగారే ఎంతో ప్రేమాభిమానాలతో పెంచింది. ప్రతిరోజు రామాయణమో, భారతమో, భగవద్గీతో, పురాణమో ఆమెకి చదివి వినిపించేవాడిని. ఒకరోజు అనసూయ చరిత్ర విన్న ఆమె ఇలా అన్నది, త్రిమూర్తులను కూడా తల్లి కంటితో చూస్తే ఎలా పిల్లలైపోయారో. ఇలాంటి కథలు కావ్యాల్లో, రచనల్లో ఉంటే ఎంత బాగుండు. ఏ గ్రంథం చూసినా ఆడవాళ్ల గురించి ఏదేదో వ్రాస్తారు అంది. ఆమె పలికిన పలుకులే రాయప్రోలు సుబ్బారావు గారు అమలిన భావ కవితాధారలు కురిపించేందుకు బీజం పడింది. రాయప్రోలు వారి చదువు కొంతకాలం కాకినాడలో జరిగింది. దివాన్ బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు గొప్ప సంఘ సంస్కర్త, బ్రహ్మ సమాజ స్థాపకులలో ఒకరు. వీరి ఆదరణతో, ఉచిత వేతనంతో 4వ ఫారంలో చేరి 5వ ఫారం కూడా పూర్తి చేసుకున్నారు. గోదావరి నదిని చూసినప్పుడల్లా గోదావరి స్నానంతో కవిత్వం ఉప్పొంగి వస్తుందన్న భావన కలిగేది. 1908లో రాజమహేంద్రవరం వచ్చారు. ఆంధ్రకేసరి సంపాదకులు చిలుకూరి వీరభద్రరావు గారు, అత్తిలి సూర్యనారాయణరావు గారు సాహిత్య ప్రేరణ కలిగించారు. ఆంధ్రకేసరి పత్రికలో చేసిన వ్యాసరచన రాయప్రోలు వారి సాహితీ ప్రయాణంలో ఒక మలుపు. వీరి వ్యాస పరంపర సాహితీ లోకంలో గుర్తింపునిచ్చింది. అక్కడ గంటి లక్ష్మయ్య పంతులు గారు పరిచయం అయ్యారు. వారు న్యాయవాది, ఆంగ్ల సాహిత్య అధ్యయనశీలి, సాహిత్య పరిణామాలను, ధోరణులను గమనించే నిత్య శోధకుడు ఆయన. ఆ క్రమంలో గోల్డ్ స్మిత్ వ్రాసిన హెర్మిట్ ఖండకావ్యాన్ని రాయప్రోలు వారికి చూపించి అధ్యయనం చేయించి దానిని తెలుగులో అనువదించేందుకు ప్రోత్సాహాన్నిచ్చారు. ఆ అనువాదమే రాయప్రోలు వారి మొదటి ఖండకావ్యం లతిక అన్న పేరుతో 1909లో సాహిత్యలోకంలో పురుడు పోసుకుంది. సత్యవోలు గున్నేశ్వరరావు గారు దానిని అచ్చువేయించారు. ప్రియుడు ఎడబాటుతో ఒక జవ్వని మారు వేషంతో అతనిని వెతుకుతూ అరణ్యంలోకి వెళుతుంది. అక్కడ చెట్టు కింద ఉన్న ముని దగ్గరకు వచ్చి సేద తీరి తాను జయపాలుడనే రాజు కూతుర్నని, సత్యవర్ధనుడనే అతనిని ప్రేమించానని, అతని ఎడబాటుతో అతనిని వెతుక్కుంటూ వచ్చానని మునికి తెలుపగా, ఆ మునే సత్యవర్ధనుడు అవటంతో ఆ లతిక సత్యవర్ధనుడు ఒకటవుతారు. కథ చిన్నదే అయినా తన పద్యాల ధారాశుద్ధి, శబ్దాలంకార ప్రయోగాలతో ఖండకావ్యం ముద్రించిన వెంటనే హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయట. వాళ్ల విరహవేదనను ఎంతో రసరమ్యంగా వర్ణించిన తీరు సాహితీ లోకంలో అప్పటికే కవి దిగ్గజాలుగా ఉన్నవారిని ఆశ్చర్య చకితుల్నిగా చేసింది. తాలిమి

తోలి వచింపజాలని మనోభరమున్ సహించి తాళగా చాలక ఇందు వచ్చి తిని జాలిమికేలరా ఏలరా చెలి అనంటే హారము భారమై వన విహార సుమాపచయ ప్రియోత్సవాచారము క్రూరమై మధురసాయన రుచ్య పదార్థ కల్పితాహారము కారమై నవ హిమాంబు కదంబిత చందనాద్యలంకారము వైరమై వెతల గాసిలితిన్ నిన్ను బాసిని చిలి అనంటాడు. స్త్రీ పురుషుల అనురాగ బంధాన్ని జంతు పక్షి జీవజాలంతో పోల్చి కావ్యానికి కొత్త సొబగులు అద్దారు రాయప్రోలు వారు. 1912లో మరోసారి ముద్రణకు ఇస్తూ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారిని ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసి ముందు మాట రాయమని అడిగారట. ఆయన చదివి ఈ పద్యములను సంస్కరింపుడని నా వద్దకు పంపెను, కానీ ఇందు సంస్కరింపదగిన అంశములు నాకు కనిపించలేదు. హోణ కళాభ్యాస మనర్చు విద్యార్థులలో ఇటువంటి నిర్దుష్ట కవిత్వ శైలి కడు అరుదుగా నుండునని తలచెదనని ప్రశంసించారట. మొదటి లతిక ఖండకావ్యమే ఉద్దండ సాహితీకారుల హృదయాలు అతుక్కునేటట్లు చేసింది. రెండవ రచన ఆల్ఫ్రెడ్ టెనిసన్ రాసిన డోరా కృతికి ఆంధ్రానువాదం 1910లో చేశారు. బాపట్లలో స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న పంచా కేసయ్యర్ ప్రోత్సాహంతో ఈ కృతి వ్రాస్తే స్కూలు విద్యార్థులే ముద్రణ బాధ్యతను స్వీకరించారు. ఆ తరువాత అనుమతి, భజగోవిందం, సౌందర్యలహరి, సుందరకాండ, మధుకలశం, దోతమత్తేబం, ఉత్తర రామచరితం అనువాదాలు చేశారు. రాయప్రోలు ముద్ర, స్వతంత్ర రచనా విన్యాసం ప్రతి అనువాదంలో కనిపించి తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. 1913లో తృణకంకణం పేరుతో మొదటి ముద్రణ చేసుకున్న స్వతంత్ర కావ్యం, ఆధునిక కవిత, నవ్య కవిత్వం, అభినవ కవిత, లిరికల్ పొయిట్రీ వంటి పేర్లతో మొదలై భావకవిత్వంగా ప్రాచుర్యానికి వచ్చిన ఆది కావ్యం తృణకంకణం. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీ యువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తంతో దీనిని రచించారు. ఇటువంటి కథాంశం, ఆ కథాంశం క్లుప్తత వంటివి ఒక వినూత్నమైన ఆనాటి ప్రబంధ యుగంలో కొత్తది. తృణకంకణం అనే రచన భావకవిత్వ యుగానికి నాంది పలికింది. అంతవరకు ప్రబంధాలలో ఉండే నాయికల అంగాంగ వర్ణన, రతివర్ణన మొదలైన సంప్రదాయాలను మార్చి అమలిన శృంగార భావనకు ప్రాధాన్యత కల్పించి భావకవిత్వానికి మార్గదర్శకుడైనాడు రాయప్రోలు సుబ్బారావు గారు. చెంత లవంగవల్లికలచే కడలల్లి కిశోర శద్వలాక్రాంతములైన పాదుకులకు కట్టెడు చల్లని నీరువారు కుల్యాంతములన్ పెరుంగు తరుణాద్ర తృణాంకుర పాళిగిల్లి ఆకాంతుడు వింతయైన యొక కంకణమును రచించే నింపుగన్ నవక మెడలోని తృణకంకణములకేలనందుకుని ఆమెపై నయనాంచనములు మరలిచి సఖియా మన ప్రేమ మధురాంచలనం బిదియసుమ్మీ అనుచు హస్తంబుదుడిగి ఈ తృణకంకణంబు దరియింపునీ మణిబంధమందు సంప్రీతి అప్పుడప్పుడు వలపింపుల నెయ్యము జ్ఞప్తికొన్న ప్రభాతిక వేళని ప్రణయ బాష్పాంజలి ఇంత జల్లి ఏ రీతిని వాడకుండ నలరింపు ఇదే తుదివాంచ సోదరీ అనంటాడు. ప్రణయం విఫలమైతే ఆత్మహత్యలు చేసుకోవటం, హత్యలు చేయటం కాదు అని నేటి తరం ప్రేమికులకు తృణకంకణం కావ్యాన్ని వినిపించాలి. ప్రేమ విఫలమైన కథానాయకుడు పక్కనే ఉన్న గడ్డిని కంకణంగా చేసి ప్రేయసికి కట్టి ఇక నుంచి నువ్వు నా సోదరివి అన్న అపూర్వమైన భావన, కంకణం అనే బంధం వాడిపోకుండా నీ బాష్పాంజలితో ఇంత నీళ్లు చల్లమనే అభ్యర్థన, ప్రేమైక జీవన సామ్రాజ్యంలో శాంతి కపోతాలను ఎగరవేశాడు రాయప్రోలు సుబ్బారావు గారు. స్వతంత్ర రచనలు కూడా చేశారు. ఆంధ్రావళి, కష్టకమల, రమ్యలోకం, స్వప్నకుమారం, తెలుగుతోట, వనమాల, మిశ్రమంజరి, కన్యపాటలు, జడకుచ్చులు, రవీంద్ర వ్యాసావళి ఇవన్నీ కూడా చదివి తీరవలసిందే. భావకవిత్వమేనా అంటే ఆకలి కవిత్వాన్ని కూడా రాశాడు. కాలే కడుపుకు గరిటెడు గంజి, జారే సిగ్గుకు మూరెడు పాత, ఎల్లరకందే చల్లని రోజులు వెలసే విధమును వెదకండి అంటూ
ప్రబోధం చేస్తాడు. తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం అని అంటారాయన. ఏ ప్రఫుల్ల పుష్పంబుల ఈశ్వరునకు పూజ సల్పితివో ఇందు పుట్టినాడా, కలదయే నిపునర్జన్మ కలుగుగాక, మధుర మధురంబైన తెలుగు మాతృభాష అని మాతృభాష యొక్క గొప్పతనాన్ని చాటుతాడు. ఖండకావ్యం చదివే పాఠకునికి రసాస్వాదన కావాలంటాడాయన. పచ్చి పాడియావు వంటిది కావ్యంబు, లేగ గుడిపి చేపురాగదువ్వి పిదుక నమృతమిచ్చు, పొదుగు గృద్దితివేని కాలు విసరు జున్ను పాలు రావు. సహృదయంతో చదివితే కవిత జున్ను తినవచ్చు అంటారు వ్యంగ్యంగా. నా ఊహలను ప్రోధి చేశాను, నా భావాలకు పందిరి వేశాను. అది భావగీతమైనా, భావావేశ సమాసమైనా, దేశభక్తి ప్రబోధితమైనా, తెలుగు భాషపై మమకారమైనా కవిత ఆకృతికి శ్రీకారం చుట్టాను. అంతమాత్రం చేత నేను గర్వాన్ని ప్రదర్శించటం లేదని పూర్వలక్షణము.

0: లేదు. అతి నవీనముల్ శాసించు అహము కాదు. నవ్యకావ్య దృష్టిని చూపినాడనంతే కలదుగాదే అనుక్తంబు గ్రదనమందు అని వినయంగా చెప్పుకున్నాడు. రాయప్రోలు సుబ్బారావు గారిని భావకవిత్వ పితామహుడని ఎందరో ప్రసిద్ధ కవులు ప్రశంసించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి, డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ, నూరి నరసింహ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచార్య దివాకర్ల వెంకటావధాని, డాక్టర్ దాశరథి లాంటి ఎందరో కవులు ప్రశంసించారు. వీరి సాహితీ ప్రస్థానంలో అనేక అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు. 1965 వీరి మిశ్రమంజరి ఖండకావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1969 ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు స్వర్ణోత్సవాలు జరుపుకునే సందర్భంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించారు. ఆకాశవాణి సలహా సంఘం సభ్యులుగా 15 సేవలందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్గా, భాగవత ప్రామాణిక ప్రతి ప్రచురణ సంపాదక మండలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. నవ్య సాహితీ సమితి అధ్యక్షుడిగా సాహితీ సేవలు చేశారు. 1983 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఈ భావ కవిత దిగ్గజం 1984 జూన్ 30 తేదీ సికింద్రాబాదులో తుదిశ్వాస విడిచారు. మరణం శరీరానికే గాని ఆత్మకి లేదంటారు. ఆయన ఆత్మ అక్షరమై మనల్ని నిత్యం పలకరిస్తూనే ఉంటుంది. భావ కవితా పితామహుడు రాయప్రోలు సుబ్బారావు గారి అక్షరాలు తెలుగు సాహిత్యంలో సువర్ణాక్షరాలు.
1: మీరింతవరకు రాయప్రోలు సుబ్బారావు వర్ధంతి సందర్భంగా భావకవిత్వం, రాయప్రోలు ఈ అంశం గురించి శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు.

0: Herb's Bill, notes the Hindu. Prime Minister to skip Khamenei's state funeral leads the Asian Age. And finally, Delhi mandates all two new wheelers to be electric from 2028 to fight pollution, reports the Indian Express. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Centre to withdraw temporary restrictions on sale and distribution of petrol and diesel from the 1st of July. West Bengal government to implement uniform civil code in the state, says Chief Minister Shubhendu Adhikari. Information and Broadcasting Minister announces major decisions to boost Indian film industry. Delhi government clears electric vehicles policy, cars under 30 lakh rupees to be exempted from road tax and registration fees. India strongly condemns Pakistan airstrikes in residential areas of Afghanistan that killed 36 civilians and injured 163 others. US and Iran to hold talks in Qatar's capital Doha today to resolve the dispute over Strait of Hormuz. And in football, Brazil enter round of 16. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అమరావతి జిల్లా సమాచారాలకు వింటారు.
3: రాష్ట్రంలోని పంచాయతీలకు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, పన్నుల ఎగవేతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం. డిజిటల్ నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోదీ మొదలైన అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యా సంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిపోయిందని తెలిపారు. రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 19న సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్టిక్ట్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాల అంశంపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహుతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి సాహు, రాష్ట మంత్రి నారాయణ ఈ నెల 23న సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఉక్కుపాదం మోపాల్సిన తరుణం ఆసన్నమైందని, వాటి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. వివిధ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇంటిగ్రేషన్ ఆఫ్ రెన్యూవల్ ఎనర్జీ జోన్లు, టీబీ ముక్త్ భారత్ అభియాన్, సైబర్ క్రైమ్ మరియు డిజిటల్ అరెస్టు సంబంధిత ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధానమంత్రి, వివిధ రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ను మరింత పారదర్శకత, నాణ్యత, స్థిరత్వంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఈ నెల 25న మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ప్రకటించిన ఫ్యాకల్టీ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత వచ్చిన దరఖాస్తులపై అధికారులను వాకప్ చేశారు. అధికారులు సమాధానమిస్తూ, ఇప్పటి వరకు 189,316 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. రాష్టంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా

0: ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్ పై మంత్రి లోకేష్ ఈ నెల 26న సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అమానవీయ మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ రాష్ట కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్టంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఈ నెల 28న ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఇప్పటి వరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు
6: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బీఐ అంటుంది.
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
10: ఆ చిహ్నం లేకపోతేనో?
9: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
11: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: కార్యక్రమంలో ముందుగా పి సుశీల పాడిన పాట చిత్రం ఇంద్రధనస్సు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం మగాడు.

క్షేత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కేఎన్వి బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ ఇనుకొండ సుబ్రహ్మణ్యం ప్రత్యేక డోలు. కార్యక్రమంలో ముందుగా పాహి పాహి గణపతిం భజే హంసధ్వని రాగం, రూపకతాళం చిదంబర భారతి రచన.

కార్యక్రమంలో తర్వాత కోరిన వరము లొసుగుమయ్య రమప్రియ రాగం రూపకతాళం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన.

కార్యక్రమంలో చివరిగా టీరాడ విలయాటు రాగమాలిక రాగం ఖండనడ సుబ్రహ్మణ్య భారతి రచన.

మేరింత వరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కేఎన్వి బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఇనుకొండ సుబ్రహ్మణ్యం ప్రత్యేక డోలు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా హరిణి పాడిన పాట చిత్రం స్వామి ఐపిఎస్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత కార్తీక్ గోపికా పూర్ణిమ పాడిన పాట చిత్రం నీ మనసు నాకు తెలుసు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పరవశం ఈ చిత్రానికి రెహానా గంగా ఫెబీ ఫిజీ పూర్ణిమ పాడిన పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: తర్వాత కార్తీక్ రీటా పాడిన పాట చిత్రం అతిథి.

0: వెంటనే వింటారు ఆకాశవాణి.
1: నషాముక్త భారత వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యం అవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త్ భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 17 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులు యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. వచ్చే 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీ నుంచి వివిధ రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా సంబంధిత విభాగాల అధికారులతో ఆయన నార్కో కోఆర్డినేషన్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 2047 నాటికి డ్రగ్స్ రహిత భారత సాధన లక్ష్యంగా కార్యాచరణ మరింత బలోపేతం చేయాలని రాష్టాలకు సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయం వంటి అక్రమ కార్యకలాపాలపై జీరో టాలరెన్స్ విధానంతో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాకు సంబంధించిన హాట్స్పాట్లను గుర్తించి పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అలాగే నేరస్తులైన కీలక సూత్రధారులను త్వరితగతిన గుర్తించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేక రోడ్మ్యాప్ రూపొందించుకోవాలని, కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని అమిత్ షా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా, విక్రయాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, భద్రతా సంస్థలు, ప్రజలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. నషాముక్త్ భారత్ వారోత్సవాల సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అడ్డుకొనడంతో పాటు ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో రకరకాల అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. వ్యాసరచన, చిత్రలేఖనం, నినాదాల రూపకల్పన వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. తాము ఎప్పటికీ మాదక ద్రవ్యాలకు బానిసలు కాబోమని, డ్రగ్స్ లేని సమాజం కోసం కృషి చేస్తామని విద్యార్థులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. వీధి నాటకాల ద్వారా మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తారు. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదక ద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్దతకు, నషాముక్త్ భారత్ దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. మత్తు పదార్థాల డిమాండ్ను తగ్గించడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ ఒక ప్రత్యేక లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో నషాముక్త్ భారత్ హ్యాష్ ట్యాగ్తో లక్షల మందికి చేరుకుని డిజిటల్ విప్లవాన్ని సృష్టించింది. వయసుతో సంబంధం లేకుండా వేలాది మంది ప్రజలు ఎన్ఎంబీఏ యాప్ 2.0 ద్వారా నమోదు చేసుకుని నషాముక్తి మిత్ర డిజిటల్ సర్టిఫికెట్ బ్యాడ్జీలను పొంది అధికారికంగా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యం

0: స్వామ్యంతో ఎస్ టు లైఫ్ నోటు డ్రగ్స్ నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రజల చేత డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు సృజనాత్మక పోటీలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక మానసిక నష్టాలపై అవగాహన పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదాలు తో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా దీనిపై అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవడం విశేషం. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, తల్లిదండ్రులకు మత్తు పదార్థాల లక్షణాలను ఎలా గుర్తించాలో వివరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, దేశంలో అత్యంత శక్తివంతమైన మానవ వనరులైన యువశక్తి భగ్నం కాకుండా రాబోయే తరాల అభివృద్దికి వారిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాయని తెలిపారు. నేటితరం మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, చికిత్స కంటే నివారణే మేలు అన్నట్లుగా యువత వీటి జోలికి వెళ్లకుండా ముందే కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. గంజాయి రవాణా సాగును అరికట్టడానికి 450 మంది సిబ్బందితో పనిచేస్తున్న ఈగల్ టాస్క్ ఫోర్స్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని అన్నారు. ఏజెన్సీ పరిధిలో దాదాపు 20,000 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశామని, ప్రస్తుతం అక్కడ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి జీరో కల్టివేషన్ సాధించామని స్పష్టం చేశారు. లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి లేదా మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, దగ్గర పెట్టుకున్నా, కొనుగోలు చేసినా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెన్స్ 1985 NDPS చట్టం ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. పట్టుబడితే కనీసం 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
1: 30-40 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర 20,000 ఎకరాల్లో గాంజా సాగు పండించే AOB ఏరియా, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాలో ఈరోజు జీరో కల్టివేషన్ అని చెప్పేటప్పుడు నిజంగా మాకు కూడా కొంచెం భయం వేసింది. బట్ మేము అక్కడ నుంచి తెప్పించుకున్నాం. రిపోర్ట్సే కాదు, డ్రోన్స్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడ కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా అదృష్టం కింద భావించాం. ఈగల్ అన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈగల్ పెట్టండి అని సాక్షాత్తు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టాస్క్ ఫోర్స్ ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థను మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
0: ఈ వారోత్సవాల్లో భాగంగా జూన్-21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒత్తిడిని అధిగమించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి వీలుగా రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక ధ్యాన యోగ శిబిరాలను నిర్వహించారు. యోగా ఫర్ వెల్నెస్, సే నో టు డ్రగ్స్ సందేశంతో నిర్వహించిన యోగా ధ్యాన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరాను నిరోధించడానికి ఒకవైపు కఠిన నిఘా ఉంచుతూనే మరోవైపు వ్యసన పరులను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా సమాజ శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, వాటి అక్రమ రవాణా విక్రయాలపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రవాణా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి

0: ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆకే రవికృష్ణ పేర్కొన్నారు.
1: ఈగల ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వద్దు బ్రో అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికి సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మత్స్య ప్రధాన సుమారుగా 249 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్బంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. నషాముక్త భారత్ వారోత్సవాలు కేవలం ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి చేపట్టిన ప్రజా ఉద్యమం. యువత మత్తు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా దేశాభివృద్దిలో భాగస్వాములు కావాలి. కుటుంబం, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం సమిష్టిగా కృషి చేసినప్పుడే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుంది. మత్తుకు దూరం, భవిష్యత్తుకు చేరువ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ వ్యసనరహిత భారత నిర్మాణానికి తమవంతు సహకారం అందించాలని ఈ వారోత్సవాలు పిలుపునిస్తున్నాయి. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్వీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయి అతిథి. ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, వీరు కోరుతున్నారు 7th Sense ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర.

తర్వాత గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించమంటున్నారు. అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి, గీత రచన భువనచంద్ర.

0: తర్వాత మీరు వినబోతున్న పాట గోపాలుడు భూపాలుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి ఘంటసాల గానం చేశారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి. వీరి కోరికపై ఈ పాట.
1: ఒకసారి కలలోకి రావయ్యా, ఒకసారి

మీరింత వరకు రావోయి అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే

0: చేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి వర్ధంతి సందర్భంగా సత్యహరిశ్చంద్ర నాటకం, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి పద్యాలు, ఈ అంశం గురించి శ్రీ దివి కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రచించిన ప్రఖ్యాత నాటకం సత్యహరిశ్చంద్రీయం 90 ఏళ్ల క్రితం ఉప్పు సత్యాగ్రహం సాగుతున్న కాలంలో జైలులో ఉండగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన సత్యహరిశ్చంద్రీయం నాటకం సరిగ్గా లెక్కించి చెప్పలేనన్ని వేలాది ప్రదర్శనలు ఈనాటికి జరిగి ఉంటాయి. దానిని వీక్షించిన ప్రేక్షకులు బహుశా కోట్లలోనే ఉంటారు. నా వరకు నేనే 8 సార్లు చూశాను. మార్కండేయ పురాణంలోని కథ ప్రకారం హరిశ్చంద్రుడు అయోధ్యకు చెందిన చక్రవర్తి. పై పురాణం గాథ ప్రకారం ఆయనను ఇక్ష్వాకు చెందినవాడిగా పేర్కొన్నారు. ధర్మపరాయణుడు, సత్యనిష్ఠుడు అయిన హరిశ్చంద్రుడు వశిష్ఠ మహర్షి ఆశీర్వాదంతో వంశపారంపర్యంగా రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు. తర్వాత విషమ పరిస్థితుల వల్ల తాను చక్రవర్తిగా ఏలుబడి చేస్తున్న రాజ్యాన్నే విశ్వామిత్రునికి దానంగా సమర్పించి చేసిన వాగ్దానమును నిలుపుకునుటకై భార్యను, కుమారుడిని అమ్ముకునుటయే కాక కాటికాపరి వృత్తి చేయటానికి తనకు తాను కూడా అమ్ముడై సత్యనిష్టకు నిలిచిన వానిగా కీర్తిగడించి సత్యహరిశ్చంద్రునిగా పేరు పొందినట్లు పౌరాణిక గాథ. సత్యమేవ జయతే అనే సిద్ధాంతానికి ఒక గొప్ప ఆదర్శపూరిత ఉదాహరణగా ఇది నిలిచింది. అయితే ఇదే నాటకంలో మొదటి అంకం ప్రకారం త్రిలోకాలలో సత్యనిష్ట కలిగిన ఏకైక వ్యక్తి హరిశ్చంద్రుడు. అంటే భూలోకంలోనే కాదు, దేవలోకంలో కూడా మరొక సత్యవంతుడే లేడని అర్థం. గాంధీజీ తమ గుజరాతీ భాషలో ఈ నాటకాన్ని తన బాల్యంలో చూసి చాలా ప్రభావితుడనైనానని ఆత్మకథలో రాసుకున్నారు. బహుశా బలిజేపల్లి వారిని ప్రేరేపించిన అంశాలలో ఇది ఒకటి అయి ఉండవచ్చు. ఈ నాటకాన్ని వినోదం కోసమో లేక తమలో ఉండే కళాభిరుచిని సంతృప్తిపరచుకోవటం కోసమో కాక ఒక సామాజిక సందేశంగా నిజంగా ఎందరూ స్వీకరించి ఉంటారు? దేశాన్ని పరిపాలించే వారిలో కొందరైనా హరిశ్చంద్రునిలా సత్యనిష్టకు కట్టుబడి ఉంటే దేశం ఎంత బాగుపడి ఉండేది. అపభ్రంశగాథలుగా జైన సాహిత్య గ్రంథాల్లో కూడా హరిశ్చంద్రుని కథకు సారూప్యత కలిగిన కథలు ఉన్నాయని, వీటిలో హరిశ్చంద్రుడు ధర్మానికి మార్గదర్శకునిగా శుభపడతాడని చెబుతారు. హరిశ్చంద్రుని గాథను 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా కారాగారవాస సమయంలో రచించారని ఒక మాట, కాదు 1912లోనే రచించారని ఇంకొక మాట చలామణిలో ఉన్నాయి. సత్యహరిశ్చంద్రీయం 1942 నాటి 9వ కూర్పు ముఖచిత్రం సామాజిక మాధ్యమాలలో అందుబాటులో ఉంది. దానికి ఉన్న ఆదరణకు అదొక నిదర్శనం. ఈ నాటక రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంత కవి బాపట్ల దగ్గర ఇటికంబాడు గ్రామంలో 23 డిసెంబర్ 1881 పుట్టారు. వీరి తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, నరసింహశాస్త్రి. వీరు మేనమామ భాగవతుల చిన్నకృష్ణయ్య గారి ఇంట్లో ఉండి చదువుకున్నారు. కర్నూలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా కొంతకాలం పనిచేశారు. గుంటూరు హిందూ కళాశాల ప్రధానోపాధ్యాయునిగా కూడా పనిచేశారు. తెలుగు సంస్కృత భాషలలో అనర్గళంగా కవిత్వం చెప్పగలిగేవారని, వీరు తన సహజ పాండిత్యంతో ఎన్నో అవధానాలు నిర్వహించారని లభిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 30 జూన్ 1953 వీరు మరణించారు. జైలులో రచించిన ఈ నాటకానికి కవి పెట్టిన పేరు సత్యహరిశ్చంద్రీయం. అప్పటికి తెలుగునాట బ్రిటిష్ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం ఉరకలు వేస్తోంది. దానితో పెనవేసుకుని సంఘ సంస్కరణ ఉద్యమం, వాటికి ప్రేరణగా సాహిత్య కళారంగాలలో చెప్పుకోదగినవి కృషి సాగుతున్నాయి. బలిజేపల్లివారిలాగానే గుంటూరు వాసులైన దామరాజు పుండరీకాక్షుడు పాంచాల పరాభవం పద్యనాటకం రచన 1921, ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవల రచన 1921-22 అప్పటికే ప్రసిద్ధి చెంది ఉన్నాయి. 1900 నుండి 1930ల మధ్యకాలంలో పౌరాణిక పద్యనాటకాలు ఉధృతంగా వచ్చాయి. వాటిలో ఒకటి చిలకమర్తివారి గయోపాఖ్యానం కాగా, మరొకటి రామాంజనేయ యుద్ధం. గద్య పద్యనాటకాలలో చెప్పుకోదగవైన పై రెండు మూల గ్రంథాలుగా భావించే భారత రామాయణాలలో లేనివి, కాని వాటికి అనుబంధంగా రచయితల కాల్పనిక శక్తితో రూపొందినవి. తిరుపతి వెంకటగౌడ పాండవోద్యోగ విజయాలు, అందులో భాగమైన శ్రీకృష్ణరాయబారం నాటకాలకి మూలం ఆంధ్ర మహాభారతమే అయినా సాహిత్యం పూర్తిగా వినూత్నమైనది. గ్రామాలలో చదువురాని చిన్నపిల్లలు, గొడ్లగాడ బుడ్డాళ్లు కూడా అర్థం తెలిసినా తెలియకున్నా కృష్ణరాయబారం పద్యాలు గొంతెత్తి ఆలపించేవారు. బాలనాగమ్మ లాంటి మాంత్రిక జానపద నాటకం కూడా ఆ కాలానికి విస్తారంగా ప్రచారంలో ఉన్నది. ఏ నాటకానికైనా ప్రాణం వ్యక్తులు సమాజంలోని విలువల నడుమ సంఘర్షణ, అది పాత్రల రూపంలో వ్యక్తమవుతుంది. మహాభారతము రామాయణాల్లో లేని సంఘటనలు సంఘర్షణలు కాల్పనిక కథ ద్వారా గయోపాఖ్యానము రామాంజనేయ యుద్ధాలలో నడిపించారు. వీటిల్లో రచయితల అంతరాంతరాల్లోని ప్రజాస్వామ్య యుగస్ఫూర్తి అపచైతన్య రూపంలో వ్యక్తమవుతుంది. శ్రీకృష్ణుడిపై అర్జునుడు, రామునిపై ఆంజనేయుని ధిక్కారంగా అది ప్రదర్శితమవుతుంది. ప్రజాస్వామ్య యుగ చైతన్యపు స్పష్టమైన వినూత్న రూపాన్ని 1934 శ్రీశ్రీ పురాణ ప్రతీకలతో రచించిన అవతారం కవితలో మనం చూడవచ్చు. ఏ దేశ సాహిత్యానికైనా ఆ దేశ ప్రజలు నిర్వహించే సామాజిక ఉద్యమాలు గొప్ప ప్రేరణ ఇస్తాయి. రచయితలు ఆ ఉద్యమాల స్ఫూర్తితో గొప్ప సాహిత్యాన్ని సృజిస్తారని ఆధునిక చరిత్ర నిరూపించింది. భారతీయ భాషా రచయితల్ని అపరిమితంగా ప్రభావితం చేసినవి సంఘ సంస్కరణ ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం. పతనస్థితిలో ఉన్న సమాజాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరాన్ని సాంఘిక సంస్కరణవాదులు గుర్తించారు. ప్రాచీన ఆచారాల పేరిట అనేక కట్టుబాట్లు జాతిని అణచివేస్తున్నాయి. అవే కాక చెప్పలేనన్ని దురాచారాలు, సాంఘిక రుగ్మతలు సంఘాన్ని పట్టి పీడిస్తున్నాయి. కాళకూరి నారాయణరావు గారు వేశ్యాలౌల్యానికి వ్యతిరేకంగా చింతామణి, మద్య సేవనానికి నిరసనగా మధుసేవ, వరకట్న దురాచారాన్ని ఎద్దేవా చేస్తూ ఆకాశవాణి ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన వరవిక్రయం రచించారు. కొంత ఆలస్యంగానే అయినా బోయి భీమన్న గారి పాలేరు కూడా ఆనాటి ముఖ్యమైన నాటకాలలో ఒకటి. బలిజేపల్లివారి హరిశ్చంద్ర నాటకంలో సంఘర్షణ విశ్వామిత్రుడు వశిష్ఠుని మధ్యలాగా వ్యక్తమవుతుంది. అయితే దాని వెనుక సామాజిక ఆధిపత్యానికై ఒకనాడు సాగిన బ్రాహ్మణ క్షత్రియ సంఘర్షణ ఉంది. పౌరాణిక సాహిత్యంతో సహా ఏ కాలపు సాహిత్యంలోనైనా కథాకాలపు, రచనాకాలపు సామాజిక పరిస్థితులు తలకిందులుగానో వక్రీకరణకు గురయ్యో అపభ్రంశ రూపాలలోనైనా వ్యక్తమవుతూ ఉంటాయి. విశ్వామిత్ర వశిష్ఠుల వైరపు అంతఃసంఘర్షణ, అలాగే మానవ సమాజంలో ధనమన్నది సరుకుల మారకపు విలువలుగా ప్రవేశించిన తరువాతనే దానిని ఇచ్చుకోవటము పుచ్చుకోవటము సాధ్యపడుతుంది. అలాగే దానం ఇవ్వటము పుచ్చుకోవటం అనే పద్ధతులు కూడా రూపొందుతాయి. వస్తువుల మారకంలో నోటి మాటకు కట్టుబడి ఉండటం అనేది ఒక చారిత్రక అవసరంగా ముందుకు వచ్చి క్రమంగా ఒక విలువగా రూపొందుతుంది. వ్యాపారం సజావుగా సాగటానికి అది తప్పనిసరి అవసరమవుతుంది. దానినే సుమతీ శతకారుడు మాటకు ప్రాణము సత్యము అన్నాడు. నేటి ఆధునిక యుగంలోలాగా పత్రాలు సంతకాలు న్యాయ విచారణలో సాక్ష్యాలు ఇంకా నిలదొక్కుకోని కాలం ఒకటి ఉండేది. అలాంటి సంఘంలో దైవ సాక్ష్యాలు మనస్సాక్ష్యాలు అవసరం పడేవి. మాటకు కట్టుబడి ఉండటం అనే వ్యక్తిత్వం కూడా ఆ క్రమంలోనే ఒక ఉత్తమ సామాజిక విలువగా నిలదొక్కుంది. ముఖ్యంగా ఇది సామాజిక నీతిగా వ్యాపార వర్గాలకు తప్పనిసరైనది. వివిధ సాహిత్య కళారూపాల ద్వారా ప్రజలలో ఇలాంటి సామాజిక విలువలు నెలకొనేటట్లు చేయటం ఆ కాలపు సాంస్కృతిక అవసరం. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి వడ్డీకాసులవాడుగా మనకి ప్రసిద్ధి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమే చేసిన అప్పులకు వడ్డీ కట్టక తప్పని పరిస్థితిని ప్రజలలో వ్యాప్తి చేయడం ద్వారా వడ్డీ అనేది ఆర్థిక కార్యకలాపాలలో ఆమోదయోగ్యమైన విలువగా స్థిరీకరించడం జరిగింది. హరిశ్చంద్ర నాటక సందర్భంలో అది దానమో లేక వాగ్దానమో, చేసిన పిదప ఎన్ని కష్టములు వచ్చినను దానికి కట్టుబడి ఉండవలసినదే అనే విలువను మనం చూస్తాం. కేవలం ఇద్దరి మధ్య మాట రూపంలో జరిగిన ఏ ఒప్పందమైనా దాన్ని అమలుపరచవలసిన సాంఘిక నైతిక విలువను ప్రజలలో కలిగించడానికి వివిధ కళారూపాల ద్వారా ఏనాటి నుండో సంఘంలో బహుళ ప్రచారాలలో వ్యాప్తిలో ఉన్నాయి. మాటకు కట్టుబడి ఉండటం తరిగిపోతున్న కొద్దీ దానికి ప్రాచుర్యం కల్పించవలసిన ఆవశ్యకత పెరుగుతూ ఉంటుంది.

0: అయితే బలిదేపల్లి వారి హరిశ్చంద్ర నాటకం విజయవంతం అవటం వెనక మాటకు కట్టుబడి ఉండటం అనే సాంఘిక నీతి ప్రధానంగా పనిచేసిందా, లేక కళా సంవిధానం వల్ల ఎక్కువ ప్రాచుర్యం పొందిందా అని ప్రశ్నించుకుంటే రెండవదే సత్యమని బోధపడుతుంది. సాహిత్యంలోనూ కళాకారులు ప్రదర్శించిన నటనా కౌశలంలోనూ హరిశ్చంద్ర నాటక విజయం దాగి ఉన్నదనే అసలు సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాహిత్య కళా విమర్శకులు పునాది, ఉపరితలం అని, లేక వస్తువు, శిల్పం అని, ఇంకా సులువుగా తెలియాలంటే సారము, రూపము అని ఒకే విషయాన్ని వివిధ ఉదాహరణలతో చెబుతూ ఉంటారు. వీటిల్లో పునాది అయిన వస్తువు లేక సారాన్ని ప్రధానమైనదిగాను, ఉపరితలంలోనిదైన శిల్పము లేక రూపము పునాదిగా భావించే ప్రధాన అంశాన్ని ఎత్తుచూపడానికి సహాయకారమైనవిగాను విశ్లేషించి చెబుతూ ఉంటారు. మనకిప్పుడు హరిశ్చంద్ర నాటకంలో మాటకు కట్టుబడి ఉండటం అనే సామాజిక విలువ అప్రధానమైపోయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అమ్మో, సత్యానికి కట్టుబడి ఉండాలంటే అన్నన్ని కష్టాలు పడాలా అనే భావం కలిగే అవకాశం కూడా ఈ నాటకం ఇస్తుంది. ఇక మిగిలింది హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించే తీరులు, కళాకారుల నటన, గాన విన్యాసాలు లాంటి ఉపరితల అంశమైన రూపం ఎక్కువ ఆకర్షణీయమైపోయింది. ఇక్కడే మనకు రూపం విలువ కూడా తెలిసి వస్తుంది. వినోదము, మానసిక ఉల్లాసము, సాహిత్య కళా అభిరుచులు, గాన విన్యాసాలలో వైవిధ్యాలు, నటనా చాతుర్యాల ప్రత్యేకతలు కూడా సమాజంలో కళా విలువలుగా ప్రజల నడుమ నిలదొక్కుంటాయి. చాలా కళారూపాలలో ప్రదర్శనా చాతుర్యమే ముఖ్యమైనదిగా, ఒక సామాజిక విలువగా చలామణిలోకి వచ్చిన ఫలితంగా కళాకారులలో నాటకాన్ని ప్రదర్శించాలనే తహతహ, ప్రేక్షకులలో దాన్ని తిలకించాలనే అభిరుచి ఏర్పడతాయి. బలిజేపల్లివారి హరిశ్చంద్ర నాటకం 6 అంకాలుగా నడుస్తుంది. దేవేంద్ర సభలో వశిష్ఠునికి, విశ్వామిత్రునికి నడుమ వాగ్వైరంలో హరిశ్చంద్రుని చేత అబద్ధం చెప్పిస్తానని విశ్వామిత్రుడు ప్రతినబూనాడు. హరిశ్చంద్రుని రాజాస్థానానికి విశ్వామిత్రుడు వచ్చి తన యజ్ఞం నిర్విఘ్నంగా సాగించడానికి ధనసహాయాన్ని వాగ్దానంగా పొందటం, హరిశ్చంద్రుడు అడవి వేటకు వెళ్లి అనుకోకుండా విశ్వామిత్రుని ఆశ్రమంలోకి ప్రవేశించి విశ్వామిత్రుడు కోరిన విధంగా మాతంగ కన్యలను వివాహమాడటానికి నిరాకరిస్తాడు. రాజ్యమైనా వదులుకోవడానికి సిద్ధమే కాని ఈ వయసులో మిడిమేలపు పెండ్లి చేసుకోనని హరిశ్చంద్రుడు అనగానే, అయితే రాజ్యం తనకు దానం చేయమని విశ్వామిత్రుడు అయోధ్య రాజ్యాన్ని హరిశ్చంద్రుడి నుంచి దానంగా పుచ్చుకుంటాడు. అక్కడితో పాతాపు తీర్చవలసిన పూచి ఏర్పడి రాజ్యభ్రష్టుడై అడవుల పాలవుతాడు. విశ్వామిత్రుడు తన బాకీ వసూలుకని నక్షత్రకుని హరిశ్చంద్రుని వెంట పంపగా భార్యా కొడుకులతో సహా అడవులలో వారు పడే ఇక్కట్ల దృశ్యం 4వది. పై నలుగురు కాశీనగరానికి చేరి బాకీ తీర్చవలసిన సమయం ఆసన్నమైనదనే హెచ్చరికతో భార్య చంద్రమతిని, కొడుకు లోహితాస్యుడిని, కాలకౌశికుడనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు అమ్మివేస్తాడు. ఆ ధనము తన దారిభత్యానికి సరిపోతుందని నక్షత్రకుడు అంటాడు. విశ్వామిత్రుని బాకీ ఇంకా అలాగే ఉందని ఒత్తిడి చేస్తాడు. దానితో హరిశ్చంద్రుడు వీరబాహుడనే కాటి కాపరికి తనను తాను అమ్ముకుని రుణమయుక్తుడవుతాడు. ఈ రంగంలోనే కాలకౌశికుని భార్య కలహకంఠి ఇంటికి దాసిగా వచ్చిన చంద్రమతితోనూ, ఆమె కొడుకుతోనూ ఎంత కఠినంగా ప్రవర్తిస్తుందో చూపుతారు. 6వదానిని నాటకంలో చిట్ట చివరి రంగమైన కాటిసీను అంటారు. గుర్రం జాషువా గారి శ్మశాన వాటిక ఖండకావ్యంలోని కొన్ని ముఖ్యమైన పద్యాలను కాటిసీను రంగంలో చేర్చుకుని ఆలపిస్తూ ఉంటారు. ఈ నాటకానికి అవి ఒక ప్రత్యేక ఆకర్షణ. అర్ధరాత్రి శ్మశానానికి కొని రాబడిన శవం తన కొడుకుదే అని తెలిసినప్పటికీ కాటి సుంకం కట్టి తీరవలసిందేనని భార్యను వీరదాసునామధేయుడైన హరిశ్చంద్రుడు కోరగా, ఆమె ఆ ప్రయత్నంలో వెళ్లిన కొద్దిసేపటికే సైనికులు హంతకురాలుగా ముద్రవేసి శ్మశానానికి తీసుకువస్తారు. రాజాజ్ఞ ప్రకారం ఆమెను వధించమని కోరుతారు. అందుకు సిద్ధపడిన హరిశ్చంద్రుడిని విశ్వామిత్రుడు, ఇతర దేవతలు ఆపి ఇదంతా సత్యసంధత నిరూపణ కోసమే తాము కల్పించినదని చెప్పడంతో సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది అనే సందేశంతో నాటకం ముగుస్తుంది. ఒక్కొక్క రంగమే నాటకం సాగుతున్న కొద్దీ పద్యాలు, వాటి సాహిత్యం, వివిధ కళాకారుల గాన విన్యాసాలు ప్రేక్షకులను, తన్మయులను కావిస్తూ ఉంటాయి. ఈ చివరి కాటిసీను రంగంలోని ప్రతిపద్యం మళ్లీ మళ్లీ పాడమని కోరే విధంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించడంతో తొలి 5 రంగాలు చూసినా చూడకపోయినా దీనికోసమే రాత్రి తెల్లవారులు ప్రేక్షకులు మేల్కొంటారు. ఈ ఒక్క రంగాన్నే ఏకపాత్రాభినయంగా ప్రదర్శించడం కూడా కద్దు. హరిశ్చంద్ర పాత్రధారి ప్రతిభకు ఈ రంగం కొలబద్దగా నిలుస్తుంది. నాటకంలో ప్రధాన పాత్రలుగా హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు, చంద్రమతి, లోహిదాస్యుడు, విశ్వామిత్రుడు, కాలకౌశికుడు, వీరబాహుడు, కలహకంఠి, మాతంగ కన్యలు ఉంటారు. 1935 నాటి సి పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన హరిశ్చంద్ర సినిమాలో ఆనాటి ముఖ్య నాటక కళాకారులైన అద్దంకి శ్రీరామూర్తి, పులిపాటి వెంకటేశ్వర్లు హరిశ్చంద్ర నక్షత్రక పాత్రలలో నటించారు. ఏ రచయిత అయినా రచనాకాలపు అంశాలతో పాటు తను జీవిస్తున్న కాలం నాటి సామాజిక పరిస్థితులను ఏదో ఒక రూపంలో తెలుసో తెలియకో తన రచనలో వ్యక్తీకరించకుండా రచన చేయలేరు. 2వ రంగంలో రచయిత విశ్వామిత్రునితో హరిశ్చంద్రుడు ధనం స్వభావాన్ని గురించి ఇలా చెప్పిస్తాడు. మునివర లోకమెల్ల ధనమూలముగాన అనారతంబు సజ్జనుళ్ల పరార్థ సంగ్రహణ సాధనముల్ పరికించుసుంద్రు నందనునైనన్ సమాతనైనన్ పతినైనన్ కన్న తండ్రి అయిన తుది ప్రాణమిత్రునైనన్ ధనమందున నమ్మవచ్చునే. ధనం విషయంలో కొడుకునైనా తల్లినైనా భర్తనైనా తండ్రినైనా ఆఖరికి ప్రాణమిత్రుడనైనా నమ్మరాదని ఈ పద్యం సారాంశం. ఇంత స్పష్టంగా మన కాలపు ధనస్వామ్య వ్యవస్థ వికృత తీరులను హరిశ్చంద్రుని కాలానికి ఆపాదించడంగా స్పష్టమవుతుంది. సర్వేజనా కాంచనమాశ్రయంతి అనే సంస్కృత సూక్తి కూడా నాటకంలో ప్రస్తావనకు వస్తుంది. అయితే మానవ సమాజంలో ధనం అనేది ఆవిర్భవించిన దగ్గర నుండి దాని స్వభావం మాత్రం అదే. ధనమన్నది మానవుడే సృజయించెనురా, తానే దానికి తెలియని దాసుడాయరా అని సినిమాలో ఆరుద్ర రాసినది ఇదే కదా. భారతదేశాన పాశ్చాత్యుల తరహాలో బానిస వ్యవస్థ ఉండేదా అనే చర్చ చరిత్రకారులలో ఉంది. స్పష్టంగా హరిశ్చంద్ర నాటకంలో భార్యను, కొడుకుని, చివరికి తనను తాను కూడా ధనానికి అమ్ముకున్నట్లు ఈ నాటకంలో ఉంటుంది. ఇటీవల దాకా అమెరికాలో నల్లజాతి వారిని బానిసలుగా విక్రయించి కొనుగోలు చేసిన చరిత్ర మనకు తెలుసు. సామాజిక చరిత్రను తెలుసుకోవడానికి సాహిత్యం కూడా ఒక పరికరమే అని సామాజిక శాస్త్రజ్ఞుల భావానికి ఈ కథ భారతీయ సమాజం గురించి ఎలాంటి నిర్ధారణలకు తావిస్తుందో విజ్ఞులే అర్థం చేసుకోవాలి. నాటకంలో చంద్రమతి చేయని హత్యానేరస్తురాలుగా రాజ్యం చేత ఆరోపించబడుతుంది. అమాయకులను శిక్షించే రాజ్య వ్యవస్థ ఆ కాలంలో కూడా నేటిలాగే ఉండేదని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. క్షత్రియుడైన విశ్వామిత్రుడు తన కూతుళ్లుగా చెప్పుకున్న మాతంగ కన్యలను హరిశ్చంద్రుడు కడజాతివారుగా భావిస్తాడు. ఇది కథాకాలపు చారిత్రక దృష్టిని తగినంత పట్టించుకోని ఇటీవల కాలపు రచయితల పనితనంగా మనం భావించవచ్చు. ఇక వీరబాహుని ప్రవేశంతోనే తొలగిపో నిండయ్య దొరల పెద్దంటోణ్ణి పాటతో తాను అస్పృశ్యుడను అని ప్రకటిస్తూ ప్రవేశిస్తాడు. ఒక అస్పృశ్యుడు అగ్రవర్ణస్థుడైన క్షత్రియ చక్రవర్తిని ధనానికి కొనుగోలు చేయటం అనేది భారతీయ సామాజిక శాస్త్రాలకు అందని విషయం. మూలగాథ అనేక ప్రక్షిప్తాలకు లోనై మనకి ఇలా అహేతుకమైన రీతిలో వ్యక్తమైందని చెప్పుకోవాల్సిందే. కులం కంటే వర్గమే ప్రధానమైనది అని ఈ నాటకం స్పష్టం చేయటం ఎలా సాధ్యపడిందో ఆశ్చర్యం. తీసుకున్న అప్పు కోసం అప్పు ఇచ్చినవారు పీడించడాన్ని ఈ నాటకం సామాజిక ఆమోదాన్ని కల్పిస్తోందా అన్నట్లు ఉంటుంది. ఎంత కళా సంవిధానపు విన్యాసాలకు ప్రేక్షకులు ఆకర్షితులైనా కథలోని నీతి యొక్క ప్రభావం ప్రేక్షకులపై ఉండకపోదు. అందులో సమాజానికి నూతన ఉత్తమ విలువలు నేర్పేది ఎంత అని ఎవరికి వారు ప్రశ్నించుకుని జవాబులు రాబట్టుకోవాల్సిందే.
1: మీరింతవరకు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి వర్ధంతి సందర్భంగా సత్యహరిశ్చంద్ర నాటకం, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి పద్యాలు, ఈ అంశం గురించి శ్రీ దివికుమార్ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ముందుగా చిత్ర ఉదిత్ నారాయణ పాడిన పాట, చిత్రం సమరసింహారెడ్డి.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం ఈ కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు వంశానికొకడు చిత్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత ముద్దుల ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట అతిథి. ఈ చిత్రం నుంచి కార్తీక్ రీటా గానం చేశారు మణిశర్మ సంగీతంలో.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట కలేజ్ చిత్రానికి రంజిత్ శ్రావణ భార్గవి గానం విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి రాహుల్ నంబియార్ గానం చేసిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం.

0: గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్ డే ఆర్జే కార్యక్రమంలో ఎం ప్రశాంతరాజ్, పి దినేష్ గారులతో పరిచయ కార్యక్రమం వింటారు.
1: యువవాణి కార్యక్రమానికి స్వాగతం. మన ఆకాశవాణి 90 ఏళ్ల వేడుకల్లో భాగంగా రీసెంట్గా వన్ డే ఆర్జే కాంటెస్ట్ జరిగిందన్న విషయం మనకు తెలిసిందే. ఇందులో చాలామంది పార్టిసిపేట్ చేశారు, వేరువేరు కేటగిరీల్లో విన్నర్స్గా కూడా నిలిచారు. మరి ఆ విన్నర్స్ లిస్టులో వారైనా పి దినేష్ గారు, అలాగే ఎం ప్రశాంత్ కుమార్ గారు ఈరోజు మన యువవాణి స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు యువవాణి అండి, దినేష్ గారు, ప్రశాంత్ గారు.
2: థ్యాంక్ యూ సార్, నైస్ టు మీట్ యూ.
1: అయితే ప్రశాంత్ గారు, ఈ కాంటెస్ట్ జరుగుతుందన్న విషయం మీకు ఎలా తెలుసండి?
2: సార్, అంటే మాకు మా కాలేజ్ గ్రూప్లో నేనంటే ఇంకా ప్రజ్ఞాన గ్రూప్ ఉండేది అనమాట, సపరేట్గా. అంటే పోయమ్స్ గురించి కానీ, లిటరసీ గురించి కానీ, నెక్స్ట్ ఇంకా ఎస్ఎల్ఎన్స్ గురించి కానీ. సో మాకు అప్పుడు టాపిక్ ఇచ్చారు అందులో, అంటే కిషోర్ సార్ ఒక ఆయన ఉన్నారు, ఆయన మాకు క్లాస్కి చెప్పారు, అంటే రేపు ఆకాశవాణి గురించి మీరు ఎస్ రైటింగ్ రాయొచ్చు లేదా స్పీచ్ చెప్పచ్చు అని చెప్పి. సో మాకు అలా తెలిసింది, సో పార్టిసిపేట్ చేసాం.
1: అయితే దినేష్ గారు, మీకెలా తెలుసండి ఇలా ఆకాశవాణిలో కాంటెస్ట్ జరుగుతుందన్న విషయం?
3: సేమ్ తను ప్రశాంత్ చెప్తున్నట్టే మాకు ఆకాశవాణి యొక్క 90 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేది జరుగుతున్నాయి. దాంట్లో ఎలక్ట్రీషియన్ ఎస్ఏ రైటింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనేది రాయొచ్చు. అందుకే నేను పార్టిసిపేట్ అవుదాం అనుకున్నాను.
1: అయితే ఈ పర్టికులర్ కేటగిరీలోనే పార్టిసిపేట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది?
3: ఈ దీనిలో పార్టిసిపేట్ చేస్తే నా వాయిస్ అనేది చాలామంది వింటారు, దీని గురించి నేర్చుకోవచ్చు. నేను దీంట్లో చాలా ఇంట్రెస్ట్ చూపించాను, అందుకే నేను దీంట్లో పార్టిసిపేట్ అయ్యాను సార్.
1: అయితే ప్రశాంత్ గారు, దీంట్లో గెలిచారని మీ పేరెంట్స్కి చెప్పాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది?
2: సార్, అంటే మా తాతగారు చేరడం ఆయన అంటే ఈ రేడియో బాయ్ అనేవాళ్ళు, అంటే ఆకాశవాణి ఎక్కువగా, అంటే అందులో వచ్చే న్యూస్ కానీ, సాంగ్స్ కానీ, స్టోరీస్ కానీ చాలా అనేవాళ్ళు. సో ప్రజెంట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ అయ్యే, ఫస్ట్ మదర్ డాడీ కానీ, మమ్మీ కానీ, అమ్మమ్మ కానీ అందరూ. సో ఏంటంటే తాతగారు బ్రతుకుంటే ప్రజెంట్ ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని వినేవాళ్ళేమో అన్న ఫీలింగ్, అంతే.
1: ప్రశాంత్ గారు, డైరెక్ట్గా మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే కొంచెం కొత్తగా అనిపించిందా, కంగారుగా అనిపించిందా, ఎలా?
2: సార్, అంటే నాకు ఇది ఫస్ట్ టైం సార్ ఇలా ఇంటర్వ్యూ చేయడం, ఇలా చేయడం. సో ఏంటంటే నాకు ఏంటి ఇంత పెద్ద ఎయిర్ ఇండియా అని ఈ సెటప్లో కూర్చొని మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎగ్జైటింగ్గా కూడా ఉంది.
1: దినేష్ గారు, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం మైక్ ముందు ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు?
3: మైక్ ముందు వచ్చి నాకు మాట్లాడడానికి ఫస్ట్ ఉత్సాహంగా, ఎక్సైట్మెంట్గా అనిపించింది సార్.
1: అయితే ఫస్ట్ టైం కదా మీరు ఆకాశవాణిని విజిట్ చేయడం, ఆకాశవాణిని మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది, అంటే ఇక్కడ వాతావరణం కానీ అంతా ఎలా అనిపించింది?
3: ఆకాశవాణిలో ఫస్ట్ రాగానే నాకు చుట్టుపక్కల సరౌండింగ్స్ బాగా నచ్చింది. ఆకాశవాణి రాగానే ఓహో ఆకాశవాణి ఇంత పెద్దగా ఉంది విజయవాడలో, అందుకనే విజిట్ అయ్యాను.
1: అయితే ప్రశాంత్ గారు, మీరేమనుకుంటున్నారు ఆకాశవాణి గురించి?
2: సరే అండి, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు సార్, అలా మనకు తెలిసిందే ఫస్ట్. అంటే మన పాస్ జనరేషన్స్లో అసలు దీని ఇంపాక్ట్ ఎలా ఉందో, అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మన సోషల్ మీడియా వచ్చినాయి చాలా, ఆ టైం ఏంటంటే ప్రజలు మనకేంటి సాంగ్స్ వినాలన్నా, స్టోరీస్ వినాలన్నా, అంటే ఆ క్రికెట్ మ్యాచ్ మనం అంటే స్కోర్ ఎంత చూసుకోవాలన్నా మనం కావాల్సింది ఫస్ట్ రేడియో అనేది. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పటికీ చాలామంది ఉంటున్నారు, ఇది ఇంకా పైకి వెళ్ళాలి అన్న ఫీలింగ్.
1: చాలా బాగా చెప్పారండి. మరిన్ని విషయాలు మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

0: మంచి పాటను అయితే విన్నారు కదా.
1: ఓకే అండి, అయితే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి, ఆకాశవాణిలో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మన యువవాణి లిజనర్స్ కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం.
2: షూర్ సార్.
1: జనరల్గా మన లైఫ్లో ఈ 20-21 ఏళ్ల వయసు అనేది చాలా క్రూషియల్ పీరియడ్. ఇంకా మీ ఇద్దరు కూడా ప్రస్తుతం స్టూడెంట్స్ కాబట్టి ఈ ఫేజ్ గురించి బాగా చెప్పగలరు. కాలేజ్ లైఫ్ చివరికి రాగానే అటు కెరియర్ టెన్షన్, ఇటు ఇంట్లో వాళ్ళతో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. స్టూడెంట్గా ఉంటూనే కాలేజ్ నుంచి బయటపడే టైం దగ్గర పడుతుంటే ఇంట్లో ఎదురయ్యే ఇబ్బందులు ఎలాంటివి అంటారు
2: సార్? అంటే ఓషన్ చెప్పాలంటే నేను డాన్సర్ సార్, ఫస్ట్ టీవీ షోస్లో చేస్తూ ఉంటాను. సో నా ఫ్యూచర్ డ్రీమ్ ఏంటంటే డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలని చెప్పి ఈ విషయం ఇంట్లో చెప్పాను ఆల్రెడీ. స్టార్టింగ్ నుంచి తిట్టారు, తర్వాత అలవాటు అయిపోయింది. అలా ఇంకా వాళ్ళకి చెప్పా, ఎంత చదువుకున్నా కానీ ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ అంటే మైండ్లో ఎప్పుడో ఒక థాట్ ఉండే సార్ ఖచ్చితంగా, అంటే ఇంకా ఫ్యూచర్లో మన పరిస్థితి ఏంటి, సపోజ్ ఫీల్డ్ వర్కౌట్ అవుతుంది మన పరిస్థితి ఏంటి ఎలా అని చెప్పి. అంటే మెయిన్లీ జాబ్ గురించి సార్ టెన్షన్ అంతా.
1: అయితే దినేష్ గారు మీరు చెప్పండి,
3: కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఈ రెండు లేకపోతే మనం ఎక్కడ బతకలేము. అమ్మ నాన్న దగ్గర చేయి చాచుకోలేము. అమ్మ డబ్బులు, నాన్న డబ్బులు అనేది మనం సిగ్గుపడి మొహమాటం పడుతున్నాం. అందుకనే డబ్బు అనేది కావాలి, సంపాదించుకోవాలి.
1: అయితే ప్రశాంత్ గారు, దీనిపైన ఇంట్లో వాళ్ళతో పడే ఇబ్బందులు, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో వచ్చే ఇబ్బందులు ఏంటి, మిమ్మల్ని ఎలా చూస్తారు ఏంటి అని?
2: తెలిసింది సార్ అందరికి. సపోజ్ మీకు అంటే చెప్తున్నా, నాకు జాబ్ వచ్చింది, సపోజ్ బయట ఫంక్షన్ వెళ్తా ఫ్యామిలీ ఫంక్షన్స్కి లాగా వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఓయ్ వీడికి జాబ్ వచ్చిందిరా, ఏంటి ఇంకా వీడికి సాలరీ ఎంత అంటారని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటారు. అంటే మన రిలేటివ్స్ కానీ ఇంకా మన పేరెంట్స్ కానీ అలాగా. సపోజ్ ఇప్పుడు జాబ్ రాబోదే అనుకుందాం, వాడు వస్తారు ఇంకా అంటే మా అయ్యో పెద్ద నాన్న ఎవరో ఒకరు వస్తారు వచ్చి, నానా ఏంటో మా ఏం జాబ్ చేస్తున్నావు ఏంటి గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటారు. ఆ టైంలో మనం ఏం చెప్తాం సార్ ఫస్ట్, ఖచ్చితంగా బాధ ఉండిద్ది చెప్పుకోలేము సార్ ఆ టైంకి. ఇంకా జాబ్ లేకపోతే కష్టంగా ఉండిద్ది, అంటే జాబ్ ఉన్నా లేకపోతే ఫస్ట్ మనకి ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఖచ్చితంగా, బిజినెస్ అనే ఏదైనా సరే ఫస్ట్.
1: అయితే ఇవన్నీ పైకి కనిపించే సమస్యలు, దీని గురించి ఇంకొంచెం డీప్గా మాట్లాడుకుందాం.
2: సార్ అంటే ఇప్పుడు ఇంత ఇందాక చెప్పాను అంటే జాబ్ రాకపోతే అసలు వస్తే ఎలా ఉండేది, రాకపోతే ఉండదు అని ఫ్యామిలీ విషయంలో. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ విషయం వచ్చేవాడికి అండి సార్ ఫస్ట్, అంటే మన ఫ్రెండ్ గడికి జాబ్ వచ్చింది, ఆడి రియాక్షన్ ఎలా ఉండేది సార్ ఫస్ట్, అరే మామ నాకు ఎంత జాబ్ వచ్చింది నాకు సాలరీ ఎంత అని ఆడు చెప్పారు ఫస్ట్. సరే ఏంటి ఇది వచ్చి మన పేరెంట్స్ ఉన్నారా అప్పుడు ఉండి సార్ అసలు ఏంటి టార్చర్, అరే మీ ఫ్రెండ్ కదా ఆడిదో తిరిగాడు కదా ఆడికి జాబ్ వచ్చింది ఇంకెందుకు రాలా ఫస్ట్, రీజన్ ఏంటి? ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా అంటే చెప్పుకోను ఫస్ట్. అంటే ఇప్పుడు వాడికి వాడుకున్న మైండ్ సెట్ అది వేరు సార్, నా మైండ్ సెట్ వేరు ఫస్ట్. ప్రజెంట్ నాకు ఇంకా గ్రాడ్యుయేషన్ అవ్వలేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, చెప్తున్నా మామూలుగా అంటే బయట జరిగేది ఎలా ఉండదు అని చెప్పి. ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంది సార్ ఫస్ట్, అంటే ఒకటి జాబ్ తొందరగా రావచ్చు, కొంతమంది లేట్గా రావచ్చు, చెప్పలేము. ముందు నమ్మకం ఉండాలి సార్ ఫస్ట్ మనిషికి చేయగలం అని చెప్పి.
1: విన్నారు కదా ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటను అయితే విందాం.

0: మంచి పాటను అయితే విన్నారు కదా, నిజంగా చాలా బాగా చెప్పారండి. అయితే ఈ 20-21 ఏళ్ల వయసులో అబ్బాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రశాంత్ గారు, జనరల్గా అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు ఏంటి మీకు తెలిసి?
1: సరే అండి, ఇప్పుడు బాయ్స్ కంటే ఇంకా జాబ్ గురించి కానీ మనీ గురించి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, మాకు తెలిసిందే. కానీ అమ్మాయిల కంటే మనం చెప్పుకోలేము సార్ ఫస్ట్. చాలా బాధలు ఉంటాయి. జాబ్ గురించి అవ్వచ్చు. సపోజ్ ఉంటే ఒక అమ్మాయి ఉంటుంది, తను డాక్టర్ చదవాలనుకుంటుంది, ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంది, కానీ ఇంట్లో ఏం చేస్తారు? మ్యారేజ్. అంటే వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి సార్ ఫస్ట్. అంటే వాళ్ళు ఏం చేయాలనుకున్న లైఫ్లో కానీ మనం ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇవ్వాలి.
0: చాలా బాగా చెప్పారండి. అంటే ఒకరికేమో కెరియర్లో సెటిల్ అవ్వాలని, ఇంకొకరేమో కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్న టైం దొరకదని.
1: అవును సార్.
0: అయితే ఇప్పటి వరకు మనం స్టూడెంట్స్ లైఫ్లో ఉండే పర్సనల్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ గురించే కాకుండా ఈ రోజుల్లో ఒక స్టూడెంట్గా మన కెరియర్ని, మన ఆలోచనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక వండర్ఫుల్ టెక్నాలజీ టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. అదే మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఐస్టెమ్, ఇంకా డిజిటల్ రీసెర్చ్ ల్యాబ్స్. ప్రశాంత్ గారు, చాలామంది స్టూడెంట్స్కి ఐస్టెమ్ అంటే ఏంటో కూడా పూర్తిగా తెలీదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ పోర్టల్ గురించి స్టూడెంట్స్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనే దానిపై మీ అభిప్రాయం ఏంటి?
1: సరే, ఇప్పుడు మనకి ఐస్టెమ్ అంటే నా గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే కొంతమంది విజన్ ఉంటుంది స్టూడెంట్స్కి. అంటే ఇక ఎక్స్పెరిమెంట్ చేయాలి, సపోజ్ ఒక డిసీజ్ వచ్చింది దానికి మనం వ్యాక్సిన్ కనిపెట్టాలి. సో వాళ్ళకి విజన్ ఉంటుంది, అంటే నాకు ఇలా చేయాలనుంది, వ్యాక్సిన్ కనిపెట్టాలని చెప్పి. సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా ఉంటుంది, బట్ ఎక్విప్మెంట్ ఉండదు. దానికి ఏం చేసింది, ఈ ఐస్టెమ్ అనేది మనకి వాళ్ళకి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా వాళ్ళకి ఇంకా బెటర్ విజన్ని, ఇంకా బెటర్ ఫ్యూచర్ని ఇవ్వడం ట్రై చేసింది అనమాట.
0: అయితే ఈ ల్యాబొరేటరీస్లో కానీ ఈ ఎక్విప్మెంట్ కానీ స్టూడెంట్స్ ఈజీగా కనెక్ట్ అయ్యి వాడుకోవచ్చు అంటారు?
1: అవును సార్, ఖచ్చితంగా.
0: అయితే ఈ విలేజెస్లో ఉండే స్టూడెంట్స్కి కానీ చాలామందికి కానీ అందరికీ కోడింగ్ మీద అంత అవగాహన ఉన్నా సరే దీన్ని నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఐస్టెమ్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఎలా నేర్చుకోవచ్చు అంటారు?
1: అంటే కోడింగ్ నేర్చుకోవడం కానీ, నెక్స్ట్ ఇంకా ఆ క్లౌడ్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఎవ్రీథింగ్. సో ఏంటి, సపోజ్ మనకి ఏంటి, సపోజ్ కంప్యూటర్ బేసిక్స్ వచ్చి ఫస్ట్, అంటే మన దగ్గర ఈ విజన్ ఉంది, అంటే ఇది చేయాలనుకుంటున్నా చెప్పి. సో వాళ్ళు మనకి వాళ్ళు ఏం చేస్తారంటే కోడింగ్తో సహా ఏ టు జెడ్ వాళ్ళు మనకు నేర్పిస్తారు అన్నమాట.
0: మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటను అయితే విందాం.
2: డాన్ టైం స్టార్ట్ అయింది, మంచి మాస్ సాంగ్ కూడా వేసుకుందామా?

0: మంచి పాటను అయితే విన్నారు కదా.
1: అయితే దినేష్ గారు, దీనిలో ఈ కోడింగ్ అంతా నేర్చుకున్నా సరే ఇదే టైంలో డిజిటల్ ల్యాబొరేటరీస్ అనేది కూడా పాపులర్గా ఉంది. అయితే ఈ డిజిటల్ ల్యాబొరేటరీస్ అనే దాని గురించి మీరేం చెప్తారు?
2: మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. రీసెర్చ్ అనేది ఓన్లీ నాలుగు గోడల మధ్య అనేదే కాదు. రీసెర్చ్ వల్ల క్లౌడింగ్, కంప్యూటింగ్, ఇన్ఫర్మేషన్, కోడింగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా రన్ చేసుకోవచ్చు. దీనివల్ల టైం అనేది తగ్గుతుంది. గ్లోబల్ లెవెల్లో యూనివర్సిటీతో పాటు వాళ్ళతో పాటు మనం కూడా నడవచ్చు.
1: ఓహో, అయితే ఇలా అవుతుందంటారనమాట. అయితే ప్రశాంత్ గారు, ఈ ఐస్టెమ్ వల్ల స్టూడెంట్స్కి ఓన్లీ రీసెర్చ్లోనే కాకుండా లెర్నింగ్ పరంగా ఎలా ఉపయోగపడుతుందంటారు?
3: చాలా సార్. అంటే అండి, ఇప్పుడు మనకి ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ గురించే కాదు సార్, అంటే ల్యాబ్ గురించి కానీ, నెక్స్ట్ ఇంకా కోడింగ్ గురించి కానీ, ఎవ్రీథింగ్, స్టడీ పర్పస్ కూడా కావచ్చు సార్. అంటే మనకి చదువుకోవాలని ఉంది ఫస్ట్ ఈ పర్టిక సబ్జెక్ట్స్ గురించి కానీ, నెక్స్ట్ ఇంకా వీడి గురించి కానీ, సో అలా కూడా యూస్ అవ్వచ్చు ఫస్ట్.
1: అయితే ప్రశాంత్ గారు అండ్ దినేష్ గారు, ఈ వన్ డే ఆర్జేగా మీరు కాంటెస్ట్లో గెలిచారు కదా, మీలాగే ఇంకా ఇలాంటి కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు?
2: ముందు మనం పార్టిసిపేట్ అయ్యి గెలిచినా గెలకపోయినా మనకు ఓకే ఆహా ఇలా చేస్తే ఇంకా ముందుకెళ్తాము, ఇక్కడ దాకా ఆగిపోయాం, ఎందుకు ఆగిపోయాం, దీన్ని నేర్చుకొని మనం ఇంకా ముందుకెళ్తాం, ఆ లెవెల్కి వెళ్ళి మనం చూపిస్తామనేది అంటాం.
1: అయితే ప్రశాంత్ గారు, మీరేమంటారు? మీరేమన్నా సజెషన్ ఇస్తారా మన లిజనర్స్కి?
3: ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు కానీ, ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా సరే గెలుపు ఓటమి అది ఫైనల్ కాదు సార్. మనం ఎంత ఎఫర్ట్ పెట్టామన్నది మనకి మెయిన్లోకి వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆకాశవాణి కాదు చాలా ఉంటాయి, ఎవ్రీథింగ్ వాళ్ళకు నచ్చింది అవ్వచ్చు, చేయాలనుకుంది అవ్వచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ట్రై చేయండి, గెలిచిన ఓడిపోయిన.
1: సో వన్ డే ఆర్జే విన్నర్స్గా స్టూడెంట్స్ గురించిన ఇబ్బందుల గురించే కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ ఐస్టెమ్ స్కీమ్ గురించి ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన లిజనర్స్కి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి.
3: వెల్కమ్ సార్.
1: సో ఫ్రెండ్స్, విన్నారుగా, టెక్నాలజీతో ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కెరియర్లో ఎదగడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో రేపటి మన యువవాణి కార్యక్రమంలో కలుద్దాం.

మీరింతవరకు వన్డే ఆర్జే ఈ కార్యక్రమంలో ఎం ప్రశాంత్రాజ్, పి దినేష్ గారులతో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను కార్తీక్ రమ్య బెహ్రా గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం, మణిశర్మ సంగీతంలో దేవదాస్ చిత్రం నుంచి.

లాహిరి లాహిరిలో వినబోతున్న పాట సింధూరి విశాల్ గానం చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో పడిపడి లేచే మనసు చిత్రం నుంచి.

రజనీ శివకుమార్ గానం విన్నారు పెళ్లి చూపులు చిత్రం నుంచి. లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్

0: చేయాలని మంత్రి సూచించారు.
1: సంతులిత ఖాద్ డాలే, సంతులిత కీటనాశక్ జిత్ని జరూరత్ హై, జిన్ తత్వం కి ఆవశ్యకత వహీ డాలే. అత్యధిక కెమికల్ ఫర్టిలైజర్ కే ఉపయోగ సే హమారీ ధర్తీ బీమార్ హో రహీ హై, హమారీ మిట్టీ ఖరాబ్ హో రహీ హై, ఔర్ ఉస్మే ఉత్పాదిత జో ఫల్ సబ్జీ ఔర్ అనాజ్ హై ఉస్కే కారణ కయీ తరహ్ కీ బీమారియాం మానవ శరీర్ మే భీ ఘర్ కర్ రహీ హై. అల్నీనో కా ప్రభావ్ యహాన్ భీ బారిష్ నహీ హో రహీ హై, తో ఇస్ ప్రాకృతిక సంతులన్ కో హమ్కో బనా కే రఖనా పడేగా తాకి హమారీ ధర్తీ సురక్షిత్ రహే తో హమ్ భీ సురక్షిత్ రహెంగే.
0: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్దిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్ నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్

0: సైన్యం జరిపిన వైమానిక దాడులను పలువురు ప్రపంచ దేశాల నాయకులు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయు స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగు భాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవన లహరి ఈనాటి కార్యక్రమంలో పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు, జ్ఞాపకాలు గురించి దేవాదాయ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ సుసర్ల శ్రీనివాసరావు గారితో పరిచయం వింటారు.
2: సుసర్ల శ్రీనివాసరావు గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: సార్, మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో చీఫ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయి ఉన్నారు కదా?
3: అవునండి.
2: సార్, ఒక్కసారి మనం జీవన లహరిలో భాగంగా మీ పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు, మీ జ్ఞాపకాలు, అనుభవాలు ఒక్కసారి మా శ్రోతలకి షేర్ చేద్దాం అనుకుంటున్నాం. ముందుగా ఒకసారి మీ బాల్యంలోకి వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరేం చదువుకున్నారు ఒకసారి మా శ్రోతలకు పంచుకోండి.
3: తప్పకుండా అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు సుసర్ల శ్రీనివాసరావు అండి. మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట సమీపంలోని పండిత జగన్నాథరాయల స్వగ్రామమైన ముంగండగ్రహారం అండి. నా తల్లిదండ్రులు సుసర్ల భాస్కర్ రావు, సీతాదేవి అండి. నా భార్య పేరు నందిని అండి. నాకిద్దరు ట్విన్ డాటర్స్ అండి, వైష్ణవి, వైదేహి, ఇద్దరు చదువుకుంటున్నారండి. నా విద్యాభ్యాసం అంతా మా నాన్నగారికి తరచూ ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల ఆయనతో పాటే రకరకాల ఊళ్ళల్లో నా విద్యాభ్యాసం అంతా జరిగిందండి. విశాఖపట్నం, ద్రోణాచలం, రాజమండ్రి, అమలాపురం, మచిలీపట్నం ప్రాంతాల్లో జరిగిందండి. 10వ తరగతి వచ్చేసి రాజమండ్రిలో ట్రైనింగ్ కాలేజీలో చదివానండి. ఇంటర్మీడియట్ వచ్చేసి రాజమండ్రి వీటీ కాలేజీలోనూ, అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీలోనూ చదువుకున్నానండి. ఆ తర్వాత పాలిటెక్నిక్ వచ్చి మచిలీపట్నంలో చదువుకున్నానండి. బీకాం ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్ ద్వారా చేశానండి. ఆ తర్వాత బీటెక్ నేను డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా కంప్లీట్ చేసుకున్నానండి.
2: తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు సార్?
3: మా ఫాదర్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చేసి రిటైర్ అయ్యారండి. మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ అండి.
2: సార్, శ్రీనివాస్ గారు, మీరు దేవాదాయ శాఖలో చేరకముందు మీరు ఏమైనా ఇతర ఉద్యోగాలు చేసినుంటే ఆ అనుభవం ఒకసారి చెప్పండి.
3: దేవాదాయ శాఖకి రాని క్రితం అంటే నేను నా ఇంటర్మీడియట్ అయిన వెంటనే అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టెలిఫోన్ ట్రైనింగ్ ఆపరేటర్స్ ట్రైనింగ్ ఇచ్చారండి. దానికి నేను కాకినాడలో సిటీటీసీ ద్వారా ట్రైనింగ్ అయ్యానండి. పీబీఎక్స్ టెలిఫోన్ ఆపరేటర్ ట్రైనింగ్ అయ్యానండి. ట్రైనింగ్ అయిన తర్వాత అమలాపురం టెలిఫోన్ ఎక్స్చేంజ్లో 2 ఇయర్స్ పాటు షార్ట్ డ్యూటీ టెలిఫోన్ ఆపరేటర్గా వర్క్ చేయడం జరిగిందండి. ఇది ఎర్లీ 1980స్లో జరిగిందండి. ఇది 1979 to 1981 అలా చేశాను నేను. ఆ తర్వాత నా పాలిటెక్నిక్ అయిపోయాక 1986 to 1990 దాకా విజయవాడలో అతి ప్రతిష్టాకరమైన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో నేను వర్క్ చేయడం అనే సైట్ ఇంజనీర్గా వర్క్ చేయడం అనేది ఒక నాకు ఎప్పటికీ మిగిలిపోయే అసెట్ అండి. అది భారీ కట్టడము. ఆ భారీ నిర్మాణంలో ఆ ఫౌండేషన్స్ కానీ నిర్మాణం జరిగేటప్పుడు అండి స్టార్టింగ్ లో దట్టు అరైవల్ బ్లాక్ లో పనిచేశానండి నేను.
2: అంటే ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణం జరిగేటప్పుడు మీరు అందులో భాగంగా?
3: అవునండి, ఫౌండేషన్స్ లెవెల్స్ దగ్గర నుంచి నేను ఉన్నానండి. దాన్ని బట్టి ఆ డిజైన్స్ కానీ అవన్నీ కూడా నాకు పూర్తిగా అవగతం అయ్యాయండి. అలాగా నేను 90 దాకా అక్కడ పనిచేశానండి.
2: సార్, ఒక్కసారి మీ ఉద్యోగ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది?
3: ఉద్యోగ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే అండి, నేను 1990లో దేవాదాయ ధర్మాదాయ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా నా జీవితాన్ని ప్రారంభించానండి. యాక్చువల్గా అలాగా అంచెలంచెలుగా పెరిగి ఏఈ డిఈ ఈఈఎస్ఈ అండ్ చీఫ్ ఇంజనీర్గా నేను జూన్ 2024లో రిటైర్ అయ్యానండి. 1990లో నేను చేరినప్పుడు టెక్నికల్గా స్టాఫ్ చాలా కొరతగా ఉండేది. ఇప్పుడున్నంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ టెక్నికాలిటీస్ కానీ ఆ రోజు లేవండి. ఒకవేళ మనం అంచనాలు వేసుకోవాలన్నా, డేటాలు కట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా కంపల్సరీగా మాన్యువల్గా చేసుకోవాల్సి వచ్చేది. చేతిరాతతోనో కార్బన్లు పెట్టే చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఫోటోస్టాట్లు కూడా చాలా తక్కువగా ఉండేవి. లేటర్ ఆన్ స్టేజ్లో స్టాఫ్ కూడా చాలా తక్కువగా ఉండేవారు. డిస్ట్రిక్ట్కి ఒక టెక్నికల్ స్టాఫే ఉండేవారు. ఇంత కన్వీనియన్స్ ఫెసిలిటీ కూడా లేదు ఆ రోజుల్లో. బస్సులు కానీ ఇంకోటి కానీ ఏం లేదు. కుగ్రామాలకు వెళ్ళాలి అంటే డెఫినెట్గా కొత్త దాకా వెళ్ళి ఆ తర్వాత సైకిళ్ల మీద వెళ్ళి చూసుకుని వచ్చే పరిస్థితులే తప్ప ఇంతల్లాగా మనకి ప్రయాణ వ్యవస్థ కానీ టెక్నికల్ కానీ లేదు. ఇప్పుడైతే మనకి బ్రహ్మాండంగా టెక్నికల్ వాల్యూస్ పెరిగాయండి. క్యాడ్ డ్రాయింగ్స్ వచ్చాయి. అన్ని స్టాడ్ ప్రో డిజైన్స్ అన్ని చేత్తో చేసుకునే వాళ్ళం ఇప్పుడు. ఇప్పుడు డిజైన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ జనరేటెడ్ డిజైన్స్. మనం దానికి తగ్గ వెయిట్స్ మనకు కావాల్సిన ఇవి ఇస్తే డిజైన్స్ అవుట్పుట్ వచ్చేసే స్థితి అంతా వచ్చిందండి. ఏదైనా మాన్యువల్గా చేసినప్పుడు మాన్యువల్గా ఉన్నప్పుడు ఉన్న సంతృప్తి దీంట్లో ఉండదండి.
2: సార్, మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేసినప్పుడు వివిధ హోదాల్లో పనిచేశాను అన్నారు కదా, అక్కడ మీ పనితీరు అంటే ఏ విధులు మీకు ఇస్తుండేవాళ్ళు, ఏ పనులు మీరు చేపడుతుండేవాళ్ళు ఆ శాఖలో?
3: దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఒక టిపికల్ అండి. మేము కంపేర్ టు అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకిను దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చాలా వైవిధ్యం ఉంటుందండి. మిగతా డిపార్ట్మెంట్స్లో ఏంటంటే R&B ఉందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండి. పంచాయతీరాజ్ ఈజ్ రిలేటెడ్ టు పంచాయతీరాజ్ R&B సంథింగ్ లైక్ దట్ అండి. అట్లా ఉంటుందండి. వేరాజ్ ఎండోమెంట్స్కి వచ్చేటప్పటికి బోత్ సివిల్ అండ్ శిల్పీ నేచర్ ఆఫ్ వర్క్స్ రెండు ఉంటాయండి. ఇక్కడ దేవాలయము, దేవాలయ ఆర్కిటెక్చరు, ఆగమ శాస్త్రము, శిల్పశాస్త్రము ఇవన్నీ కూడా టెంపుల్ ఆర్కిటెక్చర్లో భాగంగా ఉంటాయండి. అట్ ది సేమ్ టైం సివిల్ వర్క్స్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చౌలెటరీస్, ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్, ఈ టాయిలెట్స్ బ్లాక్స్, క్యూ లైన్స్, ఈ టైప్ ఆఫ్ సివిల్ వర్క్స్ కూడా ఉంటాయండి. దేవాదాయ శాఖలోకి వచ్చేటప్పటికి స్థపతులు అని ఉంటారండి. వీళ్ళు కంప్లీట్గా ఆగమ శాస్త్రం, శిల్పశాస్త్రాన్ని బేస్ చేసుకుని ఆ దేవాలయంకి ఏ శాస్త్ర ప్రకారం ఎలా నిర్మాణం చేయాలి, ఏ కొలతలతో చేయాలి, ఎలా చేయాలనేది వాళ్ళు నిర్ధారిస్తారండి. వాళ్ళు తయారు చేసిన ప్లాన్లను బట్టి ఇంజనీరింగ్ సైడ్ మేము అంచనాలు తయారు చేసి ఎగ్జిక్యూషన్ మేము చేస్తామండి. సూపర్విజన్ వాళ్ళు కూడా యాజ్ పర్ ఆగమ శాస్త్ర జరుగుతుందా జరగట్లేదా అన్నది స్థపతులు కూడా చూస్తారండి. దేవాదాయ శాఖలో స్థపతులది కూడా కీ రోలే అండి.
2: మీరు పనిచేసేటప్పుడు సార్, ఇంజనీర్గా మీకు ఎదురైన ప్రధాన సవాళ్ళు ఏముండేవి? అంటే మీకు ఎదురైన కష్టాలు కానీ ఈ పురాతన ఆలయాలని పునరుద్ధరించేటప్పుడు, వాటి సంరక్షణ బాధ్యతలు చూసేటప్పుడు, వాటి శిల్పకళకి హాని చేయకుండా, అంటే కత్తిమీద సాము లాంటి పని అంటారు, ఒక పక్క మీరు దాన్ని చూసుకోవాలి శిల్పకళ చెడిపోకుండా, అలానే మీ నిర్మాణం కూడా మీరు కొనసాగించాలి, అప్పుడు మీరు ఎలా ఈ వీటిని పని చూసేవాళ్ళు ముందుకి?
3: తప్పకుండా అండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి.

0: నాకు 2017 సంవత్సరంలో శ్రీశైలంలో పనిచేసే అవకాశం, ఒక సంవత్సర కాలం శ్రీశైలంలో పనిచేసే అవకాశం వచ్చిందండి నాకు. అప్పుడు అక్కడున్న పురాతనమైన పంచమఠాలు అని ఉన్నాయండి, ఆ పంచమఠాలను రిస్టోర్ చేసే అవకాశం మాకు లభించిందండి. రిస్టరేషన్ అనేది చాలా టిపికల్ నేచర్ ఆఫ్ వర్క్ అండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న స్ట్రక్చర్ని ఉన్నట్టుగా మళ్ళీ పునర్నిర్మించాలండి. దానికి గాను లేయర్ బై లేయర్ వాటికి నెంబరింగ్ వేసుకుని, ఆ నెంబర్ ప్రకారంగా దాన్ని అన్ని చేసి డాక్యుమెంటేషన్లు చేసుకుని, ఫోటోలు తీసుకుని, ఎక్కడికక్కడ ఏ లెవెల్ ఇంతకుముందు ఎలా ఉండేది కన్స్ట్రక్షన్, ఏ లెవెల్లో ఏముండేవన్నీ చూసుకుని నోటేషన్స్ తీసుకుని, అప్పుడు దాన్ని డిస్మాండ్లింగ్ చేసుకున్న తర్వాత సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టుకుని ఫౌండేషన్స్ అవి మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకుని సేమ్ స్టోన్తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిస్టరేషన్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పని అండి. దీనికి మెయిన్ ఏంటంటే డాక్యుమెంటేషన్ కావాలి, జాగ్రత్తగా పోవాలి. ఎక్కడైనా 1-2 కనుక ఒక స్టోన్స్ కానీ ఏమైనా బ్రేక్ అయితే డెఫినెట్గా సేమ్ స్టోను, సేమ్ కైండ్ ఆఫ్ స్టోన్ని మేము ప్రొక్యూర్ చేసుకుని దాన్ని అక్కడ అమర్చి చేసేవాళ్ళం అండి. ఈ టైప్ ఆఫ్ ఇది ఎండోమెంట్స్లో ఉంటుందండి, స్థపతులు మేము కలిపి కంబైన్డ్గా చేస్తూ ఉంటామండి.
1: సార్, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో మనం ఈ ఆగమ శాస్త్ర నియమాలను పాటిస్తూ మీరు పనిచేయాల్సి ఉంటుంది కదా. ఇందులో మనం 3 విషయాలను పరిగణించుకున్నట్లయితే నిధులు సమస్య, మనకు నిధులు కావాల్సి ఉంటుంది. అందులో 2 ఏంటంటే ప్రకృతి పరిస్థితులు, ఒక్కోసారి ప్రకృతి సహకరించకపోవడం, అలాగే భక్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, భక్తుల రద్దీ ఉండండి. ఈ 3 విషయాల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు ఒకసారి చెప్పండి.
0: డెఫినెట్గా అండి, ఫస్ట్ ప్రకృతి అన్నారు కదండి, ప్రకృతికి వచ్చేటప్పటికి తుఫాన్లు కానీ భారీ వర్షాలు కానీ గాలివానలు కానీ వచ్చినప్పుడు మెయిన్ ఇబ్బంది కలిగేది ధ్వజస్తంభాలకు అండి. ఈ ధ్వజస్తంభాలు ఆ గాలికి దానికి తట్టుకోలేక చాలా టాల్గా ఉంటాయి, కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ అయ్యేటప్పటికి దేర్ ఈజ్ ఎ టెండెన్సీ దానికి కూడా ఆ గాలికి దానికి అప్పుడప్పుడు అలాంటివి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాంటి వాటికి సేమ్ ఆ ప్రమాణం ప్రకారమే మనం ఎరెక్ట్ చేయవలసి వస్తుందండి. దీనికి గాను ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సహకరిస్తుందండి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనుక సర్టిఫై చేస్తే ఆ దేవాలయం కొలతల ప్రకారంగా ఇన్ని అడుగుల కర్ర కావాలి దీనికి అని మనం సర్టిఫై చేస్తే దేవాదాయ శాఖ నుంచి కమిషనర్ గారు రికమెండ్ చేస్తారండి. బేసింగ్ ఆన్ దట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీక్వుడ్ లాగ్ మనకి ప్రొవైడ్ చేస్తుందండి తక్కువ రేట్లో, మినిమం 5,000 and 10,000 మార్కెట్ రేట్ ఎలా ఉన్నా సరే నామినల్ రేట్కే గవర్నమెంట్ టెంపుల్స్కి ఇచ్చేస్తూ ఉంటుందండి. అలాంటివి ధ్వజస్తంభాలు వీలైనంత మట్టుకి మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేస్తామండి. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అలాంటివి జరిగితే కనుక రీఎరక్షన్కి ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటామండి. ఇంకా 2వది వచ్చేటప్పటికి ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయండి. ఉత్సవాలు అవి జరుగుతున్నప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ క్యూ లైన్స్ కానీ, సప్లయింగ్ ఆఫ్ వాటర్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ ఏవైనా సరే ఇవన్నీ కూడా కత్తిమేస్తామండి. ఇప్పుడు మీకు దుర్గ టెంపుల్ తీసుకుంటే దసరాలు, లేదా కార్తీక మాసం తీసుకుంటే శ్రీశైలం, సంథింగ్ మహాశివరాత్రి చూసుకుంటే ఆల్ శివాలయన్స్, అలాగే ముక్కోటి తీసుకుంటే ఆల్ విష్ణాలయన్స్, ఇలాంటి చోట మనకి హ్యూజ్ క్రౌడ్ ఆ రోజు వస్తూ ఉంటాయండి. వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే కంపల్సరీగా బెటర్ ఇది ప్రొవైడ్ చేయాలండి. ప్రొవైడ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా క్యూ లైన్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటరీ అండ్ వాటర్ సప్లై అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పక్కాగా చేయవలసి వస్తుంది. ఎంత చేసినా 1.5 మనకి తప్పులు దొల్లుతూ ఉంటాయి. హవెవర్ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అనమాట వాళ్ళకి అందరికీ ఇచ్చే. దా మా మీద కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందరూ చెక్ చేసుకుంటూ ఉంటారు. అంతా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారంగా మేము అన్నీ ఫాలో చేస్తూ ఉంటామండి.
1: సార్, అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది మిగతా శాఖలతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ అని చెప్పారు కదా, ఇందులో సెటప్ ఎలా ఉండేది? మీరు వర్క్ చేసేటప్పుడు సెటప్ ఏ విభాగాల్లో ఇంజనీర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది మీరు పోలిస్తే?
0: నేను 1990 ఈ డిపార్ట్మెంట్లో చేరానండి. నేను చేరే నాటికి డిస్ట్రిక్ట్కి ఒక ఏఈ ఉండేవారండి. ఈ జోన్లో తీసుకుంటే విజయవాడలో ఒకరు ఉండేవారు, ఏలూరులో ఒకరు ఉండేవారు, రాజమండ్రిలో ఒకరు ఉండేవారు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం కలిపి ఒకే ఒక ఏఈ ఉండేవారండి. 6 జిల్లాలకు ఒక డిఈ ఉండేవారండి. స్టేట్ మొత్తానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్ ది హయ్యెస్ట్ పోస్ట్ ఉండేదండి
1: అప్పట్లో.
0: అప్పుడు తిరగడానికి కానీ వ్యాస్ట్ జ్యూరిస్డిక్షన్ ఉండడం వల్ల తిరగడానికి కానీ అన్నిటికీ కూడా ప్రయాణ సదుపాయాలు కూడా అప్పట్లో అంతగా లేవు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగేదండి. ఇప్పుడైతే చాలా మెరుగుపడిందండి. ప్రతి జిల్లాకి ఒక ఏఈ వచ్చారండి, టెక్నికల్ అసిస్టెంట్లు వచ్చారు హెల్ప్ చేయడానికి, సూపర్విజన్కి, అట్ ది సేమ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారండి. ప్రతి 3 జిల్లాలకి ఒక డిఈ వచ్చారండి. ప్రతి 6 జిల్లాలకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వచ్చారు, సూపరింటెండింగ్ ఇంజనీర్స్ వచ్చారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ కూడా డిపార్ట్మెంట్కి వచ్చారండి.

0: శాఖలో నిధుల వ్యవస్థ ఎలా ఉంటుంది సార్ మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి?
1: ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు వచ్చేటప్పటికి మేజర్ టెంపుల్స్ ఉన్నాయంటే మీరు సపోజ్ కాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, దుర్గ టెంపులు, అన్నవరం, సింహాచలం, ద్వారకా, తిరుమల, ఈ 7 మేజర్ టెంపుల్స్కి వచ్చేటప్పటికి వాటికి ఫైనాన్షియల్గా సౌండ్ అండి. వాటికి నిధులు కొరత లేదండి. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో ప్రావిజన్ పెట్టుకుంటారండి. వాళ్ళు ఏ వర్క్స్ చేయాలి అన్నది బడ్జెట్ ప్రావిజన్ పెట్టుకుంటారు. ట్రస్ట్ బోర్డ్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళంతా కలిసి ఒక డెసిషన్ తీసుకుని గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తారండి. గవర్నమెంట్ ఇన్ ది సెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఈజ్ కమిషనర్ అండి. కమిషనర్ వాటిని స్క్రూటినైజ్ చేసి దాంట్లో ఏదైతే నెసరీ ఉన్నాయో వాటిని ఆమోదిస్తారు. బేసింగ్ ఆన్ దట్ ఎగ్జిక్యూషన్లు చేస్తుంటారు. రిక్వైర్మెంట్ని బట్టి, టైం టు టైం మారే పరిస్థితులను బట్టి నిర్మాణాలకి అనుమతులు ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ రిగార్డింగ్ మేజర్ టెంపుల్స్ అండి. ఇవి కాకుండా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. చిన్న చిన్న టెంపుల్స్ అంటే అవి సెల్ఫ్ సస్టైన్డ్ కాదు, వాటికి డబ్బులు ఏమి ఉండవు, నిధులు తక్కువగా ఉంటాయి, మెయింటెనెన్సే కష్టంగా ఉంటాయి. ఒకవేళ అలాంటి చిన్న టెంపుల్స్ ఉండి మెయింటెనెన్స్ కూడా కష్టంగా ఉండి అవి ఏదైనా జీర్ణావస్థకు చేరుకున్నా లేకపోతే ఏదైనా అయినా సరే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కామన్ గుడ్ ఫండ్ అంటే సర్వశ్రేయో నిధి అనేది ఒకటి ఉంటుందండి. మేజర్ టెంపుల్ ఆల్ మేజర్ టెంపుల్స్ నుంచి, కొన్ని టెంపుల్స్ నుంచి ప్రతి సంవత్సరం కొంత ఫండ్ కలెక్ట్ చేస్తారండి. స్టాండర్డ్ కొంత అంటే స్టాండర్డ్ టైప్ 7% ఆర్ 9% అలా పర్సంటేజ్ కలెక్ట్ చేసి అదంతా కన్సాలిడేటెడ్ ఫండ్ కింద ఒక చోట పెడతారండి. ఆ కన్సాలిడేటివ్ ఫండ్ నుంచి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుందండి. దానికి కామన్ గుడ్ ఫండ్కి ఒక కమిటీ ఉందండి. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ప్రతి నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఒకసారి కూర్చుని వచ్చిన ప్రతిపాదనలన్నీ కూడా స్క్రూటినైజ్ చేసుకుని దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని, వాటికి అవసరము, దీనికి డెఫినెట్గా సీజీఎఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నిర్ణయం తీసుకున్న వాటికి కామన్ గుడ్ ఫండ్ నుంచి డబ్బులు ఇస్తూ ఉంటారండి. దీనికి ఏంటంటే ఒకవేళ చారిత్రక ఆధారాలు ఉన్ని, ఇతర పురాణ ఇతివృత్తాలు ఉన్న టెంపుల్స్ అయినా ఉండి చాలా ఇది ఉంటే కూడా వాటికి కూడా రిజిస్ట్రేషన్కి ఎంత డబ్బులైనా ఇస్తూ ఉంటారండి.
0: శ్రీనివాస్ గారు, మనం చూసుకున్నట్లయితే ఎవరి ఉద్యోగ జీవితంలోనైనా, ఆ మాటకు వస్తే ఎవరి జీవితంలోనైనా తిరిగి చూసుకుంటే కొన్ని అనుభవాలు గుర్తుండిపోతాయి. అలాగా మీ ఉద్యోగ జీవితంలో ముఖ్యంగా మీకు మర్చిపోయినటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే ఒకసారి మా శ్రోతలతో షేర్ చేసుకోండి సార్.
1: ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేయడమే నా పూర్వజన్మ సుకృతం అండి. ఇలాంటి ఒక అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు ఫస్ట్ నేను ఆ దేవుడికి, భగవంతుడికి ధన్యవాదాలు, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారండి. ఇక నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు చాలా బాగా జ్ఞాపకం ఉండేవి ఏంటంటే, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే నేను నా టెన్యూర్లో ఒక 3 కృష్ణా పుష్కరాలు, 3 గోదావరి పుష్కరాలు చేయగలిగానండి. 91 నుంచి మొన్నటి దాకా జరిగిన లాస్ట్ పుష్కరాలు దాకా కూడా అవి 3, ఇవి 3 నిర్వహించడం జరిగిందండి. అది ఒక చాలా సవాలండి. యుద్ధ ప్రాతిపదిక మీద లక్షల కొలది వచ్చే ప్రయాణికులకి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా గాడ్స్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి షెడ్స్ కానీ, దేవాలయాలకు రంగులు వేయడం కానీ, క్యూలైన్స్ ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది లేనట్టుగా రాత్రనక పగలనక కష్టపడి నేను, మా స్టాఫ్, మెయిన్ బోత్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అండ్ టెక్నికల్ సైడ్ అందరూ కూడా కష్టపడి ఎంతో ఇదిగా నిర్వహిస్తూ ఉండడం వల్ల అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయండి. లాస్ట్ గోదావరి పుష్కరాలప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు అవార్డు కూడా ఇచ్చారు రాజమండ్రిలో. అలా గోదావరి పుష్కరాలు బాగా చేశారండి. అది గోదావరి, కృష్ణా పుష్కరాలు 3 చేయడం అనేది నేను ఎప్పుడూ మర్చిపోలేనండి. ఇంకొక విషయం ఏంటంటే శ్రీశైలం అండి. ఒకే ఒక్క ఏడాది నేను శ్రీశైలంలో భగవంతుడు ఆ జ్యోతిర్లింగ క్షేత్రంలో పనిచేసే అవకాశం నాకు మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక కల్పించారండి. ఆ సంవత్సరంలో నేను అప్పటిదాకా లేవు, మాడా వీధులు అనేవి గుడి చుట్టూ మాడా వీధులు నిర్మించడం జరిగింది. స్వామివారి పుష్కరుణ్ణి పునర్నిర్మించడం జరిగింది. ఉత్తరవైపు రాజగోపురం పునర్నిర్మాణం కూడా ఇందాక నేను చెప్పిన ఫైదిలో సేమ్ పాతది ఉన్నది ఉన్నట్టుగా ఏ లెవెల్ దాకా ఉందో పునర్నిర్మించడం జరిగింది. ఇతరత్ర రోడ్లు కానీ మిగతా అన్నీ కూడా చేపట్టడం జరిగిందండి. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని
0: అనుభవాలుగా చెప్తాను.
1: ఇంపార్టెంట్.
0: అలాగే సార్, శ్రీశైలం మనం క్షేత్రం గురించి మాట్లాడుకున్నట్లయితే అక్కడ ఉత్సవాల సమయంలో విపరీతంగా భక్తులు వస్తూ ఉంటారు కదండి, అప్పుడు ఆ నిర్వహణ ఎలా ఉంటుంది? మీకు చాలా ప్రయాసంతో కూడినటువంటి ఒక పని కదా, ఎలా నిర్వహించేవాళ్ళు?
1: శ్రీశైలంలో సవాల్ ఏదైనా ఉంటే కనుక అది ఉగాది అండి. ఉగాదికి కర్ణాటక నుంచి అక్కడి నుంచి విపరీతమైన భక్తులు వస్తారండి. సుమారుగా 500-600 కిలోమీటర్లు కాలి మార్గాన్ని అడవుల్లో నడుచుకుంటూ వస్తారండి వాళ్ళు. నడిచే బస్సుల్లోనూ అక్కడ వచ్చేవాళ్ళు కాదు, అలాగా నడక మార్గాల్లోనే వచ్చి అడవుల్లో వచ్చి వాళ్ళు కొన్ని లక్షల మంది

0: సరండి, ఉగాది టైంకి దర్శనంకి అక్కడ పాగా స్వామివారికి విమాన గోపురానికి పాగా అది కడతారండి, చూడడానికి దానికి శివరాత్రికి కడతారండి. ఉగాదికి అయితే చాలా బాగా వస్తారండి, ఈ భక్తులంతా వస్తారు. వీళ్ళకి అరేంజ్మెంట్లు చేయడం అనేది చాలా ఇదైన విషయం అండి. వాళ్ళందరికీ కూడా క్యూ లైన్స్ వేయడం, వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం, వాటర్ సప్లై అరేంజ్ చేయడం, ఎక్కడికక్కడ టాయిలెట్స్ టెంపరీ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం, పార్కింగ్ ఫెసిలిటీస్ కల్పించడం, ఇవన్నీ కూడా కొంచెం.
1: సార్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మీ ఒక్కరి వల్ల అయ్యే పనులు అయితే కావు కదండి, మిగతా శాఖలతో మీ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది ఆ సమయంలో?
0: ఏ పని కూడా సింగిల్ మ్యాన్ గా చేయలేరండి, ఎవరు చేయలేరండి, సింగిల్ మ్యాన్ గా ఎవరు చేయలేరు. విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ స్టాఫ్ మెంబర్స్ అండి. ఒక ఏఈ ఉన్నా అంటే పైన డిఈ ఇన్స్ట్రక్షన్స్, ఒక డిఈ ఉన్నా అంటే పైన ఈఈ ఇన్స్ట్రక్షన్స్, ఒక ఈ ఉన్నా అంటే పైన ఎస్ఈ ఇన్స్ట్రక్షన్స్, అలాగ ఒకళ్ళతో ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ సబ్ స్టాఫ్, ఇంకా ఏఈ కింద సబ్ స్టాఫ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరి సహాయ సహకారాలతో వాళ్ళ వాళ్ళ గైడ్ లైన్స్తో వాళ్ళ వాళ్ళ సజెషన్స్తో కమిషనర్ లెవెల్ దగ్గర నుంచి కింద లెవెల్ దాకా అందరూ సజెషన్స్ టైం టు టైం ఇస్తూ ఉంటారండి. మనకి మనం ఎంత చేసినా కొన్ని మనకు తెలియకుండానే మర్చిపోతూ ఉంటాం. మన సుపీరియర్ ఆఫీసర్స్ వచ్చి మనకి చెప్పినప్పుడు అవి ఓవర్కమ్ అయినవన్నీ కూడా మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని కరెక్ట్ చేసుకుని వాట్ బెస్ట్ వీ కెన్ ప్రొవైడ్ టు ది పిలిగ్రమ్స్ మనం చేయగలుగుతాం అండి.
1: అలాగే ఆ సమయంలో ఇతర శాఖలతో కూడా మీ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉండేదండి?
0: డెఫినెట్ గా అండి. ఒక ఇప్పుడు సపోజ్ దుర్గ టెంపుల్ కానీ శ్రీశైలం కానీ ఏదైనా తీసుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి దసరాలు ఇక్కడ ఎక్కడ కానీ అక్కడ కానీ దసరాలు కానీ ఉగాది కానీ కార్తీక మాసం కానీ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనకి ఇతర డిపార్ట్మెంట్ల నుంచి చాలా సపోర్ట్ ఉంటుందండి. మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్, క్యూ లైన్స్కి వచ్చేటప్పటికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుందండి. మన దగ్గర అంత సఫిషియంట్ క్యూ లైన్స్ ఉండవు కాబట్టి వీలైనంత మట్టుకి మనం ఆర్గనైజ్ చేస్తాము. ఒక్కొక్కసారి మనం ఆర్ఎండ్బి వాళ్ళు కూడా మనకి క్యూ లైన్స్ అవి సప్లై చేస్తారండి, సూపర్వైజ్ చేస్తారు, కొన్ని కొన్ని సర్టిఫై చేస్తారు. వెదర్ ది క్యూ లైన్స్ ఆర్ పెర్ఫెక్ట్ ఆర్ నాట్ అన్నది కూడా సర్టిఫికేషన్ కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చేస్తుంది. పబ్లిక్ హెల్త్ వాళ్ళు వచ్చేసి హెల్త్ సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి మనకి ఎక్కడైనా నదిలో స్నానాలు అవి ఉంటే కనుక అక్కడ వాళ్ళు బ్యారికేడింగ్లు చేయడం కానీ అన్ని రకాలుగా వాళ్ళు చేస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అందరూ సపోర్ట్ చేస్తేనే ఒక ఫంక్షన్ అవుతుంది తప్ప ఇండివిజువల్గా ఎవరు ఏ ఫంక్షన్ నిర్వహించలేరండి.
1: శ్రీనివాసరావు గారు, తర్వాత మీ సర్వీస్ కాలంలో మీ శాఖలో వచ్చిన మార్పులు మీరు గమనించినట్టు ఏమున్నాయండి?
0: శాఖలో వచ్చిన మార్పులు అంటే
1: మాన్యువల్ వ్యవస్థ నుంచి కంప్యూటరైజ్
0: కావడం, అదే చెప్తున్నాను. మేము ఇనిషియల్గా చెప్పినప్పుడు మే డిపార్ట్మెంట్లో చేరినప్పుడు అన్ని మాన్యువల్గా చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది, డిజైన్ బేస్డ్ వచ్చేసింది. జస్ట్ ఇన్పుట్స్ ఇస్తే మనకి అవుట్పుట్స్ వచ్చేసే సిస్టమ్ వచ్చేసిందండి. ప్రోగ్రెస్ రిపోర్ట్లు అవి చేత్తో రాసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి కాబట్టి మనం దాంట్లో సాఫ్ట్వేర్ని బేస్ చేసుకుని దాంట్లో మనం జస్ట్ ప్రోగ్రెస్ రాస్తే మనకి మొత్తం రిపోర్ట్ అంతా కూడా జనరేట్ అయిపోయే సిస్టమ్ వచ్చింది, టైం టు టైం జనరేట్ అయిపోయే సిస్టమ్ వచ్చింది. అలాగే మనకి ఎన్ని రకాలుగా ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో చేసుకునే అవకాశం లభించింది. అలాగే డ్రాయింగ్స్ కూడా మాన్యువల్గా చేసుకోకుండా క్యాడ్ ద్వారా గీసుకునే అవకాశం వచ్చింది. అన్ని టెండర్ సిస్టమ్ కూడా ఆన్లైన్ టెండరింగ్ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు అంతా కూడా ఇదివరకు టెండర్ షెడ్యూల్స్ అవి చేత్తో చేసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది. అన్నీ ఆన్లైన్ సిస్టమే తప్ప చేత్తో చేసేదే ఉండదండి. ఇన్పుట్స్ ఆన్లైన్లో ఇచ్చేస్తే మన టెండర్ ఆల్మోస్ట్ ఎవరికి టెండర్ వచ్చిందని కూడా అదే నిర్ణయిస్తుంది తప్ప మాన్యువల్గా చేసేది ఏమి ఉండదు. అట్లా మారిపోయిందండి సిస్టమ్ అంతా.
1: క్రైటీరియా చేస్తే అదే డిసైడ్ చేస్తుంది
0: అంతా సిస్టమ్ అంతా కూడా. ఎవరు వేశారు, ఎంతమంది వేశారు, దాంట్లో ఆ టైం అయిపోయింది, ఎవరు లోయెస్ట్ అనేది కూడా అదే డిసైడ్ చేసి ఇస్తుంది తప్ప మనం మాన్యువల్గా చేసేదే ఉండదండి.

0: ఏ విగ్రహాలు ఉండాలి, విమాన గోపురం మీద ఏ విగ్రహాలు ఉండాలి, రాజగోపురం మీద ఎలా ఉండాలి, రాజగోపురం ఎన్ని అంతస్తులు కట్టాలి ఆ దేవాలయంకి, విమాన గోపురం ఎంత ఎత్తులో ఉండాలి, లోపల విగ్రహం ఎంత హైట్లో ఉండాలి, ఏ స్థానంలో దేవుణ్ణి కూర్చోబెట్టాలి, ఇవన్నీ కూడా స్థపతులే తయారు చేస్తారండి. అక్కడ కూడా అసిస్టెంట్ స్థపతులు, డిప్యూటీ స్థపతులు, స్థపతులు ఉంటారండి. డెఫినెట్గా వాళ్లే చేస్తారు. వాళ్ళు ఇంచుమించు చెప్పాలంటే వెన్నుముక లాంటి వాళ్ళు, ఎండమెంట్స్ డిపార్ట్మెంట్ సైడ్ స్థాపతులు కూడా.
1: ఒక్కోసారి వాళ్ళు ఇచ్చే ప్లాన్ మీకు ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని, అంటే క్షేత్రస్థాయిలో కొన్ని వీలు కాకుండా ఉన్న సందర్భాలు ఏమైనా ఉండుంటాయి కదా, అప్పుడు ఇద్దరు కూర్చొని ఎలా డిసైడ్ చేసారు?
0: ఇద్దరు ఒకే చోట ఉంటామండి. ఇప్పుడు ఏఈ ఉన్న చోటే అసిస్టెంట్ స్థపతి ఉంటారు, డిఈ ఉన్న చోటే డిప్యూటీ స్థపతులు ఉంటారు. రెగ్యులర్ కోఆర్డినేషన్ అనేది సిఈ ఉన్న చోట, ఎస్ఈ ఉన్న చోటే స్థపతి ఉంటాడు. కాబట్టి డెఫినెట్ గా కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఏమైనా ప్లాన్ వేసినప్పుడు ఇదిగో ప్లాన్ అని వాళ్ళు చూపెట్టడం జరుగుతుంది. మనకేమైనా డౌట్లు ఉంటే మేము కూడా వాళ్ళని అడగడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు కూడా వెళ్ళి సూపర్వైజ్ చేస్తారు. అందుగురించి ఇద్దరు స్థపతి అండ్ ఏఈ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారే సింగిల్ ఏఈతో ఏమి చేయలేవండి.
1: సార్, శ్రీనివాసరావు గారు మీరు పనిచేస్తూ మీరు ఒకప్పుడు యువ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు, మీరు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యే ముందు కూడా యువ ఇంజనీర్లు మీరు చూసే ఉంటారు, రిక్రూట్ అయ్యి కొత్తగా వచ్చే వాళ్ళని కొంతమందిని మీరు ట్రైన్ కూడా చేసి ఉండొచ్చు మీ కింద. వీళ్ళతో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వర్కింగ్ నేచర్ కానీ ఎలా ఉండేది, నేర్చుకోవాలన్న కుతూహలం కానీ, వాళ్ళ యొక్క వర్కింగ్ కల్చర్ కానీ యువ ఇంజనీర్లకి చెప్పాలనుకుంటే మీరు ఎటువంటి సూచనలు చేస్తారు ఇప్పుడు వర్క్ చేసే ఇంజనీర్లకి?
0: మా టైంలో ఏంటంటే ఆ చదువులు, ఆ ఇది, ఆ టెక్నాలజీ, అప్పుడు ఆ రోజులు ఉండే పరిస్థితులు వేరండి. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా బాగా టెక్నికల్గా బాగా షైన్ అయిన వాళ్ళు, మంచిగా ఇదైన వాళ్ళు. మా డిపార్ట్మెంట్కి వచ్చి రిక్రూట్ అయిన వాళ్ళు ఇంచుమించు అంతా కూడా నిట్ నుంచి, ఐఐటీల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వెదర్ దే ఆర్ టెంపరీ ఆర్ రెగ్యులర్, ఎవరైనా సరే వాళ్ళంతా కూడా నిట్లోనే అక్కడ చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు. షార్ప్ నేచర్, ఇట్టే చెప్తే వాళ్ళు క్యాచ్ చేసేసే ఇది ఉందండి. అందరూ కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారు, అందుకని వాళ్ళు కూడా బాగా షైన్ అవుతున్నారండి, షైన్ అయ్యారు కూడా.
1: సార్, చివరిగా మీ ఉద్యోగ జీవితాన్ని ఒక మాటలో నిర్వచించాలంటే మీరు ఏం చెప్తారు? మీ ఇన్ని సంవత్సరాల దేవాదాయ ధర్మాదాయ శాఖలో మీరు చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేశారు కదా, ఒక్క మాటలో నిర్వచించాలంటే మీ ఉద్యోగ జీవితాన్ని ఏమని చెప్తారు?
0: నా 34 ఉద్యోగ జీవితాన్ని తిరిగి చూసుకుంటే ఇట్స్ ఏ వెరీ గ్రేట్ వన్ అండి. ఇది భగవంతుడు నాకు ప్రసాదించిన ఒక అనుగ్రహం కిందే భావిస్తానండి. ఇది ఎప్పటికీ మర్చిపోలేనండి. నేను అది ఒక ఉద్యోగంలా కాకుండా ఒక సేవగా భావిస్తున్నానండి. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరంలాగా భావిస్తున్నానండి.
1: సుసర్ల శ్రీనివాసరావు గారు ధన్యవాదాలండి. ఒక మాట చెప్పాలంటే ఎవరైనా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం పుణ్యక్షేత్రాలు దర్శించాలనుకుంటారు, మీరు ఆయా పుణ్యక్షేత్రాల్లోనే మీరు ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ చేయడం అనేది చాలా గొప్ప విషయం.
0: నా మొదటి మాటలోనే చెప్పానండి, ఇది ఒక వరం, అదృష్టం అండి. ఈ దేవాదాయ శాఖలో పనిచేయడం వల్ల ఎవరు చూడనన్ని పుణ్యక్షేత్రాలు మన రాష్ట్రంలో ప్రతి చోటకి వెళ్ళే అవకాశం మాకు భగవంతుడు మాకు ఇచ్చిన వరం ఉండేది.
1: ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు జీవన లహరి కార్యక్రమంలో పదవీ నిర్వహణలో ఆనాటి సాధక బాధకాలు, జ్ఞాపకాలు గురించి దేవాదాయ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ సుసర్ల శ్రీనివాసరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు, మంచి మనసులు చిత్రం నుంచి ఘంటసాల గానం.

జీవనలహరి కార్యక్రమంలో చిత్రగీతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు భరత్ అనే నేను ఈ చిత్రం నుంచి ఆండ్రియా పాడారు. రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వివరాలు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు రాష్టపతి పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్టపతి బంగారు పతకాలు అందజేయనున్నారు. రేపు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి పాల్గొంటారు. ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట నుంచి రాష్ట్రానికి 2 ఆడపులు

0: అంశాలపై ఇరువురు నాయకుల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపుళ్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆధునిక విద్యా బోధన, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులు, పాఠశాలల్లో అమలవుతున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతికత, మెరుగైన మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని మంత్రులు వివరించారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు, దేశ పాలనా వ్యవహారాలపై అవగాహన పెరిగేందుకు యువ పార్లమెంటు కార్యక్రమం దోహదపడుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ అన్నారు. జనసేవా సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న యువ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఉదయం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయశర్మ మాట్లాడుతూ, సుపరిపాలన, జాతి నిర్మాణంలో యువత పాత్ర, జాతీయ భద్రత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేసిన భద్రతా చర్యలు, అభివృద్ది, పునరావాసం, విద్య, ఉపాధి, గిరిజన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై తన విలువైన ఆలోచనలు విద్యార్థులతో పంచుకోనున్నట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సింగపూర్ కాన్సులేట్ జనరల్ చెందిన చెన్నై అధికారి ఎడ్గర్ పాంగ్చే చియాంగ్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో విద్యుత్ అందిస్తోందని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడలో నిన్న హచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆక్వా రంగంపై ప్రచురించిన హచ్ ఇండియా ఇంపేడియం 2026 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆక్వా రంగానికి రాయితీతో విద్యుత్ ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ఏటా 1180 కోట్ల రూపాయల భారం పడుతుందని, అయినా ఇచ్చిన హామీ మేరకు రాయితీతో విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని హెచరీస్ వల్ల ఇతర రంగాలకు ఉపాధి లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు వివరిస్తూ,
1: రైతు హ్యాపీగా యాక్వా కల్చర్ చేసేటప్పుడే మిగిలినటువంటి రంగాలకు పని దొరుకుతుంది. రైతే నేను యాక్వా వ్యవసాయం చేయని చెప్తే మిగతా రంగాలకు అంత పని ఉండదు. అందుకే మనం రైతును దృష్టిలో పెట్టుకొని ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పార్వతీపురంలో జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన ఆరోగ్య సమీక్ష సమావేశంలో ఆమె నిన్న మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందన్నారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా మందులతో పాటు పాముకాటు, కుక్కకాటు నివారణ మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గిరిజన, సాంఘిక సంక్షేమ, బీసీ హాస్టల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా అవసరమని పేర్కొంటూ, డాక్టర్లు వారానికి ఒకసారి తప్పనిసరిగా గిరిజన సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వైద్య పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హామీ ఇచ్చారు. అమలాపురంలో నిన్న జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ, రాజుల పాలెంలో కొబ్బరి చెట్లకు ఉప్పునీటి సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 27 కోట్ల రూపాయలు మంజూరై పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్దికి తామంతా కట్టుబడి కలిసికట్టుగా పనిచేస్తామని సభలో పాల్గొన్న మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావాలని పార్వతీపురం

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం త్వరగా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల పురోగతి, దర్యాప్తు, బాధితులకు అందుతున్న న్యాయ సహాయం, ప్రభుత్వ పరిహారం తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ కూలంకుషంగా సమీక్షించారు. రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఇరిగేషన్, డ్రైన్స్ నిర్వహణ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిన్న నీటిపారుదల శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 374 ఇరిగేషన్ పనులలో 338 పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కీలకమైన కాలువలు, డ్రైన్ల పూడికతీత, కాలువలు శుభ్రపరిచే పనులు, గేట్ల మరమ్మతులు, లీకేజీల నివారణ వంటి పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రతి మంగళవారం సమావేశాలు నిర్వహిస్తూ అన్ని శాఖల పనితీరును సమగ్రంగా సమీక్షిస్తామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరులో జవాబుదారీతనం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అంతర్ శాఖల మధ్య సమన్వయం, శాఖల పనితీరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆయా శాఖల వారీగా పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేస్తామని పేర్కొన్నారు. ప్రతి అధికారి తన పనితీరుకు తానే పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉత్తమ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి ర్యాంకులు, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ప్రతి శాఖ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు రాయితీతో ప్రభుత్వం విద్యుత్ అందిస్తోందన్న పశు సంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ జ్వరాల నియంత్రణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: పోలీస్?
3: మిస్ సీమా
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: RBI అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మేరా జూతా హై జపానీ ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్పే లాల టోపీ రూసి ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: వడితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మహిళల్లో ఎనీమియా కారణాలు, నివారణ, చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం వినండి.
4: మహిళలు తమ జీవితకాలంలో తరచుగా ఎదుర్కొనే సమస్య రక్తహీనత లేదా అనీమియా. ఇటువంటి అనీమియా వ్యాధికి గల కారణాలు, చికిత్స, నివారణ గురించి వివరించడానికి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
5: నమస్తే అమ్మ.
4: డాక్టర్ గారు, అసలు ఒక మనిషికి రక్తహీనత వచ్చిందని మనం ఎప్పుడు అంటాం?
5: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ బట్టి అయితే ఎనీమియా అని అనాలంటే పర్సంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ షుడ్ బి లెస్ దాన్ 11.5 g/%, అప్పుడు అంటాం. ఇంకా కొన్ని లక్షణాలు అవి మనం చూసుకుంటే గనక పేషెంట్ కి విపరీతంగా అలసిపోవటం, చిన్న పనికి కూడా అలసిపోతూ ఉంటారు, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, కాసేపు ఏదైనా పని చేస్తే ఎమ్మటే కూర్చోవాలని అనిపించటం, పాలిపోయి ఉంటాయి, కాళ్లు వాస్తాయి, ఇట్లాంటి లక్షణాలు. ఇంకా సివియర్ అవుతాయి కనుక హార్ట్ ఫెయిల్యూర్ లోకి కూడా వెళ్తారు.
4: మన ఇంట్లో గృహిణులు కాని బాలికలు కాని తమకు అనీమియా ఉందేమో అని అనుమానించడం ఎప్పుడు మొదలు పెట్టాలి?
5: ఎట్లాగంటే పని చేయలేకపోవటం, అనుకున్న పని, నిద్రపోవాలనిపించడం, మాట మాటికి విపరీతమైన నీరసం ఉంటా ఉంటుంది, కాళ్లు వాసినా గాని గబాలన దూరం నడవాలి, నడవలేకపోతుంటే గనక చూపించుకోవాల్సి వస్తుంది.
4: మరి ఈ అనీమియా వ్యాధికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు?
5: చాలా కారణాలు ఉన్నాయమ్మా ఎనీమియా వ్యాధికి. ముందుగా మనం తీసుకుంటే ఐరన్ డిఫిషియన్సీ అనీమియా అనేది ఒకటి ఉంది, అది మోస్ట్ కామన్. యాక్చువల్గా దానికి ఏంటంటే రకరకాల కారణాలు. ఒకటి రక్తహీనత డైటరీ డిఫిషియన్సీ వలన వచ్చేది. తర్వాత దీనికి యాడ్ చేయడానికి వాళ్ళకి ఏమన్నా ఋతుపరమైన సమస్యలు, అంటే నెలసరి వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయినా గానీ, లేదంటే మోషన్ లో బ్లడ్ పడుతున్నా గానీ, కడుపులో నులిపురుగులున్నా, ఇవన్నీ కూడా కారణాలే రక్తహీనతకి.
4: డాక్టర్ గారు, ఈ రక్తహీనత వల్ల శరీరానికి ఎటువంటి నష్టం కలుగుతుంది? ఇప్పుడు యుక్త వయసు బాలికల్ని తీసుకుంటే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది?
5: యుక్త వయసు బాలికల్లో వాళ్ళకి గ్రోత్ ఉండకపోవచ్చు. అడాలసెంట్స్ లో పెరగాల్సినంత హైట్ పెరగకపోవటం, తర్వాత క్లాస్లో మిగతా పిల్లలతో పాటు చదువులో వెనకబడటం, కాన్సన్ట్రేషన్ డెఫిసిట్ ఉంటుంది వాళ్ళకి, అలసిపోతూ ఉంటారు, చెప్పాను కదా పాలిపోయినట్టుండి, కాళ్లు అవి వాయటం, అవి జరిగితే యుక్త వయసు పిల్లలకి ఈ లక్షణాలు ఉన్నట్లు లెక్క. ఒకవేళ గనక ప్రెగ్నెన్సీలో తీసుకుంటే ఈ సింప్టమ్సే ఉంటాయి. దాంతోపాటు కాళ్లకి నీరు రావటం మొదలవుతుంది, బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు, ఇంకా కొంచెం ఎక్కువ ఎనీమిక్ అయితే గనక వీళ్లలో బీపీ కూడా ఉంటుంది, బేబీ గ్రోత్ కూడా తగ్గుతుంది, కాన్పప్పుడు కూడా వాళ్లకి కొంచెం కష్టంగా ఉంటుంది. ముందు అసలు నెలలు నిండకుండా కాన్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటే, కాన్పోయిన తర్వాత రక్తస్రావం కూడా అధికంగా జరుగుతుంది ఈ స్త్రీలలో. మనం మామూలు స్త్రీలలో తీసుకుంటే కనుక ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి, ప్లస్ వాళ్లలో ఏంటంటే మనకి ఋతుపరమైన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి ఎనీమిక్ లేడీస్ లో. అంటే బోత్ ఆఫ్ దెమ్ కాంట్రిబ్యూట్, ఎనీమియా వలన కొంచెం ఆ రెసిస్టెన్స్ అది తగ్గి యూట్రస్ నుంచి బ్లీడింగ్ అది ఎక్కువ అవటం, ప్లస్ మెయిన్ కాజ్ అసలు రక్తహీనతకే వాళ్లలో ఏదైనా ఋతుపరమైన సమస్యలు, అధిక రక్తస్రావం అవుతుంటే కూడా ఎనీమియా వస్తుంది.
4: డాక్టర్ గారు, ఇలా గర్భవతులలో అనీమియా కనుకుంటే దానివల్ల పుట్టబోయే బిడ్డపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?
5: చాలా చెడు ప్రభావం ఉంటుంది. ముందు అసలు బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు, తర్వాత పుట్టిన బిడ్డ కూడా రక్తహీనతతో పుట్టే అవకాశం ఉంటుంది, నెలలు నిండకుండా కానిపోయే అవకాశాలు ఎక్కువ.
4: డాక్టర్ గారు, మనం సహజంగా వింటూ ఉంటాం ప్రెగ్నెన్సీ అనగానే ఎవరికైనా రక్తహీనత అనేది ఉంటుందని, దీనికి కారణాలేంటి? మరి డాక్టర్లు దీనికి ఏం సూచిస్తారు? ప్రెగ్నెంట్ ఉమెన్ కి?
5: ప్రెగ్నెంట్ లేడీస్ కి రక్తహీనత ఉంటుంది అంటే అది వాళ్ల ముందు ప్రీ ప్రెగ్నెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, ఆల్రెడీ గర్భిణీ అవ్వక ముందు గనక ఎనిమిక్ అయితే దే విల్ కంటిన్యూ టు బీ లైక్ దాట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో అన్లెస్ దే టేక్ అడిక్వేట్ డైట్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్. వీళ్లలో మనం కొంచెం అడిషనల్ గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డైటరీ అడ్వైస్ మెయిన్ గా ఇవ్వాలి. వీళ్ళేంటంటే ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు, బీన్స్, తర్వాత మాంసాహారాలు అయితే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవాలి. లివర్ అట్లాంటి వాటిల్లో కూడా ఉంటుంది. తర్వాత నల్ల బెల్లంతో చేసిన ఇవి ఎర్సినపప్పు ఉండలు, అవి ఆ డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటూ రాగిజావ లాంటివి తీసుకోవాలి. బెల్లం వేసిన రాగిజావ, ఏది పచ్చగా ఉన్నా అందులో అయాన్ ఉంటుందని మనం వాళ్ళకి రఫ్ గా చెప్పాలి. పాలు, కోడిగుడ్లు అలా ఆహారంగా తీసుకోవాలి. ప్లస్ అయాన్ సప్లిమెంట్స్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ప్రతి గర్భిణీ స్త్రీ కూడా 100 mg పర్ డే ఆఫ్ సప్లిమెంటల్ అయాన్ తీసుకోవాలి, ప్లస్ 500 μg ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఫర్ అట్లీస్ట్ 100 డేస్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అదే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ అయితే కనుక ఎనీమియా గనక లెస్ దాన్ 40% ప్రివలెన్స్ లో ఉంటే 60 mg ఆఫ్ ఎలిమెంటల్ అయాన్ డైలీ ఫర్ 6 మంత్స్. అదే మోర్ దాన్ 40% ఎనీమియా ప్రివలెంట్ ఏరియాస్ లో ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా 3 మంత్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
4: మరి డాక్టర్ గారు చెప్పినట్టు వనితలందరూ కూడా ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు 100 రోజుల పాటు తీసుకోవాలి గర్భిణీలుగా ఉన్నప్పుడు? అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా
5: తీసుకోవాలి. మన పాపులేషన్ లో ఏంటంటే రక్తహీనత ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా మేమైతే ఫస్ట్ 3 మంత్స్ వామిటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఐరన్ ప్రిపరేషన్ టాలరేట్ చేయలేకపోవచ్చు. 4th మంత్ నుంచి కూడా గైనకాలజిస్ట్ ఆబ్స్టీషియన్స్ అందరూ ఐరన్ సప్లిమెంట్ చేస్తాం, తప్పనిసరిగా తీసుకోవాలి.
4: చాలా మంది పిల్లల్ని కనడం మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, మరి ఏమన్నా అనీమియా?
5: అవునండి, వాళ్లలో ఎక్కువ ఉంటది. ప్రతి కాన్పు కూడా స్త్రీకి రిస్క్ కాబట్టి రక్తహీనత అలా పెరుగుకుంటూ పోతుంది. వీళ్లలో కాన్పు కాన్పుకి మధ్యలో ఎక్కువ గ్యాప్ లేకపోయినా, తర్వాత ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నా కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
4: డాక్టర్ గారు, మరి ఈ పాలిచ్చే తల్లుల్లో ఎనీమియా ఉండడం వల్ల ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది?
5: పాలిచ్చే తల్లుల్లో ఎనీమియా ఉండటం వల్ల వాళ్ళు అసలు ముందు ఆ ప్రెగ్నెన్సీ ప్లస్ డెలివరీ స్టేట్ నుంచి తొందరగా కోలుకోరు. తర్వాత గర్భసంచి కూడా తొందరగా ముడుచుకోదు, సబ్ ఇన్వల్యూషన్ అంటాం. దీని వల్ల కూడా కొంచెం ఎక్కువ రోజులు మళ్ళా రక్తం పోవటం వలన వీళ్ళకి మళ్ళా ఎనీమియాలోకి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత బేబీకి పాలలో అయాన్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. బేబీకి ఫీడ్ ఇవ్వలేకపోవటం, తర్వాత విపరీతంగా అలసిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
4: గ్రామీణ స్త్రీలలో అనీమియా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
5: గ్రామీణ స్త్రీలలో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి అవగాహన ఉండదు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, అండ్ తొందరగా కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్లి మందులు తీసుకోవటం అది చేయరు. ఇంటి దగ్గరే ఏదో పెద్దవాళ్ళు పెట్టిన ఆహారం అది తీసుకుంటా ఉంటారు. ఆ పెద్దవాళ్లు వాళ్ళకి సరైన అవగాహనతో ఆహారం పెడితే ఓకే బానే ఉంటుంది. లేదంటే గనక వాళ్లే ఉంటే దట్ ఎనీమియా విల్ కంటిన్యూ త్రూ జనరేషన్స్. ఇప్పుడు అమ్మమ్మ ఎనిమిక్ అయితే డాటర్ ఎనిమిక్, అండ్ ద సేమ్ థింగ్ కమ్స్ టు ద గ్రాండ్ డాటర్ ఆల్సో, అట్లా ఉంటుంది. సో ఏంటంటే వీళ్లలో మనం పలానా పలానా ఆహారం తీసుకోండి. యాక్చువల్గా ఏంటంటే గర్ల్స్ కి ప్రీ మ్యారిటల్ స్టేజ్ నుంచి కూడా మనం రక్తహీనత లేకుండా మన ఇళ్లలో పిల్లల్ని పెంచడం ముఖ్యం. ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి దీని గురించి అవగాహన కలిగించాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి అయాన్ ఉంటుంది ఇందులో, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనలో హీమోగ్లోబిన్ లెవెల్స్ డెవలప్ అవుతాయి, బ్లడ్ సరిపడా ఉంటుంది అనే దాని గురించి. ఫుడ్ ఫ్యాడిజం అంటాం మనం, ఏది పడితే అది కొంచెం వేయించిన ఫుడ్ స్టఫ్ అది తినకుండా, జంక్ ఫుడ్ తినకుండా. జంక్ ఫుడ్ మన గ్రామీణుల్లో ఉండదు కానీ వాళ్లలో సరైన అవగాహన ఉండదు. ఇప్పుడు అన్నం ఎక్కువ తింటాం, కొంచెం కూర వేసుకోవటం, అట్లా కాకుండా ఈ ఆకుకూర ఉందనుకోండి, ఆకుకూర ఇంత వేసుకోవాలి, అన్నం తక్కువ, ఆకుకూరలో ఏమేమి ఉంటాయి అయాన్ కంటెంట్ ఉంటుంది, దాంతో పాటు పప్పు కూడా తీసుకోవాలి. పప్పు ఇస్ ప్రోటీన్. సో ఏంటంటే ఒక్క అయాన్ రిచ్ ఫుడ్డే కాదు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా వీళ్ళకి వెళ్ళాలి. అట్లాగే ఎర్సిన పప్పు ఉండలు తీసుకోండి. ఎర్సిన పప్పు అనేది అది ప్రోటీన్, మళ్ళీ అదే బెల్లంతో చేస్తే బెల్లంలో అయాన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సప్లిమెంట్. అట్లా ఫుడ్ సప్లిమెంట్స్, ఎగ్ తినాలి, హోల్ ఎగ్ అట్లీస్ట్ 4 times per week. యాక్చువల్ గా మన గవర్నమెంట్ సిస్టర్స్ వాళ్ళు వెళ్లి, ANMs వాళ్ళు ఇళ్లకు వెళ్లి మరీ ఇస్తున్నారు ఎగ్స్, వాళ్ళకి డైట్ చార్ట్స్ అవి ఇస్తున్నారు. సో ఆకుకూరలు, కాయగూరలు వేరేగా, తర్వాత మటన్ చికెన్ తిన్నప్పుడు చికెన్ కి ఎక్కువ మొగ్గు చూపుతారు ఎందుకంటే టేస్ట్, బట్ ఎక్కువ అయాన్ కంటెంట్ ఉండేది లివర్ లో. అండ్ ఫిష్ కూడా మంచిది, ఫిష్ ఆల్సో యాక్చువల్గా ప్రెగ్నెంట్ లేడీస్ కి మంచిది అండ్ హై ప్రోటీన్ కంటెంట్. మామూలుగా గ్రామీణ ఏరియాస్ లో దొరికేది మినపసున్ని చాలా, అందులో హై ప్రోటీన్ కంటెంట్ ఉంది, అందులో కనుక మనం బెల్లం ఇంకా అయన్ సప్లిమెంట్స్ అవి కలిపితే కనుక చక్కగా అది ఒక పౌష్టిక ఆహారం అవుతుంది. ఫస్ట్ నుంచి వాళ్లలో మనం అవగాహన కల్పించి

0: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు కొంచెం ఆరు బయట వెళ్లటం తగ్గింది, మల విసర్జన తగ్గింది, కానీ అంతకుముందు వాళ్ళు చాలా సార్లు ఆరు బయటే కదా మల విసర్జన. ఆ టైంలో ఏమవుతుందంటే ఎవరికైనా కడుపులో కనుక పురుగులు ఉంటాయి కనుక అవి అక్కడ ఉంటే వీళ్ళు చెప్పులు లేకుండా వెళ్తారు. సో వీళ్ళకి కూర్చుకుని అలా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొక ఫ్యాక్టర్ కూడా. వామ్ ఇన్ఫెస్టేషన్స్ కూడా కొంచెం ఎక్కువే గ్రామీణుల్లో. దాని గురించి వాళ్ళకు కొన్ని మందులు ఉన్నాయి. అది జస్ట్ ఒక వన్స్ ఇన్ 3 మంత్స్ టు 6 మంత్స్ ఇస్తే చాలు. జస్ట్ 1 టాబ్లెట్ హోల్ ఫ్యామిలీ కనుక వేసుకుంటే కనుక ఆ వామ్ ఇన్ఫెస్టేషన్ ఇన్సిడెంట్స్ తగ్గుతుంది.
1: డాక్టర్ గారు చెప్పినట్టుగా తల్లిదండ్రులందరూ వాళ్ల పిల్లలు వివాహం ముందు దశ నుంచి కూడా అనీమియా లేకుండా చూసుకోవాలి, అలాగే సరైన ఆహారం, శాకాహారులైతే ఆకుకూరలు కానివ్వండి, మాంసాహారులైతే కాలేయం, చేప, గుడ్డు ఇటువంటివి తీసుకుంటూ ఉండాలి, మరి కడుపులో నులి పురుగులు లేకుండా తరచుగా డివార్మింగ్ అనేది పాటిస్తూ ఉండాలి. డాక్టర్ గారు, మరి మీ దగ్గర అనీమియాతో వచ్చే వాళ్ళకి చికిత్స ఎలా ఉంటుంది?
0: అనీమియాతో వచ్చే వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తాము. యాక్చువల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మనకి టైం ఉంటే గనక జస్ట్ 10 గ్రామ్స్ 9 గ్రామ్స్ అలా ఉంటే టాబ్లెట్స్ తోటి సరిపోతుంది. అదే వీళ్ళు డెలివరీకి దగ్గరగా ఉంటే కనుక, సపోజ్ 8 మంత్ 9 మంత్ లో 9 గ్రామ్స్ అలా ఉన్నారనుకోండి, మేము ఐవీ ఐరన్ కూడా ఇస్తున్నాం. అది చాలా సింపుల్ ప్రొసీజర్, 20 మినిట్స్
1: సెలైన్ ద్వారా
0: చేయొచ్చు. డైరెక్ట్ ఇంజెక్షన్ కూడా స్లోగా చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ లో అయ్యే ప్రొసీజరే అదీను. ప్లస్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా చెప్తాం. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి 3rd మంత్ దాటిన తర్వాత 4th మంత్ నుంచి ఇస్తూ ఉంటాం ఐరన్ సప్లిమెంట్స్. యూజువల్ గా ఏంటంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్లలో రక్తహీనత అనేది చూడం, కొద్దిగా ఏదన్నా ఉన్నా ఫస్ట్ నుంచి కరెక్ట్ చేసుకుంటా వస్తాం. ప్లస్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అండ్ కాల్షియం కూడా ఇస్తాం ప్రెగ్నెంట్ లేడీస్ లో. అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఐరన్ డెఫిషియన్సీ, బట్ వై డూ సప్లిమెంట్ కాల్షియం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అనీమియా ఉండడం వల్ల దానికి అనుబంధంగా ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా?
0: ప్రెగ్నెంట్ లేడీస్ లో యాజ్ ఐ టోల్డ్ యూ బీపీ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రీటర్మ్ లేబర్ లోకి తొందరగా వెళ్తారు ఈ స్త్రీలు. డెలివరీ కూడా కొంచెం కష్టతరమైన కానిపోతుంది. డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. నాన్ ప్రెగ్నెంట్ అడాల్సెంట్స్ లో చూసుకుంటే కనుక వీళ్ళకి గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ మిగతా పిల్లలతోటి సమానంగా స్కూల్లో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, ఆటలాడలేకపోవచ్చు. అండ్ రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ చూసుకుంటే కనుక వీళ్ళు కొంచెం తొందరగా వ్యాధులు బారిన పడటం, అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ మోర్ ససెప్టబుల్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్.
1: అనీమియా వల్ల ప్రాణాపాయం అనేది ఎలా ఉంటుంది డాక్టర్?
0: ఎనీమియా వలన ప్రాణాపాయం అనేది ఎనీమియా వలనే అని అనకూడదు. ద కాంప్లికేషన్స్ దట్ ఆర్ అకరింగ్ డ్యూ టు ఎనీమియా అనాలి. యాజ్ ఐ టోల్డ్ యూ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది కదా. బట్ యూజువల్లీ ఏంటంటే మనం ఆ స్థితికి వెళ్లకుండానే చాలా వరకు డిటెక్ట్ చేసి ఎప్పుడో గాని చూడడం ఎనీమియా వలన ప్రాణాపాయం అనేది.
1: డాక్టర్ గారు, అసలు ఎనీమియా రాకుండా నివారించాలంటే ఏం చేయాలి?
0: ఫస్ట్ స్టెప్ ఇస్ టు ఎడ్యుకేట్ ద మదర్ ఇన్ ద ఫ్యామిలీ. ఎప్పుడైతే గృహిణి ఈ ఎనీమియా ఎలా వస్తుంది, నాకు రావచ్చు, పిల్లలకు రావచ్చు, తర్వాత ఎనీమియా అనేది ఒకటి ఉంది అని తనకి అవగాహన కల్పించి ఎట్లాంటి ఆహారం ఇవ్వాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి పిల్ల రజస్వులైనాక, తర్వాత ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి ఎలాంటి ఆహారం మనం తీసుకోవాలి, ఇంట్లో ఎలాంటి ఆహారం అవాయిడ్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న డైట్ తీసుకుంటారు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తో పాటు మనం ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుని అబ్జార్బ్ అవ్వం. సో అట్లా కొంచెం అవగాహన కల్పించి ఏ టైప్ ఆహారం వండాలనేది మనం చెప్పాలి. నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎనీమియా ఉందా లేదా అని చూపించుకోవాలి. ఈ ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా కాదండి, వేరే రకాల ఎనీమియాస్ కూడా ఉంటాయి. అవి హిమోగ్లోబినోపతీస్, సికిల్ సెల్ ఎనీమియా ఇట్లాంటివి ఉంటాయి. కొన్ని ఏంటంటే అవి జన్యుపరంగా వస్తాయి. అవి ఫ్యామిలీలో ఉంటే కనుక కొంచెం చికిత్స ఇంకా హయ్యర్ ట్రీట్మెంట్ అది తీసుకోవాలి. దానికి అసలు వేరే కారణాలు ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. నౌ వీఆర్ టాకింగ్ మోస్ట్లీ అబౌట్ ఐరన్ డిఫిషియన్సీ.
1: మరి డాక్టర్ గారి సలహాని పాటించి మన శ్రోతలందరూ కూడా ఈ అనీమియా అనేది తమ కుటుంబంలోని స్త్రీలలో రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. మన శ్రోతలకి ఇన్ని విలువైన విషయాలను వివరించారు డాక్టర్ శ్రీదేవి గారు, వారికి ధన్యవాదాలు చెప్తున్నాం.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు మహిళల్లో ఎనీమియా కారణాలు, నివారణ, చికిత్స గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్యక్రమంలో ఇప్పుడు ఎముకలు దృఢత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే దీని గురించిన విశేషాలు వింటారు. ప్రస్తుత కాలంలో ఎక్కువైనటువంటి వాతావరణ కాలుష్యం, జీవనశైలిలో వచ్చిన మార్పులు, అలాగే ఆహారంలో మార్పుల వల్ల అనేక సమస్యలు, వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా బాధపడేవారు ఎక్కువగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎముకల బలహీనత ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నా కూడా ఎముకల అరుగుదల, ఎముకలు బలహీనంగా మారడం వంటివి పెను సమస్యలకు దారితీస్తోంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయం చేసే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఎముకలలో అరుగుదల. దీనివల్ల కీళ్లనొప్పులు ఎక్కువగా రావడం కూడా గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. ముఖ్యంగా మన జీవన శైలి వల్ల ఎముకలు బలహీనంగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఎలాంటి అలవాట్ల వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి, కాల్షియం ఎంతో అవసరం. అయితే కొంతమంది తమ సమయాన్ని ఎక్కువగా ఇంట్లోనే గడపడం వల్ల శరీరానికి కావలసినటువంటి సూర్యరశ్మిని తీసుకోకపోవడం, ఎండలోకి వెళ్తే శరీరం తట్టుకో

0: లేదేమో అని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల శరీరానికి కావలసినటువంటి విటమిన్ డి లభించదు. శరీరానికి కావలసిన విటమిన్ డి కనుక అందకపోయినట్లయితే ఎముకల ఎదుగుదలకు తోడ్పడే కాల్షియం లభించదు. కాబట్టి తప్పనిసరిగా ఉదయం 20 నిమిషాల పాటు సూర్యకాంతిని తీసుకోవాలి. అలాగే ఆహారంలో కూడా విటమిన్ డి లభించే వాటిని తీసుకోవడం తప్పనిసరి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది టీవీలు చూస్తూ లేకపోతే కంప్యూటర్ల ముందు పనిలో కంటిన్యూగా గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా ఎముకలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి రోజు 30 నిమిషాల వ్యాయామం చేయాలి. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మానుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా ఎముకలకు హాని జరిగే ప్రమాదం ఉంది. ఉప్పులో ఉన్న సోడియం శరీరానికి చాలా మంచిది. అలా అని ఎక్కువగా కాకుండా మితంగా మాత్రమే ఉప్పును తీసుకోవాలి. ఇక కోల్డ్ డ్రింక్స్, నిల్వ చేసిన పానీయాలు తీసుకున్నా కూడా అవి ఎముకలకు హాని చేస్తాయి. ఎక్కువగా వీటిని కనుక తీసుకున్నట్లయితే ఎముకలు బలహీనపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనికి బదులు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలో ఎముకలను బలంగా ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ఎముకలు పుట్టుక్కున విరిగిపోతాయి. ఇక మరొకటి, ఎముకలలో సాంద్రత గుజ్జు తగ్గిపోయి గుల్లగుల్లగా మారడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు, లేదా ఎముకలు గుల్లబారడం అంటారు. ఇటీవలి కాలంలో కనుక చూసుకున్నట్లయితే 30 ఏళ్లలోపు మహిళలు కూడా ఈ ఆస్టియోపోరోసిస్ బారిన పడుతున్నారు. గతంలో 50 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో ఇది వచ్చేది. వారిలో వచ్చే మెనోపాస్ కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతాయి. మరి ఎముకలు దృఢంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. కాల్షియం అనేది ఎముకల నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యుక్త వయసు పిల్లలకు తగినంత కాల్షియం అందకపోయినట్లయితే ఎముకల ఉత్పత్తి, ఎముకల కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి కాల్షియం ఎక్కువగా లభించే పాల ఉత్పత్తులతో పాటు తాజా ఆకుకూరలు, పండ్లు, అన్ని రకాల పోషకాలు కలిగిన తాజా కూరగాయలు తీసుకోవడం వల్ల ఎముకల బలహీనతను తగ్గించుకోవచ్చు. క్యాబేజీ, బ్రోకోలి, బచ్చలి, పాలకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నువ్వులు. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువనే చెప్పాలి. నువ్వులు ఎముకలు దృఢంగా ఉండటానికి మంచి ఆహారం అని చెప్పాలి. కాబట్టి నువ్వులను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే నువ్వులతో పాటు బెల్లం. నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి, నువ్వులుండలు చేసుకుని రోజూ ఒకటి తిన్నట్లయితే శరీరానికి కావలసినంత కాల్షియం అందుతుంది, ఎముకలు దృఢత్వం తగ్గకుండా కాపాడుతుంది. ఇక వీటితో పాటు ఎముక ఉత్పత్తికి, దృఢత్వానికి విటమిన్ సి, విటమిన్ కే, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా రోజుకు 30 నిమిషాలు వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే శరీరంలో కాల్షియం గణనీయంగా తగ్గిపోతుంది. ఒక రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలలో సహజంగానే ఉప్పుంటుంది. కాబట్టి చూసుకుని ఉప్పుని అదనంగా తీసుకోకపోవడం మంచిది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే వయసు పెరిగిన కొద్దీ ఎముకలు బలంగా ఉండేలా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

లలిత గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు, అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు టీన్ టైం. ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను రూప్ కుమార్ రాథోడ్ పాడిన పాట అన్వర్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను సోను నిగమ్, మాల్కా యాగ్నిక్ గానం చేసిన పాట రెఫ్యూజీ చిత్రం నుంచి.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాటను కిషోర్ కుమార్ పాడిన పాట కర్జ్ చిత్రం నుంచి.

టీన్ టైంలో తర్వాత వినబోతున్న పాటను నజియా హసన్ గానం చేశారు ఖుర్బానీ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఆల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ గానం చేశారు, ఖామోషి. ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రం నుంచి.

0: जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను సోను నిగమ్, శ్రేయ ఘోషల్ గానం చేసిన పాట మైహూనా చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఆల్కా యాగ్నిక్ హరిహరన్ గానం చేశారు ఖామోషి చిత్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ్య ఈ కార్యక్రమంలో క్విజ్ ప్రశ్నలు అడగటం జరుగుతుంది. మరి అడగబోయే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలను పంపించవలసిన వాట్సాప్ నంబర్ 0866248812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి, 0866248812. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, జూన్ 30 అనగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు? ఇదండి మొదటి ప్రశ్న. జూన్ 30 అనగా ఈ రోజున భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు? మరి మెసేజ్ చేయండి 0866248812 ఈ నంబర్కి. ఈలోగా ఒక పాట విందాం.

ఓకే అండి, అడిగిన ప్రశ్నకు సమాధానాలను మెసేజ్ చేశారు, చాలా మెసేజెస్ వచ్చినాయి. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు యోలయ. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, జూన్ 30 అనగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అని అడిగాను. ప్రశ్న సమాధానాన్ని పంపించారు. సరైన సమాధానం ఎవరు అంటే, నెల్లూరు జిల్లా యనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు ఫస్ట్ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి మెసేజ్ చేశారు వీరు, రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ తిరువోలులంక అవినిగడ్డ నుంచి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి. తర్వాత ఎవరంటే ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత రేణుక గోపరాజు కడప నుంచి. ఇంకా నెల్లూరు జిల్లా లేగుంటపాడు గ్రామం సౌషీర్, శ్రావణ్ కుమార్, రమణమ్మ, గోవిందయ్య వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి మీరు. తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, గణేష్ నెల్లూరు నుంచి, పండ లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. తర్వాత పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. ఇంకా మీరు ఎవరంటే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఇంకా గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఉప్పలూరు గ్రామం నుంచి పంపించారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. తర్వాత బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. తర్వాత

శంకర్ గారు పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు. మీది ఫెస్టివల్ కాదండి, నేను అడిగింది మీది రాంగ్ ఆన్సర్. ఏ దినోత్సవం అని అడిగాను. ఎక్కడ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఈ రోజున ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అని అడిగానండి ప్రశ్న. ఓకేనా? తర్వాత భానుప్రకాష్ వావిళ్ళ నుంచి పంపించారు. ఇంకా టైలర్ సీను గారు నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండి. ఓకే. తర్వాత మహేంద్ర గారు తెనాలి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ. ఓకే అండి. తర్వాత ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి దయద, త్రివేణి, చిన్మయి, ప్రీతం, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు. మీరు ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట నుంచి మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకేనా? తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత పాపిన్యపాలెం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్, రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, సమీనా నెల్లూరు నుంచి, మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిని, సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, వలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్, కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ని పంపించారు ఎవరు అంటే వి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌధామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి. మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత ఇంకా మీరు రమేష్ దొంతి గారు, మీరు ఆన్సర్ లేదు మీది మెసేజ్. ఓకే. తర్వాత పంపించారు సమాధానం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, రైట్ ఆన్సర్. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత పంపించారు ఎవరంటే రాంగ్ ఆన్సర్ అండి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత ఎవరంటే జయబాలన్ తమిళనాడు నుంచి పంపించారు వీరు, రైట్ ఆన్సర్. తర్వాత రఘుబీర్ సింగ్ సుగుణభాయి రాధామున్నా ఏలూరు నుంచి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత గురజాల వేణుబాబు కైకలూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, ఇంకా రమా మనోహర్ తెనాలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత కరెక్ట్గా పంపించారు కమల, యేసుపాదం, హేమసుందర్ ఒంగోలు నుంచి పంపించారు. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, ఇంకా సతిరెడ్డి అనపర్తి నుంచి పంపించారు. ఇంకా తర్వాత మార్కపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వల్లి, ఫాతిమా. ఓకే అండి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కరెక్ట్గా పంపించారు ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. మీరు ఎక్కడి నుంచి? అనంతపురం సిండికేట్ నగర్ పెద్దమగుడి నుంచి మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. ఆ తర్వాత సరైన సమాధానం పంపించారు ఎవరు? దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత యాడికి నుంచి రంగం వెంకటస్వామి వీరు పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు

ఆన్సర్ని పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత మద్దుల శ్రీనివాసబాబు గుండుగోలను కొనకల రమేష్ రామోజీ సత్యనారాయణ రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే, కుంచివానిపేట నుంచి మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకే, తర్వాత ఎవరు, భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు అంటే పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి గారు నరేంద్రారెడ్డి. తర్వాత మసాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య సూర్యపల్లి నుంచి ఈశ్వరెడ్డి చిన్నప్ప, దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు గారు, తుమల జైల గోపీనాథ్ డోకపర్తి సుప్రద ప్రసాద్ బండారి శంకరయ్య, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత ఎవరంటే కోట హారిక, ఇంకా మను రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి ప్రవీణ, రైట్ ఆన్సర్ అండి. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి అక్షర కృప పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా దగదత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు, రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత అనురాధ గారు అనంతపురం నుంచి క్వశ్చన్ అంటున్నారా. ఓకే, క్వశ్చన్ ఏంటంటే జూన్ 30 అనగా ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు, ఇదండి ప్రశ్న. ఓకేనా, తర్వాత పంపించారు దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి కృష్ణమ్మ మధు శ్రీవాణి రవి రాధిక శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ పాండు, వీరు నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద మీరు మళ్ళా రాంగ్ ఆన్సర్ పంపించారండి, రాంగ్ ఆల్రెడీ పంపించారు, రైట్ ఆన్సర్ అని చెప్పాను మీకు. ఓకే, తర్వాత శంకరాచారి ఖమ్మం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత మీరు ఆన్సర్ పంపించారు కదా. ఓకే, తర్వాత గట్ల వెంకటేష్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. మీది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత తర్వాత నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచిలి నుంచి పంపించారు. ఇంకా ఆ తర్వాత అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇంకా వన్ లాస్ట్ మెసేజ్ అండి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా ఒక మెసేజ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ని పంపించారు ఎవరు అంటే లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతగా సిరి గాహన స్నిగ్ధ. ఓకే అండి, మరి మొదటి ప్రశ్నకు సంబంధించి అన్ని మెసేజెస్ మీకు చదివి వినిపించాను. మరైతే ఈ రోజున జూన్ 30 అనగా ఈ రోజున భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారనంటే హూల్ దివస్, అంటే సంతాల్ తిరుగుబాటు దినోత్సవం అన్నమాట. మరి ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు అనంటే, ఎందుకు అనంటే 1855 సంవత్సరంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి అతిపెద్ద గిరిజన ఉద్యమాల్లో ఇది ఒకటన్నమాట. తిరుగుబాటుకి కారణం ఏంటంటే బ్రిటిష్ అధికారుల వేధింపులు, స్థానిక జమీందారులు మరియు వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ పోరాటం సాగింది. ఈ చారిత్రక సంతాల్ తిరుగుబాటు జ్ఞాపకార్థం ఈరోజు నిర్వహిస్తారన్నమాట. ఓకేనా, మరి ఇదండి మొదటి ప్రశ్నకు సంబంధించి. ఇంకా అయిపోయింది కదా, అయిపోయిన ప్రశ్నకు ఇప్పుడు పంపిస్తున్నారు, మరి రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న ఏంటంటే భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టి తెలుసు కదా, అధికారికంగా ఏ తేదీ నుండి అమలులోనికి వచ్చింది, ఇదండి ప్రశ్న. భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టి అధికారికంగా

ఏ తేదీ నుండి అమల్లోనికి వచ్చింది మరి పంపించండి. నంబర్ తెలుసు కదా, 0868248812 ఈ నంబర్కి. ఈలోగా మరొక పాట విందాము.

ఇవాళ కార్యక్రమంలో అడిగిన రెండవ ప్రశ్న, భారతదేశంలో వస్తుసేవల పన్ను జిఎస్టి అధికారికంగా ఏ తేదీ నుండి అమలులోనికి వచ్చింది అని అడిగాను. మరి సమాధానం పంపించారు, సరైన సమాధానాన్ని ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి, గీతికా సిరి, గహన స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అనంతపురం నుంచి అనురాధ్ గారు పంపించారు ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు, ఓకే అండి. తర్వాత పేడన జోగానందరావు కాలనీ నుంచి అపల్ రాజు గారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఆ తర్వాత భాస్కర్ని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు, కారంచేడు మండలం, ఓకే, కుంకలమరు గ్రామం తెల్లగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు ఎవరు, పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత కరెక్ట్గా పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ పంపించారు. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ని పంపించిన వారు ఎవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు, ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రేణుకా గోపరాజు కడప నుంచి, తర్వాత కడప నుంచి వినయ్, శ్రీదేవి, ప్రవీణ, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత మరికొంతమంది ఎవరంటే పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి పంపించారు. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆశిష్ గారు, తర్వాత గణేష్ నెల్లూరు నుంచి, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకు కర్ణాటక నుంచి, విజయ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి పంపించారు. అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు మీ మెసేజ్లో, ఓకే. ఏ తేదీ నుండి అధికారికంగా జిఎస్టి అమల్లోనికి వచ్చింది అని అడిగాను, ఓకేనా. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తానవల్లి ఫాతిమా జవాబు, ఓకే అండి. తర్వాత మహేంద్ర తెనాలి నుంచి, కమల యేసుపాదం, హేమ సుందర్ ఒంగోలు నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, తర్వాత ఎవరు పంపించారు, నాగటిపండు అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, ఎవరు, బ్రహ్మయ్య, మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాల్యం అనంతపూర్ నుంచి హర్నాథ్ బాబు గారు, మీరు రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ నుంచి దయద త్రివేణి, చిన్మయి, ప్రీతం, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, ఇంకా ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎం రామ్మోహన్ రావు గారు సత్యవతి, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, దస్తగిరి సంధ్య, యాష్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి, చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి.

0: అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. తర్వాత ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనుష, ఆధ్యశ్రీ, శ్రీగాయత్రి, రమా మనోహర్, తెనాల నుంచి మీరందరూ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రభా చీరాల నుంచి ఓకే. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు గగన్ విహార్, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు. ఆ తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, ఇంకా దయదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం తెలంగాణ నుంచి పాపిన్నపాళ్యం సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్, ఇంకా గట్ల వెంకటేశ్వర స్వరూప, అశ్విత్ మణిది, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు, శంకర్, డేవిడ్ పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు, జయబాలన్ తమిళనాడు నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. ఇంకా తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి పంపించారు. ఇంకా ఇంకా ఇంకా మెసేజెస్ చాలా ఉన్నాయండి, మనకైతే టైం అయిపోయింది. సరే మరి అయితే సమాధానం తెలుసుకుందాం. మరి చాలామంది పెట్టారు సమయభావం వల్ల, మరి అందరి పేర్లు కూడా చదవలేకపోతున్నామండి. తర్వాత అయితే మరి దీనికి ఆన్సర్ తెలుసుకుందాం. భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టీ అధికారికంగా ఏ తేదీ నుండి అమల్లోనికి వచ్చిందని అడిగిన ప్రశ్నకు సమాధానం, సరైన సమాధానం 2017 జూలై 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోనికి వచ్చింది. ప్రతి సంవత్సరం జూలై 1 జిఎస్టీ దినోత్సవంగా జరుపుకుంటారంట. ఓకేనా? మరి ఇదండి రెండో ప్రశ్న. యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో కలుసుకుందాం. ఇప్పుడైతే విందాం హిందీ పాఠం విందాం. అంతకంటే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి కార్యక్రమంలో అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్. 10వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ. వినండి అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్.
3: నమస్తే అధ్యాపక్ జీ.
4: నమస్తే, ఆవో బయట. అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ ఉపవాచక పాట పడాయంగి. ఈరోజు ఉపవాచక పాఠం అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్, అంటే తన స్కూల్కి ఒక బహుమతి అనే పాఠాన్ని చెప్పుకుందాం. ఇస్ పాట్ కే లేఖక్ హై రితుభూషణ్. ఆ పాట పడో.
3: అపనే పురానే స్కూల్ మే వహ ఏక్ మేధావీ ఛాత్ర రహా థా. పిఛలే 5 వర్ష సే వహ హర్ వర్ష్ కక్షా మే సబ్సే ఆగే థా. ఉసే కహానియోం కీ కితాబే పడనే కా షౌక్ థా. అతః ఉస్కీ అంగ్రేజీ ఔర్ హిందీ బహుత్ అచ్చీ థీ. ఉసే సామాన్య జ్ఞాన్ హీ పుస్తకే పఢనా భీ బహుత్ పసంద్ థా. ఔర్ ఇస్సే ఉస్కా విజ్ఞాన్ ఔర్ ఇతిహాస్ కా జ్ఞాన్ భీ వికసిత్ హో గయా.
4: తన పూర్వపు స్కూలులో ఒక మేధావైన విద్యార్థి ఉండేవాడు. గత 5 సంవత్సరాల నుండి అతడు తరగతిలో అందరికంటే ముందు ఉండేవాడు. అతనికి కథల పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందువలన అతని ఇంగ్లీషు మరియు హిందీ చాలా బాగుండేది. అతనికి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడం అన్నా కూడా చాలా ఇష్టం. దీనివలన సైన్స్ మరియు చరిత్ర ఈ విషయాల్లోనూ జ్ఞానం అతనికి వికసించింది. గణితంలో అతడు మెజీషియన్, అంటే టీచరు బోర్డుపై ఏదైనా ప్రశ్న వ్రాయడానికి ముందే దాని జవాబు చెప్పడానికి చేయి ఎత్తి తన ఉత్సాహాన్ని చూపించేవాడు. ఆగేదేకో పురానే స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర థే ఔర్ సభీ అధ్యాపక్ భీ ఉసే పసంద్ కియా కర్తే థే. వహ సబ్సే ఖుషీ ఖుషీ మిల్తా ఔర్ ముస్కురాకర్ హలో కహతా. జబ్ భీ కోయి కఠినాయి మే హోతా తో రాజు

0: సబ్సే పెహలే ఉస్కి మదద్ కెలియే పహుంచి జాతా. పాత స్కూల్లో అతనికి చాలా మంది మిత్రులున్నారు. అందరు టీచర్లు అతనంటే చాలా ఇష్టపడేవారు. అతడు అందరితో ఆనందంగా కలిసేవాడు. హలో అని నవ్వుతూ పలకరించేవాడు. ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా అందరికంటే ముందుగా రాజువారికి సహాయం చేయడానికి వచ్చేవాడు. ఉస్కే పురానే స్కూల్ మే కభీ కిసీనే ఉస్కి కమ్జోరికి ఓర్ భీ ధ్యాన్ నహీ దియా, ఉస్కి టాంగే బహుత్ పతలి ఔర్ దుర్బల్ తి, ఉస్కే ఘుట్నో మే శక్తి నహీ తి ఔర్ అధిక సమయ తక్ వే ఉస్కి శరీర్ కా భార్ బర్దాస్త్ నహీ కర్ పాతీ తి, అత వహ్ జ్యాదా దేర్ తక్ ఖడా నహీ రహ పాతా తా, ఇసీలియే ఉసే కేల్నేకి మనాహీ తి. అతనిలో ఉన్న బలహీనతని ఎవరు గమనించలేదు. అతని కాళ్లు చాలా సన్నగా బలహీనంగా ఉంటాయి. ఎక్కువ సమయం తన కాళ్లపై నిలబడలేడు. అందువలన అతన్ని ఆటలాడడానికి ఎవరు ఒప్పుకునేవారు కాదు. జబ్ భీ ఉన్కే స్కూల్ మే మ్యాచ్ హోతా రాజు అపరే సాథియోం కో ఖేల్తే హుయే దేఖతా ఔర్ జోర్ జోర్ సే ఉన్కా ఉత్సాహ బడాతా. జబ్ ఉస్కే మిత్ర మ్యాచ్ హార్నే లగ్తే తో రాజుకే ప్రేరణాదాయక్ శబ్దోం సే ఉన్మే ఆశా కా సంచార్ హోతా ఔర్ వే నయీ స్ఫూర్తే సే ఖేల్నే లగ్తే. పాఠశాలలో ఏదైనా మ్యాచ్ జరిగేటప్పుడు రాజు తన మిత్రులు ఆడుతుంటే వాళ్లను తన మాటలు కేకలతో ఉత్సాహపరిచేవాడు. మిత్రులు ఓడిపోతున్నప్పుడు రాజు మాటలు వాళ్లలో ఉత్సాహం నింపేవి. అంతేకాదు వారికి కొత్త ఆశ మరియు స్ఫూర్తి వచ్చి వాళ్ళందరూ దాంతో ఆడేవారు. అభాగ్యపడు
1: సారీ రాత్ రాజు అప్నే పురానే స్కూల్ కే విషయ మే సోచతా రహా ఔర్ ఉస్నే సచ్చే మన్ సే ప్రార్థనా కి ఉస్కా నయా స్కూల్ భీ ఉస్కే పురానే స్కూల్ జితనా హీ అచ్చా హో. వైసే రాజు యహ బాత్ బలీ భాంతి జాంతా థా కి యది స్వర్గ్ మే భీ స్కూల్ హో తో వహ భీ ఉస్కే పురానే స్కూల్ సే జ్యాదా అచ్చే తో నహీ హో సక్తా. ఉస్కే స్కూల్ చోడతే సమయ సభీ మిత్ర కితనే రో రహే తే. ఉస్కే సంగీ సాథి అధ్యాపక్ గన్ ఔర్ యహా తక్ కి ప్రధానాచారినే భీ ఉస్కే పితాజీ సే ఉసే వహీ చోడ్ జానే కా అనురోధ్ కియా థా.
0: ఆ తర్వాత ఏమైందంటే రాత్రంతా రాజు తన పాత స్కూల్ గురించి ఆలోచిస్తున్నాడు. తన మనసులో ప్రార్థించాడు తన కొత్త స్కూల్ కూడా తన పాత స్కూల్ లాగా మంచిగా ఉండాలని. రాజుకు తెలుసు స్వర్గంలో మరో స్కూల్ ఉన్నా అది తన పాత స్కూల్ కన్నా గొప్పగా ఉండదని. రాజు స్కూలు వదిలి వెళ్తున్న సమయంలో చాలా మిత్రులు అతన్ని చూసి ఏడ్చారు. తన మిత్రులు ఉపాధ్యాయులు చివరకు ప్రిన్సిపల్ కూడా తనని స్కూల్లో వదిలి వెళ్లమని తండ్రిని వేడుకున్నాడు. కాని వాళ్ల మాటలు ఆయన తండ్రి పట్టించుకోలేదు. తండ్రి ట్రాన్స్ఫర్ అయ్యింది. తన ఒక్కగానొక్క కొడుకుని వదిలి వెళ్లడం అనేది ఎవరి ఆలోచన కూడా రాదు కదా. ఆగేపడు
1: అగ్లే దిన్ ప్రాత రాజు జల్దీ హీ ఉట్ గయా ఔర్ ఫటాఫట్ ఉస్నే అప్నీ వర్తీ భీ పెహన్ లీ.
0: తరువాత రోజు రాజు తొందరగా నిద్రలేచాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని స్కూల్ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుని డ్రెస్ నాకు చాలా బాగుంది, స్కూల్ కూడా ఖచ్చితంగా బాగానే ఉంటుంది అని అనుకున్నాడు. టిఫిన్ ఆ రోజు తినలేదు. అతను అర్థం చేసుకుని తల్లిదండ్రులు బలవంతం కూడా చేయలేదు. అతని తండ్రి తన బండిలో రాజుని స్కూల్ గేట్ దగ్గర దింపి నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు. రాజు ధీరే ధీరే చెల్లేలగా క్యూంకి వహ తేజ్ నహీ చల్ సక్తా, ఉస్కి మధుర ముస్కాన్ కో లోగ్ గూరితే రహే ఔర్ కుచ్నే తో ఉస్కి టాంగోం కి ఓర్ సంకేత్ కర్కే హస్తే హుయే ఉస్కా మజాక్ భీ ఉడాయా, కుచ్ క్షణం మే హీ పూరా మైదాన్ ఔర్ బరామదే కౌతూహల్ సే దేఖనే ఔర్ ఉస్కి ఓర్ ఇషారా కర్కే హసనే వాలోం సే బర్ గయే, స్కూల్ కే అధ్యాపక్ భీ పాస్ సే ఐసే గుజరే జైసే కుచ్ హో హీ నహీ రహా హై. ఇప్పుడు రాజు నెమ్మదిగా వెళ్తున్నాడు స్కూల్లో. కారణం అతను స్పీడ్గా నడవలేడు కదా. అతని మధురమైన చిరునవ్వును కొందరు తీక్షణంగా చూస్తుంటే మరికొందరు అతని కాళ్ల వైపు చూపిస్తూ నవ్వుతూ అతన్ని పరిహసిస్తున్నారు. కొన్ని క్షణాల్లో అక్కడ మైదానం మరియు వరండాలు అంతా చాలా కుతూహలంతో అతని వైపు చూపిస్తూ నవ్వేవాళ్లతో నిండిపోయారు. స్కూల్ టీచర్లు కూడా అతని పక్క నుంచి వెళ్లినా అతనికి ఏమీ జరగనట్లుగా వెళ్లిపోతున్నారు. అభాగ్యపడు
1: జీ అధ్యాపక్ జీ జబ్ పెహలా పీరియడ్ ఆరంభ హువా తో అధ్యాపక్ నే

0: राजू को कक्षा में सबसे पीछे बिठा दिया। जब राजू से उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया है। इस पर छात्रों को हंसी आई। मधुर स्वभाव वाले राजू ने इसके पहले गुस्से को कभी भी महसूस नहीं किया था।
1: మొదటి పీరియడ్ మొదలైంది. ఉపాధ్యాయుడు రాజుని క్లాసులో చివరిని కూర్చోబెట్టారు. రాజు తన పరిచయం తెలియజేస్తూ తాను పల్లెటూరు స్కూల్ నుంచి వచ్చానని చెప్పాడు. అది విన్న అక్కడందరూ ఒక్కసారి గొల్లుమన్నవ్వారు. మధుర స్వభావం గల రాజు ఈ మాటలతోటి కోపం రాలా, అంతా సవ్యమవుతుంది, ధైర్యంగా ఉండాలి అని అతనిలో అతనుగా సముదాయించుకున్నాడు. ఆ రోజంతా అన్ని పీరియడ్లోనూ ఇదే తంత జరిగింది. రాజుతో కిసి అలగ్ హీ మిట్టీ కా బనా హువా తా, ఉస్నే యహ ప్రామాణిక కన్యే కా నిశ్చయ కియా తా కి గావోం కే స్కూల్ షహరోం కే బరాబర్ హీ అచ్చే హోతే హై. ఉస్ షామ్ రాజు నే అప్నే మాతా పితా కో కుచ్ నహీ బతాయా. ఉన్కే జిజ్ఞాసుపూర్ణ ప్రశ్నోం పర్ ముస్కురా కర్ రహ గయా, క్యోంకి వహ జూట్ భీ నహీ బోల్నా చాహతా తా. రాజు విభిన్నమైన మట్టి, అంటే పల్లెటూరులో జన్మించాడు. అతడు గ్రామీణ పాఠశాలలు పట్టణ పాఠశాలలతో సమానంగా మంచిగా ఉంటాయని నిరూపించదలిచాడు. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వెళ్లాక తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. వారు వేసిన ప్రశ్నలకు నవ్వి ఊరుకున్నాడంతే. కారణం, వారికి అబద్ధం చెప్పడం అతనికి ఇష్టం లేదు. అగలా దిన్ ఉసే ఔర్ అగలా ఔర్ ఫిర్ మహీనే కా హర్ దిన్ ఉస్కే లియే ఐసా హీ రహా. ఉస్కీ కక్షా మే ఉస్కే హాత్ ఉఠానే పర్ భీ ఉసే ప్రశ్నో కా ఉత్తర్ నహీ దేనే దియా గయా. ఉస్కా కోయీ మిత్ర భీ నహీ బన్ పాయా తా. ఆది చుట్టి మే జబ్ బాకీ సభీ లడకే ఖేల్నే జాతే తో వో కక్షా మే బయట రహతా. అబ్ తక్ పూరా స్కూల్ జాన్ గయా తా కి రాజు ఏక్ గంవార్ లడకా హై ఔర్ ఉసే అప్నే గావ్ కే స్కూల్ కా బడా గమండ్ హై. తదుపరి రోజు, దాని తరువాత తదుపరి నెలలో కూడా ప్రతిరోజు ఇలాగే ఉంది. క్లాసులో చేయి ఎత్తినప్పటికీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి రాజుకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. రాజుకి ఎవరు స్నేహితులు కూడా అవలేదు. ఇంటర్బెల్లో అందరూ ఆడడానికి బయటకు వెళ్తే రాజు పాపం క్లాసులోనే కూర్చుండేవాడు. దాంతో స్కూల్ అంతా రాజు పనికిమాలిన వాడుగాను తన గ్రామంలోని స్కూల్లో చాలా గర్వంగా ఉండేవాడు అని పేరు పెట్టేశారు. ఆగే తుంపడు
0: జీ అధ్యాపక్ జీ, आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई। कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया। परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया। राजू यह जानता था कि एक महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाली है, इसलिए उसने घर पर अधिक परिश्रम किया। आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसका पुराना गांव का स्कूल कोई कम नहीं था।
1: చివరకు రాజు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. క్లాసులో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు చేయి ఎత్తడం మానేశాడు. దీంతో టీచర్లు మరియు పిల్లలు రాజుపై దృష్టి పెట్టడం మానేశారు. ఒక నెల తరువాత తన వార్షిక పరీక్షలు ఉన్నాయని రాజుకి బాగా తెలుసు. దానికి ఇంటి దగ్గర చాలా శ్రమ చేశాడు. తన గ్రామ పాఠశాల ప్రస్తుత పాఠశాలకు ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించాలని నిర్ణయానికి వచ్చాడు. సబ్ని మాన్ లియా తాకి రాజుకు ఫెయిల్ హోనాయి హై. జైసే జైసే సమయ పాస్ ఆతా గయా సభీ లడకే పడ్నే మే వ్యస్త హోతే గయే పర్ రాజుకు కితాబే లియే దేఖకర్ ఉస్ పర్ హసనే ఔర్ మజాక్ ఉడానే కా సమయ ఫిర్ భీ నికాల్ హీ లేతే. రాజు అబ్ బహుత్ ధైర్యవాన్ హో గయా తా ఔర్ చుప్చాప్ మన్ మే ముస్కురాతా హువా అప్నీ పడాయి కర్తా రహా. ఏక్ సప్తాహ మే హీ వార్షిక పరీక్ష సమాప్త్ హో గయీ. రాజు దో సప్తాహ కీ చుట్టీ కే లియే గావ్ వాపస్ గయా. ఉస్కే బాద్ హీ పరీక్షా పరిణామ్ నికల్నా తా. అందరూ రాజు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని అనుకున్నారు. సమయం దగ్గర పడుతున్న కొలది పిల్లలందరూ చదువులతో బిజీ అయిపోయారు. కాని రాజు చేతిలో పుస్తకాలు చూసి వారంతా నవ్వడం, అతన్ని గేలి చేయడం మాత్రం మానలేదు. రాజు చాలా ధైర్యవంతుడిగా మారాడు. మనసులో నవ్వుకుంటూ తన చదువును కొనసాగించాడు. ఒక వారాన్ని

0: వారానికి పరీక్షలు పూర్తయ్యాయి. రాజు 2 వారాల సెలవుపై గ్రామానికి వెళ్లాడు. ఆ తరువాత పరీక్ష ఫలితాలు రావాలి. ఆగే క్యా హోతా హై తుంపడు
1: జీ అధ్యాపక్ జీ, పరిణామ్ నికల్నే కే పెహలే దిన్ రాజు లౌట్ ఆయా ఔర్ అగలే దిన్ పూరే ఆత్మవిశ్వాస్ సే అపనే పితా కే సాత్ పరీక్షా ఫల్ దేఖ్నే గయా. ఏక్ బార్ ఫిర్ వహ కక్షా మే ప్రథమ్ ఆయా థా. ఉస్కే పితాజీ కుష్ తే లేకిన్ రాజు కే హర్ష కీ తో సీమా హీ నహీ తీ. ప్రథమ్ ఆనే పర్ ఇతనా ప్రసన్న కభీ నహీ హువా థా క్యోంకి అబ్ ఉస్నే అప్ని స్కూల్ కో సుందర్ ఔర్ సముచిత్ ఉపహార్ సమర్పిత్ కియా హే.
0: పరీక్షా ఫలితాలు వచ్చే ముందు రోజు రాజు తిరిగి వచ్చాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తన తండ్రితో పరీక్ష ఫలితాలు చూడడానికి వెళ్లాడు. ఈసారి కూడా క్లాసులో ఫస్ట్ వచ్చాడు. అతని తండ్రి చాలా ఆనందపడ్డాడు. కాని రాజు ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు తను తన స్కూలుకు ఒక అందమైన సరియైన బహుమతి ఇచ్చాడు. దానికి అతని ఆనందానికి అవధులు లేవు. అచ్చా, ఆజ్కా యహ పాఠ యహీ సమాప్త హోతా హై.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లైవ్ విన్యాసం. మరి ఈనాటి కార్యక్రమంలో శ్రీ వేదం ప్రసాద్ గారి డోలువాద్యం వింటారు, మిశ్ర చాపుతాళం.

0: మీరింతవరకు లైవ్ విన్యాసం ఈ కార్యక్రమంలో శ్రీ వేదం ప్రసాద్ గారిచే డోలువాద్యం విన్నారు మిశ్ర చాపుతాళంలో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట బాబీ. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత గానం చేసిన శుద్ధాల అశోక్ తేజ గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి.

0: ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: తర్వాత వినండి అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట గీత రచన వేటూరి.
1: అభ్రపథమున బిభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా

0: యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా రీసెంట్గా 1 డే ఆర్జే కాంటెస్ట్ జరిగిందన్న విషయం మనకు తెలిసిందే. ఆ కాంటెస్ట్లో చాలా మంది పాల్గొన్నారు. వారిలో కొందరు వేరువేరు కేటగిరీల్లో విన్నర్స్గా కూడా నిలిచారు. మరి ఆ విన్నర్స్ లిస్ట్లో ఒకరైన కె శ్రీలలిత గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. లలిత గారు, వెల్కమ్ టు యువవాణి అండి.
1: థ్యాంక్ యూ.
0: ముందుగా కంగ్రాట్స్ అండి విన్నర్స్ లిస్ట్లో ఒకరిగా రావడం. విన్నర్స్ లిస్ట్లో మీ పేరు చూసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
1: అంటే ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ నాకన్నా చాలా మంచిగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నేను మెయిన్ కొన్ని కీ పాయింట్స్ తీసుకున్నానమాట, లైక్ ఆ టాపిక్ గురించి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయింది వచ్చిందంటే హ్యాపీగానే అనిపిస్తుంది. సో ఆ లిస్ట్లో నా పేరు కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది.
0: అయితే ఆకాశవాణిలో ఈ కాంటెస్ట్ జరుగుతుందని మీకు ఎలా తెలిసిందండి?
1: కాలేజ్లో మాకు వచ్చి మా నోటీస్లో అనౌన్స్ చేశారు ఆల్రెడీ. కాకపోతే మేము ఇంటర్న్షిప్స్లో ఉండడం వల్ల చూసుకోలేదు. మళ్ళీ మా టీచర్స్ వచ్చి మాకు అనౌన్స్ చేయడం వల్ల సో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం.
0: అయితే దీంట్లో విన్నర్ అయ్యారని తెలిసిన తర్వాత మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి?
1: యాక్చువల్లీ మా మదర్ ఇట్లా ఆకాశవాణిలో లాస్ట్ టైం వచ్చి ఇక్కడ ఆడిషన్ ఇచ్చారనమాట, అనౌన్సర్ ఇట్లా పోస్ట్ వచ్చినప్పుడు. లైక్ అప్పుడు తనకి రాలేదన్నమాట, బట్ నేను ఇక్కడ ఈ ఫేస్లో విన్ అయినందుకు షీఈస్ వెరీ హ్యాపీ. మా పేరెంట్స్ అందరూ, మా ఫ్యామిలీ కూడా.
0: అయితే మీరు ఆకాశవాణిని విజిట్ చేయడం ఫస్ట్ టైం కదా, ఎలా ఉంది వాతావరణం, ఆకాశవాణి వాతావరణం అంతా ఎలా ఉంది?
1: అంటే ఫస్ట్ నాకు చాలా నచ్చింది, చాలా క్లీన్గా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. లోపలికి రాగానే ఫస్ట్ ఎవరు రాకు అంటే ఎటలలో తెలియలేదు, చాలా సైలెంట్గా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అంతా పీస్ఫుల్గా హాయిగా అనిపించింది.
0: ఫస్ట్ టైం మైక్ ముందు మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపించింది? అంటే కొత్తగా అనిపించిందా, కంగారుగా అనిపించిందా?
1: అంటే మేము నార్మల్గా ప్రెజెంటేషన్స్ అన్నీ ఇస్తూ ఉంటాం కదా, లైక్ ఆ ఫేజ్ వేరు, లైక్ జనాల ముందు చెప్పడం మాట్లాడడం, బట్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మాట్లాడడం ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ కొంచెం నర్వస్ అనిపించింది, బట్ మాట్లాడుతుంటే పెద్ద ఇబ్బందిగా ఏమి అనిపించట్లేదు, ఫ్రీగా అనిపిస్తుంది.
0: అయితే మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు?
1: ఇప్పుడు మా నేను 3rd ఇయర్ బీఎస్సీఏ చదువుతున్నాను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మాకు ప్లేస్మెంట్ జరుగుతాయి. సో ప్లేస్మెంట్ వస్తే మంచిగా నాకు నచ్చిన ఫేజ్లో జాబ్ చేద్దామని, లేకపోతే నాకు నచ్చినట్టు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. ఒకవేళ ఇది అవ్వకపోతే అది, లేకపోతే ఐ గో విత్ ప్లేస్మెంట్స్ అంతే.
0: నిజంగా చాలా గ్రేట్ అండి, ఫస్ట్ టైం మైక్ ముందుకు వచ్చి తడబడకుండా మాట్లాడడం అంటే మంచి విషయం అది.
1: థ్యాంక్ యూ.
0: మరిన్ని విషయాలు మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటను అయితే విందాం.

0: మంచి పాఠం అయితే విన్నారు కదా, చాలా బాగా చెప్పారండి.
1: అయితే లలిత గారు, ఇవాళ జూన్ 30 వరల్డ్ సోషల్ మీడియా డే. అయితే చాలా మంది అనుకుంటారు సోషల్ మీడియా వల్ల యూత్ ఎడిక్ట్ అయిపోయి బాగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు అంటారు.
0: దీని గురించి మీరేమంటారు?
2: నాట్ ఎవ్రీ యూత్, అంతా యూత్ ఏమి ఇదవ్వట్లేదు అని నా ఫీలింగ్. ఎందుకంటే దాన్ని యూజ్ చేసే విధంలో యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, వేస్ట్ గా చేసే వాళ్ళు వేస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. లైక్ నార్మల్ గా ఇప్పుడు మేము యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్స్ చాలా చూస్తున్నాం మేము కూడా. లైక్ మేము మా ఫేజ్ లో వేస్ట్ చేసేది వేస్ట్ చేస్తున్నాం, ఇది చేసేది ఇది చేస్తున్నాం. కాకపోతే దాన్ని వాడే విధంలో వాడితే ఎవ్రీథింగ్ విల్ గో సెట్టింగ్ అనిపిస్తుంది నాకు.
1: అయితే టైం వేస్ట్ అవుతుంది అంటున్నారు కదా చాలా మంది, ఈ టైం వేస్ట్ చేసుకోకుండా సోషల్ మీడియా వల్ల ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు, దీని గురించి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా?
2: టైం వేస్ట్

0: అవుతుంది. ఎందుకంటే లైక్ నార్మల్ గా ఇంకా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న బయట జరుగుతున్న సోషల్ మీడియా అవేర్నెస్ గానీ లేకపోతే బయట జరుగుతున్న ఇది చూస్తున్నా కూడా లైక్ అప్డేట్స్ రోజుకు రోజుకి ప్రతి అప్డేట్ రోజు రోజు జరుగుతుంది. ఆ ప్రతి అప్డేట్స్ గురించి కూడా ఒక సెన్స్ ఉండాలనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే జాబ్స్ అయినా ఏదైనా ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ లా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడున్న అప్డేట్ మనకి రేపొద్దున కనిపించట్లా, రేపొద్దున ఉన్నది అట్లా. సో అప్డేట్ పరంగా వెళ్తే లైక్ మనం మేనేజ్ చేసుకోవాల్సింది చేసుకుంటూ ఉంటే అంత టైం వేస్ట్ అవ్వదని నా పర్సనల్ ఫీలింగ్.
1: అయితే సోషల్ మీడియా అంటేనే నెగిటివిటీ, నెగిటివిటీని ఒక కాలేజ్ స్టూడెంట్ గా మీరు ఎలా ఫేస్ చేయగలరు?
0: నెగిటివిటీ అంటే నా పరంగా ఏంటంటే ఏ సోర్స్ లేకుండా ఈజీగా స్ప్రెడ్ అయిపోయేది అంటే నెగిటివిటీయే. పాజిటివిటీ కన్నా కొంచెం ఆలోచించి చేయాలి, నెగిటివిటీకి అలా ఏం అవసరం లేదనమాట. సో పట్టించుకోకుండా సింపుల్ గా వదిలేస్తే, మనది కాదు అనుకుని వదిలేస్తే ఫ్రీగా ఉంటామని అనిపిస్తుంది. దాని మీద స్ట్రెస్ చేసి ఇది అవ్వకుండా.
1: అయితే అటు మంచి ఇటు చెడు కూడా ఉంటుంది అంటారు సోషల్ మీడియా వల్ల.
0: ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీలే పెడతాము, ఒకటి ఏదో పోస్టే చేస్తాం, లైక్ నా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను పోస్ట్ చేసుకుంటున్నా, నా కంఫర్ట్ లో నేను పోస్ట్ చేసుకుంటున్నా దాన్ని. లైక్ ఎవరిని జడ్జ్ చేయట్లేదు, ఎవరిని ఇది చేయట్లేదు. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు తీసుకోరు, అంతే. మన పర్స్పెక్టివ్స్ మనకి ఇంపార్టెంట్, అంతే.
1: చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాతో ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేశారు రీసెంట్ గా. దీంట్లో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఎర్నింగ్ పరంగా ఎలాంటివి చేయొచ్చు అంటారు?
0: ఎర్నింగ్ పరంగా అంటే ఏ ఫేజ్ లో అయినా చేయొచ్చు అని అనుకుంటా నేను. మన టాలెంట్ ని ఎగ్జిబిట్ చేసేలా ఉంటే ఏదన్నా చేయొచ్చు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకునేది పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇది ఇలా చెయ్యొచ్చు అని పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పడం వల్ల అక్కడికి అది ఉపయోగపడుతుంది, లైక్ ఎవరు దాన్ని మిస్యూజ్ చేయట్లేదు. సో నేను స్పెండ్ చేసేదానికి ప్రతి రూపీ కూడా వాల్యూ ఇస్తుందని నేను ఫీల్ అవుతాను. బికాజ్ నేను ఒక నాకు నచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ నాకు వాల్యుబుల్ అనిపించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా కాబట్టి.
1: మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటను అయితే విందాం.
2: నీ పేరు చెప్పలేదు?
3: మధు.

0: మంచి పాటనైతే విన్నారు కదా,
1: చాలా బాగా చెప్పారండి. అయితే ప్రజెంట్ డేస్ లో అందరూ వర్క్ లో బిజీ అయిపోయి సొంత ఊళ్ళను మర్చిపోయి సిటీస్ లో కెరియర్ కోసం జాబ్స్ కోసం వచ్చేస్తున్నారు. అయితే ఈ విలేజ్ లైఫ్ కి సిటీ లైఫ్ కి ఉన్న తేడా ఏంటంటారు?
2: లైక్ సిటీ అంటే నా పర్స్పెక్టివ్ లో ఒక రన్నింగ్ ట్రైన్, ఒక రన్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్తాను. బికాస్ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, ఒకరి కోసం ఒకరికి టైం స్పెండ్ చేసే అంత పర్సనల్ స్పేస్ ఎవరికి ఉండదు ఈ సిటీ లైఫ్ లో. లేచామా, ఆఫీస్ కాలేజ్ కి వెళ్ళామా, వచ్చామా అనే ఒక సినారియోనే నడుస్తుంది లైఫ్ అంతా. నార్మల్ గా ఐ పర్సనలీ లైక్ గ్రీనరీ, చాలా నచ్చుతుంది నాకు, ప్రశాంతంగా ఉన్నా ఏమున్నా. సో విలేజ్ లైఫ్ ఈ అంటే మన సిటీలో ఎంత సంపాదించుకొని ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అక్కడ వచ్చే ఆ ఫ్రీనెస్, స్పేస్, ఆ ఫ్రెష్ బ్రీత్ ఇక్కడ రాదని నా పర్సనల్ ఫీలింగ్ అసలు. సో ఆ విజిటింగ్స్ అనేవి లైక్ ఇప్పుడు నార్మల్ గా ఇంటర్నేషనల్ అటు ఇటు వెళ్ళిపోతున్నారు, లైక్ నార్మల్ ట్రిప్స్ ఇవి ఇవి అంటే ఇన్ బినీత్ ఇండియా ఆర్ సంథింగ్ విలేజెస్ సంథింగ్ మనకు చాలా ఉన్నాయి అనిపిస్తుంది నాకు కూడా యాజ్ ఎ వెకేషన్ స్పాట్స్. సో ప్రతిసారి అక్కడే ఉండిపోవాలని నేను చెప్పను, బికాస్ లైఫ్ గ్రోత్ ఉండాలి, అన్ని ఉండాలంటే సిటీస్ మెయిన్ సెంటర్ అని చెప్తా, బట్ లైఫ్ లో కూడా ఇలాంటి ఫేజ్ ఉండాలంటే విలేజ్ షుడ్ బి దేర్ ఇన్ లైఫ్.
1: అయితే విలేజెస్ లో కూడా కెమికల్ ఫ్యాక్టరీస్ లాంటివి కడుతున్నారు, దాని వల్ల గ్లోబల్ వార్మింగ్ వచ్చి ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయి విలేజెస్ లో కూడా పొల్యూషన్ ఎక్కువైపోతుంది బాగా. దీన్ని తగ్గించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు?
2: లైక్ ఫస్ట్ నార్మల్ గా ఎక్కడన్నా ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ మనకి పొల్యూటెంట్స్ అవి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి అపార్ట్ ఫ్రమ్ లివింగ్ ఏరియాస్ అంటే దూరంగా ఉండే ప్లేసెస్ లో పెట్టే అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే లైక్ చుట్టూ ఫీల్డ్స్ లేకుండా కొన్ని ల్యాండ్స్ అన్ఫర్టైల్ ఉంటాయి. సో అలాంటి ల్యాండ్స్ లో మేబీ ఏమన్నా అక్కడ వాళ్ళు ఏదైనా చేస్తే బాగుంటుంది, వీళ్ళ చుట్టూ ఉన్న పీపుల్ కూడా సఫర్ అవ్వకుండా ఉంటారు అనేది నా ఇది. అండ్ అక్కడ వచ్చే ఆ వేస్ట్ అంతా కూడా సెగ్రిగేషన్ అనేది ప్రాపర్ గా జరిగితే ఆ ఎవల్యూషన్ ఆఫ్ ప్లాస్టిక్ గానీ పొల్యూటెంట్స్ గానీ తగ్గుతాయి అనేది నేను అనుకుంటున్నాను.
1: అయితే ఇది మొత్తం కాల్ చేస్తున్నారు, కాల్ చేసినప్పుడు త్రూ ఎయిర్ మొత్తం గాల్లో కలిసిపోయి వెదర్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు బట్ చూస్తున్నారు మీరు, జూన్ వచ్చేసినా సరే ఇంకా ఎండలు వస్తూనే ఉన్నాయి. ఈ వెదర్ చేంజెస్ ని ఆపాలంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
2: నార్మల్ గా ఇప్పుడు వేస్టేజ్ అనేది ఇక్కడ పెడితే అక్కడ ఫస్ట్ మెయిన్ వేస్టేజ్, బర్నింగ్ ఆఫ్ వేస్టేజ్ అనేది సీజింగ్ సంథింగ్ ఇట్లాంటి సినారియోస్ తీసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే చెట్లు కొట్టేస్తారు, లైక్ వాటిని ఒక పర్పస్ఫుల్ యూసేజ్ కింద వాడరు. కాల్చినప్పుడు మనకి ఎవరికి అది మామూలుగా రూట్స్ తో పాటు ఉన్నప్పుడు వచ్చే ఆక్సిజన్ కాల్చేటప్పుడు రాదు, చాలా ఫ్యూయల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ మన ఎవాపరెంట్స్ లో అన్నిట్లో కలుస్తాయి కాబట్టి ఒక కెమికల్ చేంజ్ జరుగుతాయి. సో ఆ క్లైమేట్ చేంజ్ అనేది అప్రోప్రియేట్ వస్తూ ఉంటాయి. సో ఇవి కాల్చకుండా లైక్ సంథింగ్ లైక్ ఒక బెనిఫిషియల్ యూజ్ ఏదైనా జరిగితే
1: రీసైకిల్ చేయొచ్చు అంటారు?
2: అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే చెట్లు నరుకుతారు, లైక్ ఇప్పుడు ఎన్ని రావట్లేదు, లైక్ కటింగ్ ప్లేట్స్ గానీ లేకపోతే ఒక చిన్న చిన్న స్టూల్స్ గానీ. సో అవి మనం మ్యానుఫాక్చర్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ద బెస్ట్ యూసేజ్. అంతేగాని పడిపోయి ఉన్నాయి కదా అని చెప్పి కాల్ చేసినప్పుడు అన్వాంటెడ్ ఫ్యూయల్స్ మనకి జనరేట్ అవుతాయి బయటికి. సో దట్ ఈస్ నాట్ బెనిఫిషియల్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ చెత్త కూడా పడేస్తారు, డంప్యార్డ్ ప్రాసెస్ నాకు పర్టికులర్ గా తెలియదు, కాకపోతే కొన్ని ప్లేసెస్ లో దాన్ని కూడా మనకి బర్నింగే చేస్తారు. ఓన్లీ చెట్లలో నుంచే మనకి ఇంత అన్వాంటెడ్ ఫ్యూయల్ వస్తుందంటే ఇంత మంది హౌస్ హోల్డ్స్ ఒక వేస్టేజ్ వల్ల ఎంత కెమికల్ ఫ్యూయల్స్ అనేవి వస్తాయి. సో చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. క్లైమేట్ చేంజ్ అనేది ఒక మోస్ట్ అప్రోప్రియేట్, కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా క్లైమేట్ చేంజ్ వచ్చేదాకా డిఫెక్ట్ ఆగదు కదా. సో చుట్టూ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. మేబీ నాకు తెలిసిన వాటిలో తగ్గిస్తే బెస్ట్ అనేది నా ఫీలింగ్.
1: అంటే మన తర్వాత వచ్చే జనరేషన్స్ కి మనం ఎలాంటి వెదర్ అంటారు?
2: అంటే మన మైండ్ సెట్ ఇలా ఉందని అందరిది అలా ఉంటుందని చెప్పలేము, మనం ఇలా మెయింటైన్ చేసుకుంటాం. బట్ చెప్పే వాళ్ళకి ఒక నలుగురు చెప్తాం, పాటించిన వాళ్ళు పాటిస్తారు, పాటించిన పాటించరు. లైక్ అందరూ ఈ మైండ్ సెట్ లో కొంచెం ప్రతిదీ నీట్ అంటే వెంటనే అయిపోదు. బట్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, కొంచెం స్టార్ట్ చేసామంటే వీ కెన్ గివ్ అ బెటర్ వెదర్ కండిషన్స్ టు అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ అనేది నా ఫీలింగ్.
1: అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సోషల్ మీడియాతో మంచి కూడా చేయొచ్చు. రీసెంట్ గా చూస్తుంటే చాలా ఫన్ ఛాలెంజెస్ లాంటివి వస్తున్నాయి, అలాగే గ్రీనరీ ఛాలెంజ్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు?
2: ఫస్ట్ ఫన్ రీల్స్ ఇట్లా డాన్సుల గురించో సంథింగ్ నార్మల్ గా వాడు కొట్టడం నేను కొట్టడం అనేది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఈ సోషల్ మీడియా దాంట్లో. కానీ ఈ గ్రీనరీ పరంగా ఎక్స్పోజర్ స్టార్ట్ చేస్తే లైఫ్ లో ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పెరుగుతాయి. ఎందుకంటే ఈ ఛాలెంజెస్ కోసమైనా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఆ ఫేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ పెరుగుతాయి, టూరిజం పెరుగుతుంది అనేది నా ఫీలింగ్. అండ్ చాలా వరకు తెలుసుకోవచ్చు అని, లైక్ ఒక కొంతమందికి కల్టివేషన్స్ అగ్రికల్చర్ సిస్టమ్ వాళ్ళు ఉంటారు, కాకపోతే కొన్ని కండిషన్స్ వాళ్ళు చేయలేరు ఇంకంతే.
1: విన్నారు కదా ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

0: ఈ డిఫారెస్టేషన్ కానీ ఇవి ఉంటాయంటారు. దీనివల్ల మారుమూల గ్రామాలు ఉంటాయి, లైక్ అడవి దగ్గర గ్రామాలు, తెలియని గ్రామాలు ఉంటాయి. ఈ తెలియని గ్రామాలను కూడా ఆక్రమించేసుకుంటారు, లైక్ గవర్నమెంట్ కిందకి తీసేసుకోవడం కానీ, కొన్ని ఇండస్ట్రీస్ కానీ అలా తీసేసుకుంటూ ఉంటారు. దీనివల్ల లైక్ గ్రామాలు కనిపించకపోవడం కానీ, కొన్ని గ్రామాలు గవర్నమెంట్ కిందకి లెక్కలోకి రాకుండా వెళ్ళిపోతుంటాయి. దీని పట్ల మీరు ఏమంటారు?
1: ఫస్ట్ ఆ డిఫారెస్టేషన్ వీటి వల్ల గవర్నమెంట్ తీసుకు అంటే మామూలుగా ఈ ల్యాండ్స్ వల్ల ఇట్లా ఒక కొన్ని ఫ్యామిలీస్ యొక్క హ్యాబిటేట్ పోతుంది అనేది నా ఫీలింగ్ అండి. ఎందుకంటే అన్నేళ్ళు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ వాళ్ళు పెరిగేదాకా ఎన్నేళ్ళు అయితే అన్నేళ్ళు, సో ఆ జోనర్లో పెరిగిన వాళ్ళు, ఆ హ్యాబిటేట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకున్న హ్యాబిటేట్ని లూజ్ అయిపోతారు. అండ్ వేరే ప్లేసెస్కి మూవ్ అయినా అంత కంఫర్టబుల్గా వాళ్ళు మేనేజ్ చేసుకోలేరు. అండ్ అలాంటి ప్లేసే వేరే ప్లేస్కి వెళ్ళినా కూడా ఆ హ్యాబిటేట్ వాళ్ళు అలవాటు అవ్వలేరు అప్పుడే. అండ్ ఆ డిఫారెస్టేషన్ వల్ల కూడా లైక్ వైల్డ్ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఏమంటారు, నార్మల్గా పులులు సింహాలు అన్ని రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి, ఇళ్ళ మీదకి

0: చేస్తున్నాయి, మనుషుల మీద దాడి చేస్తున్నాయి అనేసి అంటారు. ఎందుకు చేస్తున్నాయి? బికాజ్ మన వాళ్ళ ల్యాండ్ మనం తీసుకుంటున్నాం, సో మన ల్యాండ్ వాళ్ళది అవి తీసుకుంటున్నాయి. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి లేదు కదా, ఏ ల్యాండ్లో ఉంటాయి అవైనా. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ దీని మీద, ఎందుకంటే యానిమల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, హ్యాబిటేట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇద్దరు సైమల్టేనియస్లీ అవుతుంది అన్నమాట.
1: మారుమూల విలేజెస్లో ఉండే ప్రజలకి కొంతమందికి కనీసం సివిలైజేషన్ అంటే ఏంటో తెలియదు, బయట ఎలా ఉంటుందని ఏంటని తెలియదు, కనీసం ఓటు హక్కు కానీ బయట ఎలా ఉంటుందని తెలియదు. ఇలాంటి వాళ్ళు ఈ జరిగే ఆక్రమణ వల్ల వీళ్ళ లైఫ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటారు?
0: బయటకు వచ్చి తెలుసుకోవాలి అనే బ్రెయిన్లో వాళ్ళు ఉండరు, బికాస్ చిన్నప్పటి నుంచి దాంట్లో అది ఉండిపోతారు కాబట్టి దాంట్లో సెటిల్ అయిపోతారు. బయటకు వచ్చి తెలుసుకోవాలి, బయట ఏం జరుగుతుంది అనేది అంత కాన్సన్ట్రేట్ చేయరు అనేది నా ఫీలింగ్. కాకపోతే ఇప్పుడు అవేర్నెస్ అనేది చాలా పెరుగుతుంది, లైక్ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉంటున్నాయి, లైక్ ఫ్యామిలీలో ఒక్కరినైనా చదివిస్తున్నారు. సో అవేర్నెస్ ద్వారా కానీ లేకపోతే క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారు. క్యాంపెయిన్స్ చేసినప్పుడు సర్వేస్ చేస్తే చాలా విలేజెస్ తెలుస్తాయి, పైపైన మనకు తెలిసిన విలేజెస్సే కాకుండా చాలా విలేజెస్ ఉంటాయి ఇంకా లోపల తెలియకుండా. సో క్యాంపెయిన్స్, ఆ సర్వేస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి అక్కడ కూడా బెనిఫిషియల్గా వాళ్ళు స్టార్ట్ చేస్తే కొంచెం కొంచెం అవేర్నెస్ వస్తూ, సో వీ కెన్ మేక్ అ సోషల్ అవేర్నెస్ అనేది నా ఫీలింగ్.
1: అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం దీనివల్ల వైల్డ్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని. రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు పులులు కానీ ఏనుగులు కానీ ఇవి వచ్చి ఇలా సిటీల్లోకి వచ్చి రావడం, కొంతమంది బళ్ళు కింద పడి చనిపోతూ ఉంటాయి, కొన్ని కొన్ని ఏమో చూసినప్పుడు పేపర్స్లో చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాటిని ఆపాలంటే ఏం చేయాలంటారు?
0: స్టాపేజ్ ఆఫ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ లైఫ్ని, ఫారెస్ట్ ల్యాండ్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటా. బికాజ్ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, మన ఇంట్లోనే అలవాటు పడతాం, పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ డిస్కంఫర్ట్ మనకు ఉంటుంది. సో మనం చెప్తాం, వాళ్ళు చెప్పలేరు అంతే. సో ఎవ్రీ యానిమల్ హ్యాజ్ హిస్ ఓన్ హ్యాబిటేట్, ప్రతి యానిమల్కి దానికంటూ ఉన్న ఒక పర్సనల్ హ్యాబిటేట్స్, పర్సనల్ ఫీలింగ్స్ దానికి ఉంటాయి. సో ఆ లైఫ్కి, ఆ ఫుడ్కి అలవాటు పడినవి అవుట్ ఆఫ్ వాళ్ళ ల్యాండ్ తీసేసుకున్నారనే మైండ్ సెట్ అయి ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, అగ్రెసివ్నెస్ కూడా ఇలాంటివి జరుగుతాయి. సో మన వాళ్ళ ల్యాండ్ మనం ఏం చేయకుండా గివ్ దెమ్ ఎర్ ఓన్ స్పేస్, వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇస్తూ ఉంటే, దాన్ని ఇంకా మనం ఎక్కువ అప్డేట్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ హ్యావ్ ఎ బెస్ట్ జంగిల్స్. ఇవన్నీ చాలా నీట్గా ఉంటాయి అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరగవని
1: అని అనుకుంటున్నారు మీరు. అయితే ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కానీ, విలేజెస్ ప్రొటెక్షన్ కానీ దేశ అభివృద్ధిలో ఒక భాగం, ప్రకృతిని కాపాడుకోవడం అనేది. అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వికసిత భారత్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది, చాలా మందికి తెలియదు ఈ స్కీమ్ గురించి.
0: సో ఈ వికసిత భారత్ అనేది డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టెక్నాలజీస్ కానీ, సోషల్ అవేర్నెస్, ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఒక మన ఒక నేషన్ని బెస్ట్గా, వన్ ఆఫ్ ద బెస్ట్గా డెవలప్ చేయాలని స్టార్ట్ చేసిన ఒక ఈ ఒక ఇది. సో ఇప్పుడు లైక్ ఈ ఫేజ్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. లైక్ నార్మల్గా ఏదైనా దీంట్లోకి వస్తుంది, టెక్నాలజీస్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, బేస్ చాలా సబ్ మెన్షన్ అయిన ఉన్నవన్నీ దీంట్లో వస్తాయి. సో లైక్ అదే అవేర్నెస్ అంటున్నా, ఆ అవేర్నెస్ మనం తెలుసుకొని ఇఫ్ యూ స్టార్ట్ లెర్నింగ్, నేర్చుకుంటూ అసలు దానివల్ల యూజ్ ఏంటి, వితౌట్ ఏ యూజ్, వితౌట్ ఏ కాజ్ ఏది ఇన్వెంట్ చేయరు కదా. సో అసలు అది ఎందుకు ఇన్వెంట్ చేశారని తెలుసుకుంటే ఫస్ట్ బేసిక్గా మనల్ని మనం ఫస్ట్ ఏదో ఒకటి స్టార్ట్ చేయొచ్చు చేయడానికి. సో వీ కెన్ యూజ్ ఇట్ బెటర్.
1: మీరు ఇంతవరకు వన్డే ఆర్జే గారైన కే శ్రీలలిత గారితో పరిచయం కార్యక్రమం విన్నారు. సో ఇదండి ఇవాళ మన యువవాణి ప్రోగ్రాం. తిరిగి రేపటి యువవాణిలో మళ్ళీ కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికితీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. వార్తల వివరాలు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన వర్సిటీ విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం నిలుస్తోందని తెలిపారు. పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. సంస్కృతి పరిరక్షణతో పాటు సమాజ దేశ భవిష్యత్ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి అన్నారు. పతకాలు అందుకునే వారిలో 40% మహిళలు ఉండడం గొప్ప విషయమని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వర్ణ పతకాలు సాధించిన వారిలో 70% మహిళలు ఉండడం గర్వకారణమని రాష్ట్రపతి తెలియజేస్తూ,
1: ముజే బతాయా గ్యా హై కి ఆప్కి సంస్థా కే ట్రైబల్ స్టడీస్ విభాగ్ ద్వారా హుయీ ఔర్ సావరా సమేత్ అనేక జనజాతీయ బోలియోం కే డాక్యుమెంటేషన్ కో లేకర్ కే ఇసీ ప్రకార్ సే జమీనీ కార్య కియా జా రహా హై. ముజే యే జాన్కర్ ప్రసన్నతా హో రహీ హై కి విశ్వవిద్యాలయ నే రాజ్య సైనిక బోర్డ్ కే సహయోగ్ సే సశస్త్ర బలం కే కర్మీయ పూర్వ సైనికో తథా అనేక ఆశ్రితం కే లియే ఏక్ శిక్షా ప్రశిక్షణ కేంద్ర కి స్థాపన కీ హై.
0: ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్యోగార్థులుగా ఉండరాదని, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ లక్ష్యం కోసం విద్యార్థులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకు సాగాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri, don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create a new innovation, new model. I'm confident and this university has unique position.
0: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని ఆయన సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సమీక్షను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని కోరారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్స్పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలోని వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో ఆయన ఈరోజు పర్యటించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్వేలో

0: లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత 2 ఏళ్ల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయని రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ 2 ఏళ్లలో 18 వరకు రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, స్టీల్ ప్లాంట్ వంటి 3 సెక్టర్లపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. అదేవిధంగా సర్క్యులర్ ఎకానమీ పాలసీని రాష్టంలో తీసుకువచ్చామని అన్నారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: Google the largest FDI that has happened in India is under Google data center the which is committed by them and 2 phases la adi kuda jarugutundi. Green hydrogen valley, this is also not there in anywhere in India. Maname first ikkada thevadam jarigindi. Already manaku green co sambandhinchindi, green hydrogen plant foundation edam jarigindi sir, adi kuda torlo they have whatever commitment they have given that will be done.
0: డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖ, గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు పలు మున్సిపాలిటీల చెత్త తరలింపు ప్రక్రియ జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన మున్సిపాలిటీలోనూ చెత్తను ప్రాసెస్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనుల పురోగతిపైన మంత్రి అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొననున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో రేపు పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్కి శంకుస్థాపన చేయనున్నారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరచాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఈరోజు ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు సహకరించే 8 ప్రధాన అంశాలపై దాదాపు 3 గంటల పాటు సంబంధిత అధికారులందరితో మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది జవాబుదారీతనాన్ని మరింతగా పెంచాలని, ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మదింపు ప్రక్రియను సమగ్రంగా మార్చాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఖనిజాలను వెలికి తీయడం ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉద్యోగాలను సృష్టించే స్థాయికి చేరుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు.

0: వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. యూరోబ్యాంక్ సంస్థయా గ్రీసతః భారతం ప్రతి యూపీఐ ఆధారిత ధనప్రేషణ సేవా సమారబ్ధా. ఉపక్రమోయం ఐతిహాసికః వర్తతే ఇతి వాణిజ్యోద్యోగ మంత్రీ పీయూష గోయలః సబలం అవోచత్. పాకిస్తానస్య FATF సంస్థాయాః గ్రేలిస్ట్ ఇత్యస్య నిరీక్షణస్య ఆలోచనాయాః అనంతరం భారతేన ఏతాం సంస్థాం ప్రతి స్వీయ దృఢ సమర్థనం పునః ప్రకటీకృతం. జనరల్ ధీరజ్ సేఠ జనరల్ ఉపేంద్ర ద్వివేది భారతీయ సేనాయాః ఏకత్రింశత్తమ సేనాధ్యక్షత్వేన పదభారం గృహీతవాన్. అమెరికా ఇరానయోః శాంతి వార్తాయాః భవిష్యం ప్రతి అనిశ్చితతా వర్తతే యతో హి తెహరాన్ ప్రశాసనేన అమెరికా రాష్ట్రపతినః ట్రంపస్య దోహా నగరే మేలనస్య విషయః దృఢతాపూర్వకం ఖండితః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ఉత్తరప్రదేశ్ బిహార్ మధ్య మహారాష్ట్ర కొంకణ్ గోవా రాజ్యేషు అతివృష్టేః పూర్వానుమానం ప్రఖ్యాపితం. అపి చ క్రీడా వార్తాసు ఫీఫా విశ్వకప్ స్పర్ధా మాలికాయాం మొరకో దేశేన నీదర్లాండ్ దళం పరాభూయ రౌండ్ ఆఫ్ 16 ఇత్యత్ర ప్రవేశం అవాప్తం. అథ వార్తాః విస్తరేణ. గ్రీస్ దేశస్య యూరోబ్యాంక్ ఇతి సంస్థయా భారతె సీమాపార ధన ప్రేషణాయ యూపీఐ ఆధారిత సేవా సమారబ్ధా. యేన భారతీయ గ్రాహకాః అత్యల్ప వ్యయేన అతీవ తీవ్రగత్యా ధనం స్థానాంతరితం కర్తుం శక్నువంతి. అయం అభినవ పదక్షేపః యూరోబ్యాంక్ సంస్థాయాః భారతస్య నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇత్యస్య చ అంతారాష్ట్రియ శాఖయా సహ కృతేన రణనీతిక సహయోగేన సంభవో జాతః. సామాజికాంతర్జాలీయ పటలే ప్రసృతే సందేశే భారతస్య వాణిజ్యోద్యోగ మంత్రీ పీయూష గోయలః సంసూచయత్ యత్ యూరోబ్యాంక్ సంస్థాయాం అస్యాః సేవాయాః ఉద్ఘాటనం భారతస్య అంకీయ పారిస్థితికీ తంత్రస్య వైశ్విక విస్తారే ఏకం అపరం మహత్వపూర్ణం ఐతిహాసికం సోపానం వర్తతే. తేన అగ్రే గదితం యత్ గ్రీస్ దేశే యూపీఐ సేవాయాః సాక్షాత్ ప్రసారణేన సహ అధునా అర్హాః గ్రాహకాః సురక్షితరూపేణ నిర్బాధం తత్క్షణమేవ ధనం ప్రేషయితుం శక్ష్యంతి. యస్మాత్ పారంపరిక స్థానాంతరణ వ్యయస్య అపేక్షయా వ్యవహార శుల్కం న్యూనీభూయ కేవలం లఘుభాగః ఏవ అవశిష్యతే. భారతేన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ఇతి సంస్థాయాః ప్రతి స్వస్య దృఢ సమర్థనం పునః ప్రకటీకృతం. సా చ సంస్థా ఆతంకవాదీ విత్త పోషణస్య అథ ధన శోధనస్య విరుద్ధం వైశ్విక సంఘర్షే ఏక అపరిహార్య ఆధార స్తంభత్వేన వర్తతే. ఇదం వక్తవ్యం తదా ఆగతం యదా పాకిస్తానేన తీవ్ర నిరీక్షణార్థం సంస్థాయాః గ్రేలిస్ట్ ఇత్యత్ర FATF ఇత్యస్య ఆలోచనా కృతా. సంయుక్త రాష్ట్ర సంఘస్య ఏకస్మిన్ కార్యక్రమే సంభాషణం కూర్వన్ భారతస్య ప్రతినిధిః పి హరీశః అవోచత్ యత్ FATF సంస్థాయాః విశ్వసనీయతాయాః ఉపరి ఆక్షేపం కర్తుం ప్రయాసాః వాస్తవిక చింతాం న అపితు నిష్పక్ష సమీక్షాయాః భయమేవ జనయతి. తేన స్పష్టీకృతం యత్ యే దేశాః FATF మూల్యాంకనే ప్రతికూల స్థితిం ప్రాప్నువంతి తైః ఆతంకవాది విత్తపోషణస్య విరుద్ధం స్వీయ నీతయః సుదృఢాః కరణీయాః. సేనాధ్యక్షః జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఉక్తవాన్ యత్ భారతీయ సైన్య బలేషు శక్తిః కస్యాపి ఏకస్య వ్యక్తేః న అపితు సైనికానాం సేనానాయకానాం భూతపూర్వ సైనికానాం పరివారాణాం దేశస్య నాగరికాణాం చ అవిచలిత శ్రద్ధాయాః కారణాత్ భవతి. అద్య నవదిల్ల్యాం సేనాధ్యక్ష పదాత్ పదత్యాగం కూర్వన్ జనరల్ ద్వివేదీ ఉదఘోషయత్ యత్ చత్వారింశద్ వర్షేభ్యః అధికం కాలం యావత్ భారతీయ సేనాయాం సేవా ఏవ తస్య పరమం సౌభాగ్యమస్తి.
2: చార్ దశక్ సే అధిక్ సమయ భారతీయ సేనా మే సేవారత్ రహనా मेरे जीवन का सबसे बड़ा सौभाग्य रहा। भारतीय सेना किसी एक व्यक्ति विशेष से नहीं बल्कि अपने सैनिकों, कमांडरों, पूर्व सैनिकों, परिवारजनों और देशवासियों के अटूट विश्वास से शक्ति प्राप्त करती। सर्वप्रथम मैं भारतीय सेना के हर सैनिक शामिल वीर गति प्राप्त बलिदानियों को नमन करता हूँ।
1: संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। पश्चिमेशियादेशे उद्वेगम् अपाकर्तुं कूटनीतिप्रयासाः आरम्भे एव एकेन प्रत्युहेन ग्रसिताः, यतोहि संयुक्तराज्यामेरिका तथा ईरानः द्वौ अपि दोहानगरे प्रवर्तमानायाः अग्रिमचरणस्य चर्चायाः विषये विरोधाभासवद्विवरणं प्रस्तुतवन्तौ। अस्य विषयस्य भविष्यं प्रति अनिश्चितता तदा अधिकमभवत् यदा अमेरिका राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेन कथितं यत् ईरानस्य एकेन प्रतिनिधिमण्डलेन कतारे उच्चस्तरीय प्रत्यक्षवार्तायाः कृते अनुरोधः कृतः अस्ति, परन्तु तेहरान प्रशासनेन अस्य विषयस्य दृढतापूर्वकं खण्डनं विहितम्। ईरानस्य अधिकारिभिः स्पष्टीकृतं यत् सम्प्रति अमेरिकादेशेन सह कस्यापि प्रकारकस्य वार्तायाः योजना नैवास्ति। तेषाम् अवधानम् अधुना केवलं 14-बिन्दुसहमतिपत्रस्य पूर्णक्रियान्वयनस्य उपरि एव केन्द्रितमस्ति, ततः पूर्वं कस्यापि व्यापकस्य वा अन्तिमसन्धेः उपरि चर्चा नैव करिष्यते। अद्य दिल्लीं, कर्नाटकं, मेघालयं, महाराष्ट्रं समेत्य झारखण्ड राज्येषु मतदातृसूचीनां विशेष गहन पुनरीक्षण कार्यक्रमस्य तृतीयः चरणः समारब्धः। उपक्रमस्यास्य अन्तर्गतं देहल्यां 13,000-तोप्यधिकाः मतदानकेन्द्रस्तरीयाधिकारिणः आगामि मासस्य 29 दिनाङ्कं यावत् प्रत्येकं गृहं गत्वा मतदातृसूचीनां प्रमाणीकरणाय, नवीकरणाय च पूर्वमुद्रितानि प्रपत्राणि प्रदास्यन्ति। देहल्याः मुख्य निर्वाचनाधिकारी अशोक कुमारः ह्यः वार्ताहरान् सम्बोधयन् अवोचत् यत् मतदातृसूचौ आक्षेपान् प्रस्तोतुम् अगस्तमासस्य 5 दिनाङ्कतः सितम्बर मासस्य 4 दिनाङ्कपर्यन्तं समयः निर्धारितः अस्ति। अन्तिमा मतदातृसूची अक्टूबर मासस्य 7 दिनाङ्के प्रकाशिता भविष्यति। कर्नाटकराज्ये अस्मिन् अभियाने राज्यस्य 31 निर्वाचन कार्यालयैः सह सम्बद्धाः 950,000-तोप्यधिकाः BLO अधिकारिणः नियुक्ताः सन्ति। मेघालयराज्ये च ईस्ट खासी हिल्स जनपदस्य उपायुक्तः अभिलाष वरणवालः सूचितवान् यत् BLO अधिकारिणः जनपदे स्थितेषु सर्वेषु 21,000 मतदानकेन्द्रेषु गत्वा तेभ्यः मतदातृभ्यः प्रपत्राणि वितरिष्यन्ति। भारतीय ऋतु विज्ञान विभागेन आगामि 2 दिवसेषु उत्तर प्रदेश, बिहार, मध्य महाराष्ट्र, तटीय कर्नाटक, कोंकण, गोवाषु अतिवृष्टेः कृते नारंगी वर्णीया संचेतना प्रकटिता। एतादृशी एव स्थितिः अद्य सिक्किम, असम, मेघालय, केरल, माहे, उपहिमालयी, पश्चिम बंगालस्य च भागेषु सम्भाव्यन्ते। अपरपक्षे विभागेन अद्य दिल्ली, हरियाणा, चंडीगढ़ इत्यादिषु राज्येषु उष्णतरंगस्य पूर्वानुमानं प्रकटितम्। विदेशमंत्री डॉ एस जयशंकरः न्यगादीत् यत् भारतेन 26-तोप्यधिकदेशैः सह 28 प्रवासनगतिशीलता सहभागिता सहमतिपत्रेषु हस्ताक्षराणि विहितानि। तेन अवैध प्रवासं, शोषणात्मक प्रथाः, कपटपूर्त मध्यस्थतां च प्रतिरोद्धुं राष्ट्राणां सामूहिक उत्तरदायित्वं प्रति विशेषरूपेण उपादिष्टम्। हूल दिवसावसरे प्रधानमंत्री नरेन्द्र मोदी विदेश शासनस्य न्यायस्य विरुद्धं दृढतया समुपस्थितेभ्यः सिंधो काहू, चंद भैरव, फुलो झानू इत्यादिभ्यः सहैव सर्वेभ्यः वीर जनजातीय जनेभ्यः भावपूर्णां श्रद्धाञ्जलिं समर्पितवान्। फीफा विश्व कप स्पर्धा मालिकायां मोरक्को पैराग्वे देशौ राउंड ऑफ 16 चरणे स्वस्थानं सुरक्षितवन्तौ। मैक्सिको देशस्य ग्वाडालूप नगरे आयोजिते रमणीये द्वन्द्वे मोरक्को दलेन नीदरलैंड दलं 3-2 इत्यंकैः पराजितम्। अद्य रात्रौ अमेरिका देशस्य टेक्सास प्रान्ते आइवरी कोस्ट तथा नॉर्वे इत्यनयोः मध्ये स्पर्धा

0: భవిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట చివరి వరకు వినవచ్చు ఢిల్లీ నుంచి ప్రసారం. రేడియో సెట్లలో ఈ వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు పల్లె సీమలు.

0: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలకున్నత పాఠశాల వారు బాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: చిన్నారులంతా వచ్చేసారా? సరే, ఇప్పుడు మన రేడియో ప్రోగ్రామ్ బాలవిహార్ లో పాల్గొనడానికి మన జిల్లా పరిషత్ బాలికున్నత పాఠశాల దుగ్గిరాల నుండి చిన్నారులు వచ్చేసారు. మరి మొదలు పెడదామా? ఇప్పుడు ఒక శ్లోకాలు చెబుతామంటూ కొందరు చిన్నారులు మన ముందుకొచ్చారు. మరి విందామా? మొదటిగా గురువు శ్లోకం ఫ్రమ్ 9th క్లాస్ భార్గవి సంధ్య.

0: సుతే,
1: ఇప్పుడు ఒక సందేశాత్మక నాటికను ప్రదర్శిస్తున్నారు మన చిన్నారులు మౌనిక, నీరజ, భాగ్యశ్రీ, మాధురి, చంద్రకళ, 7th క్లాస్.
2: నాటకం పేరు కాలుష్య నివారణ. రంగి, ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు.
3: అవునమ్మ గారు, మీకోసం ఎవరో వచ్చారు.
2: మీరా? రండి రండి. అందరూ బాగున్నారా?
4: బాగున్నాం మౌనిక.
2: ఏంటి అందరూ ఒకేసారిగా వచ్చారు?
4: మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తీర్చుకోవడానికి వచ్చాము.
2: మాధురి, నీ సమస్య ఏంటో చెప్పు.
3: మా తమ్ముడు ఎప్పుడు చూసినా ఫోన్ తీసుకొని ఆడుతూనే ఉంటాడు, ఎంత చెప్పినా వినడు. ఫోన్ వలన తలనొప్పి కూడా వస్తుందంట. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పవా మౌనిక?
2: సెల్ ఫోన్ ఎక్కువగా వాడకూడదు. సెల్ ఫోన్ వాడడం వలన మెదడుకు సంబంధించిన వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఇలాంటి వ్యాధులు వస్తాయి. మీ తమ్ముడికి

0: వీటి గురించి వివరంగా చెప్పు. సెల్ఫోన్కు దూరంగా ఉంచు. ఆ సమయాన్ని చదువుకొనడానికి ఉపయోగించమని చెప్పు.
1: సరే మౌనిక.
0: చంద్రకళ, నీ సమస్య ఏంటో చెప్పు.
2: మా తమ్ముడు ఎప్పుడు చూసినా బజారు నుంచి ఏమి తెచ్చినా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లోనే తెస్తున్నాడు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు వాడకూడదు అంటున్నారు, కానీ మా తమ్ముడు వినకుండా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లోనే తెస్తున్నాడు. ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పవా మౌనిక?
0: చంద్రకళ, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడరాదు. భూమిలో తొందరగా కరిగిపోవు. అవి 10,000 సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి. మొక్కలు ఆహారాన్ని పీల్చుకోవడానికి కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అడ్డొస్తున్నాయి. నార సంచులు, గుడ్డ సంచులు ఇలాంటి సంచులు వాడడం వలన ఎలాంటి సమస్య ఉండదు.
1: సరే
0: నీరజ, నీ సమస్య ఏంటో చెప్పు.
3: మౌనిక, మా చెల్లి టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రాములు చూసి కళ్ళజోడు వచ్చింది. ఏమైనా ఉపాయం చెప్పవా మౌనిక?
0: నీరజ, టీవీ చూడడం వలన కంటి సమస్యలు వస్తాయి. రేడియోలో వార్తలు, సంగీతం, నాటకాలు, సినిమాలు, హరికథలు, ప్రసంగాలు ప్రసారం చేయబడతాయి. రేడియోలో అన్ని వర్గాల వారికి చెందిన విషయాలు కూడా చెప్తారు. టీవీలో అయితే టీవీ చూడడానికి మనకి సమయం ఎక్కువగా పడుతుంది, కానీ రేడియోలో పాటలు వింటూ పనులు కూడా చేసుకోవచ్చు. మనకి సమయం కూడా వృధా అవ్వదు. ఆ సమయాన్ని చదువుకొనడానికి ఉపయోగించమని చెప్పు.
1: సరే మౌనిక.
4: నీతి, ఫోన్లు వాడడం వలన, టీవీలు చూడడం వలన, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడడం వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, కనుక వాటిని వాడడం తగ్గించాలి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడడం మానివేయాలి. ఇప్పుడు సరోజిని నాయుడు గారి పల్లకీ బోయల పాట లైట్లీ ఓ లైట్లీ అని పాడబోతున్నారు భార్గవి, సోని, లక్ష్మీ, పద్మావతి, అనూష 9th క్లాస్. లైట్లీ.

ఇప్పుడు మొయ్యరా అమ్మో ని మొయ్ అని జానపద గీతం పాడుతున్నారు మన చిన్నారులు. మల్లేశ్వరి, అపర్ణ, దిల్రూబా, నాగలక్ష్మి, దీపిక, అనూష మొదలైన వారు 10th క్లాస్.

0: ప్రియమయ్యరా.
1: ఇప్పుడు జోక్ చెప్తామంటూ మన ముందుకు వచ్చింది ఎం సోని లక్ష్మీ పద్మావతి 9th క్లాస్.
2: నాన్నగారు నాన్నగారు, నాకు పెళ్లి చేయరా.
1: ఏంట్రా, చదువుకోక పెళ్ళేంటి?
2: ఆ మీరు పెళ్లి చేసుకున్నారుగా, నాకు కూడా పెళ్లి చేయరా.
1: అప్పుడే నీకు ఎక్కడ వయసు వచ్చిందిరా, ఇప్పుడే పెళ్ళేంటి? అయినా ఇప్పుడు పిల్లని ఎవరిస్తారు నీకు?
2: నేను పిల్లని వెతుక్కున్నాగా.
1: ఎవర్రా?
2: బామ్మ.
1: బామ్మ ఏంట్రా?
2: నువ్వు మా అమ్మని చేసుకున్నావు, అందుకనే నేను మీ అమ్మని చేసుకుంటాను.
1: ఇప్పుడు మరొక జోక్, భార్గవి 9th క్లాస్.
3: ఒక టీచర్ గారు పిల్లవాడిని లేపి, ఒరే

0: పానీపట్ యుద్ధం ఎప్పుడు జరిగిందో చెప్పు అన్నారు. పిల్లవాడు, ఎప్పుడు మా వీధిలోనే జరుగుతుంది సార్. టీచర్, అదేమిటా మీ వీధిలో జరగటం ఏమిటి? పిల్లవాడు, సార్ పానీ అంటే నీరు, పట్టు అంటే పట్టుకోవడం సార్. మా వీధిలో రోజు నీరు పట్టుకోవడానికి యుద్ధం జరుగుతుంది సార్.
1: చివరిగా సిరిసి రీమా పడవా అంటూ మరొక జానపద గేయాన్ని పాడుతున్నారు దివ్య, అనిత మొదలైన వాళ్ళు 7th క్లాస్.

ఇంతవరకు మీరు బాలవిహార్ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వారు బాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ పి దుర్గాప్రసాద్,

0: ఈనాటి పల్లెసెములు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: కంద పంట సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కంద పంటని ఎక్కువగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, ఇంకా కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సుమారు 4.5 వేలకు పైగా హెక్టార్లో ఈ కంద పంటను సాగు చేస్తూ 2.5 లక్షల టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. కంద పంటను సాగు చేయడానికి ముందుగా నేల తయారీ విషయానికి వచ్చినట్లయితే, నీటి వసతి గల, నీరు బయటకు పోయే సదుపాయం గల సారవంతమైన నేలల్లోనే ఈ కంద పంటను సాగు చేయాలి. ఇందుకుగాను వేసవిలోనే నేలను 30 నుంచి 40 సెంటీమీటర్లు లోతుగా దుక్కి దున్నుకోవాలి. అదేవిధంగా తొలకరలో పడే వర్షాలకు 2 లేదా 3 సార్లు కూడా నేలను దుక్కి చేసుకోవాలి. 1 ఎకరానికి 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును, 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కులో వేసి మరొకసారి కలిదున్నుకోవాలి. ఇక కంద పంటను నాటే సమయాన్ని తీసుకుంటే ఎక్కువగా తొలకరి వర్షాలు పడిన జూన్ నెలలోనే నాటుకుంటూ ఉంటారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతాల్లోని రైతులు ఎక్కువగా నవంబర్ డిసెంబర్ నెలలో కూడా ఈ కంద పంటను సాగు చేస్తూ ఉంటారు. కంద పంటను సాగు చేయడానికి మనకి గజేంద్ర అనే రకం ఎక్కువగా అందుబాటులో ఉంది. ఇది ఎక్కువ దిగుబడినిచ్చే రకం. పంట కాల పరిమితి 6 నుంచి 8 నెలలు ఉంటుంది. సుమారు 1 ఎకరానికి 26 నుంచి 28 టన్నుల దిగుబడిని ఇస్తుంది. సాధారణంగా కంద పంటను విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. 1 ఎకరానికి కావలసిన విత్తన దుంపలను కేవలం 25 సెంట్ల విస్తీర్ణంలో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇక చీడపీడలేని ఆరోగ్యవంతమైన సుమారు 100 గ్రాముల బరువు ఉన్న విత్తన కంద దుంపలను విత్తనంగా వాడుకోవాలి. ఈ విత్తన దుంపలను వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేలాగా దూరం పాటించి నాటుకోవాలి. ఇలా నాటినప్పుడు సుమారు 450 నుంచి 700 గ్రాముల బరువు గల విత్తన దుంపలను పొందవచ్చు. కోసిన మొక్కలను విత్తన దుంపలుగా వాడటం కన్నా పూర్తి దుంపలను విత్తనంగా వాడితే ఎక్కువ దిగుబడి సాధించడానికి వీలుంటుంది. ఇక ఖరీఫ్లో నాటే పంటకు 350 నుంచి 400 గ్రాముల సుమారు బరువు ఉన్న విత్తన దుంపలను వాడుకోవాలి. పెద్ద దుంపలు ఉన్నట్లయితే వాటిని ముక్కలుగా కోసి వాడుకోవాలి. ముక్కలుగా కోసేటప్పుడు దుంప కన్ను అంటే మొలక భాగాన్ని ప్రతి ముక్కలోకి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దుంపను కోసుకోవాలి. కోసిన విత్తన దుంపలను నిల్వ చేయకుండా వెంటనే నాటుకోవాలి. ఖరీఫ్లో 1 ఎకరానికి 4 టన్నులు, అదే రబీలో సాగు చేసేటట్లయితే 5 నుంచి 6 టన్నుల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని నాటే ముందు విత్తన శుద్ధి చేసుకుని నాటుకోవాలి. ఈ విత్తన దుంపలను 10 లీటర్ల నీటికి 50 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్, ఇంకా 25 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ అనే 2 మందులను కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ఉంచి నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మాత్రమే నాటుకోవాలి. ఈ విత్తన దుంపలను ప్రధాన పొలంలో నాటడానికి ఎటు చూసిన వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లోని మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరంలో ఉండేలాగా ప్రధాన పొలంలో నేల పైభాగం నుంచి 2 నుంచి 2.5 అంగుళాల లోతుగా నాటుకోవాలి. విత్తన దుంపలను నాటిన వెంటనే తేలికపాటి తడి ఇవ్వాలి. పొలంలో బెట్ట పరిస్థితులు గమనించినప్పుడు సాధారణంగా 6 నుంచి 10 రోజుల వ్యవధితో నీటి తడులు అనేవి అందిస్తూ ఉండాలి. అదే వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీటి తడులు ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎరువులు వేసిన ప్రతిసారి కూడా 1 తేలికపాటి నీటి తడి కంద పంటకు ఇవ్వాలి. కంద పంటలో కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కందలో అంతర్కృషి చేయడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే కంద దుంపలు అనేవి పంటలో నేల పైభాగంలో ఉంటాయి కాబట్టి ఈ అంతర్సేద్యం చేసేటప్పుడు ఆ దుంప పాడవటానికి అవకాశం ఉంటుంది. తద్వారా వివిధ రకాల తెగుళ్ళు ఇంకా పురుగులు ఆశించి పంట దిగుబడి మీద, నాణ్యత మీద ప్రభావం చూపిస్తాయి. కందను బలమైన నేలలో వేయటం వల్ల ఎక్కువ తడులు అవసరమైనందువల్ల కలుపు అనేది ఎక్కువగా పెరగటానికి అవకాశం ఉంటుంది. కలుపు తక్కువగా ఉన్నప్పుడే కూలీలతో తీయించుకోవాలి. కలుపు ఎక్కువగా వచ్చే నేలల్లో అయితే మొదటిసారి తడి ఇచ్చిన తర్వాత తడిగా ఉన్న నేలపైన 1 ఎకరానికి 2 లీటర్లు బూటాక్లోర్ లేదంటే 1 లీటర్ పెండి మెత్తాలిన్, ఈ 2 మందులో ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే పొడిగా ఉన్న నేలల మీద ఈ బూటాక్లోర్ కానీ పెండి మెత్తాలిన్

మందులను కానీ పిచికారీ చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు. పంట 40 నుంచి 45 రోజుల వయసులో ఉన్నప్పుడు పలుచగా మొలిచిన కలుపును కూలీలతో తీయించుకోవాలి. కలుపు తీసిన వెంటనే తడిగా ఉన్న నేలపైన ముందుగా చల్లిన మోతాదులో సగం మందు మాత్రమే రెండోసారి పిచికారీ చేసి కలుపును అరికట్టుకోవచ్చు. ఇక కంద పంటలో ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. 100 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. పశువుల ఎరువు, భాస్వరం ఎరువును ఇంకా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆకరి దుక్కులు వేసి కలిపి దున్నుకోవాలి. నత్రజని పొటాష్ ఎరువులను అంటే యూరియాను 200 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 170 కిలోలను 3 సంభాగాలుగా చేసుకుని కంద మొలకెత్తినప్పుడు 40 రోజులకు 1సారి, 80 రోజులకు మరొకసారి, 120 రోజులకు మరొకసారి వేసుకోవాలి. ఈ ఎరువులను వేసేటప్పుడు మొక్కలకు 2 వైపుల గుంటల్లో వేసి మట్టితో కప్పుకోవాలి. ఎరువులు వేసిన వెంటనే తప్పకుండా నీటి తడిని ఇవ్వాలి. సాధారణంగా కంద పంటకి అందించే ఎరువులలో 75% రసాయనిక ఎరువుల రూపంలోను, 25% ఖచ్చితంగా సేంద్రియ ఎరువుల రూపంలోను అందించాలి. వీలున్న చోట్ల 2 కిలోల అజోస్పైరల్లో మైకోరెజా వంటి జీవన ఎరువులను కూడా వేసినట్లయితే కంద దిగుబడి, దుంప నాణ్యత బాగుంటుంది. కంద పంటలో సాధారణంగా కొన్ని రకాల సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఇనుపు ధాతు లోపం అనేది కంద పంటలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా నీటి తడులు సరిగ్గా ఇవ్వనప్పుడు ఈ ఇనుపు ధాతు లోపం కనిపిస్తుంది. ఈ లోపం ఉన్న కంద ఆకులు పత్రహరితం కోల్పోయి తెల్లగా మారతాయి. ఈ ఇనుపు ధాతు లోపాన్ని సవరించడానికి 1 లీటర్ నీటికి 5 గ్రాముల అన్నబేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీటి తడులు పెడుతూ నీటి అద్దరి కలగకుండా చూసుకోవాలి. అదేవిధంగా జింకు ధాతు లోపం కూడా కంద పంటలో కనిపిస్తూ ఉంటుంది. ఈ జింకు ధాతు లోపం వచ్చినప్పుడు ఆకుల ఈనెల మధ్య పసుపు రంగుగా మారి ఆకు మొత్తం పండిపోతుంది. ఈ జింకు ధాతు లోపాన్ని సవరించడానికి 1 లీటర్ నీటికి 3 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలుపుకొని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక కంద పంటలో సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా వర్షాకాలంలో కంద పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది కంద ఆకుల మీద చిన్న మచ్చలుగా మొదలయ్యి త్వరగా ఎదిగి ఆకులు పండిపోయేటట్లు చేసి నష్టం కలుగు చేస్తుంది. అందువల్ల దిగుబడులు అనేవి బాగా తగ్గిపోతాయి. కాబట్టి ఈ ఆకుమచ్చ తెగులు నివారణ కోసం వర్షాలు ప్రారంభమైన తర్వాత పైరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ తెగులు లక్షణాలను గమనించిన వెంటనే తొలి దశలోనే 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కాపరాక్సిక్లోరైడ్ మందును పిచికారీ చేసుకోవాలి. అదే ఈ ఆకుమచ్చ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే గనక 2 గ్రాముల మెటలాక్సిల్ MZ అనే మందును ఒక్కసారి మాత్రమే కంద ఆకులన్నీ పూర్తిగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ మెటలాక్సిల్ MZ అనే మందును కంద దుంప తవ్వడానికి 2 నుంచి 3 నెలల ముందుగానే వాడటం ఆపేయాలి. ఇక కంద పంటలో కాండం లేదా మొదలుకుళ్ళు తెగులు కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తెగులు కాండం మొదల వద్ద ఆశించి కాండం పూర్తిగా కుళ్ళి చనిపోతుంది. దీని నివారణ ఏం చేయాలంటే వర్షాకాలంలో వర్షపు నీరు పంటలో నిలవకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి మురుగునీరు పోయే సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాండం కుళ్ళు లేదా మొదలుకుళ్ళు తెగులను అరికట్టడానికి పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ మట్టిని గట్టిగా చేసి తడిపెట్టినప్పుడు నీటి ద్వారా ఇతర మొక్కలకు ఈ కాండం కుళ్ళు తెగులు ఆశించకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈ కాండం కుళ్ళు తెగులు ఆశించిన కంద మొదలు చుట్టూ ఉన్న మట్టిని 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బెనజోల్ లేదా 2 గ్రాముల క్యాఫ్టాన్, 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ అనే మందుల్లో ఏదో ఒక దానిని తీసుకొని ఆ కలిపిన ద్రావణంతో బాగా తడిపి తెగులును అరికట్టుకోవచ్చు. కంద పంటను సాధారణంగా మొజాయిక్ తెగులు కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ మొజాయిక్ తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి తెలుపు పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల కంద ఆకులు చిన్నవిగాను ముడుచుకుపోయినట్లుగాను ఉంటాయి. ఈ వైరస్ తెగులు విత్తనపు దుంపల ద్వారాను, పేనుబంక పురుగుల ద్వారాను వ్యాపిస్తుంది. కాబట్టి ఈ మొజాయిక్ తెగులు నివారణ కోసం విత్తన దుంపలను తెగులు సోకని తోటల నుండి సేకరించాలి. పేనుబంక నివారణ కోసం డైమిథోయేట్ అనే మందు లేదా మిథైల్ డెమటాన్ అనే ముందు 2 మిల్లీలీటర్లు తీసుకొని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కంద పంట త్రవ్వకానికి వచ్చినట్లయితే పైరు నాటిన 7 నుంచి 8 నెలలకు పంట తవ్వటానికి సిద్ధంగా ఉంటుంది. దుంపలను గుణపంతో దెబ్బతగలకుండా జాగ్రత్తగా తవ్వి నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా తవ్వి తీసిన దుంపలకు 2 నెలలు నిద్ర వస్తుంటుంది. ఇక ఆ సమయంలో ఈ కంద దుంప కుళ్ళిపోకుండా ఉండటానికి తవ్విన 4 లేదా 5 రోజుల తర్వాత ఈ దుంపల మీద
శిలీంధ్ర నాశన మందులైన కాపరాక్సిక్లోరైడ్

0: గ్రాములు, ఇంకా స్టెప్టోమైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటిలో కలిపి ఈ మందు ద్రావణాన్ని దుంపలపై పూర్తిగా తడిచేలాగా పిచికారీ చేసుకొని నీడన ఆరబెట్టుకోవాలి.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సెములు కార్యక్రమంలో తొలకరి అపరాల సాగు, మేలైన రకాలు, డాక్టర్ ఎంవి రమణ గారితో పరిచయం, నాణ్యమైన రొయ్యపిల్లల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి, 8:00 కృతజ్ఞత శ్రీమతి ఎం స్వప్న ప్రియ గారి కథానిక, 8:15 చిత్రగీతాలు, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్ర జగత్ పాత హిందీ సినిమా పాటలు, 10:00 హరికథ విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది ఓసీఐ కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తార్నాకాలోని పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 సీఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 వీక్ 1 ల్యాబ్ 1 వీక్ 1 థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన

0: కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ది చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్ కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly and legal migration.
0: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో, ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర 7 జూలై ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో, పరాగ్వే జట్లు 2/16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్లో పెనల్టీ షూటౌట్లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ని ఉంచింది. మరొక మ్యాచ్లో పారాగ్వే జర్మనీని ఓడించి 2/16 చేరుకుంది. విశేషాలు మరొకసారి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో, పారాగ్వే 2/16 చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో తొలకరి అపరాల సాగు, మేలైన రకాలు ఈ అంశం గురించి డాక్టర్ ఎంవి రమణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ ఎంవి రమణ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గుంటూరులో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు కదండి. ఏ విభాగంలో అండి?
2: అపరాల విభాగంలో అండి.
1: అపరాలు అనేసరికి ఇప్పుడు మనకి తొలకరి అనేది మొదలైపోతుంది. ఈ తొలకరిలో కూడా మనం అపరాలను సాగు చేసుకుంటూ ఉంటాం కదండి. అసలు ఈ తొలకరిలో మనం ఎట్లాంటి రకాలని, అంటే అపరాల విషయానికి వస్తే ఎట్లాంటి రకాలను మనం ఎంపిక చేసుకుని సాగు చేసుకుంటే దాంట్లో మంచి దిగుబడి తీసుకోవచ్చు, ఆ విషయాలన్నీ మీ దగ్గర నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఈరోజు ముఖ్యంగా ఈ అపరాళ్ళు ఎట్లాంటివి ఈ తొలకరిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి?
2: మన రాష్ట్రంలో సుమారుగా 14 లక్షల హెక్టార్లలో అపరాలు అనేవి సాగు చేయడం జరుగుతుంది, తొలకరిలోను మరి రబీ కాలంలో. ఈ తొలకరిలో ముఖ్యంగా మన రాష్ట్రంలో 4.23 లక్షల హెక్టార్లలో మాత్రమే అపరాలు అనేవి సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ 4.23 లక్షల హెక్టార్లలో ముఖ్యంగా కంది విస్తీర్ణం అధికంగా ఉంది. అదేవిధంగా మినుము, పెసర పైర్లు అనేది కొంత విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉందండి. అదేవిధంగా కంది విషయానికి వచ్చినట్లయితే 3.3 లక్షల హెక్టార్లలో మన రాష్ట్రంలో సాగు చేయడం జరుగుతూ ఉంది తొలకరిలో. అదేవిధంగా మినుము అనేది 60,000 హెక్టార్లు, అదేవిధంగా పెసర 33,000 హెక్టార్లు, అంటే ఈ మొత్తం కలిపి 4.23 లక్షల హెక్టార్లు మన రాష్ట్రంలో తొలకరిలో సాగు చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రధాన పంట అయిన కంది ముఖ్యంగా కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లాలో సుమారుగా 92,000 హెక్టార్ల, అంటే ఒక్కొక్క జిల్లాలో కర్నూలు జిల్లా చూసినట్లయితే 92,600 హెక్టార్లు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే 92,520 హెక్టార్లు సాగు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనంతపురం, గుంటూరు జిల్లాలో కూడా విస్తీర్ణంగా ఈ కంది పంటను సాగు చేయడం జరుగుతూ ఉందండి. అదేవిధంగా మినుము విషయానికి వచ్చినట్లయితే మనకి గుంటూరు జిల్లాలో సుమారుగా 16,000 హెక్టార్లు, అదేవిధంగా కర్నూలు జిల్లాలో 13,000 హెక్టార్లలో, ప్రకాశం జిల్లాలో 6,800 హెక్టార్లలో ఈ మినుము పైరును తొలకరిలో సాగు చేయడం జరుగుతూ ఉందండి. అంటే పెసర విషయానికి వచ్చినట్లయితే అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 10,000 హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 9,200 హెక్టార్లు, అదేవిధంగా కృష్ణా జిల్లా చూసినట్లయితే 5,600 హెక్టార్లు సుమారుగా సాగు చేయడం జరుగుతూ ఉందండి. అంటే తొలకరిలో ప్రధానమైన పంట కంది. అంటే మినుము పెసర అనేది రబీ కాలంలో వరి మాగాంలో అధికంగా మన రాష్ట్రంలో సాగు చేయడం జరుగుతూ ఉందండి. తొలకరిలో మాత్రం సుమారుగా కంది అధికంగా సాగు చేయడం జరుగుతూ ఉందండి.
1: మరి ఏ జిల్లాల్లో ఎక్కువగా, ఇప్పుడు మీరు చెప్పారు కదా అపరాల్లో కంది, పెసర, మినుము ఎక్కువగా సాగు చేస్తూ ఉంటామని, ఈ రకాలని ఏ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారండి?
2: ఇందాక చెప్పినట్టుగా కంది విషయానికి వచ్చినట్లయితే కర్నూలు, ప్రకాశం, అనంతపురం, గుంటూరు జిల్లాలో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుందండి. అదే మినుము విషయానికి వచ్చినట్లయితే గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా పెసర చూసినట్లయితే ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుందండి మన రాష్ట్రంలో తొలకరిలో.
1: ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు తొలకరిలో ఎక్కువగా కందిని సాగు చేస్తారు. ఇప్పుడు మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే ఈ కందిపప్పు రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కదండి. మరి దీనికి మంచి లాభం అనేది రావాలి అంటే నాణ్యమైనటువంటి పంటను మనం తీసుకోవాలి. ఆ నాణ్యమైన పంట మనం తీసుకోవాలంటే రకాల ఎంపిక దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదండి. మరి ఇట్లాంటి నాణ్యమైన పంట తీసుకోవాలన్నప్పుడు ఎట్లాంటి రకాలను మనం ఎంపిక చేసుకోవాలంటారు? ఇప్పుడు ముందుగా కంది విషయానికి వస్తే,
2: అంటే అధిక దిగుబడి సాధించడానికి రకాల యొక్క పాత్ర చాలా ఉందండి. అంటే రకాల ఎంపిక కంటే ముందు వాటిలో సమస్య ఏముంది, సమస్యను

మీద రకాలను ఎంపిక చేసుకోవడం అనేది ప్రధాన అంశం అండి. అది అంటే జనరల్గా కందిలో మనం చూసినట్లయితే పైరు అనేది బెట్టకు గురవడం జరుగుతూ ఉంటుంది. అంటే పూత దశలో, పూతకు ముందు కానీ కాయదశలో ఏ స్టేజ్లో అయినా బెట్టకు గురవడం జరుగుతూ ఉంటుంది. అదే తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఎండు తెగులు, వెర్రి తెగులు అనేది ప్రధానమైన సమస్య అండి. దీన్ని విల్ట్ అని స్టెల్టి మొజాయిక్ డిసీజ్ అంటాము. ఇవి ప్రధానమైన సమస్యలు. అంటే దీన్ని తట్టుకునే రకాలే దీనికి సమస్యకి జవాబు అండి. అంటే దాన్ని వచ్చిన తర్వాత ఒకసారి భూమిలో వచ్చే శిలీంధ్రాల ద్వారా వస్తూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టసాధ్యమైనటువంటి, కాబట్టి వీటిని తట్టుకునే రకాలు ఉంటాయి కాబట్టి తట్టుకునే రకాలని మనం ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మనకి కాయ పురుగు హీలియాథిస్ అంటాము, అదేవిధంగా మారుక మచ్చల పురుగు, గూడు పురుగు అంటాము, ఇవి అదేవిధంగా పాడ్ ఫ్లై అంటే కాయ ఈగ అంటాము అండి. ఇవి ప్రధానమైన సమస్యలు. సో ఈ సమస్యలకి తట్టుకునే రకాలు ఉన్నట్లయితే ఆ తట్టుకునే రకాలను వేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అండి. ఇప్పుడు బెట్ట అని చెప్పాము, బెట్ట మన చాలా ప్రాంతాల్లో 180 రోజుల రకాలను వేయడం ఆనవాయితీ అనమాట. కాకపోతే మనం తక్కువ కాలపరిమితి గల రకాలని అంటే 160-150 రోజులకు వచ్చే కంది రకాలను వేసుకున్నట్లయితే మనం బెట్టని అధిగమించే అవకాశం ఉంది. అంటే ప్రధానమైన సమస్య బెట్ట. సో దాన్ని అధిగమించాలంటే కొద్దిగా ఒక 15 రోజులు 20 రోజులు ముందుగా వచ్చే రకాలు మనం వేసుకున్నట్లయితే ఈ బెట్టని మనం సమర్థవంతంగా అధిగమించవచ్చు అండి. అదే ఇందాక ఎండు తెగులు, వేరు తెగులు అన్నాం, వీటి ఒకసారి వచ్చిన తర్వాత వీటిని కంట్రోల్ చేయడం కష్ట సాధ్యం. సో వాటిని తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకోవాలండి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కందిలో రకాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనం LRG 52 అనే రకం మనం విడుదల చేయడం జరిగింది 2015 సంవత్సరంలో. అమరావతి అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగిందండి. దీని యొక్క పంట కాలం ఏంటంటే 155-160 రోజులు. అంటే ఇది బెట్టని బాగా అంటే తట్టుకునే రకము. అదేవిధంగా ఎండు తెగులు, వెర్రి తెగులు కూడా కొంతమందికి తట్టుకుంటుంది. ఇక దిగుబడి విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 8 నుంచి 10 క్వింటాల్ ఒక ఎకరానికి దిగుబడినిచ్చే అవకాశం ఉండేటువంటి రకం అండి LRG 52. దీన్ని అమరావతి అనే పేరుతో మనం విడుదల చేయడం జరిగింది లాంగ్ ఫామ్ నుంచి. సో ఇది లేటెస్ట్ గా రిలీజ్ అయిన రకము 2015లో. సో ఇది మంచి దిగుబడినిచ్చేటువంటి రకము. అదేవిధంగా LRG 41 అనే రకాన్ని కూడా మనం విడుదల చేయడం జరిగిందండి. ఇది కూడా 170-180 రోజులకి పంటకు వస్తుంది. ఇది అంటే ఇది కాయ పురుగుని కొంతమట్టికి తట్టుకుంటుందండి. అంటే ఈ దఫదఫాలుగా పూత వస్తుంది కాబట్టి సో ఆ రకంగా దీని కాయ హీలియాథిస్ ని తట్టుకునే గుణం ఉన్నటువంటి రకము. గింజలు కూడా మధ్యస్థ రకంలో ఉంటాయండి లావుగా. సో ఇది ఎకరానికి 8 నుంచి 10 క్వింటాలు దిగుబడిచ్చేటువంటి రకం అనమాట. అదేవిధంగా LRG 38 అనే రకాన్ని లాంగ్ ఫామ్ నుంచి కూడా మనం విడుదల చేయడం జరిగింది. రంగా బోల్డ్ అనే పేరుతో మనం విడుదల చేయడం జరిగింది. ఇది కూడా 170 రోజుల కాల పరిమితి గల రకం అండి. ఇది కూడా గింజ లావుగా ఉంటుంది, దానికి రంగా బోల్డ్ అనే పేరుతో మనం విడుదల చేయడం జరిగింది. దీన్ని కూడా 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి గుణం ఉన్నటువంటి రకము. అదేవిధంగా ICPL 85-063 దీన్ని లక్ష్మీ అనే పేరుతో మనం విడుదల చేయడం జరిగింది అండి. ఇది కూడా మనకు 160-170 రోజుల్లో పంటకు వస్తుంది. ఇది కూడా కొంతమందికి ఎండు తెగులు తట్టుకుంటుందండి. దీని కూడా 7-8 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకం అది. అదేవిధంగా ICPL 87-119 ఇది ఆశ అనే పేరుతో మనం విడుదల చేయడం జరిగింది. ఇది మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్నట్టు ఎండు తెగులు కానీ వెర్రి తెగులు కానీ కూడా తట్టుకుంటుంది. దీని పంటకాలం 170-180 రోజుల్లో పంటకు వస్తుందండి. ఇది గింజ కూడా మధ్యస్థ లావుగా ఉంటుంది. 7-8 క్వింటాలు ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకం అండి ఇది. అదేవిధంగా ICP 8863 దీన్నే మనం మారుతి అనే పేరుతో పిలుస్తామండి. ఇది 155-160 రోజులు పంటకాలంలో మనకి ఇది పంటకు వస్తుంది. ఇది ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుందండి. అంటే ఎండు తెగుల్ని తట్టుకునే రకాలను వేసుకోవడం ఉత్తమమైన మార్గం అండి. అంటే తెగులు వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసే మందులు అనేవి చాలా కాస్ట్లీతో కూడింది, అందుబాటులో కూడా లేవండి. సో ఎండు తెగులు ప్రధానమైన సమస్యగా ఉన్న ప్రాంతాల్లో ఇందాక చెప్పినటువంటి ICP 8863 మారుతి అంటాము, అదేవిధంగా ICPL 87-119 దీన్ని ఆశ అంటామండి. ఈ రకాలను మనం వేసుకున్నట్లయితే ఎండు తెగులు మనం సమర్థవంతంగా అధిగమించవచ్చు అండి, అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రకాలే కాకుండా PRG 158 పాలెం నుంచి రిలీజ్ అయిన రకాలైనటువంటి PRG 158 అదేవిధంగా PRG 176 ఈ రెండు రకాలు కూడా మనకి వేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇది కూడా 150-160 రోజుల్లో మనకి పంటకు వస్తుంది. ఈ రెండు కూడా ఎండు తెగుల్ని తట్టుకుంటాయి. సో అదేవిధంగా ICPL 332 అనే రకాన్ని మనం విడుదల చేయడం జరిగిందండి. అది కూడా 160

0: నుంచి 165 రోజుల్లో మనకి పంటకు వచ్చేటువంటి రకం. ఇది కాయపురుని కూడా కొంతమటికి తట్టుకుంటుందండి. సో ఈ విధంగా కంది మనకి ఈ రకాలన్నీ మధ్య అధిక దిగుబడించేటువంటి రకాలు.
1: ఇప్పుడు మనకి ఏ రకాలు తీసుకున్నా కూడా సూట్ రకాలని హైబ్రిడ్ రకాలని ఉంటాయి కదా, ఇవన్నీ సూట్ రకాలు హైబ్రిడ్ రకాలండి?
0: ఇవన్నీ సూట్ రకాలండి. మన హైబ్రిడ్ అనేది మన రాష్ట్రంలో అంత ఆశాజనకంగా లేదండి. ఇక్రిసా నుంచి కొన్ని రకాలు విడుదలవడం జరిగింది. ICPL 2740 అని, ICPL 2671 అనే రకాలు హైబ్రిడ్స్ విడుదలైంది, కానీ మనం ఆశాజనకంగా లేవు. అంటే వాటికి ఇచ్చే యాజమాన్య పద్ధతులను వీటికి ఇచ్చినట్లయితే ఇవే ఎక్కువగా మనకి ఎక్కువ దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి హైబ్రిడ్ అంత కందిలో మన రాష్ట్రంలో అంత ఆశాజనకంగా లేదు. రకాలే మంచివండి. అదే హైబ్రిడ్స్ అయితే ప్రతి సంవత్సరం విత్తనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే యాజమాన్య పద్ధతులు ఈ సూటి రకాలకు ఇచ్చినట్లయితే దిగుబడులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుందండి. అందుకనే మనం ఎక్కువగా ఈ LRG 52 కానీ LRG 41 కానీ ఇలాంటి రకాలను మనం ఎక్కువగా సిఫార్సు చేస్తున్నాం అండి. విత్తనం కూడా అందుబాటులో ఉందండి బాగా. సో ఈ రకాలను వేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా దిగుబడులు వస్తాయండి.
1: మీరు అన్నట్టుగా ఈ బెట్ట ఉన్న పరిస్థితుల్లో ఆ బెట్టను తట్టుకునే రకాలని, లేకపోతే తెగుళ్ళు ఉన్న చోట ఆ తెగుళ్ళను తట్టుకునే రకాలని ఎంపిక చేసుకుని వేస్తాం.
0: అవునండి. అంటే బెట్టగా ఉన్న ప్రాంతంలో కొద్దిగా 10-15 రోజులు ముందుగా వచ్చే రకాలను వేసుకున్నట్లయితే బెట్టను మనం అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఎండు తెగులకిను వెర్రి తెగులకి మంచి తట్టుకునే రకాలు ఉన్నాయి మనకి. సో ఆ తట్టుకునే రకాలను వేసుకున్నట్లయితే మనకి ఖర్చు కూడా తగ్గించుకుని అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే కొన్ని తెగుళ్ళకే కంట్రోల్ అంటూ ఉండవండి. భూమిలో వచ్చే శిలీంధ్రాల ద్వారా వచ్చే దాన్ని తట్టుకునే రకాలు ఉన్నట్లయితే వాటిని వేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం అండి అది. సో ఈ విధంగా కందిలో ఇలాంటి రకాలను వేసుకున్నట్లయితే అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. అంటే మన రాష్ట్రంలో సుమారుగా 6 క్వింటాల్లే ఉందండి ప్రొడక్టివిటీ ఉత్పాదకత, కానీ రకాలకేమో ఎకరానికి ఇచ్చే గుణం ఉంది. సో ఇలాంటి అధిక దిగుబడులు ఇచ్చిన రకాలను వేసుకున్నట్లయితే లోకల్ రకాలకు బదులుగా సో దిగుబడి అనేది తప్పకుండా మనం పెంచుకునే అవకాశం ఉందండి.
1: ఇక మినుము విషయానికి వస్తే అండి, మినుములో ఎట్లాంటి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయంటారు?
0: తొలకర్లో తక్కువ అండి మన విస్తీర్ణం. యాక్చువల్గా మనకి 4.69 లక్షల హెక్టార్లు సాగు చేయబడుతుందండి మన రాష్ట్రంలో. తొలకర్లో కేవలం 60,000 హెక్టార్లు మాత్రమే సాగు చేయబడుతుందండి. మొత్తం అంతా రబీలోనే ఎక్కువగా విస్తీర్ణం ఉంది. అది ముఖ్యంగా వరి మాగాల్లో మన రాష్ట్రం యొక్క ప్రత్యేకత. దాంట్లోనే విస్తీర్ణం అనేది చాలా అధికంగా ఉంది. కాకపోతే తొలకర్లో కూడా పండించే అవకాశం ఉంది. సో మనం చూసినట్లయితే ఎందుకు పండించట్లేదు అని మనం బేరీ చేసుకున్నట్లయితే దాన్ని అంటే తొలకర్లో మనకి వర్షాలు ఎక్కువగా వస్తాయండి. జూన్ జూలైలో వేసిన పంట ఆగస్ట్ సెప్టెంబర్లో మనకి వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే విస్తీర్ణం అనేది పెరగలేదు, కానీ అవకాశం ఉంది మనకి. సో ఏం చేయాలంటే మనం రబీలో మాత్రమే వేసుకునే రకాలను ఎట్టి పరిస్థితుల్లో ఖరీఫ్లో వేసుకోకూడదండి. అంటే బండ పాలిష్ కానీ అంటే 645 కానీ, LBG 645, LBG 648 ఇట్లాంటి రకాలు ఎట్టి పరిస్థితుల్లో తొలకర్లో వేసుకోకూడదండి. అంటే అన్ని సీజన్లకు పనికొచ్చే రకాలను మాత్రమే వేసుకోవాలి. అది రైతు సోదరులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలంటే అది. అంటే మన కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లా ఎక్కువగా బండ పాలిష్ అనే రకం అలవాటు ఎక్కువగా ఉంది. ఆ రకాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలకర్లో వేయకూడదు. వేసినట్లయితే పూతకు రాదు, ఓన్లీ రొట్టె మాత్రమే పెరుగుతుందండి. సో ఇక్కడ కొన్ని జాగ్రత్తలు మెలకువలు పాటించాలండి. మనకు కొత్తగా రిలీజ్ అయినటువంటి LBG 787 అనే రకాన్ని మనం లాంగ్ ఫామ్ నుంచి విడుదల చేయడం జరిగింది 2015 సంవత్సరంలో. అదేవిధంగా తిరుపతి నుంచి TBG 104 అనే రకాన్ని మనం విడుదల చేయడం జరిగింది. సో రకాల ఎంపిక కంటే ముందు మనకి ఈ సమస్యలు ఏమున్నాయి అనేది మనం ఇందాక కందిలో చూసినట్లయితే మనం గుర్తుపెట్టుకోవాలండి. సమస్యలకు అనుగుణంగా మాత్రమే రకాలను ఎంపిక చేసుకోవాలి. ఏ రకం పడితే ఆ రకానికి అన్ని ప్రాంతాలకు అనువైనవి కావండి.
1: అది సీజన్ బట్టి కూడా,
0: సీజన్ బట్టి మారుతుంది. అదేవిధంగా ప్రాంతాన్ని బట్టి, విలేజ్ని బట్టి కూడా మారుతుందండి. సో మనకి ఏ సూట్ అవుతున్నా తెలుసుకుని ఆ రకాన్ని ఎంపిక చేసుకుని వేసుకున్నట్లయితే అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పెసర మెనులో సాధారణ సమస్య ఇందాక చెప్పినట్లే కోత సమయంలో ఎక్కువగా వర్షాలు పడ్డట్లయితే క్వాలిటీ ఎక్కువగా తడిచిపోయి నానిపోయి కాయ మొలకెత్తడం జరుగుతుంది. దీన్నే ప్రీ హార్వెస్ట్ స్ప్రౌటింగ్ అంటామండి. సో అది ప్రధానమైన సమస్య. దానివల్లనే తొలకర్లో మనకి అపరాల సాగు అనేది తక్కువ విస్తీర్ణంలో ఉంది. కానీ అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. ఆ వర్షాలు పడనట్లయితే మనకి ఉత్తర భారతదేశంలో ఓన్లీ తొలకర్లోనే పండిస్తారు, రబీలో పండించరు. అది మన రాష్ట్రంలో రివర్స్ అనమాట. రబీలో ఎక్కువగా విస్తీర్ణం ఉంటుంది, తొలకర్లో తక్కువగా ఉంది. దానికి ప్రధాన కారణం ఇందాక చెప్పుకున్నట్లుగా కోత టైంలో వర్షాలు పడడం, క్వాలిటీ తగ్గిపోవడం, మొలకెత్తడం, ఆ విధంగానే సమస్యలు ఉండడం వల్ల అది జరుగుతూ ఉందండి. అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే పల్లాకు తెగుళ్ళు అనేది ప్రధానమైన సమస్య. గత సంవత్సరం మనకి ఇది

బడ్ నెక్రోసిస్ వైరస్ అని, అంటే మొవ్వుక్కులు తెగులు అనేది ప్రధానమైన సమస్యగా మనకి రావడం జరిగింది, అధికంగా నష్టపోవడం కూడా జరిగింది. సో ఇవి తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకోవాలి. పల్లాకు తెగులు కానీ, మొవ్వుక్కులు తెగులు కానీ, తెగులను తట్టుకునే రకాలను మనం తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా బెట్టకు గురవడం జరుగుతుందండి, అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే పైరు బెట్టకు గురవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో పురుగుల విషయానికి వచ్చినట్లయితే మారుక, తెల్లదోమ, తామర పురుగులు ఇలాంటి ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయి. సో ఈ సమస్యలకు అనుగుణంగా మనం పెసర మెనూ రకాలని మనం ఎంపిక చేసుకోవాలండి. ముఖ్యంగా మెనూలో చూసినట్లయితే LBG 787 ఇందాక చెప్పినట్టుగా లాంగ్ ఫామ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది 75 నుంచి 80 రోజుల్లో మనకి పంటకు వస్తుందండి. ఈ పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. ఇది పాలిష్ రకం అండి. అదేవిధంగా దీనికి కాండపు కనుపులలో కాయలుంటాయండి. సో అది ప్రధానమైన లక్షణం ఆ రకం యొక్క. దీనికి ఎకరానికి 8 క్వింటాల్ వరకు దిగుబడినిచ్చేటువంటి రకం. అదేవిధంగా LBG 752 అనేది మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి రకము. ఇది కూడా 75 నుంచి 80 రోజుల్లో పంటకు వస్తుందండి. పల్లాకు తెగుల్ని కొంత మట్టుకు తట్టుకుంటుంది. ఇది కూడా పాలిష్ రకం అండి. ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి రకం. అదేవిధంగా TBG 104 అనే రకం తిరుపతి నుంచి ఇందాక చెప్పుకున్నట్లుగా 2016లో విడుదల చేయడం జరిగిందండి. ఇది పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. 70 నుంచి 70 రోజుల్లో పంటకు వస్తుందండి ఇది. అదేవిధంగా ఇది పాలిష్ రకం అండి. దీని దిగుబడి 8 క్వింటాలు యొక్క ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి గుణం ఉన్నటువంటి రకము. అదేవిధంగా PU 31 అనేది కూడా మన రాష్ట్రానికి అనుకూలమైన రకం అండి ఇది. ఇది 70 నుంచి 70 రోజుల్లో పంటకు వస్తుంది. ఇది పల్లాకు తెగుల్ని తట్టుకుంటుందండి పూర్తిగా. కాకపోతే ఈ సాదా గింజ సైజ్ అనేది తక్కువగా ఉంటుందండి. సో 5 నుంచి 6 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి రకం అండి ఇది. అదేవిధంగా LBG 623 రకం కూడా అనుకూలం తొలకరికి. ఇది 70 నుంచి 70 రోజుల్లో మనకి పంటకు వస్తుంది. ఇది మనకి పౌడర్ మిల్యూ అంటాం, బూడి తెగులు, ఇది దాన్ని తట్టుకుంటుందండి ఇది. ఇది కూడా పాలిష్ రకమే. ఇది కూడా దిగుబడి 5 నుంచి 6 క్వింటాలు ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి రకము. అదేవిధంగా LBG 20 అనే రకం కూడా మన రాష్ట్రానికి అనుకూలమైంది. ఇది తేజ అనే పేరుతో మనం విడుదల చేయడం జరుగుతుంది. ఇది పల్లాకు తెగుల్ని కొంతమట్టుకి తట్టుకుంటుంది. ఇది కూడా పాలిష్ రకం ఉండేది. అదేవిధంగా T9 అనే రకం కూడా అనుకూలమైంది తొలకరిలో వేసుకోవడానికి. 70 నుంచి 75 రోజులకి పంటకు వస్తుందండి. పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. ఇది సాదా గింజ. అదేవిధంగా ప్రస్తుతం ఇనికిట్ల దశలో ఆశాజనకంగా ఉన్న రకం GBG 1 అండి, ఘంటసాల బ్లాగ్రామ్ 1 అనే రకం మినికిట్లో 3వ సంవత్సరంలో ఉంది. అది ఆశాజనకంగా ఉంది. ఇది కూడా 70 నుంచి 75 రోజుల్లో పంటకు వస్తుందండి. ఇది పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. పాలిష్ రకం. ఇది కూడా 7 నుంచి 8 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకం. సో ఈ విధంగా మెనూలు ఏంటంటే ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు. సో దాన్ని తట్టుకునే రకాలైనటువంటి LBG 787 కానీ, TBG 104 కానీ, GBG 1 కానీ, PU 31 కానీ, తర్వాత కొంత తట్టుకునే LBG 752 ఇలాంటి రకాలను వేసుకున్నట్లయితే మనకి దిగుబడులు అధికంగా రావడానికి ఆస్కారం ఉందండి. అదేవిధంగా పెసర విషయానికి వచ్చినట్లయితే పెసర్లో కూడా మనకి కొన్ని రకాలు బాగా అధిక దిగుబడినిచ్చే రకాలు ఉన్నాయండి. అది LGG 460 అనే రకము. ఇది 60 నుంచి 60 రోజుల్లో పంటకు వస్తుందండి. అంటే కాపు అనేది పైభాగంలో ఉంటుంది, కాపు పైభాగంలో కాస్తుంది, పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ మొవ్వుకుళ్ళు తెగుల్ని కొంత మట్టుకి తట్టుకునేటువంటి గుణం ఉన్న రకం ఇది. అది ఎకరానికి 5 నుంచి 6 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి రకము, పాలిష్ రకం అండి. అదేవిధంగా LGG 407 అనే రకం కూడా మన రాష్ట్రానికి అనుకూలమైంది. అది 65 నుంచి 70 రోజుల్లో పంటకు వస్తుంది. ఈ పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. ఇది మెరిసే గింజ అండి. ఇది సుమారుగా 5 నుంచి 6 క్వింటాలు ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి రకం ఇది. ఇంకొక రకం మనకి LGG 450. దీన్ని పుష్కర అనే పేరుతో మనం విడుదల చేయడం జరిగిందండి. ఇది 65 నుంచి 70 రోజుల పంటకు వచ్చే రకం ఇది. అది ఇందాక చెప్పుకున్నట్లుగా కోత సమయంలో వర్షాలు ఎక్కువ పడినట్లయితే కొంత మట్టుకు ఇది తట్టుకునే రకం అండి, పుష్కర అనే రకము. అదేవిధంగా మెరుస్తూ ఉంటుంది గింజ. అది 5 నుంచి 6 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి రకము. అదేవిధంగా TM 96-2 అనే రకం కూడా అనుకూలమైంది. ఇది 60 నుంచి 65 రోజుల్లో మనకి పంటకు వస్తుందండి. ఇది బూడి తెగుని కొంత మట్టుకు తట్టుకుంటుంది. బూడి తెగుని అంటే పౌడర్ మిల్యూ అంటాము. ఇది షైనింగ్ సీడ్ అండి, మెరుస్తూ ఉంటుంది గింజ. అదేవిధంగా IPM 2-14 అనే రకం కూడా అనుకూలమైంది. ఇది పల్లాకు తెగుల్ని పూర్తిగా తట్టుకుంటుంది. ఇది 60 నుంచి 65 రోజుల్లో పంటకు వస్తుందండి. ఇది గింజ మెరుస్తూ ఉంటుంది. 5 నుంచి 6 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటటువంటి రకము. ఇది WGG 42 అనే రకం కూడా మన రాష్ట్రానికి అనుకూలమైన రకము. ఇది 55 నుంచి 60 రోజుల్లో మనకి పంటకు వస్తుందండి. ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. అంటే గింజ కొద్దిగా లావుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. 4 నుంచి 5 క్వింటాల్లో దిగుబడినిచ్చేటువంటి రకం ఎకరా.

0: సో దీంట్లో ఏంటంటే పెసర్లో కూడా ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు. సో పల్లాకు తెగులను తట్టుకునే రకాలైనటువంటి ఐపీఎం 2-14 కానీ, WGG 42 కానీ, అదేవిధంగా LGG 460 కానీ, ఇలా LGG 407 కానీ, ఇలాంటి రకాలను వేసుకున్నట్లయితే మనకి తొలకరలో అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందండి.
1: ఇవన్నీ కూడా సూట్ రకాలే కదండి?
0: సూట్ రకాలే అండి, పెసర మినుములు హైబ్రిడ్స్ అంటూ ఉండవండి, సూటి రకాలే ఉంటాయండి. ఈ విధంగా అధిక దిగుబడి ఇచ్చే రకాలను వేసుకున్నట్లయితే దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుందండి.
1: ఇప్పుడు రకాలని మనం ఎంపిక చేసుకున్న తర్వాత మనం మామూలుగా విత్తనం కొని తెచ్చుకుంటాం కదండి, అట్లా కొని తెచ్చుకున్నప్పుడు మన ఖర్చు అనేది కొంచెం పెరుగుతుంది. అట్లా కాకుండా మనమే విత్తనాన్ని తయారు చేసుకుని వేసుకోవచ్చు కదండి, అట్లా మరి ఈ అపరాల్లో కూడా చేసుకోవటానికి వీలవుతుందండి?
0: ఇప్పుడు అపరాలు అనేది ఇందాక చెప్పినట్టు 14 లక్షల హెక్టార్లో విత్తనం సప్లై చేయడం అనేది ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదండి. అంటే రైతు వారిగా వారి విత్తనాన్ని వారే తయారు చేసుకున్నట్లయితే దీంట్లో లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అపరాలు అన్ని సూటి రకాలే అండి, అంటే సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ అనమాట, ఆత్మ పరాగ సంపర్కానికి చెందిన పంటలు ఇవి. అంటే ప్రత్తిలో లాగా మొక్కజొన్న లాగా హైబ్రిడ్స్ అంటూ లేవండి. సో ఈ విత్తనాన్ని మనం తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. అంటే పూతకు ముందు పూత సమయంలో కాయదశలో ఏమైనా కేలీలు ఉన్నట్లయితే ఆ కేలీలను నేరేసి శుభ్రంగా నూర్పిడి చేసుకుని అదే విత్తనాన్ని కల్తీ కానంత మట్టుకు ఈ విత్తనంగా వాడుకోవచ్చండి. ప్రభుత్వ సంస్థ అయినా అందరికీ విత్తనం అందుబాటులో తేవడం అనేది కష్ట సాధ్యమైనటువంటి పని. సో నాణ్యమైన మన గింజలు తయారు చేసుకోవాలంటే రైతులు తమ విత్తనాన్ని తామే మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 1 కిలో 2 కిలోలు తీసుకోవడం కానీ, అదేవిధంగా కేవీకేస్ అనే ప్రతి జిల్లాలో 2 ఉన్నాయండి, వాళ్ళ దగ్గర నుంచి కొంత విత్తనాన్ని తీసుకుని అదే విత్తనాన్ని మల్టిప్లై చేసుకుని కల్తీ కానంత మటుకు ఆ విత్తనాన్ని వాడినట్లయితే మనకి లాభసాటిగా అపరాలు సాగు చేసుకోవచ్చండి.
1: మరి అపరాల విత్తనోత్పత్తుల రైతులు ఎట్లాంటి మెళుకువలు పాటించాలి
0: అంటే వాళ్ళు ముందుగా వాటి లక్షణాలను తెలుసుకోవాలండి. ఇందాక మనం అన్ని రకాల లక్షణాలు చెప్పాము, అనుభవపూర్వకంగా వాళ్ళక్కడ అనుభవంలోకి వస్తుంది. ఆ రకాలకు 3 సార్లు మన కేలీలను ఏరేయాలండి, పూతకు ముందు ఒకసారి, పూత దశలో, అదేవిధంగా తయారైనప్పుడు, అంటే ఆకు రంగును బట్టి కానీ, దాని షేప్ను బట్టి కానీ, కాయ రంగు కానీ, గింజ యొక్క మెరడం కానీ, సాదా ఇలాంటి లక్షణాలను గుర్తుపెట్టుకుని మనం కేలీలు నేరేసి దాన్నే విడిగా నూర్పిడి చేసుకోవాలండి. చేసి అదే దాన్ని విత్తనంగా వాడుకోవాలండి.
1: అక్కడ మాత్రం
0: జాగ్రత్త తీసుకున్నట్లయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకు కొనే అవసరం ఉండదు అండి. ప్రతి సంవత్సరం నష్టపోయామని చెప్తా ఉంటారు, చాలా మంది బెరుకులు వచ్చినాయని ఆ విధంగా, అది దాన్ని అధిగమించడానికి ఆస్కారం ఉంటుందండి.
1: ఖర్చు కూడా
0: తగ్గుతుందండి, చాలా తగ్గుతుందండి, చాలా తగ్గుతుందండి. అయితే కంటితో మనం చూసింది నాణ్యమైనది ఉంటుంది కాబట్టి మనకి మంచి పంట కూడా వచ్చే అవకాశం ఉంది.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: తొలకరి అపరాల సాగు, మేలైన రకాలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎంవి రమణగారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా నాణ్యమైన రొయ్యపిల్లల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు, విశేషాలు వింటారు.
1: ఎట్టి పరిస్థితులను సహజమైన నుండి సేకరించిన రీతులను పెంపకానికి వాడకూడదు. నాణ్యమైన వ్యాధిరహిత రైతులను ముఖ్యంగా మూడు దశల్లో గుర్తించుకోవాలి. అవి విజువల్ అసెస్మెంట్ పద్ధతి, రెండవది ఒత్తిడి పరీక్షలు, ఇంకా మూడవ దశలో లాబరేటరీ పరీక్షలు జరిపి రైల నాణ్యతను నిర్ధారించుకోవాలి. ముందుగా విజువల్ అసెస్మెంట్ పద్ధతిలో రొయ్యను పరిశీలించినప్పుడు లేత గోధుమ రంగు లేక బోధరంగులో ఉండే పారదర్శకంగా ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే ఎంచుకోవాలి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ రంగులో ఉన్న రొయ్య పిల్లలను తిరస్కరించాలి. పోస్ట్ నార్మల్ దశ 9 నుండి 15 మధ్య ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి. అంటే పిల్లలు 10 నుండి 15 మిల్లీమీటర్ పొడవు కలిగి 4 నుండి 7 రోస్టల్ స్పైన్స్ కలిగి ఉండాలి. ఎంపిక చేస్తున్న రొయ్య పిల్లలు అన్ని ఒకే సైజు లో ఉండాలి. కనీసం 95% పిల్లలు ఒకే సైజు లో ఉంటే వాటిని మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్ల కండరం ఆహారాల నిష్పత్తి 4:1 ఉండి ఆహారాలను ఖాళీగా లేకుండా ఆహారంతో నిండి ఉండాలి. కండరాలు పారదర్శకంగా ఉండి అన్ని ఒకే సైజు లో ఉపాంగాలు ఉంటే కాళ్ళు మీసం తోక పూర్తిగా ఏర్పడి ఉండి ఎటువంటి కొడుకులు కానీ నెక్రోసిస్ కానీ లేకుండా ఉన్న రొయ్య పిల్లలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. తర్వాత సుమారు 500 రొయ్య పిల్లలను ఒక బేసిన్ వేసి చేతి తప్పినప్పుడు రొయ్య పిల్లలు నీటి ప్రవాహానికి ఎదురెదగలిగే శక్తిని కలిగి ఉండాలి. బేసిన్ మధ్యకాలంలో రొయ్య పిల్లలు చేరినట్లయితే రొయ్య పిల్లలు బలహీనంగా ఉన్నాయని గుర్తించి వాటిని నిరాకరించాలి. రెండవ దశలో రొయ్య పిల్లలకు ఫార్మలిన్ ఇంకా సెరిమిటీ ఒత్తిడి పరీక్షలు చేసి ఈ పరీక్షలు 90 నుండి 95% మంచిగా ఉన్న రొయ్య పిల్లలు మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి. రెండవ దశలో రొయ్య పిల్లలకు ఫార్మలిన్ ఇంకా సెరిమిటీ ఒత్తిడి పరీక్షలు చేసి ఈ పరీక్షలు 90 నుండి 95% మంచిగా ఉన్న రొయ్య పిల్లలు మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి. మూడవ దశలో సుమారు 5,000 రొయ్య పిల్లలను దగ్గరలో ఉన్న 50 రైతులలో సాధారణంగా వచ్చే వ్యాధులు అయినటువంటి తెల్లమచ్చల వైరస్ వ్యాధి, IHH, నెక్రోటిక్ వైరస్, కండర నెక్రోటిక్ వ్యాధి, పారాసింట్రోమ్ వైరస్ వంటి వ్యాధుల నిర్ధారణకు PCR పరీక్ష చేయించుకుని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకుని చెరువుల్లో విడుదల చేసుకోవాలి.
0: నాణ్యమైన రొయ్యపిల్లల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

ఈనాటి పంట సీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి, క్షమించాలి, విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం ఇప్పుడు వింటారు.
1: ఆకాశవాణి పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: సమానత్వమే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభం. భారతదేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి రేటు నేడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. భరతమాత గర్భంలో పుట్టిన ప్రతి బిడ్డకు సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం అందాలన్నదే భారత ప్రభుత్వ లక్ష్యం. అందుకే అంత్యోదయ అంటే దేశంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రగతి పథంలోకి దేశ ప్రజల్ని నడిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిత పరిపాలన పేదరిక నిర్మూలనలో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. దళారీల వ్యవస్థను రూపుమాపుతూ జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ అనే వ్యవస్థ ద్వారా సబ్సిడీలను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయడం వల్ల అవినీతికి అడ్డుకట్ట పడుతోంది. పేదరికంపై సమూలమైన దాడి చేస్తూ ప్రతి పౌరుణ్ణి స్వయం సమృద్ధినిగా మలచేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బృహత్తర వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు పక్కా గృహాలను నిర్మించిస్తూ వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నారు. ముద్రా యోజన ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా చిన్న వ్యాపారాలకు రుణాలను అందిస్తూ పేదలను స్వయం సమృద్ధులుగా మారుస్తున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్, ఉజ్వల మిషన్ ద్వారా పేద మహిళల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచడం జరుగుతోంది. ఆకలి లేని సమాజమే ఆరోగ్యకరమైన దేశానికి మూల స్తంభం. అందుకే వీటన్నింటితో పాటు దేశంలోని 80 కోట్లకు పైగా జనాభాకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ అందిస్తూ వారికి ఆహార భద్రతను కల్పిస్తున్నారు. ఆ వివరాలను మనకు అందిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ భాస్కర్ గారు. విందామా.
3: భారత కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ సమూల మార్పుకి, సమగ్రమైన సంక్షేమానికి వికసిత్ భారత్ని సంకల్పించారు. ఈ వికసిత భారత్ కార్యక్రమంలో ఒక ముఖ్య అంశం ఏమిటంటే ప్రజలకు ఆహార భద్రత కలగజేయడం, ఆకలి రహిత సమాజాన్ని నిర్మించడం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వారు నిర్ధారించిన ఒక అత్యున్నతమైనటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇది దేనికోసం సంకల్పించారంటే ఎవరికైనా సరే ఆహార భద్రత ఉండాలి, ముఖ్యంగా పేదవారికి. ఎవరైతే చాలా అణచివేయబడి ఉంటారో వారికి ఈ సౌకర్యం అందజేయబడాలి. ఇటువంటి కుటుంబాల మీద

0: ఆర్థిక భారం తగ్గించాలి, అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి. తర్వాత మనకి ఆహారం ఏదైతే ఉందో అది అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలి. ఈ కార్యక్రమానికి ప్రేరణ ఏమిటంటే, కోవిడ్ సంక్షోభ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, అసంఘటిత కార్మికులు, ఇటువంటి వారంతా కూడా పని లేక ఇబ్బంది పడే సమయంలో వారికి ఆహార భద్రత ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా తలకి 5 కిలోలు బియ్యం ఇవ్వటం మొదలుపెట్టారు. అదే ఈ మహత్తరమైన కార్యక్రమానికి అంకురార్పణ చేయటం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే అద్భుతమైన నామధేయం పెట్టడం కూడా జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి 5 సంవత్సరాల పాటు నిరవధికంగా కొనసాగించడానికి, అంటే 31 డిసెంబర్ 2028 వరకు కూడా ఈ కార్యక్రమం అమలులో ఉంటుంది. దీనికోసం 81.35 కోట్ల లబ్ధిదారులకి ఈ లబ్ధి చేకూరుతుంది. మొత్తం మన గ్లోబ్ ఏదైతే ఉందో, మన ప్రపంచ చిత్రపటం ఏదైతే ఉందో, అందులో ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఇంత సార్వజనికంగా ఇంతమందికి ఒక సంక్షేమ పథకం అందడం ఇదే మొదటిసారి. ఇటువంటి పథకానికి వేరే సాటి ఏది కూడా లేదు. ఈ పథకంలో ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన అని, అంటే పేదవారిలో మరింత పేదవారు, రిక్షా కార్మికులు, పాములు పట్టుకునేవాళ్ళు, గిరిజనులు, వీరందరికీ కూడా మనం బియ్యం కుటుంబంలో ఎంతమంది ఉన్నారు నిమిత్తం లేకుండా ఇచ్చేదే అంత్యోదయ అన్న యోజన కార్యక్రమం. దాన్ని కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన చిత్రం కిందకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో వారు తమ రాష్ట్రంలో పేదలను గుర్తించి వారికి సబ్సిడీపై రేషన్ ఇచ్చే రేషన్ కార్డులు లేదా రైస్ కార్డులు ఇచ్చి ఉన్నారు. అటువంటి కార్డుదారులకి కూడా ఈ పథకం ద్వారా కేంద్రం ఉచితంగా ఇచ్చే విధంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ కూడా తలకి 5 కిలోల లెక్కన బియ్యం ఉచితంగా అందజేయబడతాయి. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మన ప్రజానీకంలో చాలా ఎక్కువ భాగానికి ఇది చేరుతుందన్నమాట. దీనికోసం 2.13 లక్షల కోట్లు సబ్సిడీగా భరించాల్సి వస్తున్నప్పటికీ దీనిని 5 సంవత్సరాలకి పెంచడం వల్ల 11.8 లక్షల కోట్లు భారం భరించాల్సి వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ ఆహారం అందాలి, ఉచితంగా అందాలి అని ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా 1 నేషన్ 1 రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులు వేర్వేరు రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్ళినా అక్కడ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా బలవర్ధక పదార్థాలు కలిపిన ఫార్టిఫైడ్ రైస్ కూడా ఈ పథకంలో అందజేయటం జరుగుతుంది. ప్రజలందరి కోసం, పేదల్లోకెల్లా పేదలకు అందజేయడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఒక మహత్తర కార్యక్రమం అని అందరూ గుర్తించాలని ప్రార్థిస్తున్నాను.
1: అంతర్జాతీయ సంస్థలు, భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం దేశంలో పేదరికం వేగంగా తగ్గుతోందని స్పష్టమవుతోంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, UNDP, గ్లోబల్ MPI మరియు వరల్డ్ బ్యాంక్ పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అత్యధిక సంఖ్యలో ప్రజలను పేదరిక కోరల నుండి రక్షిస్తున్న దేశంగా భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తోంది. భారతదేశం సాధిస్తున్న ఈ విజయాలకు కారణం మన దేశంలో పేదరిక నిర్మూలన అనేది తక్షణ రక్షణ మరియు శాశ్వత ఎదుగుదల అనే 2 కీలక అంశాలపై సాగడమే. జిల్లా స్థాయిలో పౌర సరఫరాల శాఖ మరియు సాంఘిక సంక్షేమ శాఖ 2 ముఖ్యమైన ఇంజన్లుగా పనిచేస్తూ పేదరిక నిర్మూలన పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నాయి. పౌర సరఫరాల శాఖ పేద కుటుంబం ఆకలితో బాధపడకుండా కాపాడితే

0: సాంఘిక సంక్షేమ శాఖ ఆ కుటుంబం పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడడానికి అవసరమైన విద్య, ఉద్యోగ అవకాశాలను వారికి అందిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంజరాన రామారావు గారి ద్వారా.
1: అందరికీ నమస్కారం. నేను సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశాఖపట్నం జిల్లా కె రామారావు. సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలోనూ షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలను చేపడుతుంది. కేంద్రంలో కేంద్ర సామాజిక సంక్షేమం మరియు సాధికార మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్రంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమం సాధికారత మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యంగా మూడు అంశాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో మొదటిది విద్యా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. ఇందులో విద్యార్థులను వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చించి వారి తాలూకా నాణ్యమైన విద్యకు అవసరమైన చర్యలు తీసుకుని వారిని ఉన్నత విద్యావంతులుగా చేర్చడం, విద్యావంతులైనటువంటి వారు సెమీ విద్యావంతులందరికీ కూడాను అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారు స్వయం ఉపాధి పథకాలు చేపట్టడానికి, జీవితంలో ఆదాయ ఆర్జనకు అవసరమైనటువంటి ఉపాధి మార్గాలు చేపట్టడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. రెండవ అంశమైనటువంటి ఉపాధి అవకాశాల కల్పనలో విధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ వారు మరియు బ్యాంకుల సౌజన్యంతో వారికి సబ్సిడీతో కూడినటువంటి వివిధ లోన్లను మంజూరు చేసి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి నైపుణ్యాలు అభివృద్ధి చేసి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆదాయ ఆర్జన కోసం అవసరమైనటువంటి చర్యలు చేపడుతుంది. మూడవ అంశం సామాజిక న్యాయం. ఆత్మన్యూనత కలిగించే అంశాలకు సంబంధించినటువంటి ఏవైనా చర్యలు చేపట్టినప్పుడు అటువంటి చర్యలు చేసినటువంటి వారు చట్టబద్ధంగా శిక్షార్హులు. అలా వాటిని శిక్షించడం పాటు షెడ్యూల్డ్ కులాల ప్రజలకు ప్రభుత్వం కూడాను ఆర్థికంగా చేయూతనివ్వడం, వారి ఉపాధి అవకాశాలకు అవకాశం ఉన్నంత వరకు కూడా సహాయం చేసి వారిని సమాజంలో అందరితో సమానంగా ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైనటువంటి చర్యలనేవి చేపట్టడం జరుగుతుంది. ఈ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకుని షెడ్యూల్డ్ కులాల ప్రజలు అభివృద్ధి చెందాలని, వారి పిల్లల్ని అధికంగా ఉన్నత విద్య వరకు కూడా వారి విద్యావంతులు చేయటం, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఉపయోగించుకుంటూ వారు పిల్లల్ని చదివించాలని, అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి జీవితంలో మంచి ఆదాయాలు సంపాదించే ఉపాధి పనులు చేపట్టవచ్చని సందర్భంగా తెలియజేస్తూ ఈ సదుపాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాయి కాబట్టి వాటిని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.
0: దేశ ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి, పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ద్వారా నేడు భారతదేశం పేదరిక నిర్మూలనలో చారిత్రాత్మక విజయాలను సాధిస్తోంది. ప్రజలకు ఉపాధిని కల్పించడం, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడం, సంక్షేమ సాధికారత కార్యక్రమాలకు నాంది పలకడం, మహిళల్ని స్వావలంబన దిశగా నడిపించడంతో పాటు అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఆత్మనిర్భర్ భారతాన్ని ఆవిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది నేటి భారతం. అయితే పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం అనేవి కేవలం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు, అది మనందరి బాధ్యత కూడా. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే నవభారత నిర్మాణానికి జరుగుతున్న ఈ పవిత్ర సామాజిక యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయభాస్కర్ గారు, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ ఉప సంచాలకులు శ్రీ కంచరాన రామారావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కృతజ్ఞత. శ్రీమతి ఎం స్వప్నప్రియ గారి కథానికి వింటారు.
4: నమస్తే గురువుగారు. ఇంత రద్దీగా ఉన్న ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో ఇలాంటి పలకరింపులు కూడా ఉంటాయా? అది ఈ దేశంలో అని మనసులో అనుకుని ఎక్కడో విన్నట్లున్న గొంతులా అనిపించి ఆ పిలుపు వైపు తిరిగాయి మూర్తిగారి కన్నులు. చాలా వేగంగా తన వైపుకు దూసుకువచ్చిన మనిషిని చూసి కృష్ణవి కదూ అని దగ్గరికి తీసుకున్నారు. కృష్ణ మూర్తిగారి కాళ్లకు నమస్కారం చేసి, ఎలా ఉన్నారు గురువుగారు, చాలా సంవత్సరాలైపోయింది మిమ్మల్ని చూసి అని పలకరించి, మీరు ఇక్కడ ఈ దేశంలో అని అడిగాడు. అమ్మాయి వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఒక్కడివే ఎందుకు, మా దగ్గరికి వచ్చేయంటే వచ్చాను, కానీ నేను ఈ వాతావరణానికి ఈ జీవన విధానానికి ఇమళ్లేక వెళ్ళిపోతున్నాను అని చెప్పుకొచ్చారు మూర్తిగారు. చాలా పెద్ద డైరెక్టర్వి అయ్యావు, చూస్తున్నాను పేపర్లో టీవీలో నీ ఎదుగుదలని. మావాడే ఈ కృష్ణ అనుకుంటూ ఉంటాను. మొన్న పండక్కి విడుదలైన నీ సినిమా కూడా ఇక్కడే మా పిల్లలతో కలిసి చూశాను, చాలా బాగుంది, సంతోషంగా ఉంది నిన్ను ఇలా కలవడం. ఇంతకీ ఎలా ఉన్నారు అందరూ, అమ్మ అక్క చెల్లి అడిగారు మూర్తిగారు కృష్ణ ఫ్యామిలీ గురించి. అక్కకి చెల్లెళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు చేశాను. అమ్మ సంవత్సరం క్రితం చనిపోయింది. నాకు కావ్యతో పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు, అందరం బాగున్నాం. ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాక జీవితమే మారిపోయింది గురువుగారు అని కృష్ణ చెప్తుండగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇద్దరి సీట్లు వేరే వేరే చోట రావడం వలన ఇంకా మాట్లాడడానికి అవలేదు కృష్ణకి. కొన్ని గంటల ప్రయాణం తర్వాత హైదరాబాదు చేరుకున్నారు. ఎవరి హడావుల్లో వారు దిగిపోయారు. మూర్తిగారు లగేజ్ బెల్ట్ దగ్గర లగేజ్ తీసుకుని బయటికి వచ్చి క్యాబ్ కోసం చూస్తుంటే కృష్ణ తన కారులో మూర్తిగారిని తనే స్వయంగా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకువెళ్లాడు. కృష్ణ మాట్లాడించబోయినా అన్ని గంటల ప్రయాణం, అందులోనూ పెద్ద వయసు అవడం వలన అలసిపోయిన మూర్తిగారు ఆసక్తి చూపలేదు. అది గమనించిన కృష్ణ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. 3/4 గంట ప్రయాణం తర్వాత మూర్తిగారు చెప్పిన అడ్రస్ దగ్గరికి రావడంతో, ఇంటి వరకు వద్దు కృష్ణ, అసలే పెద్ద డైరెక్టర్వి నీవు, కాలనీలో వాళ్లంతా నీ చుట్టూ మూగుతారు, నీకు ఇబ్బందిగా ఉంటుంది, అంతేకాక నువ్వు నా ఇంటికి వస్తే అది రేపటి నుంచి సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతుంది, అది నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదా నాకు ప్రశాంతంగా ఉండడమే ఇష్టం అని చెప్పి కారు దిగుతున్న మూర్తిగారి మాటకు ఎదురు చెప్పలేక, నేను మీ కొడుకులాంటి వాణ్ణే, ఏదైనా అవసరం అనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పి కార్డు ఇచ్చాడు కృష్ణ. కాలనీ లోపలికి కారు వద్దని చెప్పి రోడ్డుకు అటువైపునే కారు ఆపించి లగేజ్ తీసుకుని మూర్తిగారు ఇంటివైపు నడుస్తుండగా అటునుంచి వచ్చిన వాహనం మూర్తిగారి వైపు దూసుకురావడం చూసి మూర్తిగారిని తోసేసి తను ప్రమాదానికి గురయ్యాడు కృష్ణ. క్రిందపడిన మూర్తిగారు తలకి దెబ్బ తగలడంతో స్పృహ తప్పిపోయారు. రక్తపుమడుగులో ఉన్న కృష్ణని మూర్తిగారిని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. తరువాత రోజు సాయంత్రం స్పృహలోకి వచ్చిన మూర్తిగారు ఎదురుగా ఉన్న టీవీ ఛానల్లో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ గారు యాక్సిడెంట్ అయ్యి సిటీలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అని, అది చూసి కృష్ణను చూడాలని పక్కనే ఉన్న నర్సును అడిగారు. కృష్ణ ఇంకా స్పృహలోకి రాలేదని, వచ్చాక తీసుకెళ్తానని చెప్పింది అక్కడున్న నర్సు. టీవీ ఆఫ్ చేసి ఆలోచనలోకి వెళ్లిపోయారు మూర్తిగారు. ఆ రోజు చాలా రద్దీగా ఉంది ట్రైన్, నిలబడటానికి కూడా చోటులేదు. అలానే ఎక్కారు మూర్తిగారు పల్నాడు రైల్లో మధ్యభోగిలో. అసలే ఈ ఆఫీసులో మొదటి రోజు, ఆలస్యంగా వెళ్తే బావుండదు అని. వినాయక చవితి నవరాత్రులు అవడం వలన కూర్చోడానికే కాదు కదా, కనీసం నిలబడ్డానికి కూడా చోటులేదు. 2 స్టేషన్లు దాటిపోయాయి కాని దిగేవారికంటే ఎక్కేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీనికి తోడు మధ్య మధ్యలో టీ కాఫీ అంటూ ఒకసారి, వేడివేడి ఇడ్లీ వడా పూరీ అంటూ మరోసారి అమ్ముకునేవాళ్లు రావడంతో నిలబడ్డం కూడా కష్టంగా ఉంది. 3/4 స్టేషన్లో ఎక్కాడు కృష్ణ. అంతరిక్షలో కూడా ఇతనికి దారి బానే దొరికింది ఆ చివరి నుండి ఈ చివరికి రావడానికి అనుకున్నాడు మూర్తిగారు కృష్ణను చూసి. కృష్ణ రైల్లో పిల్లలు ఆడుకునే గిలక్కాయలు, పిన్నీసులు, మన్నెముళ్ళులు వగైరాలు అమ్ముకుంటూ ఉంటాడు. గేటు దగ్గరే నిలబడి ఉన్న మూర్తిగారిని, ఏం గురువుగారు ఎక్కడిదాకా అని పలకరించాడు కృష్ణ. మిర్యాలగూడ వరకు వెళ్లాలి అన్నారు మూర్తిగారు. కొంచెం జరగండి అని ఆ భోగి మెట్ల

అవుతుందా అని గమనిస్తూనే ఉన్నారు మూర్తిగారు. పాప నవ్వింది కానీ కృష్ణకు మాత్రం బోణి అవలేదు. మూర్తిగారిని చూసి పలకరించాడు కృష్ణ. నమస్తే గురువుగారు, రోజూ వస్తారా ఈ రైలుకే? అంతకుముందు ఎప్పుడూ కనిపించలేదు అని మాట కలిపి, మాటల మధ్యలో రోజూ వచ్చే ఉద్యోగస్తులంతా రెండో బోగీలో ఎక్కుతారు అని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత రోజు కృష్ణ చెప్పింది గుర్తొచ్చి రెండో బోగీలో ఎక్కారు మూర్తిగారు. అక్కడ చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులే, ఒకరిద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఉన్నారు. మూర్తిగారు ఆ బోగీలో వారితో త్వరగానే కలిసిపోయారు. వారం రోజుల తర్వాత కృష్ణ కూడా అదే బోగీలో ఎక్కాడు. అందరితో చాలా ఆత్మీయంగా మాట్లాడడం, వారు కూడా కృష్ణతో అలానే ఉండడం బాగా అనిపించింది. అంతేలే, స్థాయి ఏదైనా అందరి కష్టం ఒకటే కదా అనుకున్నారు మూర్తిగారు. నమస్తే గురువుగారు అని పలకరించాడు. కానీ ఈసారి మొబైల్ ఫోన్ కవర్లు, హెడ్ ఫోన్లు, సెల్ఫీ స్టిక్లు తీసుకువచ్చాడు. వెంకటేశం పందుల్ గారు వర్షం పడినప్పుడు ఫోన్ తడవకుండా ఉండే ఒక ఫోన్ కవరు, ఇంకొకరు ఇయర్ ఫోన్లు, నరసింహం గారు ఒక సెల్ఫీ స్టిక్కు, అలా అందరూ ఏదో ఒకటి కొన్నారు కృష్ణ దగ్గర. కృష్ణ వెళ్లిపోయిన తర్వాత, ఇవేవీ అంత మంచివి, బ్రాండెడ్వి కాదు కదా అని అన్న మూర్తిగారితో, కొత్తగా పెట్టుకున్నాడు, అందులోనూ కృష్ణ మనవాడు, మనతో కలిసి ప్రయాణం చేస్తాడు అని బదులు చెప్పారందరూ. తోటి మనిషికి సాయపడవోయ్ అన్న గురజాడవారి మాటలు గుర్తుకు వచ్చాయి మూర్తిగారికి. అలా ప్రతిరోజూ ప్రయాణంలో వారానికి రెండు మూడు రోజులు కనిపిస్తాడు కృష్ణ. ఒకరోజు ఆ బోగీలో కొత్తగా ఒక అమ్మాయి కనిపించింది మూర్తిగారికి. రోజూ తనతో ప్రయాణం చేసే వెంకటేశం పంతులు గారి పక్కనే కూర్చుంది. గలగలా మాట్లాడుతూ, చాలా అల్లరి చేస్తూ, అక్కడున్న వారితో బాగా కలిసిపోయి చాలా చలాకీగా నవ్వుతూ అందంగా ఉంది. కానీ మాటకోసారి టైం ఎంతయిందో అని చూసుకోవడం, ఇంకా ఎన్ని స్టేషన్లున్నాయి అని ఎదురు చూడడం ఎదురుగా కూర్చుని ఉన్న మూర్తిగారికి అర్థమవుతుంది. అంతలో స్టేషన్ వచ్చి అక్కడ ఎక్కిన కృష్ణను చూసి ఆ అమ్మాయి కళ్ళు మెరిసిపోతున్నాయి. కృష్ణ కూడా తనను చూసి చాలా సంతోషంగా ఉన్నాడు. రా కూర్చో అని పక్కకి జరిగి తన పక్కనే చోటిచ్చింది. తన బ్యాగ్లో నుంచి బాక్స్ తీసి ఇచ్చి తినమని చెప్పింది. కొంచెంసేపటికి మూర్తిగారు దిగిపోయారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో వచ్చేటప్పుడు మాటల మధ్యలో వెంకటేశం పంతులు గారు చెప్పుకొచ్చారు. ఉదయం వచ్చిన అమ్మాయి పేరు కావ్య, ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది, మా ఇంటి పక్కనే ఉంటారు. అంతేకాక మన కృష్ణకి మేనమామ కూతురు. చిన్నప్పటినుంచి కృష్ణ అమ్మమ్మకి కావ్యని కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయాలని ఉండేది. కాకపోతే తండ్రి చనిపోయాక ఉన్న ఆస్తులు అమ్మి అప్పులు తీర్చి అయిన వారందరికీ దూరం అయ్యారు కృష్ణ వాళ్లమ్మ. చదువు మధ్యలోనే ఆపేసి రైల్లో తిరిగి అమ్ముకునే కృష్ణ అంటే వాళ్ల అత్తకి అసలే పడదు. అందుకే ఇంటివైపు కూడా రానివ్వదు. అప్పుడప్పుడు వీళ్ళిలా కలుస్తుంటారు. కృష్ణవాళ్లు చాలా మంచివాళ్లండి, విధి వాళ్లని ఇలా చేసింది అని చెప్పుకొచ్చారు వెంకటేశం పంతులు గారు. కృష్ణకి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు, అమ్మ ఉన్నారు. మొదట్లో బాగా బ్రతికిన వాళ్లే. అయిన వాళ్లు మోసం చేయడం, అప్పులు వాళ్లు వేధించడంతో, తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల కుటుంబ భారమంతా తన మీద పట్టంతో ఇలా రైల్లో అవి ఇవి అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఒక్కోసారి అసలు బేరమే అవదు. రైల్వే స్టేషన్లో నీళ్లు తాగి తిరిగి వచ్చే ట్రైన్ కోసం ఎదురుచూస్తూ ఆ ప్లాట్ఫామ్ మీదే పడుకుంటాడు. కానీ ఏ రోజు కృష్ణముఖంలో చిరునవ్వు చెరగలేదు. తనకి రైటర్ అవ్వాలని చాలా పెద్ద కోరిక. ఖాళీ దొరికినప్పుడల్లా కదులుతున్న రైలు మెట్ల మీద కూర్చునో, ప్లాట్ఫామ్ మీద ఉన్న పూల చెట్టు కింద కూర్చునో కథలు రాసుకుంటూనో, రాసింది దిద్దుకుంటూనో ఉండడం చాలాసార్లు చూశారు మూర్తిగారు. ఒకరోజు కొంచెం తలనొప్పిగా ఉండడం వలన మధ్యాహ్నానికే తిరుగు రైలుకు బయలుదేరారు మూర్తిగారు. అంతలో కృష్ణ కనిపించాడు స్టేషన్లో. ఇప్పుడే వస్తా గురువుగారు, బాగా ఆకలిగా ఉంది అని చెప్పి వెళ్లి ప్లాట్ఫామ్ మీద ఉన్న నీటి కుళాయిలో నీరు త్రాగి పరిగెత్తుతూ వచ్చి రైలు ఎక్కాడు. ఈరోజు సాయంత్రం అక్కకి పెళ్లి చూపులు, సంపాదించిన 300తో ఏర్పాట్లు చేయాలి, అందుకే త్వరగా వెళ్తున్నాను చెప్పాడు. మూర్తిగారు తలనొప్పి వలన తను తినకుండా ఉంచిన బాక్సు కృష్ణకి ఇచ్చారు. అంతేకాక ఆఫీస్లో ఎవరో ఇచ్చిన స్వీట్ బాక్స్ కూడా కృష్ణకి ఇచ్చి, సాయంత్రం ఉపయోగపడవచ్చు ఉంచు అని ఇచ్చారు. చాలా మొహమాటంతో తీసుకున్నాడు కృష్ణ. ఆ రోజు నుండి కృష్ణ ఎప్పుడు కనపడినా తన దగ్గర ఏదో ఒకటి అవసరం ఉన్నా లేకపోయినా కొనేవారు మూర్తిగారు. చిన్నగా అభిమానం ఏర్పడింది. ఏదో ఒక రకంగా కృష్ణకి సాయం చేయాలనుకున్నారు మూర్తిగారు. ఇలా దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక ఆదివారం మూర్తిగారు ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణంలో కలిశాడు కృష్ణ.
ఏంటై

0: యా, ఎప్పుడూ ఏవో పేపర్లు పట్టుకు తిరుగుతావు అని అడిగారు మూర్తిగారు. నాకు రైటర్ అవ్వాలని కోరి గురువుగారు, కథలు రాస్తుంటాను అని చూపించాడు. నాకిస్తావా, నేను చదివిస్తాను అని చెప్పి తీసుకెళ్లారు. తనకు తెలిసిన వారి ద్వారా ఒక నిర్మాతకు పంపారు మూర్తిగారు. తర్వాతి వారం రోజులకి మూర్తిగారికి ప్రమోషన్ రావడం, ముంబైకి ట్రాన్స్ఫర్ అవడం జరిగిపోయాయి. ఒక నెల రోజుల తర్వాత కృష్ణ రాసిన స్క్రిప్టు నచ్చిందని, అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి రమ్మని పెద్ద నిర్మాణ సంస్థ నుంచి లెటర్ వచ్చింది. కృష్ణ హైదరాబాద్ వెళ్లి ఆ రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి చివరికి మంచి రైటర్గా డైరెక్టర్గా స్థిరపడ్డాడు. తర్వాత చాలాసార్లు రైలులోని మిగతా వారి ద్వారా మూర్తిగారిని కలవడానికి ప్రయత్నం చేసినా సినిమా ప్రపంచం అంటేనే పడని మూర్తిగారు దూరంగానే ఉంచారు. ఫోన్ రింగవడంతో ఆలోచనలోంచి బయటకు వచ్చి మనవణ్ణుంచి వచ్చిన ఫోన్ ఆన్సర్ చేసి చిన్నగా కృష్ణ ఉన్న రూమ్ వెతుక్కుంటూ వెళ్లారు. అప్పుడే కళ్ళు తెరిచి, మీకు కృతజ్ఞతలు చెప్పకుండానే పోతానేమో అనుకున్నాను గురువుగారు అన్న కృష్ణకి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు మూర్తిగారు.
1: మీరింతవరకు కృతజ్ఞత శ్రీమతి ఎం స్వప్న ప్రియ గారి కథానికి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు. ముందుగా చిత్ర పాడిన పాట చిత్రం నేనున్నాను.

నేను మనిషిని చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కవితా కృష్ణమూర్తి పాడిన పాట, చిత్రం నేటి సిద్ధార్థ.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తుని నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం

0: మొదటి స్నాతకోత్సవంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ, విద్యావంతులైన యువత ద్వారానే దేశ నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను మరవకూడదని హితవు పలికారు. సమాజంలో ఎందరో పేదలు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారని, వారిని ముందుకు తీసుకుని రావడంలో యువత సహకారం అవసరమని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: ప్రియ విద్యార్థియో, దీక్షాంత సమారోహ అప్నే ఏక్ విశేష ఉత్సాహ ఔర్ ఉల్లాస్ కా సంచార్ కర్ రహా హై. ఇస్ విశ్వవిద్యాలయ సే అప్నే జో అనుభవ ఔర్ కుశలతా పాయి ఉస్కే బల్ పర్ ఆప్ అప్నా భవిష్య సంవారనే కే లియె ఆగే బఢేంగే. అప్నీ బెహతరీ కే సాథ్ హి అప్నే సమాజ్ ఔర్ దేశ్ కే లియె భి ఆప్కో సక్రియ యోగదాన్ కర్నా హై. యే భావ్ ఆప్కే దిల్ దిమాగ్ సే కభీ ఓజల్ నహీ హోనా చాహియే. ఆప్కో ఏసే భారత్ కా నిర్మాణ్ మే సహాయతా కర్నీ హై జహాన్ వికాస్ సమతా పూర్వక్ హై ఔర్ కోయీ భీ పీచే నా ఛూట్.
0: రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా లేన్ క్రమశిక్షణను పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2014లో సుమారు 46,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి ప్రస్తుతం 1.78 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. వడోదరలో ఈరోజు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. దృఢమైన ఆర్థిక వ్యవస్థ బలమైన రక్షణ సామర్థ్యాలకు పునాది అని స్పష్టం చేశారు. గుజరాత్ త్వరలో రక్షణ తయారీకి గ్లోబల్ హబ్గా అవతరించనుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా వడోదర ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగం సైనిక విమానాల తయారీ కేంద్రానికి నిలయంగా ఉందని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేస్తూ,
2: ఆజ్ హమారా భారత్ ఆత్మ నిర్భర్తా కే రథ్ పర్ సవార్ హోకర్ వైశ్విక్ కురుక్షేత్ర మే హుంకార్ భర్ రహా హై ఔర్ ముజే విశ్వాస్ హై ఇస్మే గుజరాత్ భారత్ కే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఔర్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ కా ఏక్ మహత్వపూర్ణ స్తంభ బన్కర్ ఖడా హోగా ఔర్ జిస్ తరహ సే గుజరాత్ అప్నీ రిమార్కేబుల్ గ్రోత్ జర్నీ వో ఆగే బఢా రహా హై ముజే పూరా విశ్వాస్ హై కి యహ రాజ్య భారత్ కి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఔర్ టెక్నాలజికల్ ఎక్సలెన్స్ కో ఆగే బఢానే మే ఏక్ లీడింగ్ రోల్ ప్లే కరేగా.
0: గ్రీస్ నుండి భారతదేశానికి యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు సేవలను యూరో బ్యాంక్ ఈ రోజు ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ, ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ తో బ్యాంక్ సహకారంలో యూరో బ్యాంక్ ఈ సేవలను అందిస్తోంది. దేశ సరిహద్దులు దాటి డబ్బు బదిలీ చేయడానికి యూరో బ్యాంక్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇది ముఖ్యమైన మైలురాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విశాఖలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నుంచి అభ్యసించిన విద్యను వర్తమాన సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్కు దేశంలో చారిత్రక గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. తీర ప్రాంతం నుంచి నాగరికత వివిధ దేశాలకు విస్తరించిందని చెప్పారు. విశాఖ ప్రాంతం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లతో పోరాడారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే క్రమంలో తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి కోరుతూ,
3: benefit. Who is the captain of that social change, economic change? Certainly our university students. In the area of biotechnology, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected. More human solutions are expected.

0: ఐఎమ్ కాన్ఫిడెంట్ దిస్ స్ట్రాంగ్ యూనివర్సిటీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ ద టార్గెట్ ఆఫ్ వికసిత్ భారత్ 2047 టు ఫుల్ఫిల్ ద డ్రీమ్ ఆఫ్ దిస్ కంట్రీ మ్యాన్. యు విల్ టేక్ లీడ్ అండ్ యువర్ పేరెంట్స్ విల్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ.
1: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలలో 40 ఏళ్లకు పైగా సేవలందించి ఇవాళ పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని విషయాలలో భారత సైన్యం స్పష్టమైన లక్ష్యాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత స్ఫూర్తితో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వస్తోందని పేర్కొన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య సమన్వయం, ఒక ఉమ్మడి అవగాహన, పరస్పర విశ్వాసం ఉన్నాయని తెలిపారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడం అన్ని దేశాల సమిష్టి బాధ్యతని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం 26కు పైగా దేశాలతో 28 మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని తెలిపారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయన్నారు. సురక్షితమైన, క్రమబద్దమైన, చట్టబద్దమైన వలసలను నిర్ధారించడంలో ద్వైపాక్షిక సహకారం అవసరాన్ని కూడా భారతదేశం గుర్తిస్తుందని జయశంకర్ చెప్పారు. ఆలోచనలను పంచుకోవడానికి, అనుభవాల నుండి నేర్చుకోవడానికి, మొబిలిటీకి సంబంధించి కొత్త విధానాలను అన్వేషించడానికి ఈ ఫోరం అవకాశాలను అందిస్తోందన్నారు. విశ్వసనీయమైన రవాణా మార్గాలు బలమైన ఆర్థిక వ్యవస్థలకు, మరింత పటిష్టమైన సమాజాలకు, లోతైన అంతర్జాతీయ సహకారానికి దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, పంపిణీని నియంత్రించే తాత్కాలిక నిబంధనలను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన తాత్కాలిక నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆ శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం రిటైల్ అవుట్లెట్లో ప్రతి వినియోగదారుడు లేదా వాహనానికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్పై తాత్కాలిక పరిమితిని విధించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాత్కాలిక నియంత్రణ చర్యలు ఇకపై అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందని మంత్రిత్వ శాఖ వివరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కీలక పాత్ర పోషించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రక్షణ తయారీలో స్వావలంబన దిశగా దేశం వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే బాధ్యతాయుతమైన పాత్ర విద్యార్థులదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ న్యూఢిల్లీలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

మీరు విన్న ఈ పాట ఆషికీ చిత్రం నుంచి కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ పాడారు. గీత రచన సమీర్. తర్వాత నైన్టీన్ 1942 ఏ లవ్ స్టోరీ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట, గీత రచన జావేద్ అఖ్తర్.

మీరింతవరకు చిత్ర జగత్ పాత హిందీ చిత్ర గీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: మరికొద్ది క్షణాల్లో భక్త సిరియాల హరికథ కథకులు శ్రీ బి యతిరాజు భాగవతారు గారు.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణ

రసజ్ఞులైన ఆకాశవాణి శ్రోతలకు హార్దిక అభివాదాలు. శివనామం చాలా గొప్పది, మహిమాన్వితమైనది. శివ శివేతి శివేతి శివేతి వా భవ భవే

సకల సన్మంగళాన్ని ప్రసాదించేది శం. శం కరోతి ఇది శంకర అని కదా, సర్వ సుఖాలను సర్వశుభాలను కలిగించేవాడు కనుకనే శంకరుడు అని పేరొచ్చింది అతనికి. ఆయన బోడా శంకరుడు. ఒక్క మారేడు దళం, ఒక్క నీటి కణం వేస్తే చాలు, కోరినవన్నీ ఇచ్చే కోమల హృదయుడు, భక్త సులభుడు. ఆ కైలాసవాసం లీలా విలాసాలు అనంతమైనవి. అభిషేకప్రియుడైన ఆ గంగాధరుని నమ్మి సేవించి తపించి తరించిన భక్తులు ఈ పుణ్యభూమిలో కోకొల్లలో ఉన్నారు. ఆ కాంచీక్షేత్రంలో, దక్షిణ భారతదేశంలోని కామాక్షి అమ్మవారు నెలకొన్న కాంచీక్షేత్రంలో పావన వైశ్య కుటుంబంలో జన్మిస్తాడు ఈ తుంబురుడు.

ఆ పరమశివుని కరుణామృత రసప్రవాహంలో తృప్తిగా తానమాడి తరించిన భక్త శ్రీయాళుడు త్యాగమయ దివ్య చరిత్రను ఈరోజు గానం చేసుకుందాం. యథాశక్తి శ్రద్ధాభక్తులతో ఆలకించి ఆశీర్వదించగలరని ప్రార్థన. పరమ తపోధన నిలయమై వెలయు బద

ఆధ్యాత్మిక సంధ్య. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సంధ్య వాచుకున్న మునిరాజు దేవతార్చనము, పితృతర్పణము, దేవతార్చనం అన్ని ముగించుకుని నిత్యకర్మలన్నీ ఆచరించి పన్నశాలలో కూర్చుని హవిశేషమైన భగవన్ నివేదనమైన ఆ నివ్వెరవడ్ల పాయసం, మధురమైన పాయసం ఉన్నదే, దాన్ని అతను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రెండు లేడి కూనలకు తినిపిస్తున్నాడు. పెద్ద పెద్ద కళ్ళేసుకుని అమాయకంగా ముని మన సాకట్టుకుంటూ ఆ మధురమైన పాయసాన్ని చప్పరిస్తూ ఆనందిస్తున్నాయి ఆ లేడి కూనలు. వాటిని చూస్తూ ముని కూడా ప్రశాంతంగా ఉన్నాడు. అదే సమయంలో తుంబురుడనే ఒక ప్రమదుడు భార్యతో హేమకూటంలో శివార్చన ముగించుకుని గోకర్ణక్షేత్రం వెళదామని విమానంలో వెళుతూ ఈ బదరీవనం పైనుంచి వెళుతున్నది విమానం. దిగో ఈ దృశ్యం చూశాడు. దేవి ఇలాలా, దూర్వాసోమునుడేమిటి, ఇంత ప్రశాంతంగా ఉండడం ఏంటి, ఇదే నా కళ్ళకు నేను నమ్మలేకపోతున్నానే, ఇదేదో సుదినంలా ఉన్నదే అని తన ఆనందానికి గుర్తుగా చిటిక వేశాడు. ఆ చిటిక శబ్ద మాత్రానికే ఆ లేడి పిల్లలు బెదరి అదరి పాయసపు గిన్నెను కాలుతో తన్ని దిక్కులకు పారిపోయినాయి. అసలే దూర్వాసుడు, ఈ దురాగతమంతా ఆయన చెవిన పడింది. ఒక్కసారి చూస్తే పైన విమానంలో కనిపించాడు ఆ తుంబురుడు. ఇరా దుర్మార్గుడా, గంధర్వుడు నని గర్భమా, ఆలి వెంట ఉన్నదని మదమా, ఓరి దురాత్మా, ఓరి దురాత్మ, పాపమతిను అగిరముందిను జింకకూనలన్ క్రూరత చేత చిట్టమిడి కూటికి దూరమర్తువే, అహంకారము నెత్తికెక్కెనే వికారపు చేష్ట సహింతునే, దురాచార ఫలము గొమ్ము నర జన్మము నందెదుగాత మేదిని. దుర్మార్గుడా, పైసాన్నం తినే పసికూనులకు ఈ పూట తిండి లేకుండా చేసావు కదరా, అమాయక జీవుని ఏం పాపం చేశాయిరా, ఏ తల పొగరెక్కిందా, నా వంటి వానితోనా నీ చెలగాటం, చేసిన దుష్కర్మకు తగిన ఫలం అనుభవించవలసింది, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మం శుభాశుభం, కాబట్టి ఇదే నా శాపం విను, నీ గంధర్వ శక్తులన్నీ ఉడిగిపోయి ఒక సామాన్య మానవునిగా భూలోకంలో జన్మింతుగాక హో అని శాపజలాన్ని విడిపించాడు. అశనిపాతం లాంటి శాపవాక్కు విన్న ఆ తుంబురుడు నిలువెల్ల కంపించిపోయి విమానం దిగి వచ్చి మునిరాజు కాళ్ల మీద పడి, గురుదేవ మీ యొక్క ఈ భూతదయాపరతకు నేను తట్టుకోలేక నా ఆనందానికి గుర్తుగా చిటుక వేశాను, ఆ నా చిన్న పాపమే లోపమై తన నోట శాపమై ఈ విధంగా బాధిస్తున్నది, మన్నిప్పుడు చేసిన ఎవరు

స్వామి మన్నించండి, నే చేసిన పాపం చాలా చిన్నది, మీరు నాకు విధించిన శాపం అనల్పమైనది. మునునాథ, కరుణాసనాథ, అవశ్యం అవభోక్తవ్యం తప్పదు కదా, మీ శాపవచనానుసారం భూలోకంలో జన్మించిన నాకేం బాధ లేదు, కానీ నిరంతర శివార్చనా దురంధరులైన పరమభక్తుల ఇంట్లో నాకు జన్మనివ్వండి అని ప్రార్థించాడు. అప్పటికే ముని మనస్సు మెత్తబడింది. ఉత్తమస్య క్షణస్య కోపమని మంచివారి కోపం కొద్దిసేపు ఉంటుంది. నాయనా, తుమ్ముర, ఏదైనా మన చేతిలో లేదు, శివానుగ్రహం. నేను విధించిన శాపాన్ని నిద్ర మేలు కాంచి వచ్చినట్టుగా అనుభవించిరా. నీ ఇల్లాలు నా ఆశ్రమంలో ఉంటూ తన సేవలు చేసుకుంటూ

తరిస్తుంది, వెళ్ళిరా, అంతా నీకు శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి పంపించారు. మౌని అమోఘ శాప మహిమ, మౌని అమోఘ శాప మహిమ, జనించ మహీతలానా మౌని అమోఘ శాప మహిమన్ జనించ మహీతలాన తామానవుడవు చుతుంబురుడు ఉమావరపాద గభీర భక్తి పాదో నిధిరత్నమట్లు చిరుతండడు వైశ్యకులమునందు కాంచీ నగరాది దేవత అచించ పురాకృత పుణ్యరూపమే. అడ్డులేని దూర్వాసుని యొక్క శాప కారణంగా తుంబురుడు భూలోకంలో దక్షిణ భారతదేశంలో ఒక పావన వైశ్య కుటుంబంలో కాంచీ క్షేత్రంలో జన్మించాడు. చిరుతొండడు అన్న పేరుతో ద్రవిడ సంప్రదాయంలో చిరుతొండ నంబియార్ అని కూడా అంటారు. మోక్షదాయకములైన ఏడు మోక్ష క్షేత్రాల్లో కంచి కూడా ఒకటి. గజేంద్రుడు రక్షించిన వరదరాజస్వామి విష్ణు కంచి, అలాగే ఏకామ్రనాథ స్వామి పేరుతో శివుడు శివకంచిలో ఉంటారు. అలాంటి శివకేశ్వరులకు అభేదమని చెప్పే గొప్ప పుణ్యక్షేత్రము. ఆ క్షేత్రంలో కంపానదీ తీరంలో వెలసింది ఆ కాంచీ పట్టణం. వీరశైవ వ్రతాచారులైన మహాభక్తులు అనేక మంది ఆ కాంచీ క్షేత్రంలో కులువై ఉండేవారు ఆ కాలంలో. సకల వైభవాలకు లక్ష్మీ నివాస యోగ్యమై పాడి పంటలతో అలరారేది ఆ ఏడు వాడల వైశ్య కుటుంబాలు కూడా వ్యాపార వృత్తి చేస్తూ ఉండేవారు. అంటే అది పెద్ద వ్యాపార కేంద్రంగా కూడా ఉండేది. శ్రీలందరూ వైశ్యవరుల కాపురం.

ఇప్పుడు ఆ క్షేత్రంలో 1000 వైశ్య కుటుంబాల వారు ఉండేవారట. వాళ్ళంతా సంపన్నులు, ఐశ్వర్యంలో కుబేరులు, ఇక దానంలో కర్ణును మించిన వాళ్ళు, సదాచార పరాయణలు, జంగమ దేవరాలను సాక్షాత్ లింగని మారురూపులుగా భావించే పరమభక్తులు. అట్టి షట్కాల శివార్చనా దురంధరుడైన ఒక వైశ్య శివభక్తుని ఇంట దూర్వాసుని చేప కారణంగా తుంబురుడు చిరుతొండ నంబి అన్న పేరుతో జన్మించాడు. పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్చుకుని వంశానుగతమైన వ్యాపారాన్ని చేపట్టాడు. ధర్మబద్ధంగా నిర్వహిస్తూ యుక్త వయస్సు వచ్చింది. తగిన వయస్సులో తల్లిదండ్రులు అతనికి ఉత్తమ సాధ్వీయమణి చేత వివాహం కూడా చేశారు. ఆమె పేరు తిరువేంగనాంచి. భర్తకు అన్ని విధాలా అనుకూలవతి, శీలవతి, సాటిలేని ఉత్తమ సతి.

చిరుతొండని సతీమణి త్రివేంగనాంచి మగని మనసరిగిన మానినీమణి పాతివ్రత్యానికి మారుపేరు శివభక్తురాలు. కనుక నిత్యము శివునకు ఆవు పేలతో ఆవు పాలతో అభిషేకం చేసి అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, స్తోత్ర ప్రియో భాను అని చెప్తారు కదా, అలాంటి అభిషేక ప్రియుడైన శివుడికి చక్కని ఆవు పాలతో అభిషేకం చేసి మహాదేవునికి ప్రీతికరమైన తుమ్మి పూలని ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అవి మాలలు కట్టి స్వామిని అలంకరించి ఆనందిస్తూ అమ్మవారిని కూడా ప్రార్థించేది.

ఆ దంపతులు ఇరువురు ధర్మబద్ధమైన జీవిత గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ చక్కగా సంసార యాత్ర సాగుతున్నది. వారి అన్యోన్య దాంపత్య వృక్షం పుష్పించి ఫలించింది. ముద్దుల మూటగడుతూ పాలబుగ్గల చిన్నవాడొకడు ఉదయించాడు. అతనికి శ్రీయాళుడు అని పేరు పెట్టారు. కారణం కూడా ఉన్నది. ఆ గారాల బిడ్డ ముద్దుల మూటగడుతూ శుక్లపక్ష చంద్రుల దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నాడు. శివభక్తులు ఒక తల్లిదండ్రులు ఉండడం వల్ల ఆ భక్తి సంక్రమించింది. మంచి సంస్కారం భక్తి ఆ పసిపానంలో వికసిస్తూ ఉన్నాయి. చిన్నతనంలోనే గంగాధరుని గుణగణాలు పాడుతూ ఆడుతూ ఆ ధర్మ భక్తుడైనాడు. ఇక చిరుదొండ నంబి షట్కాల శివార్చనా పరుడు కంచిలోని ఏకాంబరనాథ స్వామిని అర్చిస్తూ గొప్ప వీరశైవ వ్రతము గడించాడు. ఇంటికి వచ్చిన అతిథి ఏం కోరినా లేదనకుండా ఇవ్వడం అతని తిరుగులేని వ్రతం. భగవదాజ్ఞగా భావిస్తూ మాట తప్పక మధుర జీవితం గావిస్తున్నాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక జంగదేమర వచ్చాడు శివనామం చేసుకుంటూ.

ఆ ఏకాంబ్రనాథుడి సేవలో తరిస్తున్నాడు. ఆ వచ్చిన జంగమై ఇలా పాడుకుంటూ వచ్చు, కక్షమునందు జోలే ముదికా విదుకూలము మేనా నాల్క పంచాక్షరి పాండిసీమ నగజార్చిత లింగము కంఠమందు రుద్రాక్షసరాల్ విభూతిమై దాల్చి గర్వమతిన్ శివార్చనా దీక్షితుండు ఒక్క జంగమరుదించే

సంఖ్యలో జోలే కాషాయ వస్త్రాలు కప్పుకుని నాలుగుపై పవిత్ర పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ మెడలో రుద్రాక్షాలు వేసుకుని అరచేతిలో పార్థివలింగాన్ని ధరించి శరీరమంత విభూతి ధరించిన ఒక జంగమ శివయోగి సగర్వంతో చిరుతొండనింటికి వస్తున్నాడు. సిట్టి ఆ జంగమయ్యను చూసి భక్తితో సత్కరించి సేవలు చేశాడు. ఆ శివయోగి అంతా శివుని కృప అని దీవించి ఆ శెట్టి వినయంగా పాదాల వెంపడ్డాడు. ఆనాడు తన ఇంట విందరగించ

0: ఆతిథ్యం అందుకొని కృతార్థులు చేయమని ప్రార్థించాడు వినయంగా. నాయన సరే సంతోషం, నాకు ఒక నియమం ఉన్నది విను.
1: వినవయ్యా మామక నిత్యం వ్రత విశేషము.

శెట్టి గారు విన్నావా, సనాతనంగా మా ఇంట్లో ఒక వ్రతం ఉన్నది. ప్రతిరోజు ఈ పార్థివలింగానికి, మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న ఈ పార్థివలింగానికి తోమెడు చెరుకు రసం కావాలి. అది నువ్వు సిద్ధపరచగలిగితే తప్పకుండా నీ ఇంట విందారగిస్తాను. ఇది నా గురుదేవుల ఆజ్ఞ, ఆగమశాస్త్ర విధానం. శివప్రీతికై నియమంగా ఈ వ్రతం చేస్తున్నాను. నువ్వు ఏర్పాటు చేయగలుగుతావా నాయనా? సంతోషం స్వామి. తప్పకుండా తమరు పూజామందిరంలో ఏర్పాట్లు చేసుకోండి. తమరు కోరిన ఆ చెరుకు రసాన్ని అనతకాలంలో సిద్ధపరుస్తాను అని, తాను న్యాయంగా సంపాదించిన వ్యాపారంలో న్యాయంగా సంపాదించిన ధనాన్ని కొంత తీసుకుని పరుగు పరుగున ఆ కంపానదీ జలంతో పెరిగిన ఒక చెరుకు తోట దగ్గర వెళ్ళాడు. ఆ రైతుతో సంప్రదించి తూమిడి చెరుకు రసానికి ఎన్ని గడలు కావాలని శెట్టిగారు 100 గడలు తీసుకోండి అన్నారు. ఆనాటి కొలత ప్రమాణం అది. 100 చెరుకు గడలు పిండితే వచ్చే రసం తూమెడు. కొసరక బేరమాడక ధనాన్ని ఇచ్చాడు. రసభరి దక్షుకాండముల రజ్జువులనిపిగించి, రసభరి దక్షుకాండముల రజ్జువులనిపిగించి మోపుతా పైనెత్తుకున్న వ్రేగయ్యి బోరగిలల్ పడిల్దరు పసచడియున్న బేరిగని బాసటయ్యి ఇలు చేర్చే వేదయారసనిధి రాజమౌళి మీ గ్రమ్మగ చెమ్మట లేగే అత్తరి. నూరు గడల మోపు కట్టి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేశాడు. బరువు ఎక్కువై బోర్లా పడ్డాడు. పడుతూ కూడా సర్వకాల సర్వావస్థల్లో ఆ నాలుకకు శివనామాన్ని అలవాటు చేశాడుగా, శివా అంటూ పడిపోయాడు బరువు ఎత్తుకోలేక. అక్కడ దగ్గరలోనే పరమ కరుణారసమూర్తి, నమ్మిన వారి పాలిట ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆ స్వామి ఒక కూలి బరువులు మోసేవానిగా దూరంలో కనిపించాడు. అయ్యా, తమకు శక్తి కానిది, శక్తికి మించి ఎందుకు చేసుకుంటారు, ఇవ్వండి అని ఆ 100 గడల చెరుకు మోపును తాను ఎత్తుకుని అవలీలాగా అనతికాలంలో ఇంటికి చేర్చి వెళ్ళిపోయినాడు. అతని ఇల్లాలొచ్చింది, నాయన ఎవరయ్యా నీవు, కాస్త ఎండని పడవచ్చు, కాస్త మంచిలో తీసుకోమంటే, అమ్మా ఇంకా నేను చాలా బరువులు ఎత్తాలి, వీలున్నప్పుడు తీసుకుంటాలే అని వెళ్ళిపోయాడు. అక్కడ కాసేపటి శెట్టిగారి ఇంటికి చేరాడు. ఏమే వచ్చాడా? వచ్చాడు, ఇచ్చాడు, తర్వాత పనులు చూడండి అన్నారు. వెంటనే చేగాను గాడించి ఆ చెరుకు రసాన్ని సిద్ధపరచి పూజామందిరంలో ఉన్న జంగమయ్యకు సమర్పిస్తే ఆయన మహానంద తృప్తిపడ్డాడు. శివానుగ్రహ ప్రతిరాస్తున్నాయన, మహాభక్తుల ఇంట్లో ఇవాళ నాకు ప్రసాదం దొరికింది అని చూస్తూ అభిషేక ప్రియుడైన శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేశాడు. ఒక్కొక్క పదార్థానికి ఒక్క ఫలితం చెప్పారు. విభూతితో అభిషేకం చేస్తే మోక్షమని, మంచినీటితో అభిషేకం చేస్తే జ్ఞానమని ఇలాగ రకరకాలుగా చెప్పారుగా. ఆనాడు ఆ పార్థివలింగానికి తన ఇంటి నియమం ప్రకారం చెరుకు రసంతో అభిషేకం చేశాడు. ఇది జరిగింది సంఘటన. అది అలా ఉంచితే ఒక్కసారి అందరం కైలాసం వెళదాం. అక్కడ పరమశివుడు తపోనిష్టలో ఉన్నాడు. అమ్మ పార్వతీమాత పక్కన కొలువు ఉన్నది. నంది, భృంగి, ప్రమదగడమంతా ఉన్నారు. అప్సరభామి నాట్య విలాసం జరుగుతున్నది. స్వామి చూస్తున్నారనుకుంటున్న మంత్రలీనంగా ఆయన దృష్టి వేరు కదా, యోగి కదా. స్వామివారికి చెమట పట్టింది. అక్కడ వచ్చింది చిక్కు. అమ్మవారు చూసింది. ఎంతైనా ఆమె కూడా స్త్రీయే కదా, అనుమానం మొదలైంది. స్వామి, ఈ చెమటలు ఏమిటి అని అనుమానించింది పార్వతి నిండు సభలో. దేవి, అమరల తాంగినాట్యము మహానట, అమరల తాంగినాట్యము మహానట,

మెయ్యి మరిపించెనో ఇటుల్ చెమర చితువంచు గౌరి తన చేత సరోజము చేత మొత్తే ఆ సుమశర వైరి నేత్రముల సోన మరందర జాలు చింద. దేవి, నాలో సగమైన నీవే ఇలా నన్ను అపార్థం చేసుకుని నిండు సభలో విమర్శిస్తే ఇక దేవేంద్రుడు విష్ణు వీళ్ళంత ఎంత? అసలు జరిగిందేమిటో విను. భూలోకంలో నా ప్రియభక్తుడైన చిరుతొండ నంబి ఇంటికి వచ్చిన జంగమయ్య కోరిక మేరకు చెరుగ్గడల మోపు తీసుకెళ్దామని ప్రయత్నిస్తూ మోసుకోలేక నన్ను తలుచుకున్నాడు. వెళ్ళ సేవ చేసి వచ్చాను అన్నది. అవునా, మీ భక్తుడు అంత గొప్పవాడా? అతని భక్తి పటం అంత గొప్పదా? ఒక్కసారి చూడాలని ఉంది స్వామి. ప్రియతమా, అలాగే తప్పకుండా వెళదాం అని అతని యొక్క భక్తి పరీక్షకై అమ్మగారు అయ్యవారు మొత్తం భూలోకాన్ని బయలుదేరుతున్నారు. భూలోకంలో కాంచీక్షేత్రంలో నా ప్రియభక్తుడైన ఈ చిరుతొండ నంబి యొక్క భక్తి పటిమ చూస్తూ ఉండి ఎలా ఉంటుందో అని పరమశివుడు ఒక్కసారి ఇంద్రుణ్ణి కోరాడు. మాఘవ శాపింపుడా దేవేంద్ర, వరుణదేవుణ్ణి పిలిచి ఈ దగ్గర ఉన్న ఆ పుష్కల ఆవర్తిని అనే మేఘాల తాలూకు కట్లు విప్పి కాంచీక్షేత్రం చుట్టూ 3 యోజనాల దూరంలో 3 వారాల పాటు 21 రోజు ఏనుగుతొండం పాటి లావుధారలతో వాన కురిపించు, వెళ్ళు అని శివుడు ఆజ్ఞాపించాడు. చిత్తం అని దేవేంద్రుడు శివుని ఆజ్ఞ తీసుకుని, శివుని ఆజ్ఞ లేనిదే చేయమనే కుట్టదంటారు కదా, వెంటనే దేవేంద్రుడు వెళ్ళాడు. వరుణదేవుడితో సంప్రదించి పుష్కలావర్తనాది మేఘాల యొక్క కట్టు తెంచారు. అవి పరుగున కాంచీక్షేత్రం చుట్టూ అలమకున్నాయి. అది మిట్ట మధ్యాహ్నం. నగరమంతా మంచి అలజడిగా ఉన్నది. ఒక్కసారి నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. నింగిని నీలి మేఘములనేకము ఏకముగాగనయ్యే, నింగిని నీలి మేఘములు అనేకములేకముగాగనయ్యే, వేభంగుల ఇంద్రచాపము అభస్తలి వన్నెలు చిన్నెలునే, తిన్నుంగనరాక కంచిపురజనులు ఇడుమలబడి. ఒక్కసారి ఆకాశంలో చిన్న చిన్న మబ్బు తునుకలన్నీ కలిసి పెద్ద వానగా మారి ఇక అందాల హరివిల్లు సప్తవర్ణాల మాలిక చేరింది ఇంద్రధనస్సు. కంచి నగరమంత గాఢాంధకారం. మోకాళ్ళ లోతులు దాటి పీకరోతుల దాకా నిండిపోతున్నది. వాన ఉద్ధృతమైంది. ప్రజలంతా హడలిపోయినారు. ఆపాటి ఈపాటి కొంపాగోడు వరదలో కొట్టుకుపోతున్నాయి. ఏం చేయలేని దిక్కులేని పరిస్థితుల్లో పెద్ద ఎత్తుగా ఉన్న ఏకాంబరనాథ స్వామి గుడిలో కొంతమంది, ఆ కామాక్షి గుళ్ళో కొంతమంది తలదాచుకోవడానికి అందరు వెళ్ళిపోయినారు. వలిగాలి ఇలుగోలి వరద పాలై కంచి వరదరాజస్వామి పదములే, వలిగాలి ఇలుగోలి వరద పాలై కంచి వరదరాజస్వామి పదములే, రక్షించు మమ్మ మా ప్రత్యక్ష జనని కామాక్షి అంచు మహార్తిగాంచి, యతకుముల కంచిపుర జనములు ఇడుమల పడిరి, ప్రకృతి భీకర తాండవ ప్రచలితులై దీనులై భక్తి ముక్కోటి దేవతలను ప్రార్థించి రటుల రాత్రి దివము. అమ్మా, తెరపులేని ఆ హోరుగానికి కొంపాగోడు కోల్పోయిన ఆ సామాన్య జనమంతా వరదరాజస్వామి దగ్గర చేరారు. అమ్మా, కామాక్షి జనని భార్యాపిల్లలేమయ్యారు, మా ఇల్లేమైందో అందరూ చేరారు అక్కడికి. ఎడపు తెరవు లేని ఉరుములు మెరుపులతో అలా భయంకరమైన ఉత్పాతం ఒక్కసారి చూడగా ప్రకృతి భీకర తాండవ ప్రచలితులై అని గొప్ప మాట వేశారు కవిగారు. ఇక్కడ ప్రకృతి గనక కన్నీర చేస్తే ఈ మానవ మేధస్సు ఇదేమీ పనికిరాదు కదా. హడలిపోయినారు ప్రజలంతా. అలా హడలిపోయి ఎన్ని ఉన్నా ఆకలి అన్నది ఒకటి పెట్టాడు భగవంతుడు. ఆ ఒక్క ఆకలి కోసమే ఒకడు దొంగ అవుతాడు, ఒకడు దొరవుతాడు. అందరూ ఉన్నంతలో పెట్టారు. అయ్యా, మీకేం ఇబ్బంది లేకపోతే మా పిల్ల పాపలకి ఇబ్బందిగా ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే కాస్త అవతల వీధికి వెళితే ఎత్తుగడపులతో ఇల్లు ఉంటుంది శ్రీమంతమై. చిరుతొండ నంబి అతను సాధ్వీమణి ఆ తిరువెంగనాచి. ఎంతమంది అతిథులు వచ్చినా తృప్తిగా ఆనందంగా భోజనం పెడతారు. అందుకే ఇప్పించంగల ఇయ్యంగల ఇప్పించంగల అయ్యలకేగాని మీసములు అన్యులకేల రొయ్యకు లేదా బారుడు మీసమని కుక్కోకవన్నట్టు ఇప్పించే ఇళ్ళైనా చూపించాలి. మొత్తానికి ప్రజలంతా అక్కడ వెళితే ఆ శెట్టి దంపతులు పొంగిపోయినారు. దేవి, ఒక్క అతిథి కోసం ఇంత ప్రయత్నం చేసేవాళ్ళం. ఆ కష్టకాలంలో 21 రోజు మృష్టాన్న భోజనాలు పెట్టి తృప్తిపరిచారు.

ఎవరెవరికి ఇం కావాలో లేదు అన్న మాట అక్కడ లేకుండా తృప్తిగా భోజనం పెట్టారు. శివుని యొక్క పరీక్షాకాలం చివరికొచ్చిందేమో, 3 వారాల ముసురు తగ్గింది. 21 రోజులు గడిచింది. 22వ రోజు తెల్లవారింది. ఈ ఉన్నవాళ్లంతే వర్షం ఎప్పుడైతే తగ్గిందో ఎవరి తావులో ఒక వారు పారిపోయారు. 22వ రోజు ఉదయాన్నే లేచాడు. ఉదయాన్నే ప్రాతర సంధ్య వార్చుకున్నాడు.

ప్రభాత అవశిష్టాన్ని ముగించుకున్నాడు. కార్యక్రమాలన్నీ ముగించుకొని తన నిత్య నైమిత్తికమైన వ్యాపారం కోసం వెళుతూ ఇల్లాల అతిథులు ఎవరైనా వస్తే వారిని మర్యాదగా తీసుకొచ్చి ఉంచు, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. తన వ్యాపారం అంతా చూసుకొని మధ్యాహ్నానికి 2 గంటలే ముందు వచ్చి మళ్ళీ స్నానం చేసి మడి కట్టుకుని పూజ చేసుకోవాలి గనక ముందుగా వచ్చాడు. ఒక్క అతిథి కూడా ఇంట్లో లేడు. అపరాహ్నం కావస్తున్నది. దేవి కోరకుండానే అతిథులు మన గుమ్మంలో గుమ్ముగూడేవారే. ఇవాడ ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్క అతిథి కూడా వీధి మొత్తం చూస్తున్న కనబడడం లేదే. ఇదేదో మనకు పరీక్షలా ఉన్నది. పరీక్ష నిజమైన బంగారానికే ఉంటుంది. నిజమైన భక్తుడికే పరీక్షలు ఉంటాయి. లభింపడు.

దేవి, ఇది నిజంగా పరీక్షలాగే ఉన్నది, నాకు ఆశ్చర్యం వేస్తున్నది. సరే, నీ ఏర్పాట్లలో నీ ఉండు, పొరుగులు వెళ్ళైనా ఒక అతిథిని తీసుకొస్తా అని చెప్పి ఇల్లాలకు జాగ్రత్తలు చెప్పి ఇలువదిలి బయలుదేరాడు. పెద్ద పెద్ద వీధులు ఊరు ఊరంతా తిరిగాడు. అతిథి కోసమై ఎంత ప్రయత్నం చేశాడంటే, వ్యాపారం జరిగే ప్రాంతాలు, జ్యోతిషులుండేవి పానశాలలు, చివరకు వేశ్య వాటికలు కూడా వెళ్ళాడు. శివుని యొక్క పరీక్ష కదా, ఒక్క అతిథి కూడా దొరకలేదు. సందులు గొందులు కష్టమనక తిరిగాడు, కనిపించలేదు. పురుష ప్రయత్నం చేయాలి కదా, షడ్భాగం మనుషయత్నానం సప్తమంచ దైవ చింత ఎత్తు. చేశాడు చేశాడు, విసిగిపోయాడు. ఆ పరమేశ్వరుడు మీద భారం వేసి ఊరు దాటి వెళుతున్నాడు. అది పెద్ద మామిడి తోట. ఆ మామిడి తోటలో దూరంగా పాడుబడ్డ శివాలయం. దేవాలయం ఎంత పాతదైతే అంత మహిమాన్వితమైనదంటారు. అలాంటి పాడుపడ్డ దేవాలయంలో దూరంగా చూస్తే రెండు మానవ ఆకారాలు కనబడతాయి మెదులుతూ. పరుగు పరుగున వెళ్ళాడు. తీరా చూస్తే ఒక 90 ఏళ్ళు పైనే ఉంటాయి ఆ ముసలాయనకి. బాగా తాగున్నాడు, కుష్ఠరోగి, వాగుతున్నాడు. ఆ ఇల్లాలో విసుక్కోకుండా భర్తగారి యొక్క పాద సేవ చేస్తున్నది. తల ముగ్గుబుట్టల్లాగా అయిపోయినాయి. అలా ఉన్నది. దగ్గరకు వెళ్ళి చూశాడు. పండిపోయిన తెల్లని జడలు, ఒకాన భస్మరేఖలు, మెడలో రుద్రాక్షసరాలు. పరమశివుని నిష్ఠగా అర్చించేవాడని తెలుస్తున్నది. కాషాయం కట్టుకుని పులిచర్మం మీద పడుకుని ఉన్నాడు ఆ ముసలి

0: ఆ జంగమ యోగిని భర్తకు సేవ చేస్తూ ఉన్నది. సంతోషం వెళ్ళిపోయాడు. జంగమ దేవరన్ కలిసి సాగిలి మ్రొక్కుచో సర్వమంగళ అర్ధాంగ సుమంగళాకృతులు రండిక మద్గృహ సీమ పావనంబు సేయగల్ సదాశివ పాదయుగాచనా విధి భంగముగా కయుండ మేము భక్తి భజించేద. అయ్యా నమస్కారం, ఈరోజు మా ఇంటి విందారగించడానికి దయచేసి నన్ను కృతార్థనలు చేయండి అని సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామాలు గావించి తన అభిప్రాయం చెప్పాడు. ఏయ్ ఇలారా, నా మాట విని ఒకసారి, నీ వివరాలు కాస్త చెప్పు.
1: నీ వంశం మేది నామమేయది భవానీ జాని సద్భక్తులన్ సేవి.

దీనము సర్వమంచుమది యాదాద్యము గుర్తింటువే. ఓయి, నీ కులమేది, నీ పేరేమిటి, శివభక్తులను అర్చించే ఆ తగు సంపద ఉన్నదా, అసలు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే ఆ దానగుణం ఉన్నదా, ప్రపంచమంతా శివాధీనమంచే నంపే ఆస్తికుడవేనా, చెప్పు, నీ ఇల్లాలు నీకు అనుకూలవతీయేనా అని ప్రశ్న వర్షం కురిపించాడు. కొంతమంది ప్రశ్నలు వేయడమే తప్ప సమాధానం చూడరు కదా, అలా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక మీ ఇంటికి ఆతిథ్యానికి రమ్మంటున్నావు, అంతే కదా, సరే విను, నాకొక వ్రతం ఉన్నది, నరమాంసపు కావాలి, దీన్ని పాశుపత వ్రతమని నేను పెట్టుకున్నాను. నరమాంసం ఇవ్వలేని వారంతా కాదంటే నిరాహారంగా గత సంవత్సరం రోజులుగా ఉన్నాను, ఇప్పుడొచ్చి నువ్వు పిలుస్తున్నావు, ఒక మాట విను, ఆ నరమాంసంతో నా శివునకు ఆరాధన నివేదన జరగాలి, నరబలి కావాలి, అది కూడా బాలుడు సుందరుడు ఆరోగ్యవంతుడై ఉండాలి, తల్లిదండ్రులు అతన్ని ఉపనయనం చేసి చంపి వడ్డించి వారు కూడా నా సగపంక్తిలో భోంచేయాలి, ఆ తర్వాత ఆ తండ్రి కుమారుడు నా పంక్తిలో కూర్చుని భోంచేస్తే అప్పుడు చేస్తాను, ఇది నా వ్రతం, బాగా ఆలోచించుకో, బుద్ధున్నవాడు ఎవడి ఒప్పుకోడు, ఆలోచించుకో ఒకసారి. చిరుతొండడు ఏమీ ఆలోచించకుండానే, అయ్యా మీ షరతులన్నిటికీ సంతోషంగా అంగీకరిస్తున్నాను, అపరాహనం కాబోతున్నది, సో వెంటనే దయచేయండి అన్నారు. ఒరి ఒరి ఒరి, నేను చెప్పింది నీకు అర్థమైందా, మగవాడో మాను అన్నారు. కన్నతల్లి యొక్క మనసు వేరు కదా, 9 మాసాలు కన్నతల్లి మాట వేరు, ఇల్లాలని కనుక్కునిరా అని చెప్పంటే పరుగు పరుగున ఇంటికి వచ్చాడు. భార్యతో విషయం చెప్పాడు దేవి. ఆమె ఆతృతగా అడిగింది, ఏమండి అతిథి దొరికాడా, అతిథి దొరికాడా, దొరికాడు దేవి, కాకపోతే బాలుని మాంసం కావాలట. ఆమె ఎంత త్యాగమయ్య చూడండి, అతిథి నియమజల నాపానల వ్రతులు మీరు, అతిథి జన నియమ పాలన వ్రతులు మీరు కొమరు.

ఎంత లాలిత్యంగా చెప్పిందో. ఈ మాత్రపు దానికి నా అనుమతి కోసమని విలువైన సమయాన్ని వృధా చేసుకుని నా అనుమతి కోసం వచ్చారా? ఎంత పని చేశారు! ఆయన కోరిత అబ్బాయి మాంసమే కాదండి, మీరు నేను కూడా బలైపోదాం. వెళ్ళండి, వెంటనే తోడుకుని రండి అంటున్న ఇల్లాలు మాటలు విని కదిలిపోయినాడు. ఇంతటి ఉత్తమరాజు భార్య కాదవడం అంటే ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకోవాలి కదా. కన్నీళ్లు జలజల వర్షించాయి ఆమె యొక్క త్యాగ నిరతికై. వెళ్ళండి, త్వరగా తోడుకుని రండి అని చెప్తుంటే ఆ భార్యని కళ్ళతోనే కృతజ్ఞతగా చూస్తూ పరుగు పరుగున మళ్ళీ ఆ శివాలయం దగ్గర వెళ్ళాడు. అయ్యా, నా మాటలకు మా ఇల్లాలు అంగీకరించింది, తమరు దయచేసి వెంటనే దయచేయవలసింది అన్నాడు. రే, ఇప్పుడు కూడా చెబుతున్నా విను, చేత కాకపోతే వదిలే, తరువాత నా శాపానికి గురవుతావు సుమా, అవేమి రాకుండా చూసుకుంటాను స్వామి, తమరు దయచేయండి స్వామి అంటూ పిలుస్తుంటే మాట కాదనలేక ఆయన భుజాన వెక్కించుకున్నాడు. ఆ ముసలవ కర్రబోతగా తీసుకొస్తూ పరమశివుడు ప్రార్థిస్తూ వెళుతున్నాడు. మనసున నిల్నే మరువక తల్.

మీ ఇద్దరు మా అదృష్టం కొద్దీ దొరికారు. మీ పుణ్య దంపతులు మా అదృష్టం కొద్దీ ఈరోజు మా ఇంటి విందాగరించడానికి వచ్చారా. దయచేయండి అని ఆ శెట్టి దంపతులు పాదార్చన చేసి పూలు చందనంతో అర్చన చేసి పూజామందిరం చూపించారు. స్వామి, ఈ పూజామందిరంలో మీరు మీకు కావలసిన పూజ సంభారాలను సిద్ధంగా ఉన్నాయి, ఏర్పాటు చేసాం, చేసుకోండి. తమరు కోరిన ఆ బాలుడి మాంసం అతి త్వరగా ఏర్పాటు చేస్తాం అని చెప్పి వీళ్ళు ఏర్పాట్లో ఉంటే ఈ కపట యోగి వెంటనే వేషం మార్చుకొని వీళ్ళ కుమారుడు ఉన్నాడే శ్రీయాళుడు, వీళ్ళ ముద్దులు మూటగట్టే వాడికి శ్రీయాళుడికి కామాక్షి అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఎడమ పక్క తేనె రంగు పుట్టుమచ్చ అమ్మవారికి ఉంటుందట. సాధారణంగా కంచి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఆది శంకరాచార్యుల వారు ఆ అమ్మవారిని స్తుతిస్తేనే సౌందర్య లహర చేస్తారు. ఆ ఎడమ బొగ్గ మీద ఉన్న తేనె రంగు పుట్టుమచ్చ ఈ అబ్బాయికి కూడా ఉన్నది, అందుకు అమ్మవారు ప్రతిరూపంగా భావిస్తుండేవారు. వాడు పాఠశాలలో ఉన్నాడు, అది విరామ సమయం. పిల్లలంతా కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ బయట ఉంటే ఇప్పుడు నిశ్చలంగా నీలకంఠ స్తవం చేస్తున్నాడు బ్రహ్మ.

నాయనా ఆపు, ఆగు. ఏం నాయనా, విభూతి పుండ్రాలు చూశాడు పెద్దవాళ్ళ ఉన్నాడు కదా, పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం ఉన్నది కదా, అక్కడి నుంచి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఈ నమస్కారం సరేరా? నాయనా నిన్ను చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఏమైంది?

విన్నావా? ఒరే, ఎక్కడైనా విన్నామా? ఎక్కడైనా చూసామా? పాపిష్టి కాలం, పాపిష్టి కాలం. ఇప్పుడు మీ అమ్మ నాన్న అనుకుంటున్నావే వారు పరమ కిరాతకులరా, రాక్షసులు కంటే అధములరా. స్వామి, పెద్ద పెద్ద విభూతి బుండ్రాలు పెట్టుకుని ఇలాంటి నీచమైన మాట్లాడుతున్నారు.

0: అంటారా? మా అమ్మ నాన్న నాకు దేవతలు, వారికంటే ప్రపంచంలో నాకెవరు ఎక్కువ కాదు. అలాంటి మా అమ్మ నాన్నలు తక్కువగా మాట్లాడుకునేది ఊరుకునేది లేదు. ఒరేయ్ నాయన, మాతాపితృభక్తి చాలా గొప్పదే, నీవనుకుంటే సరిపోదు, బిడ్డ మీద వారికి ప్రేమ ఉండాలి కదూ. అసలు ఇప్పుడు ఏమొచ్చింది స్వామి? ఏమొచ్చిందా? ఎవడో మీ ఇంటికి తాగుబోతు వచ్చాడు కుష్ఠరోగి, వాడు తాగి వాగుతున్నాడు. సరే, ఇవాళకు బుద్ధి ఉండద్దు. ఇప్పుడు నిన్ను వెళితే నిన్ను చంపి మాంసంగా ఉండి వాడు దిక్కుమాల వ్రతం కోసం నైవేద్యంగా పెడతారట. ఎక్కడైనా విన్నామా? ఎక్కడైనా కన్నామా? పిదపకాలం అని. ఏమండి, పెద్ద పెద్ద విభూతి పుండ్రాలు పెట్టుకుని కాషాయ వస్త్రాలు ధరించి ఇలాంటి దురుపదేశాలు చేస్తారా? ప్రాణం దక్కించుకోమని పిక్కబలం కొద్ది పారిపోమన్నారు. చెప్పండి, ప్రాణం దక్కించుకో, ప్రాణం పోకుండా ఉండడానికి ఏదైనా చోటు ఉంటే చెప్పండి. ఎందుకండి అశాశ్వతమైన ఈ శరీరం కోసమని? శాశ్వతమైన కీర్తి చరిత్రలో రాబోతుంటే దాన్ని అడ్డుకోవడానికి దుర్మార్గంగా మీరు వచ్చారు. పోని మీరు అన్నట్టు శరీరం ఆపుకుందామంటే ఏమంత మంచిది? ఇది అమేధ్యపూర్ణం క్రిమిజంతు సంకులం స్వభావ దుర్గంధం అసౌచమద్రవం కళేబరే మూత్రపురీష భాజనే రమంతి మూఢ నరమంతి పండిత. మూఢులు తప్ప జ్ఞానులు ఎవరి శరీరం కోసం ఆలోచించరు. అశాశ్వతమైన దంధనమైన ఈ శరీరం కోసమని శాశ్వతమైన కీర్తిని వదులుకోమంటారా? విడిపోండి, ఇలాంటి దుర్బోధలు ఎక్కడా చేయొద్దు. ఈ భవము భవార్పణం అవుతున్నది. ఈ శరీరం ఇచ్చింది శివుడు. ఈ శరీరం శివుడికే అర్పణం కావాలంటే ఎంత అదృష్టం కావాలండి అని వీడు మాట్లాడుతుంటే ఈ పసివాడి మాటలకి ఆనందపడాలా, వీడిని పరీక్షిద్దామని వచ్చిన వాడిని ఏమవ్వాలా? అర్థం కాకుండా ఆ కపట యోగి వెళ్ళిపోయినాడు. సరే, ఈ లోపల ఈ వార్త పొక్కింది. మేనమామలు, తాత, అమ్మమ్మ వాళ్ళంతా కూడా చేరారు తినుబండారాలు తీసుకొచ్చి. మరి కాసేపట్లో బిడ్డలను కోస్తారన్న ఆలోచనతో గంభీర వాతావరణం ఉన్నది ఇంట్లో. ఆయన పూజామందిరంలో గంట ఊపుతున్నాడు సిద్ధం కానివ్వండి అని. అలాగే స్వామన్నారు. తిన్నగా ఈ లోపల శెట్టిగారు పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల వారి అనుమతితో బిడ్డను తీసుకున్నాడు. ముద్దులాడాడు. తన ఆత్మ భార్యల గర్భంలో ప్రవేశించి పుత్రుడుగా వస్తుందంటారే, పుత్ర పరిష్వంగంలో కోటి గంధర్లే సౌఖ్యమన్నారే, అలాంటి పుత్ర పరిష్వంగ ఈ సుఖం మళ్ళీ లేకుండా పోతుంది అని బిడ్డను తృప్తిగా కౌగిలించుకున్నాడు. కళ్ళు తుడుచుకున్నాడు. ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పుస్తకాల సంచి పక్కన దివ్వేడి, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య అని ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతుంటే వారి కన్నీళ్లు కారుస్తున్నారు. నేను చచ్చిపోతాను ఏడుస్తున్నారా? మీరు మాత్రం ఉండిపోతారా? జీవిత ప్రయాణంలో ఆఖరి వరకు కొందరు ఉంటారు, ముందే దిగిపోతారు కొంతమంది. మీకంటే ఆలస్యంగా వచ్చారు, మీకంటే ముందు వెళ్ళిపోతున్నాను అంత తప్ప ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిందే. ఇలాంటి వీరాలాప ధర్మమైన వాక్కులు పాట్లాడుతున్న పసివాడి అలా వడేసుకున్నారు. ఈ లోపల మళ్ళీ గంట ఊపాడు స్వామి, స్వామి, స్వామి, సిద్ధం స్వామి అని. ఆ ఇంట్లో ఈ పిల్లవాడిని తల్లి అయితే కన్నది కానీ కృష్ణ ప్రేమలో, యశోద ప్రేమ కంటే ఆ ఈ పెంచిన ప్రేమ గొప్పది. దాది చందనిక ఆమె దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆమె బాధపడుతుంది, ఏడుస్తున్నారు. ఈ లోపల ఈ ముసలమ్మ కూడా ఏం చేసింది, పెరట్లోంచి వచ్చి తలుపు కొట్టి, అమ్మా, ఎవరమ్మా అనేసరికి పుత్రుడు మాకు కాసేపల్లో చంపేస్తామన్న బాధలో ఉన్న తిరువేంగన నుంచి తలుపు తీసింది. అంత కుంకుమ బొట్టు పెట్టుకున్న ఆమెను చూసి నమస్కారం పెట్టింది. ఎవరమ్మా? నేనెవరో సగతి అలా ఉంచు.
1: ఊరంతా కోడి అయి కూసే కుమారు చంప పాడియే నీ గిట్టు.

ఏమమ్మా పిల్లవాళ్ళంత నీకు బరువు అయ్యారా? పిల్లలకన్నా హృదయం చాలా గొప్పదంటారే. లేక లేక పుట్టిన ముద్దులు మూటగడుతున్న కొడుకు నీకు బరువు అయ్యాడా? చెట్టు కాయబరం అవుతుందా? భూమికి చెట్టు బరువు అవుతుందా? ఎందుకు ఒకసారి వీధిలోంచి రా, వీధిలోకి రా, కోడై కూస్తున్నది ఈ దుర్మార్గానికి. లేక లేకన పుట్టిన బిడ్డని ఇలాగ చంపి మాంసం వండుతావట? ఆ మాట తట్టుకోలేక నీలాంటి దాన్ని ముఖం చూసిన పాపమే. అమ్మా అమ్మా, బాలింతగా వచ్చావు, పసివాడికి పావులు కావాలన్నావు, కావలసినంత పోసుకో. ఇప్పుడొచ్చినా సరే, ఇప్పటికి అధికం మాట్లాడావు, నీతో చర్చ చేసేంత అవకాశం కూడా మాకు లేదు అనుకుంటే ఆమె ప్రయత్నం కూడా సాగల. ఒక కార్యక్రమానికి ఉద్యుక్తులైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చుకున్న తట్టుకున్న వాళ్ళే జ్ఞానులు. సరే, ఈ లోపల ఏర్పాట్లు చేశారు. ఆ తండ్రి కత్తి నూరుతూ ఎలా తెగుతుందో పరీక్షిద్దామని ఒక్కసారి కంఠం మీద వేస్తే పళ్ళున రక్తం వచ్చింది. అది చూసి తట్టుకోలేక స్పృహ కోల్పోయారు. ముఖం మీద నీళ్లు చల్లారు. అలా జరుగుతున్నది ఆ తల్లి బాధ ఒక పక్క కాళ్ళు చాపి ఏడుస్తున్నది. పిల్లవాడిని స్నానం చేశారు, ఉపవీతుని చేశాడు. అలా తల్లి యొక్క ఒడల్లో పడుకోబెట్టి ఎన్నో మాటలు చెప్పారు. నాయన, కుమార సిరియాల భవభక్తుడు నరి నిల్చు.

నాన్న, నీకేమైనా బాధగా ఉందా? నీ మనసులో ఎలాంటి శంక లేదు కదా? అంటే అమ్మా, ఈ శరీరం మీరిచ్చారు తల్లి, సర్వాధికారాలు మీకున్నాయి, దీన్ని ఏమి చేసుకునే అధికారం మీకున్నది. నా అనుమతి కావాలా తల్లి? మోక్షకాంతతో పరిణయం చేస్తున్న ఈ శుభతరుణంలో దుఃఖం ఎందుకమ్మా? మీ విద్యుక్తాన్ని నిర్వహించండి అని తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఏమనలేకపోయారు? ఆ ఎక్కడ గిలగిల తన్నేసుకుంటాడో అని ఆ చందనకు రెండు కాళ్ళు పట్టుకున్నది. తండ్రి కత్తి పైకెత్తాడు. పరమశివ, ఏ తండ్రికి తమ పుత్రుణ్ణి చంపుకునే ఈ దుర్మార్గపు శిక్ష వేయొద్దు ప్రభు. ఏ జన్మలో ఏం చేశాము? మాకి శిక్ష విధించావు, ఇది ఈశ్వరార్పణం ఏదైనా అని చెప్పి, మమతాబంధము త్రెంచుమయ్యా, ఇక ఈ మాతృత్వ పితృత్వముల్ భ్రమయల్చున్మది నమ్ముమయ్యా, పరమతం వార పరమర్ బ్రహ్మార్థ సంసిద్ధి నీ కమరు నిశ్చయమయ్యా, మాకులపు బంగారయ త్యాగాలయ సిరియాలయ అంటూ ఆ తండ్రి ఒక్క వేటును వేశాడు. తల తెగిపోయింది. ఓం నమశివాయ్, ఓం నమశివాయ్ జపించుకుంటూ వెళ్ళిపోయింది. జీవకళ ఉట్టిపడుతున్నది. అందరి వైపు చిట్ట చుపురు చూసింది. మొండెం కాసేపు కొట్టుకున్నది. దాన్ని ముక్కలుగా వండి సిద్ధపరిచి అపూపాలతో ఆ శివయోగి దగ్గర పెట్టారు. చూశాడు తీక్షణంగా. ఆగండి, మళ్ళీ ఏమొచ్చిందండి? ఏమయ్యా, అంత పుత్రుడి మీద మమకారం ఉంటే కాదని చెప్పాలి. సర్వస్య గాత్రస్య శిరప్రదానం, తలకాయ మాంసం లేని నీరసపు మాంసం పెట్టి నా వ్రతాన్ని నాశనం చేయాలనుకున్నారా? ఇంత అవినయమా, ఇంత సూత మమకారమా అంటూ కలిసి, అయ్యయ్యా, ఆ చంద్రిక వచ్చింది బిడ్డ, పిల్లవాడిని పెంచిన ప్రేమతో నేనే చేసిన పని, వండి తెచ్చిపెట్టింది. ఆ చేసి పిల్లవాడు లేని ఇంట్లో భోజనం చేయను, అబ్బాయిని పిలవండి అన్నారు. అయ్యా, వాడు ఆడుకోవడానికో ఎక్కడికో వెళ్ళాడు, ఆలస్యం అవుతున్నది, పదార్థాలు చల్లబడిపోతాయి, తమరు కానివ్వండి అన్నాడు. ఒక్కసారి వీధి గుమ్మలకి వెళ్ళి పిలవండి, రాకపోతే చూద్దామంటే ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఆ తల్లి వీధి గుమ్మంలోకి వెళుతూ

అలా పిలుస్తుంటే శూన్యంలో బిడ్డ వచ్చాడు. ఇది ఏమీ వింత అని పరిగెత్తి చూస్తే పూజామందిరంలో ఆ దంపతులు లేరు. కోటి సూర్య ప్రభామాంసుడై ఆ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. జటాట వీగల జ్వల ప్రవాహ పాలిత స్థలి గలేవలం జలంభితాంబుజంగతుంగమాలికం. నాయనా, దూర్వాసుల శాపం తీరింది. నీవి గంధర్వుడివి. శివభక్తిని లోకాన్ని ప్రకటించడానికి నా చిన్న కొడుకైన కుమారస్వామిని పంపించాను. నా పుత్రుడు షణ్ముఖుడే ఈ సిరియాలుడు అని చెబుతూ, సంతా శుభం జరుగుతుంది, మీ తప్పకుండా కట్టెతో కైలాస భాగ్యాన్ని ఇస్తున్నాననగానే ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ శివుడు వెంటనే అనుగ్రహించి అప్పుడు ఒక మాట అన్నాడు. స్వామి, ఈ కాంచి క్షేత్రంలో ఉన్న 1000 వైశ్య కుటుంబాల వారు మా అందరికి కూడా ఆ కట్టెతో కైలాస భాగ్యం అనుగుంచండి. ఇది శ్రీనాథుని యొక్క హరవిలాసంలో ఉన్న కథను యథాతథంగా గురుదేవులు రచించారు. రాజశేఖర లక్ష్మీపతి భాగవతులు గనక దీన్ని చెప్పుకుంటున్నాం. అలాగేనని శివుడు అనుగ్రహించగా అక్కడి నుంచి కోటి సూర్య ప్రభామానుసుడైన చంద్రశేఖరుడు సాంబుడు అమ్మతో కలిసి ఆశీర్వదించి ఆ శాప విభుత్తి జరిగింది ఆ గంధర్వుడికి. అప్పుడు ఆ పరమశివుడికి ఈ విధంగా మంగళహారతి పాడుతున్నారు.

మీరు ఇంతవరకు భక్త సిరియాల హరికథ విన్నారు. కథకులు శ్రీ బి యతిరాజు భాగవతారు గారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: on students to use education as a means to build an equitable and inclusive society. She said educated youth shouldn't work only for their own progress but also strive to uplift the weaker section and contribute to nation building. The president said this while addressing the first convocation of the Central Tribal University of Andhra Pradesh in Visakhapatnam. The president urged a student to become agent of the social transformation, saying education should go beyond securing employment and to strengthen society, culture, tradition and economic progress. The Indian Railways will launch three projects worth over 1,100 crore rupees to improve communication and operational system. The Railways has approved the doubling of over 44-kilometer Mansi-Saharsa section of East Central Railway at a cost of 499 crore rupees. It will augment line capacity, improve operational efficiency and cater to the growing demand for passenger and freight movement in this important route. The Railways has also sanctioned a project for the replacement of relay-based interlocking with electronic interlocking at 27 station or cabin on the high-density network and highly utilized network route of Asansol Division of Eastern Railway. The special intensive revision of electoral rolls has begun in Delhi, Jharkhand, Meghalaya, Karnataka and Maharashtra today. As part of the exercise in Delhi, over 13,000 booth level officers will visit every household till the 29th of next month to distribute a pre-printed enumeration form in duplicate to all existing electors for verification and updation of the electoral rolls. The U.S. Supreme Court has struck down President Donald Trump's executive order aimed at ending birthright citizenship, reaffirming the long-standing interpretation that nearly everyone born in the United States is automatically granted U.S. citizenship. In the FIFA World Cup 2026, the match began Ivory Coast and Norway in underway in Texas, United States. And that's the end of the news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, శ్రీమతి సలాది భాగ్యలక్ష్మి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో పుట్టపర్తి నారాయణాచార్యుల కీర్తనలు, అనంతరం సన్నతి గీతాలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత కొలకలూరి ఇనాక్ గారి జయంతి సందర్భంగా తెలుగు సాహిత్య విమర్శ కొలకలూరి ఇనాక్, ఈ అంశం గురించి శ్రీమతి వల్లి వెంకటలక్ష్మి గారి ప్రసంగం వింటారు. తర్వాత పోక్సో చట్టంపై అవగాహన, అడ్వకేట్ చంద్రగిరి రాధాకుమారి గారి ప్రసంగం వింటారు. చివరిగా లలితగీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈ గాయత్రి గారి వీణావాద్యం వింటారు. 9:45 గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:00 దేశవ్యాప్తంగా విబీజీ రామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. పరిచయకర్త శ్రీ రావుల సాయిగిరి గిరీష్. పదకొండు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆచార్య తూమటి దోడంప గారి జయంతి సందర్భంగా ఆచార్య తూమటి దోడంప గారి సాహిత్యం సేవా పరిశోధన, ఈ అంశం గురించి ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం వింటారు. ఇక మధ్యాహ్నం 1:30 వనితావాణి కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక, ఈ అంశంపై శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. తర్వాత లలితగీతం, చెట్లు వనాల పరిరక్షణ గురించి విశేషాలు వింటారు. చివరిగా లలితగీతం వింటారు. 3:00 టీన్ టైం, 4:00 యువలయ. ఇక సాయంత్రం 4:30 మృచ్చకటిక.

నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, విద్యార్థి కె కృష్ణ సాకేత్. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గుండె జబ్బుల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధారావాహికలో హఠన్ మరణాలు గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో పశువుల దాణా మిశ్రమంలో కలిపే అదనపు పదార్థాలు, వాటి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం వింటారు. తర్వాత జానపద గీతం, అలాగే మిరపలో సస్యరక్షణ చర్యల గురించి విశేషాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎమాంగ్ స్టూడెంట్స్, ఈ అంశం గురించి డాక్టర్ రాజేష్ లంకపల్లి గారి ప్రసంగం వింటారు. ఇక 9:30 అర్ధనారీశ్వరం నాటిక వింటారు. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయోలిన్ వాద్య కచేరి వింటారు. మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాద్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:45 ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఒక మంచి మాట, తన లోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:14 దాటి 26 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్పై సమాప్తం. FM 102.5 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. రేపు 5:48 మా ఉదయం ప్రసారం ప్రసారమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.